عَبْدٌ وَلِيٌّ

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1986 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి తమ దివ్య ప్రసంగాన్ని అందించారు. భారతీయులు జరుపుకునే పర్వదినాలు ఎంతో ఆధ్యాత్మికతతో కూడి ఉంటుందని చెప్తూ, నూతన వస్త్రములు ధరించడమంటే నూతన హృదయాన్ని అభివృద్దిపరుచుకోవలెనని, తెల్లవారుజామున చేసే శిరస్నానము దేహమాలిన్యమును పోగొట్టునని, ఈ విధముగా లోపల వెలుపల ఉన్న భగవంతుడిని కొలుచుట సాధ్యమని చెప్పారు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్త్యనారాయణ

దివ్యాత్మస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, మనము నేడు అనంతమైన శాస్త్ర విజ్ఞాన సముదానమును పొందితిమి. ఇది బహిరమైన నాగరికతను మాత్రమే అందిస్తున్నది. మనకు కావలసినది హృదయ పరిపాకం. ఇది అంతరమైనటువంటి సంస్కృతిని అందించుతున్నది. విద్యార్థి మేధాతో పాటు హృదయ విశాలతను కూడాను చేకూర్చుతున్నది. మానవుని దయామయునిగా మార్చినటువంటి చైతన్యము విద్యలో ఉండినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. కాకుండా స్వార్థపరినిగా సంకుచితమైనటువంటి వ్యక్తిగా విద్యార్థి మారరాదు. శిక్షణతో పాటు హృదయ నిర్మలతను కూడాను పెంచాలి విద్య. అప్పుడే వ్యక్తికి డిసిప్లైన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి చదువు చదువుని కానేరు. విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడు కూడాను అత్యవసరంగా ఉండవలసినటువంటి. భయము అనగా పాప భయం. పాపం అనగా ఏమిటి? పరదూషణ, పరహింస, శీలరహితమైనటువంటి కర్మలు, పరులను నొప్పించటము, సంస్కృతిని విస్మరించటము, ఇవన్నీ కూడాను కేవలము పాపమునకు కూడినటువంటి. ముఖ్యముగా విద్యార్థికి శీలరహితమైనటువంటి కర్మలు యందు ప్రవేశించటము మహాపాపం. కనుక విద్యార్థి విద్యార్థినీయులకు సర్వమానవులకు కూడాను ఈ యొక్క శీలమే ప్రాణం. శీలరహితమైనటువంటి కర్మల యందు అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది విద్యార్థులు. ఇక్కడ త్యాగశీలము, పవిత్రము, గుణపోషణ అత్యవసరముగా విద్య యందు ఉండియే తీరాలి. కనుక ఇట్టి దుష్టమైనటువంటి మార్గముల యందు ప్రవేశించకుండా ఉండటే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. పరదూషణ చేయటమే మాత్రమే కాకుండా ఈ పరదూషణను వినటం కూడాను ఒక పాపం కింద పోల్చాం. కనుక ధర్మశాస్త్రమునందు పరదూషణ, దూషణ శ్రవణము, పరనింద, పరులను బాధించటము ఇవి మహాపాపములుగా ఏర్పడుతూ వచ్చింది. సామాన్యమైన మానవులను నిందించటమే పాపమైనప్పుడు సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని నిందించడం మహాపాపముగా కూడాను తోస్తుంది. కనుకని పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు. ఇట్టి పాపములో పాల్పడకుండా ఉంటుండాలి విద్యార్థులు. ఇంకా భక్తి. భక్తి అనగా కేవలము జపములు చేయటము, పూజలు చేయటము, ధ్యానము చేయటం మాత్రమే కాదు. భక్తి ఉత్పత్తి భజ సేవాయామం అన్నారు. అనగా భగవంతుని సేవయే భక్తి అని. మానవుడు నిరంతరము భగవంతుని చింతలతో, భగవంతుని స్మరణతో నిండి ఉండినప్పుడే హృదయం ద్రవించిపోతుంది. ఇది ధారాపాతముగా భగవంతుని పైన ప్రేమగా జనిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తననే భక్తి అని పిలిచబడుతుంది. సాధకుని యొక్క ఆసక్తి, అభిమానము, మమత్వము, ప్రేమ ఇవన్నింటినీ కూడాను భగవంతుని పైన మరల్చటమే భక్తి అని చెప్పబడుతుంది. భగవంతుని యొక్క ప్రేమ రసామృతములో మునిగి తన తత్వమునే మరచి దివ్యత్వంతో పవిత్రమైనటువంటి కాలమును అనుభవించటమే భక్తి అనిపించింది. భక్తుడు భగవంతుడు వేరు కానటువంటి యొక్క ఏకత్వ స్థితిని అనుభవించటమే భక్తి అనిపిస్తుంది. భగవంతుడు విశ్వస్వరూపుడు, విశ్వవంతైకుడును భగవంతుని యొక్క స్వరూపమని అనిపిస్తుంది భక్తి అని. విశ్వం విష్ణుమయం అన్నారు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వాన్ని బోధించేటువంటిది, సర్వత్వాన్ని తెలిపేటువంటిది, సర్వమయ సర్వశక్తిమయుని కూడా నిరూపించేటువంటిది. ఇట్టి విష్ణుత్వంతో
మానవత్వం ఐక్యం గావించుకునేటువంటి పవిత్రమైన మార్గమునకే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో మనం పరిగించినప్పుడు సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి విధానం అనే భక్తి అనిపిస్తుంది. మొట్టమొదట వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. తదుపరి గుణ వికాసమును కల్పించేటువంటి, భుక్తి విశారతను కల్పించేటువంటి, అందించేటువంటి గురువులను ప్రేమించాలి. నెక్స్ట్ ఈ విధముగా తదుపరి ప్రతి మానవుడి ఎందుకుండే ఉండినటువంటి యొక్క దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. ఈశావాస్యం ఇదం సర్వం, సర్వం ఎందుకుడను, సర్వులు ఎందుకుడను, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం ప్రేమించాలి. తోటి మానవులను మనం ప్రేమించాలి. ఈ ప్రేమయే లేనటువంటి యొక్క హృదయము చీకటి మందిరం. ఇట్టి చీకటి మందిరం యందు కామక్రోధ లోభమోహం అలవాత్సలమైనటువంటి గబ్బిడములకు ప్రవేశం ఉంటుంటాయి. దుష్టపక్షులు ప్రవేశించినటువంటి గది కేవలం మాలిన్యంతో కూడి ఉంటుంటాయి. అట్టి దుర్గంధంతో కూడినటువంటి యొక్క హృదయమునందు దుర్భావములే ఆవిర్భవిస్తుంటాయి. దుర్భావములు ఆవిర్భవించినప్పుడు మానవుడు దుష్టుడై ప్రవర్తిస్తుంటాడు. కనుక దుష్టుడు కేవలము ఒక మృగముతో సమానం. కనుక విద్యార్థుల హృదయమునందు ప్రప్రథమంగా భక్తిని ఆవిర్భవింప చేసుకోవాలి. భక్తి నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వమే. ఇలాంటి ప్రేమను ప్రేమతో కలపటమే ప్రధానమైనటువంటి సాధనం. ప్రేమ వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానము చేకూరుతుంది, జ్ఞానం వల్ల సాధన చేకూరుతుంది. సాధన యొక్క ఫలితమే సాధ్యం. ఇది ప్రేమ యొక్క చివరి నిష్కర్షణ. ఈ యొక్క సాధన కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని దర్శించడానికి అర్హుడవుతాడు. కనుక రెండవదైనటువంటిది భక్తి, ఇంకా మూడవది విశ్వాసం. విశ్వాసమే లేకుండా మానవుడు ఈ జగత్తునందు క్షణమైనా జీవించలేడు. దేని ఎందు విశ్వాసం? మొట్టమొదటి తన ఎందు తనకు విశ్వాసం కుదరాలి. తన ఎందు కుదిరినప్పుడే దైవమునందు కూడా విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దైవ విశ్వాసాలను బలపరుచుకోవాలన్నా సత్యమును విశ్వసించాలి, ధర్మాన్ని విశ్వసించాలి, తన యొక్క దివ్యత్వం పైన విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసమే ప్రాణమని భావించాలి. విశ్వాసం లేని జీవితం మృతదేహమే. ఈ విశ్వాసమే లేకుండా విద్యను కూడాను అభ్యసించలేడు విద్యార్థి. కనుక మనము చేసే ప్రతి కర్మ ఎందు కూడాను విశ్వాసమును అభివృద్ధి పరుచుకుని ఆచరించినప్పుడే ఈ కర్మ ఫలమును మనము అందుకుంట అధికారమవుతాం. కనుక విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడింటితో కూడినటువంటి యొక్క చదువునే నిజమైనటువంటి చదువుగా భావిస్తున్నారు. దీనిని జాతీయ విద్యను కూడా చెప్పవచ్చు. ఇటువంటి జాతీయ విద్యను ప్రతి విద్యార్థి అభ్యసించినప్పుడే దేశము అనేక విధముల ఆదర్శవంతమైనటువంటి దేశంగా తయారవుతుంది. విద్య అనగా మానవుని నుండి కూడాను ఆవిర్భవించేటువంటి దివ్యమైనటువంటి తేజస్సే. దీనికి నిస్వార్థము, వినయము, నిరాడంబరము ఈ మూడు గుణములతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. విద్యార్థి అందు నిరాడంబరం చాలా అవసరం. నిరాడంబరం ఉండినటువంటి విద్యార్థికే విద్య కూడాను అభ్యసిస్తానికి అవకాశం ఉంటుంటారు. విధేయుడు కావాలి విద్యార్థి. విద్య విశ్వన వినయము, వినయమునను కలుగు పాత్రత. వలన ధనము, ధనం వలన ధర్మము, దాని వలన ఐహి కాముష్మికములు నందునరుడు. ఈనాటి విద్యార్థి వినయం అంటే ఏమిటో అర్థమే కావటం లేదు, తెలియటమే లేదు. పెద్దలను చూసి గౌరవించాలి. పెద్దల దగ్గర నిరాడంబరంగా వెనగాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకోసం తల్లిదండ్రులను గౌరవించాలి? ఎందుకోసం తల్లిదండ్రుల ఆజ్ఞలు శిరసా వహించాలి? ఎందుకు వారి యొక్క ఆజ్ఞలు అడుగుజాడల్లో ప్రవహించాలి? ఇవన్నీ కూడా మనం విచారించి చూసినా మన యొక్క దేహమే వారిది, మన యొక్క ఆహారమే వారిది, మన సర్వస్వము వారిదే. అట్టి వారికి మనం కృతజ్ఞత అందించకుండా ఇంకెవరికి మనం అందించేది కృతజ్ఞత? ఈ అన్నింటినీ అందించినటువంటి యొక్క మహాశక్తి మరొకటి ఉన్నది. పంచములో నిప్పు, నీరు, గాలి, ఈ యొక్క భూమి, ఈ అన్నింటినీ కూడా అందించి మానవుని నిత్య జీవితంలో ఎట్టి ఆటంకములు లేకుండా జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి ప్రసాదించాడు భగవంతుడు. ఇందులో ఏ ఒక్క భూతం కూడాను లేకుండా మానవుడు క్షణమైన జగత్తులో నిలవలేడు. భగవంతుడు అందించిన పంచభూతములను అనుభవిస్తూ అందించినటువంటి అధికారిని ఏమాత్రం కూడాను గౌరవించకుండా మన యొక్క మానవత్వమునకు విలువేమున్నది? కనుక అందించినటువంటి ప్రభువునకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అందించాలి. అదే విధముగానే మన దేహమునకు అనేక విధమైనటువంటి యొక్క
అంగముల ద్వారా సారమును అనుభవింపజేసి తద్వారా మానవ రూపంతో ఈ జగత్తునకు అందించినటువంటి తల్లిదండ్రులను ప్రప్రథమంలో గౌరవించాలి. కనుక వారిని ప్రసన్నులు చేయటమే వినయం యొక్క ప్రధాన స్వరూపం. కనుక విద్యా విధానంలో మనం అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. భౌతిక విజ్ఞానమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కానేరదు. ఇది ప్రపంచ ప్రగతికే వమ్ము చేస్తుంది. విజ్ఞానముతో పాటు వినయ విధేయతను, త్యాగశీలతను, సమర్పణను, దివ్యత్వాన్ని జీవితమునకు అంతర్భావములుగా మనం భావించాలి. ఈనాటి మానవుడు అనేక సిద్ధాంతములను స్థాపిస్తున్నాడు, అనేక సిద్ధాంతములను సాధిస్తున్నాడు, ప్రాకృతమైనటువంటి వస్తు విచారణ తెలుసుకోగలుగుతున్నాడు, అనేక పరిశోధనలతో విశ్వాన్ని కూడా సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మానవుడిగా తాను ఎన్ని గుణములను సంపాదించుకోగలిగాడు, మానవుడు ఎన్ని పోషించుకోగలిగాడు, మానవతా విషయమును, మానవతా గుణములను పోషించుకునేటువంటి యొక్క పరిశోధనలు నిరుపయోగమైనటువంటివి. విద్య అనగా కేవలము మానవునిగా తీర్చిదిద్ది ఆగిపోరాదు. మానవుని నిజమైన మానవునిగా తీర్చిదిద్దినప్పుడే విద్య యొక్క లక్ష్యం. మానవతా గుణములు ఎందు పంచభూతములతో కూడినటువంటి పరతత్వాన్ని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తత్వజ్ఞాని అయినంత మాత్రం ప్రయోజనం లేదు. మానవత్వాన్ని కూడాను విచారణతో గుర్తించాలి. మానవత్వాన్ని గుర్తించలేనటువంటి మానవుడు తత్వజ్ఞాని కావటము ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి మానవత్వంగా రూపొందుతుంది. మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇవియే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పంచభూతములు, ఇవియే పంచ ప్రాణములు. ఇట్టి పంచ ప్రాణములలో ఏ ప్రాణమును కోల్పోయినప్పటికీ మానవుడు పూర్ణుడు కానేడు. కనుక విద్యార్థి సత్య మార్గంలో ప్రవేశించి ధర్మమును ఆచరించి శాంతి జీవితాన్ని గడిపి ప్రేమతత్వంతో ప్రకాశించి అహింసా మార్గంలో అంత్యము కావాలి. ఇది ఏ మానవుని యొక్క గమ్యము, ఇది ఏ మానవుడికి ధన్యము, ఇది ఏ మానవుడు చేయవలసిన పుణ్యము. ఇలాంటి విద్యను గడిపినప్పుడే మనం విద్యావంతులమని చెప్పుకుంటున్నలో ఏమాత్రము సందేహం ఉండదు. కేవలం గ్రంథ పరిచయం మాత్రమే విద్య కానేరదు. పదములకు అర్థం చెప్పినంత మాత్రమే విద్య కానేరదు. ఉదయ కవాటములు తెరిచినప్పుడే విద్య యొక్క విశిష్టత మనకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక హృదయ కవాటములు తెరిచినప్పుడే అందులో ఉండినటువంటి దివ్యమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. దివ్యత్వాన్ని అర్థం చేసుకునలేక నిత్య జీవితంలో సత్య మార్గాన్ని వెతకడం సాధ్యం కాదు. కనుకనే మానవుడు నిరంతరం కూడాను అశాంతికి గురి అవుతున్నాడు. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అనుభవ యాసలతో, అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుచూ అశాంతికి గురవుతున్న మానవులకు చక్కని దిక్కును చూపేటువంటి దీపికలు ఈ యొక్క విద్యా జ్యోతికలు. ఈ దీపికలను మనము సరైనటువంటి యొక్క రీతిలో పోషించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో ఈనాడు మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ పాత విద్యార్థినుల యొక్క కూడిక అనగా చేరిక సమావేశముల యొక్క వార్షికోత్సవం. విద్యార్థినులు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతీయ సంస్కృతి యందు పవిత్రమైనటువంటి ఘట్టము ఒక స్త్రీల యందు మాత్రమే చేరి ఉంది. భగవద్గీత యందు కూడాను స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి. శక్తిపూరితమైనటువంటి యొక్క స్త్రీలు అతి జాగ్రత్తగా తమ యొక్క శక్తిని వినియోగపరచుకోవాల్సి వస్తుంది. ఆంగ్ల విద్య రాక పూర్వము భారతీయ వనితలు పవిత్రమైనటువంటి సంస్కృతిని పోషించుకునేటువంటి విధానం నందే కాలంను అంకితం గావించేవారు. ఈనాడు ఆంగ్ల విద్య అభివృద్ధి చేత, ఆడంబరమైనటువంటి జీవితముల చేత, అర్థరహితమైనటువంటి ప్రవర్తన చేత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. మగవారులు తమ యొక్క సంస్కృతిని మర్చినప్పటికీ అంత ప్రమాదం ఉండదు. కానీ స్త్రీలు మాత్రం తమ యొక్క సంస్కృతిని ఏమాత్రం కూడా మరువరాదు. ఇంటియందు పూజలు, పునస్కారములు, గృహము యొక్క పరిశుద్ధతను, ఆహార విహారము యందు తగినటువంటి యొక్క నేర్పరితను, తద్వారా ఈ యొక్క పర్వదినముల యొక్క పవిత్రతను, పండుగల యొక్క విశిష్టతను నాటి నుండి నేటి వరకు నిలబెట్టినటువంటి వారు స్త్రీలే. కానీ దురదృష్టవశాత్తు ఆంగ్ల విద్య అభివృద్ధులైపోవటం చేత ఈ బాలికలు వంట ఇల్లు అంటే ఏమిటో వారికి తెలియదు. ఇంకా పూజా గదికి వెళితే ఆ యొక్క సుగంధము యొక్క వాసన వారికి గిట్టదు. గృహం యొక్క పరిశుద్ధత అంటే ఏమిటో వారికి అర్థమే కాదు. అలాంటి వారి భారతీయ సంస్కృతి అంటే ఏ విధంగా వారు అర్థం చేసుకోగలరు? ఏదైనా గృహ సంబంధమైనటువంటి పనుల్లో ప్రవేశిస్తే తమ చేతులు మట్టి అవుతాయేమో, తమ బట్టలు చెడిపోతాయో ఏమో అనేటువంటి యొక్క భీతి వీరిలో అభివృద్ధి అవుతుంటారు. దౌర్గత్యము యొక్క పనులు ఎందు తల్లికి ఏమాత్రం కూడా సహాయకారులుగా నిలచడం లేదు.
మార్కెటింగ్ మొదలు 9 గంటల వరకు వీరు డ్రస్సులు చక్క చేసుకోవటమే కాలం వ్యర్థం చేస్తున్నారు. ఇదే కాకుండా వికారమైనటువంటి చర్యలు ఎందుకు వీరు పాల్గొంటున్నారు. మన భారతీయ సంస్కృతి యందు కురులు చాలా లక్షణమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క వెంట్రుకల యందు మహాశక్తి ఇమిడి ఉంటున్నది స్త్రీల యందు. అలాంటి స్త్రీలు కేవలం కళ్యాణమైన తరువాత సుమంగళిగా ఉండవలసినటువంటి ఒక స్త్రీలు వెంట్రుకలంతా కత్తిరించుకుంటున్నారు. ఇది భర్త లేనటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని. ఇది కేవలము భారతీయ సంస్కృతికి అమంగళాన్ని ప్రకటింపజేసేటువంటివి. ఇది విద్యార్థులుగా తయారైనటువంటి వారి ముఖం చూడకూడదు, పాపమే. కనుక మన విద్యార్థులు ఆ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశించరాదు. అది ఈనాటి యొక్క విద్యల యొక్క అవలక్షణంగా ఉంటున్నాయి. ఈ విధమైనటువంటి సంస్కృతిని మనం పెంచుకొని సమాజంలో ప్రవేశించి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితంగా అందించాలి విద్యార్థులు. ఇలాంటి భారతీయ సంస్కృతి ఏనాటికి మారేటువంటిది కాదు. ఇది కాలంతో మారక, చరిత్రతో మాయక, ప్రళయం వచ్చినను తరగక, సృష్టితో పెరగక, నిరంతరముకును శాశ్వతమైనటువంటి స్థితి ఎందుండేటువంటి భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే జగత్తుకంతకును ప్రాణ సమానం. యుగములు మారినా జగములు కదిలినప్పటికీ ఇది మారేటువంటిది కాలేదు. ఇది దేశకాల అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైన సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును, మానవత్వం యొక్క విశిష్టతను చాటేటువంటి యొక్క దినములే భారతీయుల యొక్క పర్వదినములు. ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. క్రాంతి అనగా మార్పు చెందటం, అనగా ఒక రేఖ నుండి మరొక రేఖ ప్రవేశించటము. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలకూడను ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. ఈనాడు సూర్యుడు మకర రేఖపైన ప్రవేశించాడు. పూర్వం గడిచినటువంటి 30 దినములు కూడాను ఇది దేశకాల అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైన సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును,

పైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడా పేరు పెట్టారు. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు, ఇది ఒక వ్రతముగా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. సూర్యుడు నిస్వార్థపరుడు, నిరహంకారి, సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము, అందరి ఎందు కూడా ఏకత్వం భావించేటువంటి యొక్క భావము. అట్టి సూర్యునకు విశ్రాంతి ఏది, నిర్వినామకృషితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తుంటాడు. కనుక సంక్రమణకు నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే, సూర్యునితో పాటు మనం కూడాను సూర్యార్జును అడుగుదాడు ఎందు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవులు నిస్వార్థులుగా తయారు కావాలి. సూర్యుడు నిరహంకారి, నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కుసేందు కూడా ఉండదు. సూర్యుడే లేకపోతే మనము జీవితమే లేదు. అన్ని విధములు కూడా ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. సూర్యుని వలనే సమస్త సృష్టి స్థితి లయములు కూడా జరుగుతూ ఉన్నవి. ఇంత బాధ్యత వహించినటువంటి సూర్యునికి అహంకారం అన్నది ఏమాత్రం కూడా కనిపించదు. అల్ప బుద్ధులతో అల్ప పనులు చేసినటువంటి వ్యక్తులకి ఇచ్చే అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. తెలుగునాడులో కూడా కొన్ని చెప్తుంటారు, అన్నీ వడ్డించినటువంటి ఆకే అణిగి మణిగి ఉంటుంటారట, ఏమీ వడ్డించిన ఆకే ఎగిరి దుబ్బుతుంటారట, నిండుకుండా తొణుకుతుందా, తొణకదు. ఈ ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్రలే ఈ విధంగా తొణికేటువంటిది. కనుక పూర్వుడైనటువంటి ఒక సూర్యుని యందు ఇట్టి అల్పభావములు అల్పబుద్ధులు ఏమాత్రం కూడాను కనిపించవు. కనుక సూర్యుడే ప్రతి మానవుడు కూడాను నిరహంకారిగా తయారు కావాలి. వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చాగ్నిశ్చ అని ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు కేవలం మన మనసని, చక్షుడి యొక్క భాగమే శక్తి సంపత్తయే ఈ సూర్యునిగా భావించుకున్నారు. ప్రతి మానవుని ఎందుకు సూర్య అంశము ఉండటం చేత సూర్యుని యొక్క అడుగుజాడలను అనుసరించడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. విజ్ఞాన శాస్త్ర ప్రకారము సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు. భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా మనకు కనిపిస్తుండాలి. అతను దక్షిణం నుంచి ఉత్తరం కని గాని, ఉత్తరం నుంచి దక్షిణం కని గాని ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యుడు కాదు. అతను నిత్యుడు, అతను పరిపూర్ణుడు, అతను అచలుడు. కాని చలనులైనటువంటి యొక్క మానవులకు అతను కూడా చెలించినట్టుగా కనిపిస్తున్నాడు. నిశ్చలమైనటువంటి జలంలో సూర్యుడు నిశ్చలంగానే కనిపిస్తుంటాడు. అలలతో కూడినటువంటి జలంలో సూర్యుడు కూడా కదిలినట్టుగా కనిపిస్తుంటాడు. సూర్యుడు కదులుతున్నాడా, జలం కదులుతుందా? అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి మనస్తత్వంను కదలటం చేతనే సూర్యుడు మార్పు చెందినట్టుగా, సూర్యుడు ప్రయాణం జరుపుతున్నట్టుగా మనకు గోచరిస్తున్నారు. ఆధ్యాత్మిక అంతరాత్మలందు ఈ సూర్యుడు ఈనాడు ఉత్తర దిశ యందు ప్రయాణం కావటంలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. దేవతలకు ఈ ఆరు నెలలు కూడాను పగలు అని దీని యొక్క అంతరార్థం. ఇది కేవలం ఉత్తర దిశ యందు ప్రయాణం కావటము, ఈశ్వరుని యొక్క మార్గాన్ని అనుసరించటం. ఇంతే కాకుండా లౌకిక దృష్టితో చూచినప్పుడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చక్కగా కలకలలాడుతూ సుందరమైన సౌందర్యాన్ని ధరిస్తూ ఉంటుండాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడాను ఈ మాసము లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. అన్ని రకములైనటువంటి పంటలు కూడాను ఇంటికి చేరటం చేత తిండి తీర్చాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంటారు. సూర్యుడు కూడా ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. దీనికి పూర్వమంతా ఇప్పుడు రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది. పగటిపూట కాలం తక్కువ, నేటి నుండి పగలు ఎక్కువ, రాత్రి తక్కువ, దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాది. దీనికోసమే కవులు చెప్పారు, దినకరుడు శాంతుడైతే కూచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడతొడగని పచ్చ పువ్వుల జనపు చేలకు ముత్యాల సరళు గుర్చే మెరప పంటకు కుంకుమ మెరుపు దాల్చే బంతి పువ్వుల మొగములు అల్లంత విప్పే మనకు హంపుల ధాన్య సంపదలను నిలిపే సరసురాయన సంక్రాంతి పండుగ వచ్చే అన్నారు. కనుక సంక్రాంతి పండుగ అనేక విధములైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినం. ఇది దైవం దిశకు ప్రయాణం నడిపేటువంటి యొక్క నెల. ఇతర దిశ అనగా హిమాచల పర్వతం ఒకవైపు, హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. హిమం అనగా ఏమిటి, అచలం అనగా ఏమిటి? హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ ఎందు ఉన్నదని మనం భావించరాదు. హిమం అనగా నిర్మలమైనటువంటిది, చల్లదనంతో కూడినటువంటి.

అచలమనగా చెలింపలేనటువంటిది. కనుక నిర్మలము, నిశ్చలము, ప్రశాంతం కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. హృదయవాసే ఈశ్వరుడు. అందువలనే ఈశావాస్యం విధం సర్వం, అందరి ఎందుకు ఈశ్వరుడు వాసం చేస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతారామని సర్వుడు ఎందుకు ఈశ్వరుడే ఉంటున్నాడని. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుందని. దురాచారములను, దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంచలత్వము దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి, మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి, ఆహారాన్ని త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. ఈ అల్ప విద్యల చేత మనం అహంకార పడకూడదు. భగవత్ యొక్క విశ్వాసమును, భగవత్ యొక్క ప్రేమను మనం హృదయం నందు దాచుకోవాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. టికెట్ కొని మన జోబీలో పెట్టుకుని రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ థర్డ్ క్లాస్ లో కూర్చున్నా మనకి భయం ఉండదు. టికెట్ కొనకుండా ఫస్ట్ క్లాస్ లో పోయి కూర్చున్నా గానీ భయంగానే ఉంటుంటుంది. కారణము, ఏ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు చెక్ చేస్తాడో, ఎప్పుడు వెంట బయటకు నూగుతాడో అనేటువంటి భయం. కనుక భగవత్ ప్రేమ, భగవత్ విశ్వాసము అనేటువంటి ఒక టికెట్ కొని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా మనకు భయం లేదు. ప్రేమ అనేటువంటి టికెటే మన దగ్గర లేనప్పుడు ఏ చిన్న కష్టములకైనా, ఏ చిన్న దుఃఖములకైనా, ఏ చిన్న విచారములకైనా, ఏ చిన్న నష్టములకైనా మనం కుంగి కృషించి కూలిపోతుంటాం. కనుక ఈ భయమునకు మూల కారణం ఏమిటి? భగవత్ ప్రేమ లేకపోవటమే, భగవత్ విశ్వాసం లేకపోవటమే. భగవత్ ప్రేమ కలిగినటువంటి ఒక హృదయము మంచి వజ్రంగా తయారవుతుంది. ఈ వజ్రంతోనే పోయడానికి వీలవుతుంది, కానీ అన్య పదార్థంతో దీన్ని ముట్టడానికి సాధ్యం కాదు. కనుక దైవ ప్రేమను దైవ ప్రేమతోనే దీన్ని మనం మార్చుకోవాలి. ప్రకాశించేటువంటి చంద్రుని చూడటానికి ఏ టార్చ్ లైట్, ఏ రికమెండెంట్ మనం తీసుకొని అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశంతోనే చంద్రుడు చూడవచ్చు. అదే రీతిగా ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మను చూడాలంటే ప్రేమ ద్వారానే చూడాలి. ఇంకా అన్య మార్గంలో దీనికి ఏమాత్రం కూడా పనికిరాదు. కనుక ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం మానవులకు. దీనికి దూరమైపోతే మా ఈ ఎడబాటును మనం సహించుకోలేము. నిజమైనటువంటి భక్తులు భగవత్ ప్రేమకు ఎడబాటుకు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు. మోహన కృష్ణుని యొక్క మురళిని విన్నంత మాత్రమే గోపికలు భవనమును వదలి వనములకు ప్రవేశించేటువంటి వారు. భాగవతము చదివినటువంటి భక్తులకు దీని యొక్క విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ అడవుల్లో చేరినటువంటి యొక్క గోపికలు కృష్ణుని యొక్క రూపమును చూడలేకపోవటం చేత ఆ వియోగ దుఃఖముతో మొక్క మొక్కను, పువ్వు పువ్వును, వృక్ష వృక్షాన్ని కూడా ప్రశ్నించుకుంటూ వెళ్లారట. మా కృష్ణుడు ఎక్కడ, మా కృష్ణుడు ఎక్కడ, మీరైనా చెప్పండి. కృష్ణుడంటే ఎవరో ఈ మొక్కలకు తెలియదు ఏమోటని ఆ కృష్ణుడి యొక్క రూపాన్నంతా వర్ణించుకుంటూ వెళ్లారట. నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబుపై చల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడోమువాడు, మా సర్వము.

0: ఒక్కొక్క పుష్పాన్ని ఇప్పుడను ఓ పుష్పమా, ఇలాంటి వాడు నీ పదవ చాటున ఏమైనా ఉన్నాడా? నీ మొక్కల చాటున ఏమైనా ఉన్నాడా? చెబులారా, మీలో ఏమైనా దాచుకున్నాడా? చెప్పమని ప్రార్థించేటువంటి వారు గోపిక. ఒక క్షణమైనా కూడాను కృష్ణుడి ఎడబాటును సహించుకునేటువంటి వారు. కొంతవరకు నువ్వు సందేహిస్తూ వచ్చాడు ఉద్ధవుడు. ఈ సందేహములు ఎప్పుడు కలుగుతాయి? పరిపూర్ణ ప్రేమ లేనటువంటి వారికి ఈ సందేహములు కలుగుతుంటాయి. వారు అనేక విధమైనటువంటి ఆమోహలతో అనేక కథలుగా అలుతూ వస్తుంటారు. ఎవరేమనుకున్నప్పటికీ వీరు ఏమాత్రమో పొంగరు పొంగరు. ఎవరైనటువంటి భక్తుల యొక్క ప్రేమ తత్వము చెలించినటువంటిదిగా ఉంటుండాలి, భగవంతుని భరించేటువంటిదిగా ఉంటుండాలి, కష్టములను భరించేటువంటిదిగా ఉంటుండాలి, జన్మను దేవపజేసేటువంటిదిగా ఉంటుండాలి. ఇది నిజమైనటువంటి ప్రేమ తత్వం. ఎవరే విధంగా నిందించినప్పటికీ, తూలనాడినప్పటికీ, పరిహసించినప్పటికీ వీరు ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేసేటువంటి వారు కాదు. ఒకనొక సమయం లోపల ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు గోపికలను, గోపికలారా, మీ అత్తలు మీ భర్తలు మిమ్మల్ని ఇన్ని విధములుగా నిందించుతున్నప్పటికీ మీరు ఏమాత్రం కూడాను దీనికి కుంగిపోవటం కానీ పొంగిపోవటం కానీ జరగటం లేదు, దీనికి ఏమి కారణం అన్నారు. అని జవాబు చెప్పారు గోపికలు, కాకులు అలుస్తున్నామని కోకిల తన గానమును మానుకుంటుందే ఉద్ధవా? కనుక కాకులు అలుపులకు కోకిల తమ గానమును మానుకోదు. లోపులో కాకులు, ఈ కాకులు అలుస్తున్నారని మా హృదయపూర్ణమైనటువంటి యొక్క కోకిల యొక్క స్వరూపాన్ని, మా కృష్ణుని యొక్క భావాన్ని మేము ఏమాత్రం కూడా మర్చిపోతామా? మా హృదయాల్లో కోకిలగా గానం చేస్తున్నాడు, ఈ కాకులకు కోకులకు కోవిలకు ఏమైనా సంబంధమా? దీనిని మేము లక్ష్యమే చేయం, కనుక మా కృష్ణుడే మాకు ప్రాణం, దీనిని మేము లెక్క చేయమన్నారు. అప్పుడు అనుకున్నాడు ఉద్ధవు, ఈ గోపికలు సామాన్యమైనటువంటి వారు కాదు, పూర్వపు ఋషులు అనుకున్నాడు. ఋషులకే ఎట్టి ధైర్యము, పవిత్రములే, ఎట్టి సార్థకత, పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వము అబ్బుతుంది. కనుక ప్రేమతత్వాన్ని గుర్తించుకోవడం అందరికీ సాధ్యం కాదు. నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎట్టి సమయం నందు కూడా మార్పు చెందు, వియోగమును భరించలేడు, సంయోగమునికే సర్వకాలం ఎందుకు ప్రయత్నిస్తుంటాడు. కనుక మనం నేర్చేటువంటి విద్యలు కానీ, తెలుసుకునేటువంటి విషయములు కానీ, జీవించేటువంటి జీవితములు కానీ శాశ్వతాలు కాదు. ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతము. అట్లని మనం ఈ విద్యలను మానకూడదు. మనం ఈ జగత్తు యొక్క సంబంధం ఉండినంత వరకు కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే, మన జీవితాన్ని సాగించవలసిందే, దీని కష్టములను భరించవలసిందే. కానీ లక్ష్యమునందు మాత్రము ఈ సత్యస్వరూపమైనటువంటి నిత్య ప్రేమను మనం మాత్రం వరించాలి. ఎవరైనటువంటి భక్తులు ఏకాంతంగా జీవించడానికి ఒప్పుకోరు, దూరంగా అవడానికి అంగీకరించరు, రెండింటి యొక్క ఏకత్వాన్ని తాను ఆశిస్తుంటారు. నది పోయి సముద్రంలో చేరినట్టుగా, తైలం తైలంతో కూడినట్టుగా, జీవుడు చివరితో చేరినట్టుగా జీవుడు దేవుడిలో చేరిపోవాలి. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ఆశించటమే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రపత్తి. ఇక్కడ భక్తికి పరమభక్తికి ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్య సంబంధమైనటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ పరుల చేత అందుకోవటానికి సంసిద్ధంగా ఉంటుంటారు. పరమ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ ప్రేమ పరులకు అందించడానికి సిద్ధంగా ఉంటుంటారు. స్వార్థరహితమైనటువంటిది. ఇలాంటి పవిత్ర ప్రేమకును ఈ లౌకిక ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక లేదు. తెలియనటువంటి వ్యక్తులు రెండింటి యొక్క సంబంధమును గుర్తించుకునలేక దానిని దీనిగా దీనిని దానిగా మార్చి కొన్ని విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటారు. ఇదే భాగవతమునందు గోపికలకు ద్వారకా వాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. ద్వారక వాసులు కృష్ణుడు మావాడు, మా బంధువు, మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధి అనేటువంటి వారు. కనుకనే వారికి అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారం ఏనాటికైనా అతపతనం చేస్తుంది. కనుకనే యానములకు పతనం ఏర్పడింది. గోపిక యొక్క భావం అట్టిది కాదు. కృష్ణ మేము మీవారము, మేము మీనారము, మేము మీవారమని అర్పితం గావించుకున్నారు. అర్పితం గావించుకోవడం చేత అనంత స్వరూపంగా రూపొందారు వాడు. ఒక్క చుక్క నీటి చుక్కను మన హస్తం నందు పెట్టుకుంటే అది మృతి అయిపోతుంది. కొన్ని క్షణములో ఒక ఆవిగా మారిపోతుంది, ఆకారమే లేకుండా పోతుంది. కానీ అదే చుక్క నీటిని సముద్రంలో కలిపితేమా, ఇది సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది. దీనికి ఓషివే లేదు, ఇది అమృత స్వరూపాన్ని ధరిస్తుంది, అనంత స్వరూపాన్ని ధరిస్తుంది, అమరణాన్ని పొందుతుంది. కనుకనే ఇదే మోక్షము అన్నారు. కనుక మన అల్పత్వమైన మానవత్వాన్ని ఏదో వ్యక్తే ప్రత్యేకంగా పెట్టుకుని మనం సాధించడం అనేటువంటిది ఇది కేవలం ఒక పిచ్చి మార్గం. దీనిని అనంతత్వంలో ఏకం చేయాలి, ఇది శాశ్వతంగా రూపొందుతుంది. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించడమే సరి అయినటువంటి భక్తి మార్గం. ఇట్టి భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడాను మనం జ్ఞప్తి అందించుకొని దీనికి అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థములు ఉన్నవనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. ప్రతి భారతీయుల యొక్క పర్వదినంలో కూడాను ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటివి.
1: పర్వదినముల్లో ఇండ్లు పరిశుద్ధం చేసుకోవటము, పచ్చని తోరణాలు కట్టుకోవటము, కొత్త దుస్తులు ధరించటము, ఇవంతా కూడా ఏదో ఒక లౌకికమైనటువంటి రీతిగా మనం భావిస్తున్నాం. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ఇంటికి పచ్చని తోరణములు కడుతున్నాం అనగా నిరంతరము మా గృహం మంగళంగా ఉంటుండాలి, పచ్చగా ఉంటుండాలి, పాతది పోవాలి, రోతది పోవాలి, నూతము రావాలి. ఈ పర్వదినముల లోపల తెల్లవారుజామున లేచి శిరస్నానములు చేసి నూతన వస్త్రములు ధరిస్తుంటాం. దేహ మాలిన్యముతో పాటు మనో మాలిన్యం కూడా పరిశుద్ధమైపోయి వస్త్రమనగా హృదయము, ఈ నూతన వస్త్రములు ధరించడం అంటే నూతన హృదయంగా మనము అభివృద్ధి కావాలి. కనుక భగవంతుడు లోపల వెలుపల ఉంటున్నాడు కనుకనే దీనిని అంతర్బహిస్తత్సత్వవ్యాప్య నారాయణ అన్నాడు. దేహము నూతన వస్త్రం ధరించడమే కాకుండా హృదయమును కూడా నూతన భావములు అభివృద్ధి పరచుకోవాలి. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం, ఈ కొబ్బరికాయల యొక్క అంతరార్థం ఏమిటి? కొబ్బరికాయకి పైన దట్టమైనటువంటి గట్టిగా ఉండేటువంటి పీచు ఉంటుంటారు. ఈ పైన ఉన్నటువంటి దానిని చక్కని గట్టి మేకుతో తీసి ఆ యొక్క దీనిని విడదీయాలి. తదుపరి దానిపైన గట్టి అయినటువంటి ఒక చర్మం కప్పుకొని ఉంటుంది చిప్ప, దానిని కొట్టినప్పుడే లోపల పరిశుద్ధమైనటువంటి యొక్క కొబ్బరి మనకు కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైన కొబ్బరి చిప్పకు ఖర్చు ఖర్చుకొని ఉంటుండాలి. ఈ గట్టి చిప్ప పైన చాలా మరింత బలమైనటువంటి యొక్క తుక్కుతో నారతో కూడినటువంటి యొక్క చర్మం ఉంటుండాలి. కనుక మనం కొబ్బరికాయ కొట్టే సమయంలో మొదటి పై యొక్క పీచుని తీసివేస్తాం, తదుపరి ఈ చిప్పను తీసివేస్తాం. ఎప్పుడు చేసేది? వ్రద్దను చేసిన తర్వాత చిప్పను తీస్తాం. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటువంటిది దీని యొక్క లక్ష్యం ఏమిటి? కొబ్బరి పైన చిప్ప పైన పీచు పైన కాదు, అది భగవంతుడికి మనం కొట్టినట్టుగా కొట్టి ఆ కొబ్బరిని మనమే ఆరగిస్తున్నాం. అదే విధంగానే మన యొక్క జీవితం ఒక కొబ్బరికాయ వంటిది. మన యొక్క పీచు అనేటువంటి అభిమాన మమకారములతో కూడినటువంటి యొక్క లోకవాంతులతో చేరినటువంటిది ఈ పీచు, అనేక వాసనలు అనేటువంటి యొక్క దారమతో కూడినటువంటిది ఈ పీచు. కనుక మొట్టమొదట మనం అభిమాన మమకారం అనేటువంటి ఈ పీచునంతా తీసివేయాలి. తదుపరి అహంకారం అనేటువంటి ఈ కొబ్బరికాయని బ్రద్దలు చేయాలి. నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి ఈ సత్విక గుణం అనేటువంటి తెలుపు మనకు చేరుతుంది. అదే భగవత్ యొక్క గుణం, అదే నిర్మలమైన ప్రేమ. ఆ ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన మమకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన మమకారం అనేటువంటి పీచే తమో గుణము. ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప, సాత్వికమే ఈ కొబ్బరి. ఈ సాత్వికం అనేటువంటి యొక్క కొబ్బరిని మనం ఆరగించాలి. దీనిని భగవంతుని దగ్గర పోయి మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. బ్రద్దలు చేయడం అనగా ఏమిటంటే మర్మము లేకుండా, గోప్యము లేకుండా, సర్వము నీకు తెలిసినటువంటి వాడవే కదా అని హృదయాన్ని విచ్చలి విడిగా అతనికి అర్పితం చేయాలి. ఏ కించిత్ హృదయములో మరుగు పెట్టుకున్నా కానీ అది పవిత్రమైన అర్పణ కానే. ఇదే రామాయణం నందు మీకు అనేక పర్యాయంలో చెప్పాను. చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణులు చిట్టుతో కూడి ఉండినప్పుడు అలసిపోయినట్టుగా సొలసిపోయి రామును నటన చేసి, లక్ష్మణ ఇక్కడ ఒక పర్ణశాలను నిర్మించను ఆయన అన్నాడు. అన్న ఎక్కడ నిర్మించాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు. ఈ మాట విన్నంతనే చెవులు మూసుకుని అక్కడ నేను ఏ పాపం చేసుకుని నేను ఏ దోషము ఎరుగుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి వాక వినగలిగితిని అని అన్నాడు. లక్ష్మణ నేను కొట్టలేదు కొరకలేదు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా ఇష్టము అనేటువంటిది వేరొకటి ఉన్నదా? ఇష్టములకు అర్పితం చేయాల్సినటువంటి లక్ష్మణ్ణి నీ ఇష్టం వచ్చిన దగ్గర నీవు నిర్మించమనటంలో ఇది ఎంత నేను దోషముతో ఉన్నానో, ఎట్టి పాపం చేసినానో అన్నాడు లక్ష్మణుడు. ఇందుమనగా నా ఇష్టమైనటువంటిది ఒక్కటి ఉండకూడదు, సర్వము నీ ఇష్టమే. కొంతమంది అభిమానం కోసం, మమకారం కోసం, లోక దృష్టి కోసం, లోక పేరు కోసం, అంతా మీ ఇష్టమే స్వామి, మా ఇష్టం ఏమీ లేదంటారు. మాటలు మాత్రమే, ప్రాకృతి సంబంధమైనటువంటి స్టంట్స్ ఇవన్నీ ఇప్పుడు దైవం ఒప్పేటువంటి వాడు కాదు. ఎన్ని బుక్కులు చదివినావో దానికంటే పెద్ద బుక్కులే చదివింటాడు తాను. నీకున్నది ఇంత విద్య ఇప్పితే తనకి ఎంతో అన్ని విద్యలు తనలోనే ఉంటుంటాయి. చెప్పేటువంటి వాడు కాదు భగవంతుడు, హృదయ పవిత్రతకు మాత్రమే చెప్పుతాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పాడు, మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం హి లక్ష్మాం శరణాగతి అన్నాడు. అతనికి భార్య లేకపోలేదే, అతనికి తల్లిదండ్రులు లేకపోలేదే, అతనికి రాజ్యం లేకపోలేదు, అతనికి బిడ్డలు లేకపోలేదు, సర్వము ఉండినప్పటికీ నీవే తప్ప ఇతరం వెరుగు, ఇంకా నాకు అన్యమే లేదు అనేటువంటి దీంట్లో రాముడు అర్పితం చేశాడు. కాబట్టి అంత ఆనందంతో చేరిపోయాడు రాముడు. రాముడు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, అతని పరమాత్మ స్వరూపుడు అనేటువంటి గాఢ విశ్వాసం కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క సందేహంలో ఉండవు. అందుకోసమే త్యాగరాజు కూడా ఒక సమయంలో సందేహం కలిగింది, నాకు ఈ కష్టములు, నాకు ఈ నష్టములు, నాకు ఈ దుఃఖములు సంప్రాప్తి కావడానికి కేవలం నాలోని దోషమా, లేక రాముడిలో శక్తిరహితమైనటువంటి యొక్క తత్వమా అనేటువంటి సందేహం కలిగింది. మనలో భక్తి లేదా లేక రాముడిలో శక్తి లేదా అని కూడా సందేహం కలిగింది. మరి వీరి కుటుంబాన్ని అంతా చక్కగా యోచించుకున్నాడు. చీచీచి, లక్ష్మణ తక్కువ వాడా, భరతుడు తక్కువ వాడా, వీరందరూ కూడా నువ్వు ఎందుకోసం, ఆ హనుమంతుడు తక్కువ వాడా, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా నువ్వు రాముణ్ణి కొలుస్తూ పోయారే, అతనితో దివ్యత్వం లేకపోవటం వలన అనుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి భావాలు మొదలుపెట్టాడు.

రామాని యొక్క శక్తి చాలా గొప్పది. లేకపోతే లక్ష్మి సామాన్యమైన కుట్రాలా? నువ్వు ఎందుకు కొలుస్తూ ఉంటుండాలి? నీ పాదములు ఎందుకు నిరంతరము వదలకుండా ఉంటుండాలి? ఇది సాధ్యం కానటువంటి మహాశాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి హనుమంతుడు నీ యొక్క సేవలో నిర్ముగ్నుడైపోవటము నీలో శక్తి లేకపోవటమా? బుద్ధి కలిగినటువంటి యొక్క ఈ లక్షణుడు నిన్ను నిరంతరము సేవించడంలో ఉన్నటువంటి అంతరార్థం లేదా? శూర్పణకను ముక్కు చెవులు కొయ్యమని చెప్పినప్పుడు రాముడు లక్షణ ఈ శూర్పణక ముక్కు చెవులు కొయ్యని కత్తి అందించలేదు. పైకి చూస్తూ లక్షణ రాముడు ఇట్లా అన్నాడు, శృతి అని దీనికి అర్థం. అలాగా నాలుగు వేదములు దీనికి శృతి అని పేరు. ఈ శృతి అనగా ఏమిటి? వినటము అని అర్థము. కాబట్టి చెవులు కొయ్యి అని దీని అర్థం. లక్ష్మణుడు ఇంత సూక్ష్మ బుద్ధితో దానిని గుర్తించుకుంటూ వచ్చాడు. మరి పైకి చూచాడు రాముడు, పైకి చూడటంలో ఇది నాశకము అని, నాశకముగా ముక్కు అని. ఈ సూక్ష్మతో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. కనుక వీరందరూ కూడా నీవు దేవుడు దేవుడు అనటం లోపల తెలివి తక్కువ వారు కాదు, చదువు తక్కువ వారు కాదు. వీరందరూ ఎంతో విద్యావంతుడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఇలాంటి విద్యావంతుడు శక్తివంతుడు ప్రజ్ఞావంతుడైనటువంటి యొక్క మేధావంతుల యొక్క తత్వంను గుర్తించుకోలేక వచ్చిపోయేటువంటి వారంతా తెలివి తక్కువ వారా సాయిబాబు దగ్గరికి? వీళ్ళంతా తెలివి తక్కువ వారు, చెప్పేటువంటి వాడు తెలివి ఎక్కువ వాడా? వాడికి తెలివి తక్కువ. ఆనాడు త్యాగరాజు కూడా అట్లే అనుకున్నాడు, మరి ఈ లక్ష్మణుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, భరతుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, లక్ష్మీదేవి అసలే తెలివి తక్కువ లేడి కదా, ఆమె యొక్క బాల్యస్థితి ఎందుకు కానీ ఈ యొక్క స్త్రీ యొక్క తత్వం కూడా కొంతవరకు తక్కువ స్థాయిలో ఉంటుంటారనుకున్నాను. కానీ వీరందరూ సామాన్యులు కాదు, తెలివి తక్కువ వాడిని నేనేనంటున్నాడు. అప్పుడు ఈ త్యాగరాజు చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి వారందరూ కూడాను భగవంతుని యొక్క సన్నిధి పెన్నిదని భావించుకుని అందులోని నిమగ్నమై ఉంటుండగా మన తెలివితేటలతో ఏదో అనవసరమైనటువంటి ఊహలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని దీనికి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటాం. చిక్కిన పవిత్రమైనటువంటి యొక్క కాలమును దక్కించుకుంటకై కొంచెం ప్రయత్నించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమును మనం సార్థకం చేసుకోవాలి. ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం. సూర్యుడు కూడా దక్షిణం నుంచి ఉత్తరమును ప్రయాణం చేస్తున్నాడు. దీనిని దేవయానము అన్నారు, పరమాత్ముడు వైపున ప్రయాణము అని. ఆ సూర్యునితో పాటు మన యొక్క బుద్ధిని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకం కావుతుంది. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కృత్యములు ఎందుకు ఏమాత్రం కూడా నువ్వు లోటు చేయక కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ ఇది ఇహములకు అది పరములకు గమ్యము అనేటువంటి యొక్క లక్ష్యాన్ని హృదయములందు అభివృద్ధి పరచుకుని రెండు విద్యలు ఎందుకు కూడా నువ్వు రెండు పాత్రలుగా మనం వహించి దివ్యమైనటువంటి గమ్యాన్ని ధన్య జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ప్రేమ ముదిత మనసే.

ఇంతవరకు మీరు 1986 జనవరి 14న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ పర్వదినాల అంతరార్థము దేహ మాలిన్యాన్ని మరియు మనో మాలిన్యాన్ని తొలగించుకుని భగవత్ తత్వమునకు దగ్గర కావచ్చునని వివరించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: సత్యమనే పునాదియే లేక ధర్మమనే భవనము నిర్మించటానికి వీలుకాదు. ధర్మము నుండి ఏర్పడినదే శాంతి. శాంతి కావాలని మీరు పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, కాని వీటి వల్ల లభించేది కాదు శాంతి. మీరెన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పటికీ, ఏ సాధనలు సల్పినప్పటికీ మీలో కోరికలున్నంత వరకు మీకు శాంతి లభించదు. కోరికలను నిర్మూలించుకోవాలి. కోరికలు సంకల్పముల నుండి ఆవిర్భవిస్తాయి. సంకల్పమునకు మూలాధారము మనస్సు. కనుక శాంతి లభించాలంటే మనస్సును మర్చిపోవాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనస్సును అరికట్టినప్పుడు అది మౌనంగా ఉంటుంది. అట్టి సంకల్పరహితమైన తత్వమే శాంతి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తమ బాల్యం నుంచే పిన్న పెద్ద అందరికీ ధార్మిక జీవన ఆవశ్యకతను గురించి బోధించాలని తపన పడుతూ ఉండేవారు. బాలునిగా సత్యం యొక్క జీవన విధానం అత్యున్నతమైన ఆదర్శాలను ప్రతిఫలించేదిగా ఉండేది. అందువల్ల పెద్దలు పిన్నలు అందరూ కూడా ఆ చిన్ని సత్యాన్ని గురువు అని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. స్వామి తన బాల్యంలో ప్రారంభించిన పండరీ భజన బృందంలోని పిల్లలు స్వామి యొక్క పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని యొక్క మహిమలను గానం చేస్తూ ఉండేవారు. ఎవరైనా షిరిడీ క్షేత్రాన్ని గురించి స్వామిని అడిగినప్పుడు సత్యం వారికి ఎంతో ఆసక్తికరమైన కథలు చెప్పేవారు. స్వామి పదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు షిరిడీ సాయి అవతార విశేషాలను గురించి తన చుట్టూ చేరే పిన్నలకు పెద్దలకు విస్తపరుస్తూ తాను షిరిడీ సాయినాథుని అవతారము అని తెలిపడానికి రంగం సిద్ధం చేసుకున్నారా అనిపించేది. 13 సంవత్సరాల ప్రాయంలో స్వామి తన దివ్యత్వాన్ని ప్రకటించడం 3 దశలలో చేశారు. మొట్టమొదట 1940వ సంవత్సరంలో మార్చి 8వ తేదీ సాయంత్రం స్వామి జీవితంలో ఒక విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న దినం. ఆ రోజున చాలా విషపూరితమైన ఒక నల్లతేలు సత్యాన్ని కుట్టింది. ఇక్కడ నుంచి ప్రారంభమైంది అసలు కథ. కాని స్వామి చాలా సంవత్సరాల తర్వాత స్వయంగా అసలు తేలు కుట్టనేలేదని, ఆ సంఘటన తాను కల్పించిన సంఘటనే అని చెప్పారు. ఈ విషయాన్ని స్వామి మాటల్లోనే చెప్పాలంటే, నేను విషానికి విషయాలకు అతీతుడనని నిరూపించాలనుకున్నాను అన్నారు. కాని 1940వ సంవత్సరం వేసవిలో 14 ఏళ్ల బాలుడైన సత్యం ఎంతో విచిత్రమైన అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సత్యం యొక్క ప్రవర్తనలో కలిగిన అసాధారణ మార్పును చుట్టూ ఉన్న ప్రజలు అపార్థం చేసుకున్నారు. గ్రామ పెద్దలలో కొందరు సత్యం యొక్క విచిత్ర ప్రవర్తనకు, స్వామి ధోరణికి అతనిని ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమో, అదే కారణమయ్యుంటుంది అని కూడా అనుకున్నారు. లేత వయసులో ఉన్న తన కుమారుడి యొక్క విచిత్ర పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తొందరగా కోలుకోవాలనే ఆకాంక్షతో బంధువుల సలహాతో సత్యాన్ని భూతవైద్యుల దగ్గర చికిత్స చేయించాలనుకున్నారు. అంతేకాని ఆప్తబంధువులు కాని, చుట్టూ ఉన్న జనం కాని, సత్యం నిజానికి మానవాళిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను పారద్రోలడానికి ఈ భూమిపై అవతరించాడని పాపం గ్రహించలేకపోయారు. దెయ్యాలను భూతాలను పారద్రోలే భూతవైద్యులుగా చలామణి అవుతున్న పరమ కర్కోశకులైన వారి చేతుల్లో 14 ఏండ్ల బాలుడు సత్యం అనుభవించిన నరకయాతను తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయితే సత్యం మాత్రం ఎంతో మనస్థైర్యంతో, ఓరిమితో, జంకు గొంకు లేకుండా ధైర్యంగా అనుభవించాడు. తప్పుద్రోవలో నడుస్తున్న మానవజాతియందు అపార కరుణతో, సానుభూతితో భగవంతుడు చూపే ఓరిమికి ఇది ఒక తార్కాణం. ఆనాడు స్వామి ఎదుర్కొన్న అటువంటి కఠిన పరీక్షలను గురించి 2 నెలల తర్వాత అప్పటికీ తన దివ్యత్వం నందు నమ్మకం కుదరని చుట్టుపక్కల జనంతో స్వామి ఈ విధంగా చెప్పారు. ఒక చిన్న పిల్లవాడు అంతటి దుర్భరమైన కఠినాతి కఠినమైన భూతవైద్యమునకు గురై అసాధారణమైన ఓర్పు మనస్థైర్యముతో ఆ హింసను భరించి క్షేమముగా బయటపడిన ఆ అద్భుత దృశ్యమును కళ్లారా చూసి కూడా నేను సాయిబాబాను అని నమ్మలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఒకనొక శుభదినాన అకస్మాత్తుగా నా దివ్యత్వాన్ని ప్రకటించి ఉండినట్లయితే మీరు ఏ విధంగా ప్రతిస్పందించి ఉండేవారు? నేను సుఖదుఖములకు, మానవ సహజమైన బాధకు అతీతమైన దివ్యత్వముననే యథార్థమును మీకు తెలియచెప్పడానికే అలా ప్రవర్తించాను
అని స్వామి స్వయంగా చెప్పారు. స్వామి అన్నగారైన శేషమరాజు గారికి స్వామి May 27, 1947 రాసిన సుప్రసిద్ధమైన లేఖలో సర్వే సర్వత్రా మహాత్ములు అవతార పురుషులు ఇట్టి బాధలను ఎదుర్కొనక తప్పదు అని రాశారు. ఇతరుల పాపాలను ప్రక్షాళనం చేయడానికి సమస్త బాధలను మౌనంగా శాంతంగా ఆనందంగా అనుభవించడం అనేది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ ప్రవక్తకైనా ఒక ముఖ్య లక్షణం. మార్చి నెల తర్వాత May 23 మానవజాతి అంతా ఎదురుచూస్తున్న ఒక చరిత్రాత్మకమైన ప్రకటన చేశాడు సత్యం. ఆ రోజున నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ సగోత్రుడను అని ప్రకటించాడు. ఆ తరువాత అదే సంవత్సరం అక్టోబర్ 20 సత్యసాయి తన అవతార ఆవిర్భావమునకు ఎంచుకున్న రత్నాకర కుటుంబముతో తనకు గల ప్రాపంచిక బంధాలనన్నింటినీ తెంచుకుని బడిని ఇంటినీ కూడా వదిలిపెట్టి నేను నీ సత్యాన్ని కాను, సాయిని నేను వెడుతున్నాను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మాయ వీడినది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా అవతార కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది అని అవతార ప్రకటన చేశారు. అయితే కొంతమంది భక్తులకు స్వామి తన పూర్వావతారముగా షిరిడీ అవతారాన్నే ఎందుకు పేర్కొన్నారు అనే ప్రశ్న రావచ్చు. ఆ భక్తుల మనస్సులలోనే ప్రశ్నకు స్వామి స్వయంగా జవాబు చెబుతూ, ఈ అవతారానికి కొద్ది సంవత్సరాల ముందు ఈ భూమిపై సంచరించిన అవతారమూర్తి యొక్క పేరును చెప్పడంలో నా ఉద్దేశం షిరిడీ సాయియే మరల సత్యసాయిగా అవతరించారని తెలియచేయడానికే. ఇంతేకాదు, సాయి అవతారత్రయంలో రాబోయే అవతారం ప్రేమసాయి అని ఉద్ఘాటించారు స్వామి. 1962 స్వామి 37వ జన్మదినోత్సవం నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా శాఖ మంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు పుట్టపర్తిలో స్వామి అనుగ్రహించిన ప్రాథమిక పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేస్తూ, నేను ఇటీవలనే షిరిడీ వెళ్లాను, షిరిడీ యాత్ర చేసిన కొద్ది రోజులకే పుట్టపర్తి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే షిరిడీ సాయే సత్యసాయిగా అవతరించారు కదా అని చెప్పారు. తరువాత స్వామి తమ ఉపన్యాసంలో షిరిడీ సాయి, సత్యసాయి ఈ రెండే కాదు, అన్ని నామములు నాకు చెందినవే, ఆనాటి అవతారమూర్తిని షిరిడీ సాయి అని, ప్రస్తుత అవతారాన్ని సత్యసాయి అని వ్యవహరించడం కేవలం ఆయా అవతారమూర్తులను గుర్తించే ఒక పద్ధతి మాత్రమే, నాడు నేడు కూడా సమస్త రూపములు నామములు సాయికి చెందినవే అని ప్రేమతో వివరించారు. స్వామి అక్టోబర్ 20 అవతార ప్రకటన చేసిన తర్వాత భక్తులకి మరొక విషయం చెప్పారు. భగవంతుడు ఎక్కడుంటాడని నిజమైన సాధకులు ఎవరైనా ప్రశ్నించినప్పుడు వెంటనే తడువుకోకుండా మీ అంతరంగపు లోతుల నుంచి పుట్టపర్తిలో ఉన్నాడనే సమాధానం చెప్పండి, మీతో పాటు అక్కడికి వచ్చి ఆనందాన్ని అనుభవించమని చెప్పండి అని అపారమైన కరుణతో స్వామి తన దివ్యతత్వము మరియు అవతార కార్యక్రమాలను గురించి విసుగు విరామం లేకుండా ఎన్నోసార్లు స్పష్టంగా ప్రకటించారు. నా అంతట నేనుగా ఈ ప్రపంచంలోనికి రాలేదు, అన్ని దేశములు మతములలోని సాధు పురుషులు, పావన పురుషులు, ఋషులు, మహర్షులు, సత్పురుషులు, మహనీయుల ప్రార్థనలను మన్నించి నేను అవతరించాను అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. దైవం మానుష రూపంలో అవతరించుటలో గల పరమార్థాన్ని వివరిస్తూ స్వామి, నేను శంఖచక్ర గదాధరుడై, కమలహస్తుడై, చతుర్భుజములతో నారాయణునిగా మీ మధ్యన అవతరించినట్లయితే బహుశా మీరు నన్ను ఏదైనా మ్యూజియంలో పెట్టి నా దర్శనం కోసం వచ్చేవారి నుంచి కొంత పైకం వసూలు చేసేవారు, అలా కాకుండా కేవలం మానవ మాతృనిగా మీ మధ్యకు వచ్చినట్లయితే నా బోధలకు విలువనివ్వకుండా వాటిని మీ స్వలాభం కోసం వినియోగించుకునేవారు, అందువల్లన మానవ రూపంలో మానవాతీతమైన జ్ఞానంతో శక్తులతో మీ మధ్య అవతరించవలసి వచ్చింది అని వెల్లడించారు స్వామి.

1955వ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు స్వామి, సాయికి ఎటువంటి జపతప ధ్యాన యోగాలు అవసరం లేదు, పూజా పునస్కారాలు ప్రార్థనలు చెయ్యక్కర్లేదు. ఎందువల్లనంటే సాయియే స్వయంగా మహోన్నత అవతారమూర్తి. మీరంతా ప్రార్థనలు పూజలు ఏ విధంగా చెయ్యాలో, ఏ భావంతో చెయ్యాలో బోధించడమే ఆయన అవతార కార్యక్రమం. ఇది బోధనావతారం. ఈ అవతారంలో దుష్టులు దుర్మార్గులను నిర్మూలించటమనేది జరగదు. సన్మార్గమును వీడి చరించేవారిని సరిదిద్ది సంస్కరించి వారికి ఉత్తమ విలువలు బోధించి మరలా వారిని సన్మార్గములోనికి మళ్లించటమే ఈ అవతారం యొక్క లక్ష్యం. చెదలు పట్టిన వృక్షాన్ని నరికివేయడం కాక చెదపురుగులను తొలగించి అట్టి వృక్షాన్ని జాగ్రత్తగా సంరక్షించడమే నా పని అని ఉద్ఘాటించారు స్వామి. అలాగే 1958వ సంవత్సరంలో ఫిబ్రవరి 28న చిత్రావతి నదీ గర్భంలో సమావేశమై స్వామి భక్తులతో మాట్లాడుతూ, నా నిజతత్వము మహిమలు వర్ణనాతీతం, శాస్త్రాధ్యయనం చేసి భగవంతుని అవతార లక్షణాల గురించి పరిజ్ఞానం సంపాదించగలిగితే నా నిజతత్వమును మీరు కొంతవరకు గ్రహించగలరు అని వెల్లడించారు స్వామి. 1961వ సంవత్సరం అక్టోబర్ 21న ప్రశాంతి నిలయంలో దివ్యోపన్యాసంలో స్వామి, రామకృష్ణాద్యవతారములు సాయిబాబా మీకు వేరువేరుగా కనిపించవచ్చు, దీనికి కారణం ఆయా అవతారములు తమ దివ్య సంకల్పములు చేత ధరించి వచ్చిన ఉపాధులు వేరువేరుగా ఉండడమే. అయితే ఈ అన్ని అవతారములలోని దివ్యత్వము ఒక్కటే. ఇప్పుడు నేను వెల్లడిస్తున్న సత్యమును దృఢంగా విశ్వసించండి. ఎటువంటి అవిశ్వాసమునకు పొరపాటున కూడా చోటివ్వకండి. ఈ ప్రశాంతి నిలయమును సందర్శించటానికి వచ్చే భక్తజన సందోహానికి ఆశ్రయం కల్పించటానికి ఎంతటి విశాల భవనమైనా సరిపోని రోజు తొందరలోనే వస్తుంది. భవిష్యత్తులో స్వామిని దర్శించటానికి వచ్చే భక్తులకు ఆకాశమే పైకప్పుగా ఉండే సభా ప్రాంగణం అవసరమవుతుంది అని ఆనాడే చెప్పారు స్వామి. ఈ పుట్టపర్తి గ్రామమే మథురా నగరంగా మారడం మీరు చూస్తారు. ఈ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఈ పరిణామమునకు ఎవ్వరూ అడ్డుకట్ట వెయ్యలేరు. నేను మిమ్మల్ని వదలను, మీరు కూడా నన్ను విడిచిపెట్టి పోలేరు. ప్రేమయే నా ప్రాణశక్తి, నేను దయానిధిని. నన్ను, నా నిజతత్వమును సరిగా అర్థం చేసుకోండి. మీ జీవితాలు ఈ భూమిపై నా అవతార కార్యక్రమంతో ముడిపడి ఉన్నాయి. ఈ మహదవకాశమునకు అనుగుణంగా మీ జీవితాలను సరిదిద్దుకోండి, తీర్చిదిద్దుకోండి అని స్వామి ఉద్ఘాటించారు. ఇంకొక సందర్భంలో నవంబర్ 24వ తేదీ 1961వ సంవత్సరం స్వామి మానవ జీవన స్రవంతి దారి తప్పి వ్యర్థంగా ఇసుక నేలలోకి ప్రవహిస్తున్నప్పుడు అవతార పురుషుడు దిగివచ్చి తన దివ్యబోధల ద్వారా వారిని హెచ్చరించి దిశానిర్దేశం చేస్తాడు. ఇదే ఈ అవతార కార్యక్రమం అని ఎంతో వివరంగా తెలిపారు. నా దివ్యత్వమును ముందుగా మీకు నిరూపించి ఆ తర్వాత మాత్రమే మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. అందువలననే అప్పుడప్పుడు నా నిజతత్వమును మీకు ఎరుకపరిచి అందుకు తగినట్లుగా నా దివ్యశక్తికి చిహ్నాలైన మీ పరిభాషలో లీలలు మహిమలను చూపిస్తూ ఉంటాను. నా దివ్యశక్తులను ప్రదర్శించాలనే కోరిక నాకు ఎంతమాత్రమూ లేదు. మిమ్మల్ని నా వైపు ఆకర్షించి మీ హృదయాలను నాయందు లగ్నమయ్యేటట్టుగా చెయ్యటమే ఆ లీలల యొక్క పరమార్థం అని స్వామి ప్రేమతో వెల్లడించారు. భగవాన్ ప్రశాంతి నిలయంలోని ఆశ్రమవాసులను ఉద్దేశించి భగవంతుని అవతారమును ప్రత్యక్షంగా దర్శించి భగవతత్వాన్ని అనుభవించి మీ జీవితాలను ధన్యం చేసుకునే మహత్తరమైన అవకాశం మీ అందరికీ లభించింది. ఈ అదృష్టం మీకు జన్మజన్మల పుణ్యఫలం వలన సంప్రాప్తించింది. ఇటువంటి సుకృతము కొరకు మహర్షులు దేవతలు ఎంతగానో ప్రార్థించారు. ఇంతటి అదృష్టం మీకు సంప్రాప్తించినందుకు భగవతత్వములోని మాధుర్యాన్ని చవిచూసి సాయుజ్యమనే మహదానందాన్ని పొందటానికి తీవ్రంగా కృషి చేయండి. అదే మీ జన్మలకు సార్థకత అని ఉద్బోధించారు స్వామి.
నా నుండి వెలువడే దివ్య కాంతి కిరణాలు మూడు విధాలుగా ఉంటాయి. ప్రశాంతి నిలయమంతా ఆవరించి ఉండే స్థూల కిరణాలు, రెండవది సమస్త భూమండలమునందు వ్యాపించి ఉండే సూక్ష్మ కిరణాలు, మూడవది విశ్వవ్యాప్తమైన కారణకిరణాలు. ఈ స్థూల కిరణాలు మానవుని సాధకునిగా మారుస్తాయి, సూక్ష్మకిరణాలు అతనిని మహాత్మునిగా తీర్చిదిద్దుతాయి, ఇక కారణకిరణాలు మానవుడు పరమహంసగా పరిణామం చెందేలా చేస్తాయి అని స్వామి వెల్లడించారు. 1968వ సంవత్సరం మే 17వ తేదీన స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనంలో, నా గురించి ఎటువంటి ప్రచారమూ అవసరం లేదు, నా పేరు ప్రఖ్యాతలు ప్రచారం చేయబడాలని నేను కోరుకోవడం లేదు, నేను ఏదో ఒక కొత్త ఆరాధనా విధానాన్ని నెలకొల్పడానికి అవతరించలేదు, సృష్టి ఆది నుంచి మానవుడు ఏ ఏ రూపనామాలతో భగవంతుని ఆరాధిస్తూ వచ్చాడో ఆ రూపనామములన్నీ ఈ సాయి స్వరూపంలో నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించండి, ఆ కారణంచేతనే రామ కృష్ణ ఈశ్వరు సాయి మొదలగు అనంత రూపనామముల మధ్యన ఎట్టి భేదభావము కలిగి ఉండవలసిన అవసరం లేదని నేను మీకు బోధిస్తున్నాను, సర్వరూపములు సర్వనామములు నాకు చెందినవే, నాయందున్న సమత్వము శాంతి ప్రేమ సహనము ఆనందము మొదలగు దివ్య లక్షణాలను మీరు అలవరుచుకొనకపోయినట్లయితే నా రూపనామములను ఆరాధించి ఏమిటి ప్రయోజనం అని అడిగారు. అనేక మంది భక్తులు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈనాడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ చేరిన భక్తులలో 190 మందికి నా నిజతత్వమేమిటో తెలియదు, నా నిజతత్వము గ్రహించుట మీకు అసాధ్యమైన పని కనుక నా గురించి నేనే తెలుపవలసిన అవసరం ఏర్పడింది, నా నిజతత్వమును మీరు గ్రహించలేకపోయినప్పటికీ పవిత్రమైన ఈ నామరూపోపాధిని ధరించిన దివ్యతత్వము అందించే ఆనందాన్ని మీరు అందుకొనగలరు, మీరు పొందిన ఈ అదృష్టం సాధు సత్పురుషులు సన్యాసులు ఋషులు మహర్షులు చివరకు దేవతలకు కూడా లభ్యం కానిది అంటూ తన అవతార విశేషాన్ని గురించి స్వయంగా స్వామి భక్తులకు ప్రేమతో అనుగ్రహించారు. మీరు చూస్తున్న ఈ మానవ రూపంలో ప్రతి ఒక్క దివ్య రూపము ప్రతి ఒక్క దివ్యతత్వము అంటే మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త రూపనామములు ఇమిడి ఉన్నాయి. ఈ నా స్వరూపము సర్వదేవతా స్వరూపము, దీనిని గురించి మీకు ఎటువంటి సంశయము ఉండవలసిన అవసరం లేదు, నా దివ్యత్వము పట్ల మీరు హృదయపీఠమునందు విశ్వాసమును ప్రతిష్ఠించుకున్నప్పుడే నా దివ్యత్వము మీకు గోచరిస్తుంది, అలా కాక మీరు గడియారంలో పెండులంలాగా విశ్వాసము అవిశ్వాసము మధ్య ఊగిసలాడుతుంటే ఎన్నటికీ నా నిజతత్వాన్ని గ్రహించలేరు, ఆనందాన్ని అనుభవించలేరు. సర్వదేవతా స్వరూపమైన ఈ సాయి సన్నిధిలో మీరు ఈ జన్మలోనే దివ్యానందమును అనుభవించగలగడం ఎంతటి అదృష్టమో మీకు తెలియదు. ఈ సత్యసాయి అవతారాన్ని గురించి మీరు ఒక్క క్షణం ఆలోచించండి. పెచ్చు పెరిగిన భౌతికవాదం, కయ్యానికి కాలు దువ్వే అవిశ్వాసం మరియు నాస్తికత ప్రబలిపోయిన కలహయుగమైన కలియుగంలో ప్రపంచమంతటి నుంచి అసంఖ్యాకంగా లక్షలాది భక్తులు ఆరాధనాభావంతో స్వామి సన్నిధికి చేరే దివ్యశక్తి ఏంటి? దీనికి మూల కారణం భగవంతుడు మానవ రూపంలో అవతరించి ప్రత్యక్షంగా మీ ముందు నిలబడమే అని మీరు తప్పక గ్రహించగలరు అని స్వామి భక్తులకు బోధించి కనువిప్పును కలిగించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 16వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

వారణాసిలో మైసూరు ప్రభుత్వ ధర్మశాలలో ఒక వారం రోజులు గడిపాం. మొదటిసారి గుడికి వెళ్లినప్పుడే మాకు కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం స్థానంలో బాబా దివ్యదర్శనాన్ని అనుగ్రహించారు. అదే కిరీటంలాంటి పుట్టతల, కాషాయరంగు అంగీ ఆశీర్వదిస్తున్న చేతితో బాబా దర్శనమిచ్చారు. మాకు అక్కడ లింగం కనిపించలేదు. లింగానికి అభిషేకం చెయ్యటానికి తెచ్చిన గంగాజలంతో స్వామి పాదపద్మాలకు అభిషేకం చేసుకున్నాము. స్వామి మమ్మల్ని వారించలేదు. మేము గయలో 2 రోజులు గడిపాము. పవిత్రమైన క్షేత్రాల్లోకెల్లా పవిత్రమైనదిగా ఆ పవిత్ర క్షేత్రం మాలో ముద్ర వేసుకుని ఉంది. ఎక్కడ ఎప్పుడు పితృదేవతలకు తర్పణం వదిలినా గయ క్షేత్రనామాన్ని కేవలం ఉచ్చరించడం చేతని ఆ ప్రదేశానికి కూడా అంతటి పవిత్రత చేకూరుతుందని హిందువుల నమ్మకం. తర్పణం వదిలే సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నా కాని గయ పేరును ఉచ్చరిస్తే గయలోనే తర్పణం వదిలిన ఫలితం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ప్రతి సంవత్సరం నాన్నగారి తిథినాడు పితృదేవతలకు తర్పణం వదులుతూ ఈ తర్పణం గయలో వదిలిన విధంగా మిమ్ము చేరుకోవాలని ప్రార్థిస్తూ వచ్చిన నాకు స్వయంగా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసే భాగ్యం కలిగింది. నాకు చాలా సంతృప్తి కలిగింది. అక్కడ ఉంచబడ్డ పిండాలు మంత్రాల్లో కేవలం పితృదేవతలకే కాకుండా నా తాత ముత్తాతలు, నా సన్నిహితులు, నాకు ప్రియమైన జంతువులు తెలుసో తెలియకో నిర్లక్ష్యం వల్లనూ పొరపాటుగానూ నాచే చంపబడ్డ చీమలు, దోమలు, నల్లులు వంటి క్రిమికీటకాలతో సహా ఎన్నో ఆత్మలు ఆ పిండాలను స్వీకరించటానికి ఆహ్వానించబడ్డాయి. బోధివృక్షం కింద చారిత్రాత్మకమైన తపస్సు చేసి జ్ఞానాన్ని పొందిన సిద్ధార్థుని బుద్ధినిగా మలిచిన పవిత్ర క్షేత్రం గయ. ఆ బోధివృక్షం ఇంకా గయలో ఉంది. మానవజాతి దుఃఖానికి కారణం కనుక్కునేదాకా అక్కడ నుండి లేవకూడదు అని ప్రతిజ్ఞ చేసుకుని సిద్ధార్థుడు ఆ వృక్షం కింద కూర్చుని తపస్సు చేశాడు. కోరికలే మానవుని దుఃఖానికి మూలకారణం అన్న జ్ఞానోదయంతో సిద్ధార్థుని బుద్ధునిగా మార్చిన ఆ బోధివృక్షం ఇంకా శాఖోపశాఖలుగా 2500 సంవత్సరాలుగా ఆ బుద్ధుని ప్రతిజ్ఞకు, ఆయన విజయానికి చిహ్నంగా వర్ధిల్లుతూనే ఉంది. గయలో పవిత్రమైన గదాధర ఆలయం కూడా ఉంది. గదను ధరించిన విష్ణుమూర్తి ఆలయం అది. అక్కడే రామకృష్ణ పరమహంస తండ్రికి గదాధరుని అంశంతో బాలుడు జన్మిస్తాడని స్వరం వినిపించింది. గయ నుండి త్వరలోనే కలకత్తా చేరుకున్నాం. అక్కడ మా అబ్బాయి జియోలాజికల్ సర్వే

ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. అక్కడి వీధులు సందులు అన్నీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో కలిసి సంచరించినవి. అసూయాద్వేషాలతో రగిలిపోతూ భౌతికమైన వాంఛలు తీర్చుకోవటం కోసం లౌకికమైన కోరికలు కోరుతూ వచ్చేవారితో పాటు మోక్షాన్ని కోరుతూ వచ్చే స్వేచ్ఛాప్రియుల కోసం కూడా గురు మహారాజ్ ఎదురుచూసిన దక్షిణేశ్వరాలయం ఉంది. ఆ నగరంలోని గుడికి వెళ్లే ప్రతి అవకాశాన్ని నేను తప్పక వినియోగించుకునేవాడిని. ఎన్నో సంవత్సరాలు గురుమహారాజ్ తన శిష్యులైన మా గురువు మహాపురుషజీ ఇంకా ఇతర శిష్యులైన వివేకానంద, బ్రహ్మానంద, రామకృష్ణానంద ఇలా ఎందరినో ప్రభావితం చేసిన పవిత్రమైన ఆ క్షేత్రంలో సమయం గడపగలగటం నాకెంతో ఆనందాన్ని కలుగుచేసింది. అతి పవిత్రమైన పంచవటీ తీరంలో కూర్చుంటూ ఉండేవాడిని. గురుమహారాజ్ సాధనకు తపస్సుకు సాక్షిగా గంగాతీరాన ఉన్న ఆలయాన్ని దర్శించాను. అమ్మ పాదస్పర్శచే పునీతమైన బారానగర్ మఠాన్ని, ఉద్బోధన కార్యాలయాన్ని సందర్శించాను. అమ్మను తన మనుమడు మునిమనుమల వద్ద వదిలిపెట్టి నేను నా భార్యతో కామర్పకూరు జయరాంబాటి వెళ్లాను. అమ్మ అంటే శారదామాత జన్మస్థలమైన ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించాలన్న కోరికతో నా మనసు ఉరకలు వేస్తూ ఉండటంతో అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అక్కడ మాత తన నివాసగృహంలో బెంగాలీలో ఢేంకీ అని పిలిచే వడ్లు దంచుకునే రోలు రోకల్ని చూశాను. దాని పక్కనే మేము కాసేపు విశ్రమించవలసి వచ్చింది. కాని లక్షలాది మందికి మాతయ్యై వారి ఆకలి తీర్చడానికి కృషి చేసిన అమ్మ ముఖం నన్ను విశ్రమించనీయలేదు. నిజం చెప్పాలంటే దుఃఖంతో వెక్కిళ్లు పెడుతూ ఎప్పుడో నిద్రలోకి తెలియకుండా జారుకున్నాను. జయరాం బాటీలో ఆనాడు అక్షయ తృతీయ పర్వదినం. ఆ రోజు మందిరంలో ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేసి వందలాది మందికి అన్నదానం చేస్తారు. జయరాం బాటీ నుండి ప్రపంచ చరిత్ర పుటల్లోకెక్కిన ప్రసిద్ధమైన గ్రామం కామర్పకూర్కి బయలుదేరాము. అక్కడున్న చెట్లు, పిట్టలు, పక్షులు, పశువులు, ప్రజలు అన్నింటికీ నమస్కరించి గౌరవంతో ప్రార్థన చేశాము. బృందావనం నుండి తెచ్చి గురుమహారాజ్చే అక్కడ నాటబడి విస్తరిస్తున్న మామిడి చెట్టును స్పృశించి ఆనందించాము. కలకత్తాకు తిరిగి వచ్చేటప్పుడు బేళూర్ మఠానికి వెళ్లి అక్కడ మహాపురుషజీ శిష్యులైన సాధువులతో సంభాషించడం జరిగింది. వారితో కలిసి శ్రీరామకృష్ణునికి నివేదించబడిన భోగ్ ప్రసాదాన్ని పంచుకుని మహద్భాగ్యం కలిగింది. మద్రాసులో ఒకరోజు ఆగి బెంగుళూరు చేరుకున్నాక మధురైకి దగ్గరగా ఉన్న వేసవి విశ్రాంతి కేంద్రమైన కొడైకనాల్లో బాబా ఉన్నారని తెలిసి అక్కడికి వారికి ఒక ఉత్తరం రాశాను. హరిద్వార్లోనూ బెనారస్లోనూ పొందిన దివ్యానుభవాలు మానసిక భ్రమ కాదని, స్వామి అనుగ్రహించి కటాక్షించిన అద్భుతమైన అనుభవాలేనని నమ్ముతూ ఆ సంఘటనలను గురించి వివరంగా రాస్తూ రామకృష్ణుని స్థలంలో కూడా అంటే కలకత్తాలో కూడా అంతా మా ప్రయాణం సాఫీగా సుఖంగా జరిగేలా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జాబు రాశాను. దానికి బదులుగా స్వామి కన్నడ భాషలో రోమన్ లిపిలో నాకు జవాబు రాశారు. ఆయన జాబులో ఇలా రాశారు, నీ మాతృదేవితోనూ గృహలక్ష్మితోనూ కలిసి పవిత్రమైన క్షేత్రాలను సందర్శించి క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యంగాని, అసంతృప్తిగాని, అపాయంగాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. రూపం ఎప్పుడైతే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుందో అదే క్షణంలో నామం జాగృతమవుతుంది. ఎల్లప్పుడూ నా నామం నీ నాలుకపై నృత్యం చేస్తూ ఉండటం వల్ల రూపం కూడా నీ వెంటనే నీ ముందే ఉండి తీరక తప్పదు. అందుచేత ఆ అనుభవాలన్నీ నీకు నేను బహూకరించానన్న విషయం జాబులో ప్రత్యేకంగా రాయవలసిన అవసరం ఏముంది?
ఎక్కడ నా నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతూ ఉంటుందో, పాడబడుతూ ఉంటుందో, అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతాను. ఈ అద్భుతమైన దర్శనాలు, దృశ్యాలు అన్నీ స్వామి నీకు అనుగ్రహించిన వరాలని నువ్వు అనవచ్చును, కాని అది తప్పు. నేను ఎల్లప్పుడూ చెప్పేదేమిటంటే, సాధన ముందు, సంకల్పం తరువాత అని సాధన యొక్క లోతుపాతులు తరిచి చూశాకే నా సంకల్పం అనుగ్రహాన్ని కురిపిస్తుంది. కాబట్టి అనుగ్రహాన్ని పొందటానికి ముందు సాధన అత్యంత ఆవశ్యకం. ఎంతో కాలం ప్రొఫెసర్గా పనిచేసిన నువ్వు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోగలవని ఆశిస్తున్నాను. నువ్వు విద్యార్థులు రాసిన ఎన్నో పరీక్షాపత్రాలకి జవాబులు దిద్ది ఉంటావు. చదువులో వారి సామర్థ్యం, జవాబులో వారి స్థాయిని పరిశీలించాకనే కదా ఆ జవాబులకు తగిన మార్కుల్ని వేస్తావు. నేను కూడా అలాగే నీ సాధన యొక్క నిలకడ, నిజాయితీ కొలిచి, తూకం వేసి ఆ సాధన ఆలోచనలను, మాటలను, చేతలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది బేరీజు వేసుకుని నీ అభివృద్ధికి తగిన విధంగా నా సంకల్పాన్ని నిర్ణయిస్తాను. తీవ్రమైన సాధన ద్వారా భగవదనుగ్రహం పొంది భగవత్ సంకల్పంచే తమ బాధలను పోగొట్టుకోగలమనే సత్యాన్ని చాలామంది గ్రహించలేరు. ఇది స్వామి రాసిన జవాబులోని సారాంశం. ఈ జవాబు స్వామి అపారమైన కరుణ ఎంత అద్భుతంగా అసంకల్పితంగా ప్రకటించబడుతుందో వెల్లడి చేయలేదు. శంకరాచార్యులు భగవానుణ్ణి అహేతుక దయాసింధు అని వర్ణించారు. అంటే భగవంతుని అపారమైన కరుణను వర్ణించడానికి కారణమేమీ అక్కర్లేదు. కోరకనే కరుణించే దయాసముద్రుడు ఆయన. దారి తప్పిన సాధకుణ్ణి అనుగ్రహించి తన మార్గంలోకి మళ్లించిన తరువాతని సాధన తీవ్రతకు అనుగుణంగా భగవత్ సంకల్పం ఉంటుంది. చాలా చిన్న వయసులోనే బాబా తన అవతారాన్ని ప్రకటించిన కొద్ది కాలంలోనే తన సోదరునికి రాసిన ఒక లేఖలో, దీనులను, ఆర్తులను, దారి తప్పిన వారిని చెయ్యి పట్టుకుని భయం నుండి స్వేచ్ఛ వైపుకు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. భయం నుండి విముక్తి కలిగిస్తానన్న అభయమిచ్చారు. ఉపనిషత్తుల్లో అభయం అంటే మోక్షం అని వర్ణించబడింది. బాబాని ఒకసారి నేను, చెయ్యి పట్టుకుని అని ఎందుకు, వెలుగునిచ్చి దారి చూపమని కదా వారి ప్రార్థన అని అడిగాను. అప్పుడు బాబా, వెలుగు కళ్లున్నవారికి మాత్రమే కదా, అంధులకు భయాందోళనలు, సందేహము అనే దట్టమైన పొగమంచులో మార్గం కానలేని వారికి చెయ్యి పట్టుకుని నడిపించాలి కదా. ఒక్కొక్క అడుగు మధ్య అంతరం ఎంతో ఉంది. అందుచేత జారిపోకుండా, తడబడకుండా వారిని నడిపించవలసి ఉంది. అంతేకాక ధైర్యం అనే నిరోధక మందుతో పిరికితనం అనే వారి వ్యాధిని పోగొట్టాలని నిర్ణయించుకున్నాను. విశ్వాసము, ఆపదలను ఎదుర్కోగల ఆత్మస్థైర్యం వాళ్లలోకి ఇంజెక్ట్ చేయదలిచాను. చెయ్యి పట్టుకోకుండా ఏ వైద్యుడైనా ఇంజెక్షను ఎలా ఇవ్వగలడు అన్నారు. వేలాది మందిని ఉద్దేశిస్తూ అనేక ప్రదేశాల్లో అనేకసార్లు ప్రసంగించేటప్పుడు స్వామి ఇలా ప్రకటించారు. నన్ను పొందాలి, నా అవసరం కావాలి అని మీరనుకుంటే దానికి తగ్గ అర్హతను సంపాదించండి. నాకు తగిన విధంగా ఉండండి. అవసరం యొక్క తీవ్రతను, ఆవశ్యకతను నిర్ణయించే న్యాయ నిర్ణేత ఆయనే. చాలామందికి తాము నైతికంగా, ఆధ్యాత్మికంగా అస్వస్థులుగా ఉన్నామని కాని ఆ వ్యాధిని నయం చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించగల అమృతం స్వామి చేతిలో ఉన్నదనిగాని గ్రహించలేరు. ముందు వైద్యుని పట్ల నమ్మకం పెంచుకోండి. తరువాత సాధన అనే పథ్యం చేస్తూ వైద్యం చేయించుకోండి. అప్పుడు అంతా బాగవుతుంది. మా శేష జీవితాలను పవిత్రమైన ప్రశాంతి నిలయంలో గడపాలని నిశ్చయించుకున్నాం. సోదరభావం, ఆత్మీయత, ఆనందం, కరుణ, ప్రేమ మొదలైన పవిత్ర భావాలతో నిండి ఉన్న ఆ ప్రశాంత వాతావరణం ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. చల్లని ప్రశాంతమైన ఆ తీరంలో మా జీవిత నౌకకు లంగరు వెయ్యాలని నిశ్చయించుకున్నాం. అక్కడ ఒక 50 మంది నివాసం చేస్తూ ఉండేవాళ్లం.
ఉదయం సాయంకాలం వేళల్లో జరిగే భజనలకు మరో 20 మంది హాజరవుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి చుట్టుపక్కల ఉన్న గ్రామాధికారులు కొద్దిమంది రైతులతో కలిసి వచ్చి వారి స్థానిక సమస్యల పరిష్కారం కోసం తాము వేయబోయే వాణిజ్య పంటలకు సరైన రాబడి వచ్చేలా ఆశీర్వదించమని కోరుతూ స్వామి వద్దకు వస్తూ ఉండేవారు. తాము కొత్తగా కొన్న పశువులను కూడా స్వామి వద్దకు తీసుకువచ్చి వాటి దీర్ఘ ఆయురారోగ్యాల కోసం ఆశీస్సులు తీసుకుని వెళ్లేవారు. ఒక వృద్ధుడి ఆగమనాన్ని స్వామి ప్రత్యేకంగా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆహ్వానించటం నాకు బాగా జ్ఞాపకం. ఆయన బాబాను పసితనం నుండి ఎరుగున్న వ్యక్తి. కాలక్రమేణా అతని కుమారులకు పెనుగొండలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించటం వల్ల ఆయన పుట్టపర్తి వదిలిపెట్టి బాబాకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆయనకు బాబా పట్ల ఎంత ఆరాధన, భక్తి, విశ్వాసాలంటే 15 రోజులకొకసారైనా వచ్చి బాబాను చూడకుండా ఉండలేకపోయేవాడు. బాబా కూడా ఎంతో ఆప్యాయంగా అతనితో సాధన గురించి, గొప్ప గొప్ప నాయకుల గురించి, సాధువుల గురించి, పవిత్ర తీర్థస్థలాల గురించి గంటల తరబడి ముచ్చటిస్తూ ఉండేవారు. ఎంతో అభిమానంగా అతని ఆరోగ్యం గురించి, పిల్లల యోగక్షేమం గురించి శ్రద్ధగా విచారించేవారు. భజన సమయంలో అతను కనుక కనిపిస్తే తాను కూర్చున్న వెండి సింహాసనంలో నుండి లేచి అతని దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు. ఒకసారి బాబా నాతో, "ఈ తిరుమలప్ప గ్రామంలో నా ప్రత్యేకతను, నాలోని దివ్యత్వాన్ని చిన్న వయసులోనే గుర్తించిన కొద్దిమందిలో ఒకడు. నా నిజస్వరూపాన్ని గుర్తించి నన్ను దైవాంశ సంభూతినిగా గౌరవించమని తల్లిదండ్రులను అభ్యర్థించేవాడు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని" అన్నారు. ఆ రోజుల్లో బాబా ప్రతిరోజూ సాయంకాలం సరిగ్గా 4 గంటలకు మొదటి అంతస్తులోని గది నుండి బయటకు వచ్చేవారు. ఆ అలవాటు నిర్ణీత క్రమంలో మార్పు లేకుండా జరుగుతూ వచ్చేది. ఆ భవనానికి కుడివైపున 8, ఎడమవైపున 5, వెనకవైపున 6 గదులు ఒక వరుసలో ఉండేవి. ఈ వెనుకవైపు గదులు మందిరానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి గాలి బాగా వీస్తున్నప్పుడు వంటింటి వాసనలు భజన మందిరంలోకి వ్యాపించేవి. గది నుండి మెట్టు దిగి కిందికి వచ్చాక బాబా కొద్ది క్షణాలు అలాగే నిలబడి ఆయన అడుగులు ఎటువైపు పడతాయా అని మమ్మల్ని ఆశ్చర్యంగా, ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసేవాళ్లు. కాని మరుక్షణంలోనే ముందుగా ఎవరిని అనుగ్రహించాలో నిర్ణయించేసుకుని ఆ ఇంటివైపు నడిచేవారు. ఓహో, ఆయన మమ్మల్ని ఎంత సంతోషపెట్టేవారో! ఆయన ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లోని వాళ్లతో కొన్ని నిమిషాలు ఎంతో సరదాగా గడిపేవారు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా అందరూ గృహాలను రోజుకొక రకంగా అలంకరిస్తూ ఉండేవాళ్లం, స్వామికి స్వాగతం చెప్పడం కోసం. వాకిలి, నేల అంతా అందంగా రకరకాల ముగ్గులు వేసేవాళ్లం. గుమ్మాలకు పచ్చని తోరణాలు కళకళలాడేలా కట్టేవాళ్లం. అందరి ఇళ్లలోనూ స్వామి కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ, దాని కింద కాళ్లు పెట్టుకోవడం కోసం ఒక చిన్న బల్ల తివాచీ పరిచి ఉంచేవాళ్లం. గూట్లో దీపం చక్కగా వెలుగుతూ ఉండేది. ప్రతి కుటుంబం వద్ద ఒక తమలపాకులు వేసుకునే అందమైన చిన్న పెట్టె ఉండేది. బాబా వచ్చి కూర్చుని మాట్లాడేటప్పుడు ఆయనకు తాంబూలం వేసుకోవటానికై అందులో తమలపాకులు, సుగంధ ఒక్కపొడి, సువాసనగల గులాబీరంగు సున్నం అన్నీ సిద్ధం చేసి ఉంచేవాళ్లం. అందరం రెప్పవెయ్యకుండా స్వామి రాక కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. కాషాయరంగు అంగీ, బుట్టతల ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. ఆయన సరదాగా చేసే విహారంలో ఒక్కొక్కసారి ఎవరింటికైనా రాకపోయినా మరో ఇంటికి వెళ్లినప్పుడు తప్పక మళ్లీ వచ్చేవారు. మందిరం కుడివైపున మా నివాసం ఉండేది. ఈ వరుసలోని ఇళ్లని బాబా బృందావనం అనే పేరుతో పిలిచేవారు. వనం అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, ఎందుకంటే మా ఇళ్ల వెనుక భాగంలో దట్టమైన పొదలు ఉండేవి. ఎడమవైపు భాగాలను గోకులం అనేవారు. అటువైపున ఒక షెడ్డు, అందులో కొన్ని గోవులు ఉండేవి. తరచుగా మమ్మల్ని
స్వామి తమాషా చేస్తూ ఆటలు పట్టించేవారు. ఒక్కోసారి మా వైపు వస్తున్నట్టు నాలుగు అడుగులు వేసి హఠాత్తుగా పక్క ఇంట్లోకి వెళ్లేవారు. ఒక్కొక్కసారి నవ్విస్తూ, ఇంకొకసారి ఏడిపిస్తూ తమాషా చేసేవారు. మా ఇల్లు దాటి పక్కింటి వైపుకెళ్తే మా ముఖాలు అసూయతో నల్లగా మాడిపోయేవి. నవ్వులు, కేరింతలు, పాటలతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తూ ఉంటే మాకు అలాంటి అవకాశం రానందుకు దుఃఖంగా ఉండేది. ఉన్నట్లుండి ఆ శబ్దాలన్నీ ఆగిపోయి నిశ్శబ్దంగా అయిపోయేది. స్వామి లోపల ఏం చేస్తున్నారు? కుర్చీలోంచి లేచి బయటకు వచ్చేస్తున్నారా? తాంబూలం వేసుకుంటున్నారా? లేక బొత్తాయి రసం తాగుతూ ఉండి ఉంటారా? గోడలకున్న చిత్రపటాలు చూస్తూ పచార్లు చేస్తున్నారేమో. కాని అలాంటప్పుడు స్వామి ఏదో ఒక కూనిరాగం తీస్తూ ఉంటారే. ఒకవేళ వంటింట్లోకి వెళ్లారేమో, ఆ తలుపు చప్పుడు అదే అయ్యుంటుంది. ఒకప్పుడు తన తండ్రి అయిన వెంకమరాజుగారు నివసించిన పూరింటికేసి చూస్తూ ఉండి ఉంటారు. ఇలా అనేక ఆలోచనలు మాలో మేము చేస్తూ ఉండేవాళ్లమే కాని తొంగి చూడడానికి ధైర్యం చాలేది కాదు. తీరా చూస్తే అది మా వంటిల్లు తలుపు తడుతున్న చప్పుడు. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా బాబా. మా విచారాన్నంతా పోగొడుతూ మాకెంతో ఇష్టమైన ప్రఖ్యాతమైన పురందరదాసు కీర్తన పాడుతూ లోపలికి ప్రవేశించేవారు. ప్రభువును సందేహించకు అనేది ఆ పాట సారాంశం. ఇంకో రోజున బాబా కోసం వెనుకవైపు చూస్తూ ఉంటే ముందు తలుపు నుండి బాబా లోనికి వచ్చి మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేవారు. వెనుకవైపు నుండి వచ్చి ఆరేడుగురం అక్కడ ఉండగాని మా పక్క నుండి చల్లగా జారుకుని ముందు నుంచి ప్రత్యక్షం అయ్యేవారు. నేనేమో దక్షిణం వైపు చూస్తూ ఉండేవాడిని. వెనుకగా వచ్చి కళ్లు మూసి, ఎవరో చెప్పుకో అంటూ నన్ను తీయని అచ్చరువుతో నిశ్చేష్టుణ్ణి చేసేవారు. ఆయనకు సమాధానం జలపాతంలా ఉరికే నా కన్నీళ్లే. 30 వసంతాలు, 60 వసంతాల మధ్య ఈ పసితనపు దాగుడుమూతలు, కుర్రతనం చేష్టలు, పసిపిల్లల ఆటలు. అవును, ఆయన వయస్సు యవ్వనం మలిదశలో ఉన్నా లోపల మాత్రం పసిహృదయమే. అవును, ఆయన పసివాడే. వెంటబడి వెన్నంటి ఉండి వెన్నలా మనసు మార్చే పసివాడు. మూర్ఖత్వంతో అంతా తెలుసునని భావించే అహంభావులను, వారు గట్టిగా పట్టుకున్న అహంకారాన్ని వదిల్చి మానవత్వాన్ని మేల్కొల్పే పసివాడు. ఇలా చెబుతుంటే నాకొక కథ గుర్తుకు వస్తోంది. ఒకసారి ఒక గర్విష్టి అయిన చక్రవర్తికి కొందరు తెలివైన నేతగాళ్లు దేవతలు ధరించే వస్త్రాలు నేసి ఇస్తామని చెప్పారు. అవి తెలివిగలవాళ్లకి మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. ఇందులో వస్త్రాలున్నాయి అని చెప్పి ఆయనకు ఖాళీ పెట్టే ఒకటిచ్చారు. ఆ మూర్ఖుడు గర్విష్టి అయిన రాజు దేవతావస్త్రాలు ధరించానని అనుకుంటూ నగ్నంగా గుర్రంపైన పురవీధుల్లో ఊరేగటం మొదలుపెట్టాడు. లక్షలాది ప్రజల్లో ఏ ఒక్కడూ కూడా పెదవి విప్పి రాజును అదేమిటి అని అడగలేకపోయారు. కాని ఒక చిన్నపిల్లవాడు మాత్రం అదేమిటి, రాజుగారి ఒంటిపై బట్టల్లేవు అని ధైర్యంగా అడిగేశాడు. బాబా కూడా మనం పాండిత్యమని అంతా తెలుసునని పడే భ్రమను, అజ్ఞానాన్ని తొలగింపజేసి అసలు సత్యాన్ని గుర్తింపజేయడానికి వచ్చిన బాలుడే. అసూయతో ఎర్రబడి క్రోధంతో మూసుకుపోయిన కళ్లకు దివ్యానుగ్రహమనే అంజనాన్ని తన చల్లని చేత్తో మెత్తగా మృదువుగా రాసి మన కళ్లకు కప్పి ఉన్న పొరలు తొలగేలా చేసి సత్యాన్ని గుర్తించగలిగేలా చెయ్యగల దివ్యమైన బాలుడు బాబా. బాబా మూసిన కళ్లకు బాహ్యదృష్టి నశించి అంతర్నేత్రం తెరుచుకుంటుంది. సర్వవ్యాపి అయిన ఆత్మజ్యోతి ప్రకాశం గోచరించాక ఇంక అక్కడ లేరు, ఇక్కడ లేరు అనే అంతరాలు లేవు, భేదాలు లేవు. ఉన్నదంతా ఒక్కటే, అది బాబాయే. ఎవరో తెలుసుకోండి అంటూ దివ్యత్వానికి అర్థం చెబుతారు బాబా. మచ్చలేని నిష్కల్మషమైన ప్రేమతో అద్భుతమైన తిరుగులేని ఆ దివ్యప్రేమ మనలో దివ్యజ్ఞానాన్ని కలిగిస్తుంది. మానవ శిశువు తనను ఈ ప్రపంచానికి కేంద్రంగా, ఈ ప్రపంచం అంతా అతని ఉనికి నుండి వ్యాపించినట్లుగా భావిస్తాడు. కాని ఈ దివ్యమైన శిశువుకి తానే ఈ ప్రపంచమని, ఈ ప్రపంచమే తాననీ తెలుసు. మానవ శిశువుకు ఏదో ఒక పేరు తగిలించి నామకరణం చేస్తాం. కాని బాబా దివ్య శిశువు.
ఈ దివ్యమైన శిశువు బాబా ఒక ప్రకటనలో, నాకు ఏ పేరూ లేదు, అన్ని పేర్లు నావే, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, నాదంటూ నాకు ప్రత్యేకంగా ఏ స్థలమూ లేదు, అన్ని ప్రదేశాలు నావే, నేను అన్ని ప్రదేశాలకు చెందుతాను, ఎక్కడ కోరితే అక్కడ నేను ప్రత్యక్షమవుతూ ఉంటాను అన్నారు. పిల్లలు ఎక్కువ వర్తమానానికి సంబంధించి ఉంటారు. బాబా ఇలా అంటారు, జరిగిపోయిన కాలం గతించింది, ఒకసారి నువ్వు ప్రయాణం పూర్తి చేసిన తోవను వెనుకకు తిరిగి చూడకు. పిల్లలకు ఈ ప్రపంచంలో తరతమ భేదాలు లేవు. చైనావాడని, బ్రిటిష్ వాడని, బెర్లిన్ వాడని వాళ్లకి భేదాలు ఉండవు. వాళ్లు అందరితో అన్ని విధాలుగా కలుసుకోగలుగుతారు. స్వచ్ఛమైన అమాయకత్వాన్ని, నిష్కల్మషమైన ప్రేమను, క్షమను, సోదరభావాన్ని పిల్లల్లో మాత్రమే మనం చూడగలం. పసిబిడ్డకు స్త్రీ పురుష భేదభావం లేదు. ఈ దివ్య శిశువు పురుషుల్లో నేను పురుషుడను, స్త్రీలలో నేను స్త్రీని, పసివారి మధ్య నేను పసిబిడ్డని అని ప్రకటన చేశారు. భగవంతుని వర్ణించే ఉపనిషత్తుల్లో ఈ ప్రకటన ప్రతిధ్వనిస్తుంది. నీవే పురుషుడవు, నీవే స్త్రీవి, నీవే బాలుడవు, నీవే ముదుసలివి, సర్వమూ నీవే అని. పసిబిడ్డలకు వేళ్ల మధ్య నుండి ఇసుకను జారవిడుస్తూ ఆడుకోవటం చాలా సరదాగా ఉంటుంది. ఈ బాలుడు గుప్పెడు చిత్రావతి ఇసుకను చేతిలోకి తీసుకుంటే అది ఒక గ్రంథమైపోయింది. కన్యాకుమారిలో మూడు సముద్రాల అపూర్వ సంగమ ప్రదేశంలో ఈ ఇసుక ఘనీభవించి ముత్యాలమాలగా రూపుదిద్దుకుని స్వామి పాదాలను అలంకరించింది. ద్వారకలో సముద్రపుటొడ్డున ఇసుకతో ఆడుకుంటే 18 అంగుళాల బంగారు కృష్ణ విగ్రహంగా రూపుదిద్దుకుంది. ఈ దివ్యమైన శిశువు మనని కూడా మళ్లీ శిశువులుగా మారిపోమని బోధిస్తుంది. ఎందుకంటే అన్ని వేళల్లో, అన్ని చోట్ల శాశ్వతంగా అతనితోనే, అతనిలోనే ఉండిపోవచ్చు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాకు ఈ సత్యం మరింత స్పష్టంగా బోధపడసాగింది. నేను 80వ పడిలో ఉన్నా, బాబా 50వ పడిలో ఉన్నా, ఈ సత్యం మాత్రం నా వెన్నంటే ఉంది. భగవంతునికి, మానవునికి గల అనుబంధం ఒక్కటే. ఒకసారి బాబా రాశారు, నా ఆనందం కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాను అని. మరొక సందర్భంలో ఇలా ప్రకటించారు, ఈ తోలుబొమ్మలను సృష్టించింది, వాటిని ఆడించేది, ఆడి వినోదించేది కూడా నేనే. బుద్బుదప్రాయమైన మాయను చిరిమివేస్తూ, అహంకారమనే గాలిబుడగలను ప్రేలగొడుతూ, దాగుడుమూతలు ఆడటం, ఇవన్నీ ఆ భగవంతునికి ఇష్టమైన ఆటలు. ఈ అద్భుతమైన భగవానుని దివ్య వినోదం నా అస్థిరత్వాన్ని ప్రేమించండి, అంటే లవ్ మై అన్సర్టినిటీ అని మనకి బోధిస్తుంది. పసిబిడ్డల కంటే అస్థిరంగా ఎవరూ ఉండగలరు? భక్తులకు లడ్డూలు పంచుతూ చిన్న పిల్లాడిలా వాళ్లను చేత్తో పట్టుకోండి అంటూ లడ్డూలు భక్తులపైకి విసురుతూ, ఒక్కొక్కసారి లడ్డూ ఇవ్వకుండా ఉత్తచెయ్యి చూసి వెక్కిరిస్తూ, అలా నిరాశపడ్డవాళ్లకు వెంటనే 2 లడ్డూలు ఇచ్చి వాళ్లని సంతోషంలో ముంచెత్తుతూ, ఆప్యాయంగా వాళ్ల వీపు తడుతూ సరదాగా ఉండే పసిమనస్తత్వం బాబాది. 1959లో ఒక సాయంకాలం నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు సాయంకాలం నన్ను మందిరానికి రమ్మని కబురు చేశారు. హైదరాబాదుకు చెందిన ఒక దినపత్రిక సంపాదకుడు సనాతన సారథి సంపాదకుడిగా నన్ను పరిచయం చేయదలుచుకున్నాడని, అందుకోసం నా ఫోటో ఒకటి కావాలన్నాడని చెప్పారు. బాబా అతనికి నా ఫోటో పంపిస్తానని మాట ఇచ్చారుట. ఫోటో తీయటం కోసం తన దగ్గర ప్రత్యేకంగా ఉంచుకున్న సరికొత్త కెమెరాతో తానే స్వయంగా నా ఫోటో తీస్తానని, నన్ను త్వరగా తయారై రమ్మని చెప్పారు. అబ్బా, ఎంత అదృష్టం! నా ఆనందానికి అవధులు లేవు. స్వర్గానికి ఎగిసినట్లుగా ఆనందం కలిగింది. 18 మెట్లు దిగి ఇంటికి ఎలా పరిగెత్తానో నాకే తెలీదు. కొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్లి శుభ్రంగా గంజిపెట్టిన ఇస్త్రీ బట్టలు వేసుకుని, నీటుగా గడ్డం చేసుకుని, ముఖాన నవ్వు పులుముకొని, ఫోటో కోసం సంసిద్ధంగా బాబా ఎదురుగా నిలబడ్డాను. బాబా నా భుజాలు పట్టుకుని సరైన దూరంలో నించోబెట్టి కెమెరా లెన్స్లో నుండి చూస్తూ,
మంచి ఫోటోజెనిక్ ఫేస్ అంటూ అభినందించారు. పేపర్లో వెయ్యటం వల్ల నా ఫోటోని ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 30,000 మంది పాఠకులు చూస్తారు అనుకుంటూ ఆనందంగా ఊహల్లో తేలిపోతున్నాను నేను. రెడీ అంటూ బాబా కెమెరా క్లిక్కుమనిపించారు. క్లిక్కుమనిపించగానే నా ఆనందం, నా ముఖాన నవ్వు అన్ని క్షణంలో మాయమైపోయాయి. కెమెరాలో నుంచి నల్లగా వెంట్రుకలతో తోకతో ఒక ఆకారం నా మెడమీదకు గెంతింది. కీచుమని కేక పెడుతూ భయంతో గదిలో ఓ మూలకు పరిగెత్తాను. తీరా చూస్తే అది ఎలుక కాదు, డమ్మీ కెమెరాలో నుండి బాబా దాచి ఉంచి క్లిక్కుమనిపించిన దూది ఎలుక బొమ్మ. భయంతో పరిగెడుతున్న నన్ను చూసి బాబా ఒకటే నవ్వు. భయం తగ్గించుకుని నేను కూడా ఆయన నవ్వులో శృతి కలిపాను. ఇది నా అహంభావాన్ని తొలగించటానికి బాబా ఆడిన నాటకం. సున్నితమైన మందలింపు. సంపాదకుడిగా పేపర్లలో ప్రకటించబడటం పెద్ద వార్తా కాదు, కీర్తీ కాదు. తెల్లవారితే చెత్త కాగితాల్లో చేరే వార్తాపత్రికల్లో ఫోటో రావటం ప్రఖ్యాతి కాదు. హృదయపూర్వకమైన సేవతో భగవంతునికి అంకితమైపోయి అలా కీర్తి ప్రతిష్టలను గడించాలి అని తెలియజేస్తూ అతి సున్నితంగా ఈ సంఘటన ద్వారా నా అహంకారం తొలగిపోయేలా మందలించారు. మరికొంత జ్ఞానాన్ని పోగు చేసుకుని వినయంతో తలవంచుకుని ఆ గది నుండి బయటకు వచ్చాను. బాబా ఎంతో దయతో మెల్లిగా ఖచ్చితంగా మన అహంకారం తొలగిపోయేలాగా చేస్తారు. ఆడంబరం, ప్రచారం, ఇతరులచే ఆకర్షించబడేలా చేసే ప్రయత్నమేనంటారు బాబా. మనం మనంగానే ఉండాలి, కాని మనని మరుగుపరిచే ముసుగులు ధరించకూడదు అంటారు బాబా. ప్రతి నెలా వేలాది ప్రజలకు నా సందేశాన్ని ప్యాక్ చేసి పోస్ట్ చేసేదానికంటే నీవు పొందగల ఉన్నతమైన అంతస్తు ఇంకేమున్నది అని అడిగారు బాబా. మానవ నేత్రాలు సూటిగా చూడలేని సూర్యుని వంటివారు బాబా. ఆ సూర్యరశ్మిలో స్నానమాడగలమే కాని కన్నెత్తి ఆ తేజస్సును సూటిగా చూడలేం కదా. ఆ సూర్యుడు తానే స్వయంగా తన తేజస్సును వేడిమిని తగ్గించుకుని రోజూ ఉదయం సాయంకాలం రెండు వేళలా ఎర్రని బింబంగా కనిపించినప్పుడు మాత్రమే ఆ బంగారు కాంతిని చూచి ఆనందించగలం. బాబా కూడా అప్పుడప్పుడు తన దివ్య దర్శనాలను ప్రసాదించినప్పుడు మాత్రమే దర్శించగలం. 2 రోజుల క్రితమే బాబా వెంకటగిరి నుండి ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చారు. నిలయంలో నివాసం ఉండే ఒక వృద్ధురాలు తన స్వగ్రామానికి వెళ్లింది. బాబా వెంకటగిరి నుండి తిరిగి వచ్చే మార్గంలోనే ఆమె గ్రామం కూడా ఉంది. అందుచేత ఆమె తోవలో బాబా కారుని ఆపి తన ఇంటికి తీసుకువెళ్లి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఎదురుచూస్తూ నిలబడింది. కాని బాబా కారు ఆ త్రోవలో రావటం ఆమెకు కనిపించలేదు. ఇంతలో బాబా ప్రశాంతి నిలయానికి వచ్చేశారనే వార్త విని ఆ వృద్ధురాలు హడావిడిగా నిలయానికి వచ్చింది. ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలో నిలబడి కిందనున్న సందర్శకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. ఈలోగా ఆ వృద్ధురాలు వచ్చి కొద్ది దూరంలో నిలబడి పెద్దగా, స్వామి, మా వాయల్పాడు గ్రామం గుండా నీ కారు ఎప్పుడు వెళ్ళింది? దారికి ఇరుపక్కలా నా మనుషులు నీకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రాత్రి ఉదయం కూడా అసలు ఏ కారు కూడా రాలేదు అంటూ ఫిర్యాదు చేసింది. ఆవిడ అవస్థకు బాబా పకపకా నవ్వారు. ఇంతలోనే ఆ నవ్వు మా పక్కనే వినబడింది. చూస్తే బాబా మా పక్కనే ఉన్నారు. పైనున్న బాబా మా వెనుకకు ఎలా వచ్చారో మాకు అర్థం కాలేదు. చూడు, అక్కడ నుండి ఇక్కడికి రావడం చూశావు కదా. ఇది నేను చెయ్యగలిగినప్పుడు నా కారు నేను కనబడకుండా అదృశ్యంగాని మీ గ్రామాన్ని దాటి రాలేము. కాలం, ప్రదేశం ఏదీ కూడా నన్ను బంధించలేదు అన్నారు బాబా. ఈ అద్భుత రహస్యం బాబా వెల్లడి చేయగాని మేము నిర్ఘాంతపోయి నిలబడిపోయాం. నా హృదయం వేగంగా కొట్టుకోవడం గమనించాను. వెళ్లి స్వామి పాదాలపై వాలిపోయాను. స్వామి ముఖం దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతోంది. జీసస్ గుడిలో నుండి, అందరి మధ్య నుండి కనబడకుండా దాటి వెళ్లాడు. బాబా కూడా అలాగే అదృశ్యంగా గ్రామాన్ని

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ముకుందా మురారి, మురారి గోపాల్, హే గోపాల సాయి, సాయి నందలాల్, ప్రశాంతి నివాసి, నివాసి నందలాల్, హే అంతరాత్మ జ్యోతి, జ్యోతి నందలాల్, సత్యం శివం, శివం సుందరం, హే సుందర రూప, హే సాయి నందలాల్.
0: ఈ భజన సింధు భైరవి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. భక్తి సంగీతంలో సింధు భైరవి రాగానికి ఎంతో ప్రముఖ స్థానం ఉంది. ఈ రాగంలో పాడిన ఏ భజన అయినా హృదయాకర్షణను కలిగిస్తుంది. ఈ రాగంలో భజన పాడినప్పుడు ఎవరైనా కన్నులు మూసుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయగలుగుతారు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం, శుద్ధ రిషభం. ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4.

ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. భజనలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో ఉన్న పదజాలం ద్వారా మనస్సు భగవంతుని మీద లగ్నమవుతుంది. అయితే ఈ సింధు భైరవి రాగంలో ముకుంద, గోవింద, ఆనంద, గోపాల అనే నాలుగు పదాలతోనే అద్భుతమైన విధంగా మనస్సు పరవశించిపోతుంది. ఇక్కడ రాగానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క భజన ఒక్కో విధంగా దైవం మీద మనస్సు లగ్నం చేయడానికి మనకు సహాయపడుతుంది. స్వామి చెబుతుంటారు, రామ నన్ను కాపాడు అంటే అందులో ఏ విధమైన ఆనందం ఉండదు. ఆ పదాలని రాగంలో పాడినప్పుడు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే భజనలన్నింటిలో రాగ తాళాలతో పాటు భావానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: ముకుంద మురారి మురారి గోపాల్.
0: ముకుంద అంటే ముక్తిని ప్రసాదించువాడని అర్థం. మానవాళిని ఇహలోక బంధాల నుండి విముక్తిని ప్రసాదించువాడు ముకుందుడు. మురారి అంటే మురాసురునికి శత్రువైనవాడు లేక మురాసురుని సంహరించినవాడని అర్థం. గోపాల అన్న పదంలో గో అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు గోపాలుడు. ఇంద్రియములు స్వార్థాన్ని మాత్రమే ఆశిస్తూ ఉంటాయి. తమ గురించి తామే ఆలోచిస్తాయి. వాటి స్వభావమే అది. వీటిని అదుపులో ఉంచకపోతే అవి వ్యక్తిలోని సద్గుణాలను అణచివేస్తాయి, త్యాగ భావానికి ఆటంకంగా నిలుస్తాయి. కనుక ఇంద్రియాలను బహిర్ముఖం కానియకుండా వాటిని అదుపులో ఉంచి అంతర్ముఖం అయ్యేటట్లు ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలను గోపాలుని ఆధీనంలో ఉంచినప్పుడే అనుకున్నది సాధించవచ్చు. ప్రతి వ్యక్తి తన హృదయాన్ని విశాలం కావించుకోవాలి, సత్కర్మలాచరించాలి, ప్రేమ ద్వారా త్యాగాన్ని అలవరుచుకోవాలి, అర్పణ భావంతో భగవంతునికి శరణాగతుడై కాలం గడపాలి. ఆ భగవంతుడే ముకుందుడు.

ద్వాపరయుగంలోని గోపాలుడే ఈ యుగంలో సాయి నందలాలాగా అవతరించారు. నందలాల అంటే నందుని యొక్క ప్రియతనయుడని అర్థం.

0: శ్రీ సత్యసాయి ఆనందదాయి గ్రంథంలో శ్రీమతి కరుణాంబ రామమూర్తి ఒక సంఘటనను ఇలా వివరించారు. ఒకనాడు భజన ఇంకా ప్రారంభం కాకముందు ఒక భక్తుల సమూహం బస్ మిస్ అయ్యి తిరిగి మందిరానికి వచ్చారు. ఇది 1940లో కాని 1950 దశకం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఆ గుంపులోని ఒక స్త్రీ కరుణాంబ రామమూర్తి గారి తల్లి ఇంటికి వచ్చి మంచినీరు కావాలని అడిగింది. తరువాత ముఖం ఎక్కడ కడుక్కోవచ్చునో తెలుపమని అడుగగా ఆమె నీళ్లు ఎక్కడుంటాయో చూపించి కొంత దూరం ఆమెతో వెళ్లి తిరిగి వచ్చారు. ఆమె ముఖం కడిగి తిరిగి వచ్చేటప్పటికీ భగవాన్ మందిరంలో నిలబడి ఉన్నారు. స్వామి ఆ రోజు చిలకాకు పచ్చ అంగీ ధరించి తల చక్కగా దువ్వుకొని తాంబూలం నములుతూ కనిపించారు. అంగీ ఆకుపచ్చ, పెదవులు ఎరుపు రంగులో ఉండి స్వామి చాలా అందంగా కనిపించారు. స్వామిని చూచి ఆమె, "ఓ దైవమా, ఇక్కడ నా కృష్ణుడు, నా యోగీశ్వరుడు దర్శనమిస్తున్నాడు, నా ఆరాధ్య దైవం దర్శనమిస్తున్నాడు" అంటూ ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి ఆమె తెలివి తెచ్చుకుని, "ఇంతకాలము ఎక్కడ దాగి ఉన్నావు ప్రభూ" అంటూ ఆమె స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, స్వామి ఆమె నుండి తప్పించుకోవడానికి తలుపుల చాటున దాగవలసి వచ్చింది. ఒకసారి స్వామి తెరచాటున దాక్కుని ఉంటే ఆమె స్వామిని కనిపెట్టలేక, "కృష్ణా కృష్ణా ఎక్కడున్నావు" అంటూ తన్మయత్వంతో కన్నీరు కారుస్తూ స్పృహ కోల్పోయింది మళ్లీ. ఆమె క్రింద పడిపోగానే స్వామి గబగబా వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు తెప్పించి చల్లి ఆమె నుదుట విభూతి బొట్టు పెట్టారు. మహిళా భక్తులను పిలిచి ఆమెకు విసనకర్రతో విసరమన్నారు. అక్షితలు తెప్పించి ఆమె మీద చల్లారు. మళ్లీ తెలివి రాగానే ఆమె స్వామివారి కోసం పరుగులు పెట్టింది. "కృష్ణ కృష్ణ" అంటూ మళ్లీ పడిపోయింది. ఎప్పుడైతే ఆమె భర్త ఇదంతా చూశాడో, "ఏమిటి నా భార్య ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది" అనుకుని నోరు మూసుకొమ్మని ఆమెను కసిరాడు. స్వామి అతని దగ్గరకు వెళ్లి, "నీ భార్య మీద కోపం తెచ్చుకోకు. ఆమె అట్లా ప్రవర్తించడానికి కారణం ఈ స్థల మహత్యం. ఈ నేలకు, ఈ గాలికి, ఈ ప్రశాంతి నిలయానికి ఉన్న శక్తి వల్ల, పవిత్రత వల్ల ఆమె ప్రవర్తన అలా ఉంది. ప్రశాంతి నిలయంలో పాదం మోపగానే పవిత్ర హృదయం కలవారి ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది" అన్నారు స్వామి. ఆమె భర్తకు ఇదేమీ అర్థం కాకపోయినా, "ఈ మందిరంలో ఉన్న విగ్రహాలకు ఏదో పవిత్ర శక్తి ఉండి ఉంటుంది" అన్నాడు. అందుకే ఈమె ఇలా వింతగా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు. ఆ రాత్రంతా ఆ భక్తురాలు కృష్ణ కృష్ణ అన్న నామాన్ని జపిస్తూ నిద్రపోకుండా జాగరణ చేసింది. తెల్లవారిన తరువాత కరుణాంబగారి తల్లి ఆమె దగ్గరకు వెళ్లి, "ఏమైంది నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు" అని అడిగారు. అప్పుడామె, "అమ్మా, మీకు ఏమీ తెలియదు. ఈయన సాక్షాత్తు గోపాలకృష్ణుడే. మానవ మాత్రునిగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రాత్రంతా స్వామి నా ప్రక్కనే ఉండి నాకు విసురుతూ నుదుట విభూతి పెడుతూ నాతోనే ఉన్నారు, నీవు చూడలేదా" అని ప్రశ్నించింది. అయితే స్వామి రాత్రంతా హాలులో నిద్రపోయారు. ఈమె ఇలా చెబుతుందే అని భక్తులు ఆశ్చర్యపోయారు. మరునాడు ఆ భక్తుల సమూహం తమ గృహాలకు పయనమయ్యారు. స్వామి ఆ భక్తురాలి భర్తను పిలిచి, "మీ భార్యను ఇబ్బంది పెట్టకండి. ఆమె ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ జీవించి ఉండదు. ఆమె కృష్ణ భక్తి ఉన్మాదం నుండి బయటికి రాలేదు. ఇది ఆమె చివరి జన్మ. కృష్ణనామస్మరణ చేసుకునే అవకాశమివ్వండి ఆమెకు" అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆమె సరిగ్గా 15 రోజుల తరువాత కృష్ణనామస్మరణతో ప్రశాంతంగా తనువు చాలించింది. ఈ భక్తురాలు 12 సంవత్సరాలుగా ఆండాళ్లను పూజించుతూ ఉండేది. స్వామివారిని దర్శించగానే ఆమె దశాబ్దాలుగా తాను వెదుకుతున్న కృష్ణుణ్ణి కనుగొనగలిగింది. ప్రశాంతి నిలయంలో వెలసిన సాయికృష్ణుని శక్తి అంత గొప్పది. అందుకే స్వామి ప్రశాంతి నివాసీ నందలాల్ అని పిలువబడుతున్నారు.
1: హే అంతరాత్మ జ్యోతి, హే జ్యోతి నందలాల్.
0: మనలోని అంతరాత్మ తానే జ్యోతి స్వరూపుడైన వాడు సాయికృష్ణుడు. పాత మందిరం ప్రాంగణంలో ఒకనాడు స్వామి శ్రీమతి కరుణాంబా రామమూర్తితో ఇలా అన్నారు, అమ్మాయి, ఈ దేహావరణం లోపల ఏముందో తెలుసా అని అడుగుతూ తామే సమాధానం చెప్పారు. అత్యంత ప్రకాశవంతమైన తేజస్సు అంటే స్వామి దేహం జ్యోతిర్మయం అని అర్థం చేసుకోవాలి. మహారాజా కృష్ణరసగోత్ర యూకేకి రాయబారిగా వ్యవహరించారు. స్వామివారి చిరకాల భక్తులు. 1972 జూలైలో స్వామిని ప్రప్రథమంగా దర్శించారు. ఆయనకు ఎన్నో అనుభవాలున్నాయి. స్వామివారి సర్వశక్తిమత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారు. జూలై 23 2009 శ్రీ రసగోత్ర ప్రశాంతినిలయం వరండాలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతా మామూలుగానే ఉంది. స్వామి యజుర్మందిరం దాటి కుల్వంత్ హాలులో ప్రవేశిస్తుండగా రసగోత్రగారి శరీరంలో వేడి ఉత్పన్నమైంది. యజుర్మందిరం గేట్, స్వామివారి దారి, స్త్రీల వరుసలు, వారి రంగురంగుల చీరలు అంతా ఒక్కసారిగా మారిపోయింది. అంతటా కాంతి తరంగాలు కనిపించసాగాయి. వెంటనే ఆయన, నేను నేనుగా ఉన్నానా, నాకు ఏమైనా జరిగిందా అని కుడి చేతితో ఎడమ మణికట్టు పట్టుకుని నాడీ పరిశీలించారు. స్వామి వీల్ చైర్లో వస్తున్నారు. వారి వెనుక కొందరు నడుస్తున్నారు. మరుక్షణంలో ఆ సీను మారిపోయింది. ఆ ప్రాంతమంతా గొప్ప వెలుగు అలలు అలలుగా కదలాడుతూ కనిపించసాగింది. స్వచ్ఛమైన తెల్లని కాంతితో కుల్వంత్ హాల్ అంతా మునిగిపోయింది. అంతకుముందు అక్కడ ఏమీ లేనట్లుగా అంతా వెలుగు వ్యాపించింది. కుల్వంత్ హాలును దాటి ఆ ప్రకాశం సుదూర ప్రాంతం వరకు వ్యాపించింది. ఇనుప గేట్లు, వాటి వెలుపల ఉన్న బిల్డింగ్స్ అంతా దివ్యజ్యోతి ప్రకాశంలో తమ ఉనికిని కోల్పోయాయి. మిస్టర్ రసగోత్ర అనుకున్నారు, నేను నార్మల్గా ఎప్పటిలాగే ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు, ఈ వెలుగు వెన్నెలలా చల్లగా ఉంది, ఏమాత్రమూ వేడి అనుభూతం కావటం లేదు, ఈ కాంతి ఆహ్లాదకరంగా ఉంది, నా దేహం ఎంతో తేలికగా ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ప్రకృతికి అతీతంగా ఉన్న ఈ ప్రకాశం ఆనందదాయకంగా, ఆహ్లాదజనకంగా ఉంది, నా దివ్య ప్రభువు నాకు తమ యథార్థ తత్వాన్ని అనుభూతం చేశారు, తాము ఎవరో, తమ నిజతత్వం ఏమిటో నాకు అవగతమయ్యేటట్లు చేశారు. క్రమక్రమంగా ఆ వెలుగు తిరిగిపోతూ వచ్చింది. స్వామివారి చుట్టూ కొన్ని మీటర్ల పరిధికి పరిమితమయ్యింది. అది కూడా చివరికి స్వామివారిలో లీనమైపోయింది. అంతా సాధారణ స్థితికి వచ్చింది. స్వామి మామూలుగా భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నారు. మిస్టర్ రసగోత్ర కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కృతజ్ఞతా ప్రేమలతో నిండిన ఆ బాష్పాలు ఆయన కన్నుల నుండి జాలువారాయి. ఈ అనుభవం సుమారుగా 5-6 నిమిషాల పాటు జరిగింది. దర్శనం ముగించుకొని స్వామివారు ఆయనకు దగ్గరగా రావడం కూడా ఆయన గమనించలేదు. ప్రక్కనున్నవారు చెప్పినప్పుడే ఆయన స్వామిని చూశారు. స్వామి వీల్చైర్లో దగ్గరకు రాగానే ఆయన స్వామివారి పాదాలపై శిరస్సుంచి నమస్కరించారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో తన దివ్య హస్తమెత్తి ఆయనను ఆశీర్వదించారు. మాటలతో పనిలేదు. ఈ దివ్యావతార మూర్తి యథార్థ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం నాకు ప్రసాదించారు అంటారాయన. అయితే ఆ తరువాత ఆయనకు సందేహం కలిగింది. భగవాన్ జ్యోతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం సరే, కుల్వంత్ హాలులో ఉన్న ప్రతి వ్యక్తి, వస్తువు తేజస్వరూపంగా గోచరించాయి, తక్కినవన్నీ కూడా జ్యోతిస్వరూపాలేనా అని. చివరికి సృష్టి అంతా ఆ దివ్య జ్యోతిలో లీనం కావలసిందేనన్న నగ్న సత్యం ఆయనకు అర్థమైంది. దైవం ఒక్కడే, జ్యోతిస్వరూపుడు కాదు. దైవాంశ ఉన్న సమస్త జీవరాశులు, చరాచర వస్తుజాలమంతా జ్యోతిర్మయమే, ఆ దివ్యజ్యోతిలోని భాగమే అన్న అవగాహన కలిగిందాయనకు. అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్ అన్న ఈ పంక్తిలో మనము అర్థం చేసుకోవలసింది ఇదే. మనలోనూ వెలుపలను నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ దివ్యజ్యోతియే.

శ్రీ కస్తూరి గారిచే వ్రాయబడిన స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని నామకరణం చేయడంలో ఎంతో అంతరార్థముంది. సత్యమే సమస్త మానవులకు యథార్థతత్వం. దైవం సత్యస్వరూపుడు. సత్యమే శివం అనగా మంగళకరం, శుభకరం. ఈ సత్యం సుందరమైనది కనుక అందరూ సుందర స్వరూపులే. ఎవరికీ అబద్ధాల కోరు అని కాని, అసహ్యకరంగా ఉన్నాడని కాని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు. అలాగే అమంగళకరుడని, అశుభంకరుడని అనిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే ప్రతి జీవాత్మ పరమాత్మ నుండి ఆవిర్భవించినదే. పరమాత్మ సత్యం శివం సుందరం అయినప్పుడు జీవాత్మ కూడా సత్యం శివం సుందరమే. స్వామి జీవితమే మన జీవితం. మన జీవితాలు స్వామివారి జీవితంలో ఒక భాగమే.

సాయి సుందర స్వరూపుడు. శ్రీమతి గాలి శారదాదేవి గారి అనుభవం గుర్తు చేసుకుందాం. ఆమె షిరిడీ అవతారం దర్శించిన ధన్యజీవి. ఆ అవతారం కనుమరుగైన కొంతకాలానికి ఆమె శ్రీ సత్యసాయి భగవానుని సన్నిధికి చేరుకుని తన చివరి శ్వాస వరకు ప్రశాంతి నిలయంలోనే నివసించారు. ఆమె స్వామిపై పుత్రవాత్సల్యం కలిగి ఉండేవారు. స్వామివారు కూడా ఆమెపై ఎంతో దయాప్రేమలు వర్షించేవారు. ఆమె బాల్యం నుండి కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుని ప్రతిమను సాక్షాత్తు కృష్ణునిగా భావించి ఆరాధించేవారు. నిరంతరం కృష్ణనామస్మరణలో మునిగి ఉన్నందువల్ల ఆమెకు ఎన్నో దివ్యానుభూతులు కలిగాయి. స్వామివారి సన్నిధికి చేరిన తరువాత స్వామివారిని తన ప్రియమైన గోపాలునిగా దర్శించాలని ఆమె కోరిక. అయితే ఆమె స్వామిని గోపాలునిగా దర్శనం ప్రసాదించమని ప్రార్థించలేదు. అయితే ఒక సందర్భంలో స్వామి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె స్వామి పాదాలు పట్టుకుని త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమదేవ దేవ అన్న అర్థం వచ్చే ప్రార్థన చేయసాగారు. ఇలా ప్రార్థన చేస్తూ స్వామి పాదాలపై శిరస్సు నుంచి కన్నులు మూసుకుని కొన్ని క్షణాల తరువాత కన్నులు తెరిచి చూసినప్పుడు ఆమెకు స్వామి పాదాల స్థానంలో బాలగోపాలుని చిట్టి పాదాలు దర్శనమిచ్చాయి. పీతాంబరధారి అయిన 6 సంవత్సరాల గోపాలుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ పాదాలు మంజీరాలతో మెరిసిపోతున్నాయి. ఆమెకు కొంతసేపు దేహస్పృహ లేకుండా పోయింది. తన్మయత్వంలో మునిగిపోయారు. కొంతసేపటికి ఆమె తిరిగి ఈ లోకానికి వచ్చారు. ఆమె, "స్వామి, కేవలం మోకాళ్ల వరకు మాత్రమే నాకు దర్శనం ప్రసాదించారు. ఎందుకు పూర్తి స్వరూపాన్ని నేను దర్శించలేకపోయాను?" అని ప్రశ్నించినప్పుడు స్వామి, "చాలు, అంతమాత్రానికే నీవు సగం చచ్చిపోయావు. నేను పూర్తి రూపాన్ని దర్శింపచేసినట్లయితే నీవు పూర్తిగా ఈ లోకం వీడిపోయేదానివి" అన్నారు. ఆమె అనుభవించిన ఆ దివ్యానందం కోసమే మనమంతా నిరంతరం పరితపించేది. ఆ ఆనందమే మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మన జీవితాలక్ష్యంలో మునిగిపోయారు. కొంతసేపటికి ఆమె తిరిగి ఈ లోకానికి వచ్చారు. ఆమె, "స్వామి, కేవలం మోకాళ్ల వరకు మాత్రమే నాకు దర్శనం ప్రసాదించారు. ఎందుకు పూర్తి స్వరూపాన్ని నేను దర్శించలేకపోయాను?" అంటూ స్వామి, "చాలు.

ఆదిస్తుంది. ఆ సత్యస్వరూపుడు, శుభంకరుడు, ఆ సుందర రూపుని మనస్సులో నిలుపుకొని మనమే భజనను గానం చేయాలి. ఇంత చక్కని భావంతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ముకుంద మురారి మురారి గోపాల్ అన్న భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరామ్. ఈరోజు హైదరాబాద్ యువతులు ఇక్కడ భజన అంతాక్షరి ఆడడానికి మా శివం స్టూడియోకి వచ్చారు. ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి, సత్య టీం వర్సెస్ ప్రేమ టీం. అయితే రూల్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ రౌండ్ ఏంటంటే లాస్ట్ లెటర్తో పాడాలి. అయితే ఫస్ట్ ఒక లైన్ మేము పాడతాము, ఏ లెటర్తో అయితే ఎండ్ అవుతుంది, అయితే ఫస్ట్ సత్య టీం పాడుతుంది. వాళ్ళు ఏ లెటర్తో అయితే ఎండ్ చేస్తారో అదే లెటర్తో ప్రేమ టీం అందుకోవాలి. మీకు ఆలోచించడానికి 10 సెకండ్స్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ శైలజ గారు జడ్జిలా కూర్చున్నారు. తను గత 5 ఏళ్లుగా వయలిన్ నేర్చుకుంటున్నారు. శ్రీ శివకృష్ణ స్వరూప్ గారి దగ్గర నుంచి సంగీతం మరియు వయలిన్ నేర్చుకుంటున్నారు. ఏ టీం ఈరోజు గెలుస్తుంది, గేమ్ ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది. రెండు టీమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ అంతాక్షరి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటాము. సత్య టీం మరియు ప్రేమ టీం, సాయిరామ్, మరి అంతాక్షరి ఆడడానికి మీరు రెడీ అయినా? కాస్త గట్టిగా చెప్పండి. మరి చాలా ఉత్సాహంగా టీం మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. మరి కాస్త టెన్షన్ కూడా ఉంది, ఏ టీం ఫస్ట్ గెలుస్తుందని కాస్త టెన్షన్ గా ఉంది. బట్ వీళ్ళు ఖచ్చితంగా భజన్స్ బాగా పాడతారనే నమ్మకం మాకుంది. అయితే మొట్టమొదటి రౌండ్ లాస్ట్ లెటర్ రౌండ్ మొదలు పెట్టుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్. ప్రతి రౌండ్ కి మీకు 10 మార్క్స్ ఇస్తాం అనమాట. అయితే ఈ ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే 10 మార్క్స్ మీరు ఒకవేళ లాస్ట్ లెటర్ నుంచి కరెక్ట్ గా పాడితే మీకు 10 మార్క్స్ ఇస్తాము. కానీ 10 సెకండ్స్ లోపల ఆ భజన్ ఏ భజన్ అని మీరు గుర్తించకపోతే అది నెక్స్ట్ టీమ్ కి ఆ రౌండ్ మేము పాస్ చేస్తాం అనమాట. ఆ ఆల్ఫాబెట్ పాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గనక కరెక్ట్ గా గెస్ చేస్తే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ రౌండ్ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. శైలజ గారు ఫస్ట్ భజన్ పాడతారు. తను ఎక్కడైతే ఎండ్ చేస్తుంది సత్య టీం మీరు వెంటనే అందుకోవాలి. 10 సెకండ్స్ లోపల స్టార్ట్ చేసేయాలి.

0: లాస్ట్ లెటర్ నా కాబట్టి నాతో పాడండి.
1: అంటే నా
0: అనా లేదు కాబట్టి మీరు నాతో పాడొచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు, నాతో పాడండి.

చాలా మధురంగా పాడారు. అయితే లాస్ట్ లెటర్ ర, త్రిపురారి కాబట్టి రతో పాడాలి. మీ టైం స్టార్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

0: చాలా చక్కగా మన ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సత్య టీం వర్సెస్ ప్రేమ టీం, రెండు టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మాత్రం మెల్లమెల్లగా కాంపిటీషన్ టఫ్ అయిపోతూ ఉంటుంది. అయితే జడ్జి గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది, మళ్ళీ మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తే ఫస్ట్ రౌండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాని గురించి కూడా చెప్పండి.
1: తప్పకుండా. రెండు టీంలు చాలా బాగా పాడుతున్నారు. సత్య టీం ఇంతవరకు స్కోర్ చేసిన మార్క్స్ 40. మరి ప్రేమ టీం స్కోర్ చేసిన మార్క్స్ కూడా 40.
0: ఫస్ట్ రౌండ్ అలా ఎండ్ అయిపోయింది, చాలా చక్కగా అందరు పాడారు. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ కొంచెం టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి స్వామి భజన్స్ పాడుతూనే ఉన్నాము. అయితే మనందరికీ భజన్స్ బాగా తెలుసు. మధ్యలో నేను ఒక లైన్ మాత్రమే చెప్తాను, ఆ లైన్ ఏ భజనలో వస్తుంది ఆ భజన్ మీరు పాడాలి. రెండు లైన్ పాడినా పర్వాలేదు, సరిపోతుంది. కాకపోతే ఆ లైన్ మీరు గుర్తించాలి, ఏ భజనలో ఆ లైన్ వస్తుంది. రెడీ అయినా మరి? సరే, మళ్ళీ సెకండ్ రౌండ్ కి నేను మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికి. మొదలు పెడదామా? నేను లైన్ చెప్పిన తర్వాత మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాము ఆ భజన్ ఏ భజన గుర్తించడానికి. 10 సెకండ్ తర్వాత, 10 సెకండ్ లోపలే ఆ పాట ఆ భజన ఏ భజన అని గుర్తిస్తే మరీ మంచిది. 10 సెకండ్ అయిన తర్వాత గుర్తిస్తే మాత్రం లాభం లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు గుర్తించారంటే సరే సరే, ఒకవేళ ఆ భజన ఏ భజన మీరు గుర్తించలేకపోతే అది మళ్ళీ నెక్స్ట్ టీమ్ కి పాస్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ గెస్ట్ చేస్తే గనక వాళ్ళకి బోనస్ 5 పాయింట్స్ వస్తాయి. అది మీరు గనక కరెక్ట్ గా గెస్ట్ చేస్తే గనక మీకు 10 పాయింట్స్ వస్తాయి. సత్య టీం, వైదేహి ప్రియ వైకుంఠరామ.

0: టైం కి కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు, వెరీ గుడ్. నెక్స్ట్ టీమ్ ప్రేమా టీమ్, నేను ఇప్పుడు ఏ లైన్ అయితే చెప్పబోతున్నాను టఫ్ ఏమో, కానీ చూద్దాం మీకు వస్తుందో లేదో. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ తుమ్ హో భగవాన్. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ తుమ్ హో భగవాన్.
1: మీకు తేరిక అవ్వడానికి ఆ లైన్ మీరు పాటగా పాడుకోండి, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా కనుక్కోగలుగుతారు.

ఒక్క పిసిల్ టఫ్ గా అనిపించినా కరెక్ట్ గా నిక్ ఆఫ్ ద మూమెంట్ మీరు అందుకున్నారు, చాలా చక్కగా పాడారు. మరి సత్య టీం, ప్రేమ టీం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మళ్ళీ సత్య టీం కి ఇప్పుడు నేను లైన్ చెప్పబోతున్నాను. ఆ లైన్ విన్నాక ఆ భజన, ఏ భజన మళ్ళీ గెస్ట్ చేయండి. ఆత్మాభిరామం ప్రభు సాయిరామం, ఆత్మాభిరామం ప్రభు సాయిరామం.

చాలా అద్భుతంగా అందుకున్నారు. అసలు మీరు గెస్ట్ చేస్తారో లేదు అసలు అనుకోలేదు గెస్ట్ చేస్తారని, కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్ చాలా చక్కగా గెస్ట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ టీమ్ రెడీనా? ఓకే, అయితే మీకు వస్తున్న సెంటెన్స్ ఏంటంటే, మురళీ మాధవ సేవా కరో.

0: ఇలా ఎల్లప్పుడు హరిని స్మరణిస్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా చక్కగా పాడుతున్నారు. మరి సత్య టీం, సాయిరామ్ గుణగావు, మళ్ళీ చెప్తున్నాను, సాయిరామ్ గుణగావు.
1: అక్కడి నుంచి పాడని ప్రయత్నించండి, మీకు తేలిక అవుతుంది.
0: టైం
1: 3 సెకండ్స్ ఏముంది.
0: 3, 2
1: సాయిరామ్ గుణగావు,
0: 1 టైమ్ అవుట్ అయిపోయింది. సత్య టీం గెస్ట్ చేయలేకపోయారు, పర్వాలేదు, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. మరి ప్రేమ టీం మీరు గెస్ట్ చేయగలరా? మీరు 5 సెకండ్స్ లోపలే గెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మీకు టైం దొరికింది కాబట్టి.
1: సాయిరామ గుణగావు.
0: టైమ్ అప్ అయిపోయింది. సత్య టీం అండ్ ప్రేమ టీం ఇక్కడ కూడా పోటీ, ఒక టీం కి రాలేదంటే ఇంకో టీం కూడా రాలేదు. మరి పర్వాలేదు, మన జడ్జి శైలజ గారు మరి ఏ భజనని పాడి వినిపిస్తారు, పాడండి.

అయ్యో ఇంత ఈజీ భజన్ గెస్ చేయలేకపోయామా అనిపిస్తుంది కదా. బాల్యకాస్ టైం నుంచి ఈ భజన్ పాడుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది. పైగా మైక్ పెట్టి ఒక కాంపిటీషన్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ ఆ మాత్రం ఉంటుంది. కానీ పర్వాలేదు, ఒక్క రౌండే మీరు మిస్ అయ్యారు, ఇంకా టైం ఉంది, ఇంకా బోల్డ్ రౌండ్లు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భజన్ ఏంటంటే ప్రేమ టీంకి మోదక హస్త గజానన, మోదక హస్త గజానన.

0: చాలా బాగా పాడారు. కానీ ఇంకొక భజన్ కూడా ఉంది దీంతో, ఎవరైనా చెప్పగలరా?
1: దానికి మార్క్స్ ఏం లేవు, మామూలుగానే అడుగుతున్నాము, ట్రై చేయండి.
0: మోదక హస్త గజానన చెప్పమంటారా?

కానీ చాలా అద్భుతంగా వాళ్ళు పాడారు. అందుకే ప్రేమ టీమ్ కి మళ్ళీ 10 పాయింట్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ సత్య టీమ్ కి నెక్స్ట్ నేను ఇవ్వబోయే లైన్ ఏంటంటే, యశోదాకి బాల్ యదు నంద గోపాల్.

అసలు చెప్పిన వెంటనే అందుకున్నారే, అది నాకు బాగా నచ్చింది. చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం, మీకు నేను ఇస్తున్న సెంటెన్స్, బృందావనికే గోకుల బాల. తులసిమాలాది నేను చెప్పేది, బృందావనికే గోకుల బాల. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: మీ టైం అయిపోతుంది, ఒక 3 సెకండ్లు మాత్రమే.
1: 3, 2, 1. ఇదే పాట ఇప్పుడు సత్య టీంకి పాస్ చేస్తున్నాము. మరి మీరు గెస్ చేయగలరు, మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము. బృందావనకి గోకుల బాల. సో మీ టైం అప్ అయింది సత్య టీం, మీ టైం అప్ అయింది. ఈ భజన్ ఏ భజన్ మన జడ్జి శైలజ గారు పాడి వినిపిస్తారు.

భజన్ గెస్ట్ చేయలేకపోయామా అని అనిపిస్తుంది కదా, కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, పర్వాలేదు. ఈ జస్ట్ 2 రౌండ్స్ మాత్రమే మీరు మిస్ అయ్యారు, కానీ ఇక్కడ కూడా సత్య టీం ప్రేమ టీం పోటీ పోటీగా మర్చిపోతున్నారు. ఏం పర్వాలేదు, మరి నెక్స్ట్ రౌండ్ లో ఎలా పికప్ చేసుకుంటారో చూద్దాం. కానీ ఇంకో 2 రౌండ్స్ ఇదే నడుస్తుంది. సత్య టీమ్ కి నెక్స్ట్ నేను ఒక సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఆ భజన ఏ భజన మీరు గెస్ట్ చేయాలి. పర్తిపురీశ్వర పాలయమాం, పర్తిపురీశ్వర పాలయమాం. మీ టైం ఇప్పుడు మొదలవుతుంది.

0: మీ టైం అయిపోతుంది త్వరగా. మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు కరెక్టే.
1: రేవాటి మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, టైం అప్ అయిపోయింది. సో ఇదే ఇప్పుడు ఈ రౌండ్ పాస్ చేస్తున్నాం ప్రేమ టీం కి. ప్రేమ టీం మీరు వెంటనే అందుకోవాలి పర్తి పురీశ్వర పాలయమ. త్రీ టూ వన్ టైమ్ అప్. ఈ రెండు టీమ్స్ ఏమనుకొని వచ్చారు తెలియదు కానీ పోటీ పోటీగా పాడితే మీరు పాడితే మేము పాడతాము, మీకు రాకపోతే మాకు రాదు అన్నట్టుగా ఐకమత్యం ఇక్కడ బాగా చూపిస్తున్నట్టున్నారు. కానీ మీ యాటిట్యూడ్ చాలా బాగుంది. ఇది పర్తి పురీశ్వర పాలయమా ఏ భజనలో వస్తుంది మన జడ్జి శైలజ గారు పాడి వినిపిస్తారు.

నేను చెప్పాను నేను చెప్పానని మనకు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ మైక్ ముందు గట్టిగా చెప్తే గాని అది వ్యాలిడ్ ఉండదు. కానీ మీ ఉత్సాహం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు లాస్ట్ రౌండ్, ఇప్పుడు ఫైనల్ రౌండ్ కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా సార్ ఇప్పుడు లాస్ట్ ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. ఇక్కడైనా మీరు మీ పాయింట్స్ ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సో నేను చెప్పాను నేను చెప్పాను కాదు, గట్టిగా పాడండి. ఆల్ ది బెస్ట్. రెండు టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి గుడ్ లక్ టు బోత్ ది టీమ్స్. పాలలోచన పాహి మురారి, ప్రేమ టీం, ప్రేమ టీం. పాలలోచన పాహి మురారి.

0: చాలా చక్కగా అసలు చెప్పిన వెంటనే అందుకున్నారు, చాలా చక్కగా పాడారు. మరి ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి స్కోర్స్ ఎంత మన జడ్జ్ శైలిజ గారు చెప్తారు?
1: ఈ సెకండ్ రౌండ్ లో సత్య టీమ్ కి 30 marks, మరి ప్రేమ టీమ్ స్కోర్ చేశారు 40 marks. ఇప్పటివరకు ఓవరాల్ స్కోర్ ఎలా ఉందో చూద్దాం. రౌండ్ 1 అండ్ రౌండ్ 2 రెండు కలిపి సత్య టీమ్ 70 marks, ప్రేమ టీమ్ 80 marks.
0: రౌండ్ 2 కంప్లీట్ అయినప్పటికీ ప్రేమ టీమ్ కొంచెం 10 marks తో 10 points తో సత్య టీమ్ పై లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. థర్డ్ రౌండ్ ఏంటంటే మీకు మీరేంటంటే చిట్స్ తీయాలి. ఆ చిట్ లో ఏ పదం ఉంటే గనక ఆ పదం ఉన్న భజన్ పాడాలి. అయితే మీకు 2 minutes టైం ఇస్తాము. ఆ 2 minutes లోపల ఆ పదం ఉన్న ఎన్ని భజన్స్ మీకు వచ్చు మీరు గబగబా పాడాలి. అయితే ఒక లైన్ మొత్తం పాడాలి, అలా మధ్య నుంచి కట్ చేయకూడదు భజన. ఒక లైన్ మాత్రం కంప్లీట్ పాడండి, కానీ 2 minutes లో ఎవరు మాక్సిమం భజన్స్ పాడతారు అది కాంపిటీషన్ ఇక్కడ. అయితే మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం మీరు అడగచ్చు.
2: ఆ పదం భజన్ మధ్యలో లైన్ లో ఉంటే ఆ లైన్ వరకు పాడాలా?
0: పర్వాలేదు, ఆ భజన్ మధ్యలో ఎక్కడైతే వస్తుందో అది వచ్చేదాకా ఆ పదం వినిపించేదాకా మీరు భజన్ పాడాల్సిందే. సో ఆ భజన్ ఫస్ట్ ఆ పదం ఫస్ట్ లో ఉండగా మీరు అందుకుంటే ఇంకా మహా మంచిది, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది. లేదా మధ్యలో వచ్చినా అలా పాడుకోవచ్చు, ఏం పర్వాలేదు, దానికి మార్క్స్ ఏం కట్ అవ్వదు. కానీ ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే ఇది పాస్ అవ్వదు, ఈ రౌండ్స్ మళ్ళీ నెక్స్ట్ టీమ్ కి పాస్ అవ్వదు, ఈ రౌండ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. ప్రతి భజన మీరు పాడినందుకు మీకు 10 marks ఇస్తాం, కాబట్టి మీరు మాక్సిమం భజన్స్ పాడడానికి ట్రై చేయాలి. కానీ 2 minutes లో ఎన్ని భజన్స్ పాడితే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. మరి రెడీ అయినా ఈ రౌండ్ ఆడడానికి? రెడీ అయినా?
3: రెడీ.
0: చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి సత్య టీమ్ అండ్ ప్రేమ టీమ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ.
3: థాంక్ యూ.
0: మరి సత్య టీమ్ తో మొదలు పెడుతున్నాము. చిట్టిలు మీరు తీయాలి. శైలజ గారు మీరు చిట్టిలు ఇవ్వండి వాళ్ళకి.
1: తప్పకుండా.
0: మీరు చిట్టి తీసినప్పుడు ఫస్ట్ ఏ పదం వచ్చింది చెప్పాలి.
4: గోపాల.
0: గోపాల. మీ టైం ఇప్పుడు మొదలవుతుంది.

0: టైమ్ అప్ మీ గ్రూప్ లో కోఆర్డినేషన్ చాలా బాగుండింది, ఎందుకంటే ఒకళ్ళు కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొకళ్ళు అందుకున్నారు. ఆ కోఆర్డినేషన్ బాగుండింది. మొత్తానికి మీరు 10 పాటలు పాడారు, కానీ అదే స్టార్ మార్క్ కండిషన్ సప్లై అంటుంటామే, ఒక పాటని మధ్యలో అంటే ఒక భజనని మరి మధ్యలో రిపీట్ చేయడం జరిగింది కాబట్టి 9 భజనలు పాడినట్టు లెక్క. అయితే మరి జడ్జ్ గారు 9 భజనలు పాడారంటే ఎన్ని మార్క్స్ వాళ్ళకి ఇస్తున్నారు?
1: వీరికి 9 భజనలకు గాను 90 మార్క్స్ వచ్చాయి.
0: చాలా చక్కగా పాడారు. అసలు గోపాల్ అనగానే చాలా భజనలు మనకు గుర్తొచ్చేస్తాయి, కానీ ఇలా బజర్ రౌండ్ పెట్టేసి 2 మినిట్స్ లోనే పాడాలని టెన్షన్ పెట్టినప్పుడు వెంట వెంటనే గుర్తురావు. కానీ ఇంకా బోల్డ్ భజన్స్ మనం పాడగలము. ఆ భజన్లు ఏంటో శైలజ గారు చెప్తారా?

0: మరి సత్య టీం మెంబర్స్ మొత్తానికి 9 భజన్లు పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు వీళ్ళని మించిన భజన్స్ పాడతారా ఏంటో చూద్దాము. మరి వీళ్ళు తీసుకున్న చిట్లో ఏ పదం వస్తుందో చూద్దాం. శైలజ గారు చిట్ ఇవ్వండి. మరి మీకు చిట్లో ఏం రాసింది?
1: శివ.
0: శివ మొదలు పెట్టండి.
1: శివ.

0: టైం అయిపోయిందండి.
1: ప్రేమ టీం చాలా చక్కగా గబగబ భజన్స్ అన్ని అందుకొని పాడారు. అయితే 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరు అని చూస్తున్నాం కాబట్టి ఈ రౌండ్ లో మీరు యాక్చువల్లీ 15 భజన్స్ పాడారు. అయితే ఒక భజన్ లో శివ అనే పదం రాలేదు, అది నర్తన సుందర నటరాజ. అఫ్ కోర్స్ శివుడు ఇంకో పేరు అనుకోండి, కానీ అక్కడ ఆ పదం రాలేదు కాబట్టి అక్కడ అది మేము కన్సిడర్ చేయట్లేదు కాబట్టి మీరు 13 భజన్స్ పాడారు. మరి జడ్జ్ గారు సత్య టీం 9 భజన్స్ వాళ్ళు పాడారు, మరి ప్రేమ టీం 13 భజన్స్ పాడారు. వాళ్ళ స్కోర్ ఎంత చెప్తారా?
0: సత్య టీం స్కోర్ 90 మార్క్స్. మరి ప్రేమ టీం స్కోర్ 130 మార్క్స్.
1: అయితే ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం చెప్పడానికి వీలు లేదు, ఈ రౌండ్ మళ్లీ కంటిన్యూ అవుతుంది. సత్య టీం యూ షుడ్ బకప్. అయితే సత్య టీం వర్సెస్ ప్రేమ టీం మళ్లీ మన జడ్జ్ శైలజ గారు మీకు చిట్స్ ఇస్తారు. చిట్ ఇచ్చిన వెంటనే మీరు భజనలు అందుకోవాలి. 2 మినిట్స్ లోగా ఎన్ని భజనలు మాక్సిమం పాడితే అంత మంచిది, ఒక లైన్ మాత్రం కంప్లీట్ గా పాడాలి. ఆల్ ది బెస్ట్ బోత్ ది టీమ్స్. చిట్ ఇవ్వండి. ఏ పదం వచ్చింది మీకు?
2: గురు.
1: మొదలు పెట్టండి.

0: గురు మహిమా సత్య సాయి మహిమా.
1: టైమ్
2: చాలా చక్కగా పాడారు. గురు అనగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా చక్కగా పాడారు. మరి ఒక్కసారి చెక్ చేసి చెప్దాము వీళ్ళు ఎన్ని భజన్స్ కరెక్ట్ గా పాడారు, ఎన్ని భజన్స్ రిపీట్ చేశారు చూద్దాము. ఈ రౌండ్ లో సత్య టీమ్ కి గురు అనే పదం వచ్చింది. మరి గురు అనగానే వీరు టకటకా టకటకా 16 భజన్లు పాడారు. అయితే అసలు 17 భజన్లు పాడారు. ఇందులో ఒక్క భజన్ గురునానక్ జీకి జయ జయకార్ రిపీట్ అయినందుకు 16 భజన్స్ కౌంట్ చేస్తున్నాము. కానీ ఫస్ట్ రౌండ్ లో మీరు 9 భజన్లు పాడారు. మళ్ళీ ప్రేమ టీం 13 భజన్లు పాడారు. వెంటనే ఇప్పుడు మీరు 16 భజన్స్ పాడారు. మళ్ళీ ప్రేమ టీం ఎన్ని భజన్స్ పాడతారో చూడాలి. కానీ చూస్తూ చూస్తూ టెన్షన్ బీపీ అన్ని పెరిగిపోతున్నట్టుగా ఉన్నాయి. కానీ చాలా చక్కగా పాడుతున్నారు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ప్రేమ టీం మళ్ళీ చిట్టు తీయడానికి మీరు రెడీనా?
3: రెడీ.
2: మీకు ఏ పదం వచ్చిందనేది
4: రామ
2: మొదలు పెట్టండి.

0: టైమ్
1: చాలా చక్కగా గబగబా గబగబా అందుకొని చాలా చక్కగా పాడారు. అసలు పాడతారో లేదో, 2 మినిట్స్ లో ఎన్ని భజనలు పాడతారో అంటూ మేము లెక్క పెడుతూ ఉన్నాము. ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి మీరు 18 భజన్స్ పాడారు. నిజం చెప్పాలంటే 19 భజన్స్ పాడారు, అందులో ఒక భజన్ మళ్ళీ రిపీట్ అయినందుకు 18 భజన్స్ లెక్క పెట్టుకుంటున్నాము. సో 18 భజన్స్ పాడినందుకు మరి శైలజ గారు ప్రేమ టీం కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు?
0: మీరు పాడిన 18 భజన్స్ కి మీకు 180 మార్క్స్ వస్తున్నాయి. ఈ రౌండ్ తర్వాత సత్య టీం కి 160 మార్క్స్, ప్రేమ టీం కి 180 మార్క్స్.
1: అయితే ఇంకొకసారి లాస్ట్ రౌండ్ లో మేము చిట్స్ ఇస్తాము. మళ్ళీ సత్య టీం, ప్రేమ టీం ఒక్కొక్క చిట్ తీయాలి. అండ్ 2 మినిట్స్ మీకు టైం ఇస్తాం కాబట్టి 2 మినిట్స్ లోపల ఎన్ని భజన్స్ పాడతారో చూద్దాము. మళ్ళీ విషింగ్ గుడ్ లక్ టు బోత్ టీమ్స్. సత్య టీం చిట్ తీయండి. జయతో భజన్ మొదలు పెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ.

0: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 భజనలు పాడారు. ప్రేమ టీం ఏంటంటే మమ్మల్ని దాటుతారో లేదని చూస్తున్నారు, కానీ చక్కగా 18 భజనలు పాడారు. ఎక్సలెంట్. ఇప్పుడు ప్రేమ టీం మీరు చిట్ తీయాలి, ఏ పదం వచ్చింది చూద్దాము, దాని తర్వాత వెంటనే భజన అందుకోవాలి. ఆల్ ది బెస్ట్.
1: సాయి, స్టార్ట్.

0: సద్గురు సాయి సరస్వతి
1: ఇంకొంత టైం పాడండి పాడండి.
0: సాయి హమారా హమ్ సాయి కే ఐసా ప్రేమ హమారా.
1: టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. ఈసారి కొంచెం ప్రేమ టీమ్ స్టక్ అప్ అవుతూ అవుతూ అవుతూ పాడారు, కానీ ఎన్ని భజనలు పాడారు చూద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 భజన్స్ మాత్రమే ఈసారి పాడగలిగారు. కానీ ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి మరి సత్య టీం ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు మరియు ప్రేమ టీం ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు మన జడ్జి గారు శైలజ గారు అనౌన్స్ చేసేదాకా కాస్త వెయిట్ చేద్దాం.
2: రౌండ్ 3 ఎండ్ అయ్యేటప్పటికి సత్య టీం స్కోర్ 430 మరియు ప్రేమ టీం స్కోర్ 470. ఇప్పుడు ఓవరాల్ స్కోర్ చూద్దాము. రౌండ్ 1, 2 and 3 త్రీ రౌండ్స్ కలిపి సత్య టీం కి 500 మార్క్స్, ప్రేమ టీం 550. ప్రస్తుతం ప్రేమ టీం 50 మార్క్స్ తో లీడ్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఎలా అవుతుందో చూద్దాం.
1: త్రీ రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి, స్కోర్స్ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. అయితే సత్య టీం మరియు ప్రేమ టీం ఈ రౌండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి బాల వికాస్ క్లాసెస్ కి వెళ్తున్నప్పటి నుంచి మనము అష్టోత్తర శతనామావళి చెప్తూనే ఉన్నాము. పైగా గ్రూప్ 2 స్టూడెంట్స్ అంటే అష్టోత్తర శతనామావళి అర్థమేమిటో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అష్టోత్తర శతనామావళి నుంచి ఒక నామం నేను చెప్తాము, దాని అర్థం ఏంటో మీరు చెప్పాలి. అర్థం చెప్పిన తర్వాత ఏంటంటే ఆ అర్థం వచ్చేటట్టుగా ఒక భజన చెప్పాలి. అందులో ఆ వర్డ్ అయినా వస్తే మరీ మంచిది, లేదా ఆ మీనింగ్ అర్థం చేస్తే ఒక భజన ఉంటుంది, ఆ భజన పాడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ మేము మీకు చెప్తాము, ఆ ఎగ్జాంపుల్ వింటే మీకు అర్థం అవుతుంది. అయితే ఇది బజర్ రౌండ్, అంటే రెండు టీమ్స్ కి ఒకేసారి మేము క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎవరికి ఫస్ట్ ఆన్సర్ తట్టుతుందో, ఏ భజన తట్టుతుందో మీరు వెంటనే సాయిరామ్ అని చెప్పాలి. అయితే ఏ టీం ఫస్ట్ సాయిరామ్ చెప్తారో ఆ టీమ్ కే ఫస్ట్ ఈ ఛాన్స్ దొరుకుతుంది. ఇది ఈ రౌండ్ మళ్ళీ పాస్ అవ్వదు, వేరే టీమ్ కి పాస్ అవ్వదు. కాబట్టి మీరు గబుక్కుని అందుకుంటే బాగుంటుంది. ఇక్కడ కాస్త చురుకుతనం యూత్ కాబట్టి మీరు చురుకుతనం చూపించాల్సి వస్తుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ మేము మీకు ఇస్తాము శైలజ గారు, మరి ఒక ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి చెప్తారండి.
2: తప్పకుండా. ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః. ఫస్ట్ దీనికి మీరు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీనింగ్ ఏమై ఉంటుంది? పరమశాంత స్వరూపుడైన శ్రీ సాయినాథునికి నమస్కారం. పరమశాంత స్వరూపుడైన శ్రీ సాయినాథునికి నమస్కారము. అలాగా మీరు మేము ఇచ్చిన నామానికి మీరు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఈ శాంతమూర్తయ నమః అని వినగానే మీకు ఒక భజన స్ట్రైక్ అవుతుంది, ఆ భజన ఒకటి పాడాలి. శాంతమూర్తయ నమః అనగానే మీకు స్ట్రైక్ అయ్యే భజన శాంతాకార భుజదశయనా పద్మనాభనారాయణ. అలాగా మీకు ఈ రామం వినగానే వెంటనే ఏ భజన అయితే స్ట్రైక్ అవుతుందో ఆ భజన పాడాలి. మీకు అందరికీ అర్థమైందా?
1: అర్థమైంది. సరే అయితే మొదలు పెట్టినాము. ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్. మీ టీమ్ లో ఎవరు సాయిరామ్ చెప్పడానికి రెడీగా ఉంటారు? మీ టీమ్ మెంబర్, మీ టీమ్ లీడర్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఎవరికైతే ఆన్సర్ గబక్కని గుర్తొస్తుంది మీ టీమ్ లీడర్కి చెప్తే వాళ్ళు మీ బదులు సాయిరామ్ చెప్పేస్తారు. మనము ఫోర్త్ రౌండ్ మొదలు పెడుతున్నాము. అష్టోత్తర శతనామావళి నుంచి నేను ఒక నామం చెప్పబోతున్నాను. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః.
3: సాయిరామ్.
1: అయితే సత్య టీం ఒక్క స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ ముందు చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ దొరుకుతుంది, మొదలు పెట్టండి.
4: కాలానికి అతీతమైన భగవత్ స్వరూపుడైన సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము. అయితే ఇప్పుడు ఒక భజన స్ట్రైక్ అవుతుంది నాకు,

0: మీరు భజన పాడుతూ ఉంటే అలా వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి అనిపిస్తుంది. చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం ఏంటంటే, ఓం శ్రీ సాయి కనకాంబర ధారిణే నమః.
1: సాయిరామ్,
0: ప్రేమ టీం చెప్పండి.
1: అంటే స్వామి కాషాయ వస్త్రాలతో ఉంటారు కాబట్టి కాషాయంబరధారి, అలాగే కనకాంబరధారి అని కూడా.
0: కరెక్టే చెప్పారు. మరి ఏదైనా భజన గుర్తొచ్చిందా దాంతో?

0: ఇక్కడేంటంటే, నేనిచ్చిన నామానికి మీరు మీనింగ్ చెప్తూ భజన పాడాలి, కానీ చాలా చక్కగా మీనింగ్ చెప్తూ భజన కూడా అందుకున్నారు. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే, శైలజ గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సత్య టీంకి ఇచ్చిన ప్రేమ టీం కూడా వాళ్ళతో పాటు పాడుతున్నారు, అటు ప్రేమ టీంకి ఇచ్చిన సత్య టీం వాళ్ళతో పాడుతున్నారు. కాంపిటీషన్ లేకుండా మనం స్వామి భజన ఎక్కడొచ్చినా చాలా అసలు ఆపుకోలేము, అలా భజన పాడుతూనే ఉంటాం. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్. మరి నెక్స్ట్ నామం నేను మళ్ళీ ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ సాయి సర్వ భయ నివారణే నమః. సత్య టీం మీరు సైరాన్ చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాము.
1: మన జీవితంలో ఎదురయ్యే అనేకానేక భయాలను పోగొట్టే భవభయ భంజనుడైన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ భజన కూడా పాడారు. మరి నెక్స్ట్ నామం నేను ఏదైతే చెప్పబోతున్నాను, మీరు నేను నామం చెప్పేదాకా కాస్త ఓపిక పట్టాలి. నేను ఓం శ్రీ సాయి అని ఆ నామం చెప్పిన తర్వాత, నమః చెప్పిన తర్వాతే మీరు బజర్ అంటే సాయిరామ్ అని చెప్పాలి. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టాల్సిందే. మరి నెక్స్ట్ నామం ఏంటంటే ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః
1: సాయిరామ్.
0: ఒక్క సెకండ్ ముందు సత్య టీం వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాము, అందుకోండి.
2: అనాథనాథుడు ఆత్మత్రాణ పరాయణుడు అయినటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
1: కరెక్ట్.
0: మరి భజన పాడండి.

0: ఇది కూడా కరెక్ట్ గానే చెప్పారు. మరి మన జడ్జి గారు మార్క్స్ కూడా అలాగే మీకు ఇస్తూనే ఉన్నారు. సినిమా టీమ్ మీరు బకప్ చేయాల్సిందే ఇక్కడ. అయితే నెక్స్ట్ నామం ఏంటంటే ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః. ఇది టై బ్రేక్ లాగా అనిపిస్తుంది కానీ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో అప్పుడు ముందు చెప్పారు. మన సౌండ్ ఇంజనీర్ గారు ఎవరు ఫస్ట్ చెప్పారు క్లారిఫై చేస్తారు. ప్రేమ టీమ్ ఒక్క సెకండ్, స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్ ముందు సైరన్ చెప్పినందుకు ఛాన్స్ మీకు దొరుకుతుంది. మరి దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు భజన పాడాలి. ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః మొదలుపెట్టండి.
1: ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః అంటే అంతకుముందు అవతారమే మన సత్యసాయిగా
0: మనకు ఇస్తూనే ఉన్నారు. ప్రేమ టీమ్ మీరు బకప్ చేయాల్సిందే ఇక్కడ. అయితే నెక్స్ట్ నామం ఏంటంటే ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః.

0: దయా కరో, కృపా కరో, రక్షా కరో, హే భగవాన్. చాలా చక్కగా పాడారు, మీనింగ్ కూడా చక్కగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఫైనల్ రౌండ్స్ అయ్యేటప్పటికి ఎవరు ఎంత స్కోర్ చేసుకుంటారో తెలుసుకునే ముందు ఇంకొక లాస్ట్ రౌండ్, ఇంకొకసారి నేను ఇంకో నామం చెప్తాను, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ భజన అందుకోవాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ది టీమ్స్.
1: థాంక్యూ.
0: ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః.
2: సైరామ్.
0: ప్రేమ టీం తొందరగా అందుకున్నారు కాబట్టి మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః అంటే ఏమిటి?
2: ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః అంటే ఆ సాయికృష్ణుడే మన స్వామిగా అవతరించారు. ఆ ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడే ఈనాటి మన సాయికృష్ణుడిగా అవతరించారని అనుకుంటూ గీతా బోధకాయ నమః అంటే స్వామి గీతను బోధించారు మనకి.

0: మరి చూస్తూ చూస్తూ ఈ రౌండ్ కూడా ఎండ్ అయిపోయింది. మరి మీ స్కోర్స్ ఎంత శైలజ గారు చెప్తారా? మరి
1: తప్పకుండానండి. ఫోర్త్ రౌండ్ లో సత్య టీం 30 మార్క్స్ స్కోర్ చేశారు, మరి ప్రేమ టీం 30 మార్క్స్.
0: ఈ రౌండ్ లో టీంలు పోటీ పోటీగా ఆడుకున్నారు కదా శైలజ గారు?
1: అవును, చాలా బాగా పాడారు.
0: మరి ఓవరాల్ స్కోర్ ఎంత తెలుసుకుందాము.
1: ఈ 4 రౌండ్లు కలిపి మొత్తం ఓవరాల్ స్కోర్స్ ఇప్పుడు నేను చెప్తాను. సత్య టీం 530 పాయింట్స్, మరి ప్రేమ టీం 580 పాయింట్స్, మరి ఈ రోజు విన్నర్స్ ప్రేమ టీం.
0: స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ ఉంటారు. ఆ విధంగా ప్రేమ టీం ఈ రోజు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగానే సత్య టీం కూడా టీం స్పిరిట్ చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే ప్రేమ టీం పాడుతున్నప్పుడు వాళ్లతో పాటు వీళ్లు కూడా కలిసి మెలిసి పాడారు. వేరే కాంపిటీటర్ టీం పాడుతున్నారని అనుకోకుండా వాళ్ళు వీళ్ల కంఠం కూడా వాళ్లతో పాటు కలిపి పాడుతున్నందుకు టీం స్పిరిట్ చాలా బాగున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు సత్య టీం. ఇలాగే యూత్ మరి ఎన్నో అంతాక్షరి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ స్వామికి నమస్కారాలు అర్పిస్తూ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ అంతాక్షరి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. జై సాయిరాం,
2: జై సాయిరాం.

ఇప్పటి వరకు మీరు భజన అంతాక్షరి కార్యక్రమం విన్నారు కదా. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఈరోజు మనమందరం ఒక పుణ్యప్రదమైన పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. అది సత్యసాయి భగవాను యొక్క అవతార ప్రకటనకు 75 ఏళ్లు. 1940 అంటే 74 సంవత్సరాలు పూర్తయి 75లోకి ప్రవేశిస్తున్నాం. 75 ఏళ్లలో 2011 సంవత్సరంలో అంటే 3 సంవత్సరాలు మినహాయించినట్లయితే 72 సంవత్సరాలు స్వామి నిరంతరంగా 365 రోజులు ప్రతి క్షణం కూడా మన మానవ జాతిని ధర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో, శ్రేయో మార్గంలో, అలాగే సేవా మార్గంలో నడిపించడానికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, ప్రబోధం చేస్తూ, సనాతనమైన ధర్మాన్ని ఆచరించమని బోధిస్తూ, ప్రశాంతి నిలయం కేంద్రంగా సర్వ ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికం చేసినటువంటి అతి మంగళప్రదమైనటువంటి కాలం ఈ కాలం. ఈరోజు ఏ ప్రతిజ్ఞ చేసి ప్రపంచానికి ప్రమాణం చేశారో, ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, వేదోద్ధరణ అనేటటువంటి 3 పాయలుగా సాగిన ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో అనేక రీతులలో శాఖోపశాఖలై సర్వ ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది. ఇది భక్తులుగా మనందరి విశ్వాసం. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు రేడియో సాయి కోటి సమితి ప్రాంగణంలో ఈ రోజున దిశానిర్దేశం చేస్తూ సందేశాన్ని మనకు అందించారు. ఆ సందేశం స్వామి భావనకు అద్దం పట్టేలా, స్వామి ఆలోచనలకు అనుగుణంగా మనందరినీ సన్మార్గంలో నడిపించే దిశగా సాగిన ప్రవచనాన్ని విందామా.
1: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈ పరమ పవిత్రమైనటువంటి కాలంలో సత్యసాయి భగవానుడి యొక్క అవతరణ జరిగి, అంటే అవతార ప్రకటన జరిగి 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 1940లో మే 23న నేను సాయిబాబాను అను ప్రకటించినటువంటి స్వామి 1940 అక్టోబర్ 20వ తారీఖున తమ అవతార ముఖ్య ఉద్దేశ్యాన్ని, ప్రణాళికని ఈ ప్రపంచానికి బహిర్గతపరిచారు. స్వామి కంటే ముందు వచ్చినటువంటి అవతారాలు ఇవి కూడా తామెందుకు వచ్చామో చెప్పలేదు. ఎందుకు వచ్చారో వారికి తెలుసు గనక వారి కార్యకలాపాలన్నీ సాగిస్తూ తమ అవతార వైభవాన్ని ఒక తరం నుంచి, ఒక యుగం నుంచి మరొక యుగానికి అందిస్తూ ధర్మ సంస్థాపన చేశారు, ధర్మాచరణ చేశారు, ధర్మాసక్తి కలిగించారు, ధర్మాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఈ ప్రపంచానికి అభయవరదానం చేశాడు. అయితే మన కాలం అంటే కలికాలానికి మహాపరిపూర్ణ అవతారి అయినటువంటి సత్యసాయి భగవానుడు ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, వేదోద్ధరణ ప్రధానమైనటువంటి అంశాలుగా తమ అవతార కార్యక్రమాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు అప్రతిహతంగా, అనాహతంగా, దేశాలు ఎల్లలు దాటి ఖండఖండాంతరాలు దాటి సర్వప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా శాంతిని ప్రేమను పొందే మార్గాన్ని సూచిస్తూ ఆదర్శవంతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టి ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి మారటమే అధ్యాత్మ అని కొన్నాళ్లు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటం అధ్యాత్మ అని మరికొన్నాళ్లు, కడగా మానవుడు మానవుడుగా జీవించగలిగితే అది అధ్యాత్మ అని ప్రకటన చేసి, మానవుడు తనలో దాగి ఉన్నటువంటి దానవత్వ దీనత్వ మానవత్వ దివ్యత్వ అనబడేటువంటి ఈ నాలుగు అంశాలని కూడా ఒక క్రమ పరిణామ దశలో తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లాలని, దానికి మానవ జీవితాన్ని మించినటువంటి వేదిక లేదని, జీవితం విసిరేటువంటి ప్రతి సవాలుని స్వీకరించి ప్రతి వ్యక్తి తన లక్ష్య గమ్యాలను నిర్దేశించుకుని సంపూర్ణ మానవీయతతో మానవ జీవితాన్ని గడపాలి అని ప్రబోధించినటువంటి స్వామి జాతి మత వర్గ వర్ణములకు అతీతంగా పరమాత్మతత్వాన్ని భారతీయ తత్వ సిద్ధాంతాన్ని సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని అందరికీ పరిచయం చేస్తూ సేవామగ్నులు గనక కాగలిగినట్లయితే మానవ జీవితం పూర్ణంగా ధన్యవంతమవుతుంది అని ప్రవచించి సమస్త మానవాళిని కూడా ప్రేమతో కూడిన సేవ సేవతో కూడిన ప్రేమ అనేటువంటి ఏకైక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి మహోన్నతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే దానికి స్వామి ఎంచుకున్నటువంటి మార్గం విభిన్నమైనది విలక్షణమైనది. సనూతనంగా అనిపించిన అది బహు సనాతనమైనది. శ్రీరాముడి వలె శ్రీకృష్ణుడి వలె తదాదిగాగలిగినటువంటి అవతారమూర్తుల వలె అనేక లీలలు సాగిస్తూ మానవుడికి భగవంతుని అందున్నటువంటి ఆ శక్తిని పరిచయం చేస్తూ చమత్కార సంస్కార పరోపకార సాక్షాత్కార అనబడేటువంటి నాలుగు అంశాలతో మానవుణ్ణి దివ్యత్వం వైపు నడిపించినటువంటి సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అయితే ప్రాపంచికమైనటువంటి అన్ని వస్తువులు దగ్గర ఉన్నా అంతరిక్షం దాకా తన మనస్సుని తన ప్రజ్ఞని మానవుడు తీసుకువెళ్లగలిగిన అంతరంగంలోకి తొంగి చూడగలిగినటువంటి సౌభాగ్యానికి నోచుకోనటువంటి ఆధునిక మానవుడికి స్వామి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఇది ప్రధానం. ఎందుకంటే అవతార ప్రవాహంలో అనేకమైనటువంటి రూపాలుగా నామాలతో ఒక పరమాత్మ తనను తాను పరిచ్ఛిన్నం చేసుకుని ఒక యుగంలో రాముడుగా మరొక యుగంలో కృష్ణుడుగా వచ్చినట్లే కలియుగంలో పూర్ణ అవతారమూర్తిగా సత్యసాయి భగవానుడు అవతరించటం ఈ జాతి ఈ సృష్టి చేసుకున్నటువంటి ఒక పుణ్యతమ విశేషంగా మనం భావన చేయాలి. అయితే స్వామి సూచించిన మార్గమేమిటి? సేవ చెయ్యాలి. సేవ చెయ్యాలి అంటే మానవుడు అహంకార మమకారాలు రెండూ తగ్గించుకోవాలి. తగ్గించుకుని నెమ్మదిగా సేవాకృతిగా గనక మారినట్లయితే తనవారు పెరవారు అన్నటువంటి భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో అందరి ఎందున్నటువంటి ఆత్మను సమదృష్టితో సమ్యక్ దర్శనాన్ని చేయగలిగినటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందగలడు అని చెప్పడానికి సేవాయోగ ప్రతిపాదన చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి. అలాగే ఈ ప్రపంచమంతా కూడా ప్రాపంచికమైనటువంటి అనేకమైన అనుకూలాలు ఉన్నప్పటికీ కూడా చిత్తశాంతి కరువైనటువంటి వేళ, సంపద అపారంగా పెరిగినప్పటికీ దాతృత్వం కనుమరుగైనటువంటి వేళ, పరస్పరమైనటువంటి జాతులన్నీ కూడా కులం చేత మతం చేత భాష చేత వర్గం చేత భావన చేత విడిపోతున్నటువంటి వేళ, ఈ సమస్త ప్రపంచాన్ని ఐక్యం చేసేటువంటి ఒక మహాద్భుత కార్యక్రమానికి ప్రణాళికకి సత్యసాయి భగవానుడు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆధునిక మానవుడికి ఇంటెలిజెంట్ కోషెంట్లో లోపం లేదు, ఏం తక్కువ లేదు. నిజానికి గతించినటువంటి అనేక తరాల కంటే ఆధునిక మానవుడు మేధాసంపత్తిలో సమున్నతుడు. అట్లాగే వైజ్ఞానిక భూమికలో అతను అందుకోలేనటువంటి అంశాలు లేవు. అంగారక గ్రహాన్ని చేరగలడు, చందమామని తాకగలడు, సూర్యగోళం వైపు పయనించగలడు, రాబోయే కాలంలో భూగోళాన్ని ఖగోళాన్ని ఏకం చేయగలిగినటువంటి ఒక వైజ్ఞానిక ప్రజ్ఞాభూమికని సంతరించుకున్నటువంటి ఆధునిక మానవుడు చిత్తశాంతికి దూరమై తాను దేనిని పొందవలసి ఉన్నదో దానిని పొందలేక ఆనందానికై అర్రులు చాస్తూ ఎడారి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ వేళ స్వామి ప్రేమ అనేటువంటి ఒక దివ్య ఆధ్యాత్మిక బీజాలు నాటి, ప్రేమ బినా నిర్వాణనహి, సేవ బినా నిర్వాణనహి అనేటువంటి ఒక మోక్ష మార్గాన్ని, నిర్వాణము అంటే మరణానంతర సుఖం కాదు, పునరావృత్తి రహితమైన అంటే మళ్లీ మరల మరల జన్మ రానటువంటి ఒక పతాక స్థాయికి చెందినటువంటి భావనని సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి, సమస్త మానవాళికి చాలా సులభంగా, సూటిగా, గంభీరంగా, ఉత్తమంగా, ఉన్నతంగా, ఉదాత్తంగా, ఉత్కృష్టంగా, అచ్చంగా, స్వచ్ఛంగా, యథార్థంగా అనుగ్రహించారు. మానవుడు ఈ సాధనా మార్గంలో గనక ప్రవేశించినట్లయితే తన అహంకార మమకారాల రెండింటినీ తగ్గించుకుంటూ తన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ని, స్పిరిచువల్ కోషెంట్ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రజ్ఞని తన యందు ఉంచుకొని కూడా ఒక కస్తూరి మృగం ఎట్లాగైతే ఆ మదము ఇచ్చేటువంటి ఆ పరిమళాన్ని ఎక్కడెక్కడో ఉన్నదని అడవంతా తిరిగి తిరిగి అది తన యందే దాగి ఉన్నదని తెలుసుకున్నట్లుగా, ఆత్మంటే ఎక్కడో ఉన్నదని, ఆత్మం పరాయి వస్తువని, మరణానంతరం పొందవలసినటువంటి అనుభూతి అని అజ్ఞాన భూమికలో ఉన్నటువంటి మానవుడికి ఆత్మం తనయందే ఉన్నదని, దానిని ఎరుకతో తెలుసుకోవాలని, దానికి కావలసినటువంటి ఏకైక మార్గం సేవా మార్గం కనుక పరస్పరమైనటువంటి ప్రేమ భావనతో జీవించాలని, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనబడేటువంటి మూడింటిని స్వామి సమన్వయం చేస్తూ మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనః అన్నదానిని యూనిటీగా, సర్వోత్తమమైనటువంటి ఆత్మవంతుడైనటువంటి మానవుడు దివ్యాత్మస్వరూపుడై, ప్రేమాత్మస్వరూపుడై తన నిజస్థితి, ఆత్మస్థితి అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఎరుకలో, జాగృతమైన స్థితిలో జీవించగలిగినట్లయితే దాని పేరు శుద్ధత్వమని, మానవుడు శుద్ధ చైతన్య స్వరూపుడని, దేహము జడమని, అశాశ్వతమని, అనిత్యమని, కాని నిత్య సత్య శాశ్వతమైనటువంటి విభూతి ఆత్మగా లోపల నేను నేను అని వెలుగుతున్నదని, ఆ ప్యూరిటీ అనేటువంటి ఒక పదానికి ఒక పరమాద్భుతమైన వైదాంతిక నిర్వచనాన్ని అనుగ్రహించారు. ఎక్కడైతే ప్యూరిటీ, ఎక్కడైతే యూనిటీ ఉన్నదో దాని పేరే డివినిటీ అని, దివ్యత్వం అంటే వేరే లేదని, ఉన్నదంతా మరయందే ఉన్నదని, అది ఇప్పుడే ఇక్కడే ఇహమేవా అన్నటువంటి వేద ప్రామాణికమైనటువంటి మాటకు అనుసరణీయంగా నౌ అండ్ హియర్ అని దానిని ఇక్కడే తెలుసుకోవాలని, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము, మానవ జన్మ ఎందుకొచ్చింది, ఈ నారాయణుణ్ణి అన్వేషించాలి. ఎక్కడున్నాడు ఈ నారాయణుడు? తనయందే ఉన్నాడు. మానవుడి అంతర్గతమైనటువంటి ఈ చైతన్య శక్తిని ఆత్మగా భావించగలిగిన నాడు మానవుడు దేహాభిమానాన్ని తగ్గించుకుని ఆపై నెమ్మదిగా వదుల్చుకుని తాను ఆత్మస్వరూపుడై అఖండమైన, చిద్ఘనమైన, అనాహతమైనటువంటి ఒక నిలకడ చెందినటువంటి ఆత్మతత్వంలో సర్వానందమయ భూమికని అనుభవించగలడని చెప్తూ దానికి సమాజహితమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవుడు తనను తాను సంభాళించుకోవాలని, తనను తాను రిఫైన్ చేసుకోవాలని, రీడిఫైన్ చేసుకోవాలని, తనను తాను సమున్నతుడిగా తీర్చిదిద్దుకోవాలని, సర్వ జగత్తుకి కూడా ఆనంద సంధాయకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి సోదాహరణంగా ఉండాలని చెప్తూ ఏనకేనా ప్రకారేణ యశ కశ్యాపి దేహిన సంతోషం జనయేత్ ప్రజ్ఞ తదేవ ఈశ్వర పూజనం అన్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకానికి, భావానికి నిర్వచనంగా అంటే ఏమున్నది ఈ శ్లోకంలో, ఎవరైనా సరే తమ తమ ప్రజ్ఞల ద్వారా తాము సాధించుకున్నటువంటి ఈ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారందరికీ గనక ఆనందాన్ని కలిగించగలిగినట్లయితే అది మాత్రమే ఈశ్వర పూజ అనేటువంటి ఒక దివ్య భావనని ప్రపంచానికి అందించారు స్వామి. అంటే పూజ, వ్రతం, దానం, యాగం, యోగం, యజ్ఞం ఇవన్నీ కూడా బహిరంగ క్రతువులేనని, కాని ఇవన్నీ మానవుడికి సాధనా సంపత్తులని, అవసరమని, కాని కడగా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటామే, ప్రయత్నమే అక్కరలేని ఒకనొక ప్రయత్నం వైపు మానవుడు అడుగు వేయాలని, అప్రయత్నంగా కాక సప్రయత్నంగా, గంభీరంగా, ఉదాత్తంగా, బలంగా, దృఢంగా, సత్యంగా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లాలి అని అనేకమైనటువంటి ప్రాచీన వాంగ్మయాన్ని, అనేకమైనటువంటి దివ్య భావనలని, ఋషి భావనలని అన్నింటినీ కూడా సూత్రీకరించి వాహిని స్వరూపంగా స్వామి ప్రపంచానికి అందించారు. నిజానికి ఒక అవతారమూర్తి ఈ అవని మీద సంచారం చేసింది భౌతికంగా కేవలం 86 సంవత్సరాలైనప్పటికీ, అందున 75 సంవత్సరాల అవతార ప్రణాళికలో స్వామి ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేశారు, చేయించారు. అలాగే మానవుణ్ణి విద్యా వైద్య రంగాలతో పాటుగా తమ ప్రజ్ఞనంతా కూడా సమాజ హితం చేయాలని, సమాజం గనక లేకపోతే వ్యక్తి పూర్ణ వ్యక్తి కాలేడని, పూర్ణ వ్యక్తి లేనటువంటి సమాజం సభ్య సమాజం కాలేదని, సమాజానికి వ్యక్తికి ఒక సినానిమ్ అంటే అభిన్న అద్వితీయ అద్వైతమైనటువంటి భావనని దీనికి దానికి బింబ ప్రతిబింబ భావనగా చేసి సమాజంలో హితకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఆ రకంగానే మానవుడు సమున్నతుడు కాగలనని, ఒక నది ఎక్కడో పుట్టి నెమ్మదిగా ఒక చినుకుగా మొలకగా ప్రారంభమై తన దారంతా ఎత్తుపల్లాలని అధిగమిస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ పవిత్రీకరించుకుంటూ రూపాంతరీకరణం చెందకుండా అమలినమైనటువంటి అంటే మాలిన్యం లేనటువంటి భావనతో సాగరుడితో ఎట్లాగైతే సంగమిస్తున్నదో జీవుడు కూడా తన జీవన మహాప్రస్థానంలో ఎక్కడ పుట్టినా ఏ చోట పుట్టినా తన జీవితమంతా కూడా నదీ ప్రవాహంతో సరిపోల్చుకుంటూ తనలో ఉన్నటువంటి చెడు గుణాలని, దౌర్బల్యాలని, అల్పత్వాలని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అనాచారాన్ని అన్నింటినీ వైదొలగింప చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్వస్వరూపానుసంధానం వైపు వెళ్లాలని, పరమేశ్వరుడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని గదా, ఇక్కడ నమస్కారం మాత్రమే కాదు నదులన్నీ కూడా ఒక సాగరాన్ని ఎట్లా సంగమిస్తున్నాయో, జీవులన్నీ కూడా సత్యసాయి భగవానుడు అనబడేటువంటి ఒక మహాక్షీర సాగరంలోకి సంగమించాలని, దానికై మానవుడు నిరంతరము అహర్హము కృషి చేయాలని, అనేకమైన దౌర్బల్యాలను వదులుచుకోవాలని, ప్రాపంచికమైన ఆకర్షణల నుంచి బయటపడి మనస్సు హృదయము అందించేటువంటి సంపూర్ణమైనటువంటి హిరణ్య గర్భానందాన్ని పొందాలని, ఇటు భౌతిక అటు ఆదిభౌతిక అటు ఆధ్యాత్మిక అంటే ఫిజికల్ మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఈ 3 స్థాయిలలో మానవుడు పూర్ణ మానవుడు కావాలని, ఆకార మానవుడు ఈ ప్రపంచానికి బరువైతే ఆచార మానవుడు ఈ ప్రపంచానికి పరువని చిన్న చిన్న మాటలతో అచ్చమైనటువంటి తెలుగు శబ్దాలతో ఒక సమున్నతమైనటువంటి భావాన్ని అందరికీ అందించినటువంటి పరమాత్మ నిజానికి ఒక పరమోన్నతమైనటువంటి బౌద్ధగా మనం అనుభవించాలి. బౌద్ధ అంటే బోధించేవాడు అని. స్వామి కేవలం బోధించి ఆగలేదు, ఆచార్యత్వాన్ని స్వీకరించారు. సర్వ ప్రపంచానికి ఒక గురుస్థానంలో నిలబడి ఆచార్యత్వాన్ని అధివసించి సర్వ మానవ జాతిని కూడా ప్రేమ మార్గం వైపు, సేవా మార్గం వైపు నెమ్మదిగా మళ్లించి అనేకమైనటువంటి క్షేత్రాలని సుసంపన్నం చేస్తూ విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞాన అనబడేటువంటి 3 భూమికలలో కూడా ముందు విజ్ఞాన భూమిక ఉండాలి. విజ్ఞాన భూమికలో ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రజ్ఞాన భూమిక కావాలి, స్కిల్ కావాలి, అట్లాగే సుజ్ఞాన కావాలి. మనకి ఏ నాలెడ్జి ఎప్పుడు ఎంతవరకు అవసరమో, దానిని ఎట్లా అప్లికేట్ చేయాలో అంటే అనుష్ఠాన వేదాంత భూమిక. అందుకే స్వామి ఈ దీనన్నింటినీ కూడా 2 పదాలలో కూర్చి చెప్పుట సులభము చేయుట కష్టము అనేటువంటి 2 అందమైన పదాలలో దానిని పొదిగి ఒదిగించి చెప్పటం నెమ్మదిగా ఆపాలి, చెయ్యటం మొదలు పెట్టాలి. చేయటం మొదలు పెడుతున్నప్పుడు అది సర్వోన్నతమైనటువంటి ఆనందరేఖని అతిశయింపజేసేటువంటి దిశగా మానవుణ్ణి పరమ పావనమూర్తిగా తయారు చేస్తుంది గనక ఇక్కడ స్వామి ముక్తిని ఇవ్వటానికో, మరణానంతర సుఖాన్ని ఇవ్వటానికో వచ్చిన అవతారమూర్తి కాదు. స్వామి ఒక పరిణామానికి చిహ్నం అంటే నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు ప్రతి వ్యక్తి తనను తాను సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. నిన్నటికంటే ఉత్తమంగా గనక వేళ జీవించలేకపోతే కారణాలు వెతకాలి. ఉన్నతంగా జీవించటానికి గల మార్గాలను అన్వేషించాలి, ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నుంచి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అవతార లక్ష్యం. ఇది ఇక్కడ ఈ ప్రపంచమంతా అసమానతతో కూడి ఉంటుంది. సృష్టి రహస్యమే ఇది. అంటే కలిగిన ప్రతివాడు నలిగిన వాణ్ణి ఆదుకోవాలి. అందరి కన్నీరు తుడవగలిగినటువంటి ఒక స్థాయికి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి. సమాజ సేవ చెయ్యాలి అంటే తన చేతులు, చేతలు, తలుపులు, తలపులు అన్నీ కూడా బలంగా, దృఢంగా చేసుకోవాలి. దానికి మహాత్ముల్ని సమాశ్రయించాలి. అనేకమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి భావనలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకోవాలి. జీవితం మనకి పరచి తెరచి ఉంచినటువంటి అనేక మార్గాలలో ఎదురయ్యేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా పవిత్రీకరించుకోవాలి, పాజిటివ్గా మలుచుకోవాలి. ఆ ఎనర్జీ మనలో ఏదైతే ఉన్నదో శక్తివంతమైనటువంటి ఆ భూమికని అనేక కోణాలలో 360 డిగ్రీలలో దాన్ని సమున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని సంతరింపజేసే దిశగా మానవుడు ప్రయత్నం చేయాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతార ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇక్కడ 2-3 విషయాలు ముచ్చటించుకుందాం. 1, విద్య. విద్యారంగం కలుషితమై చదువు అమ్మబడుతున్నటువంటి వేళ చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అని మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యావిధానానికి స్వామి శ్రీకారం చుట్టారు. కనుకనే పుట్టపర్తి వంటి ఒక కుగ్రామాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొచ్చి ఎక్కడా లేనట్లుగా ఒక పరమాద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని స్వామి స్థాపన చేశారు. అలాగే ఒకనాటి ఈ జాతి వైద్యో నారాయణో హరిహి అని అనిపించుకున్నటువంటి ఒక జాతి ఆ కర్తవ్యాన్ని మరచినటువంటి వేళ మళ్లీ మరొక్కసారి దయా, కరుణ, జాలి, సానుభూతి, ప్రేమ అన్నీ కలబోసుకున్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైద్య విధానానికి శ్రీకారం చుట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారు. అట్లాగే మానవ శరీరంలో 78% నీరు అయినట్లయితే దానిలో 1% తగ్గినా మానవుడు నిర్వీర్యుడవుతాడు. అంటే మానవుడి యొక్క మనుగడకి ప్రాణాధారమైనటువంటి నీరు స్వామి ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడెప్పుడు ఎట్లా అందించాలో సమయపాలనం చేస్తూ నిర్ణీత సమయంలో ఇది అసాధ్యమనుకున్నదారిని స్వామి సుసాధ్యం చేసి మానవ జీవితానికి దాహార్తి తీర్చారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్లినట్లయితే స్వామి చెయ్యనిది లేదు, చెప్పనిది లేదు, నిజానికి చెప్పటానికి ఇంకా మిగిలింది లేదు, చేయవలసిన కర్తవ్యం మాత్రం మనకు అప్పజెప్పారు. ఇవాళ సాయి భక్తులుగా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మనందరం కూడా దీక్షా కంకణం బద్ధులై మళ్లీ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆదేశాన్ని, సందేశాన్ని, ఉపదేశాన్ని ఆచరణాత్మకమైనటువంటి భూమికలో ఈ ప్రపంచానికి మన మన జీవితాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మన భావనల ద్వారా, మనం ఈ ప్రపంచాన్ని చూసేటువంటి ఒక దృష్టి ద్వారా, సమభావన ద్వారా, సహజీవన సౌందర్య సాధన ద్వారా మనం ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని, మన జీవితాన్ని స్వామి సందేశంగా మార్చుకోవలసిన ఒక తరుణం ఆసన్నమైనదిగా భావిస్తూ ఈ 75వ అవతార ప్రకటన పర్వదిన సందర్భాన చేస్తున్నటువంటి ఈ తొలి ప్రసంగం సాయి భక్తులందరికీ, సాయి సోదరులందరికీ కూడా ఒక ఉద్దీపన కలిగించేటువంటి రీతిగా సాగాలని, అట్లాగే స్వామి కార్యకలాపాలలో మనందరం కూడా ఏకోన్ముఖంగా పూర్ణమైనటువంటి ఐకమత్యంతో ఎటువంటి అరమరికలు లేకుండా, మానసికమైనటువంటి ఎటువంటి బ్యారియర్స్ లేకుండా సీమోల్లంఘనం చేస్తూ మనందరం కూడా సత్యసాయి కుటుంబంగా భావన చేసి ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేయగలిగినటువంటి ఒక మహత్తర జాతి నిర్మాణానికి మనం ఇవాళ పునరంకితం కావాలని, ఆ భావనలో స్వామి యొక్క దివ్య అనుగ్రహం, ఎప్పుడో చెప్పినట్లుగా స్వామి మన వెంట జంట ఉంటారనేది మనందరికీ తెలిసినదే. కాని ఇవాళ తెలుసుకోవలసిన ఒక్క విషయం ఏమిటంటే స్వామి వెంట జంట మాత్రమే కాదు, స్వామి మన నరనరాలలో అణువణువునా కూర్చొని ఉన్నారని, ఆయన శక్తే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని, ఏది రాని ఏది పోని సర్వోన్నతమైనటువంటి ఒక మానవ జాతి నిర్మాణం జరగాలని, ఆ దిశగా మనందరం కూడా మన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చాలని, అట్లాగే స్వామి చెప్పిన 4 మహావాక్యాలని సాధనాపూర్వకంగా స్వీకరిస్తూ లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనబడేటువంటి మహావాక్య సందేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అణువణువున నలుమూలల చాటేటువంటి దిశగా మన ఊపిరి, మన శ్వాస, మన ఆలోచన, మన జీవన విధానం సుసంపన్నం కావాలని స్వామిని మనసా వచసా శిరస ప్రార్థన చేస్తూ ఈ శుభ సందర్భాన మళ్లీ రాబోయేటువంటి తరం గర్వపడేలాగా మనల్ని అనుసరించే రీతిలో మనల్ని రోల్ మోడల్స్ గా పెట్టుకునేటువంటి దిశగా మనల్ని మనం నిర్మాణం చేసుకోవాలని, ఆ యోగాన్ని అనుగ్రహించమని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రార్థన చేస్తూ వినతి చేస్తూ అందరికీ కూడా సర్వశ్రేయోదాయకమైనటువంటి మార్గం లభించాలని, శాంతి ప్రేమ ఈ ప్రపంచాన్ని నడిపించాలని, కార్పణ్యమే లేనటువంటి ఒక సభ్య సమాజ నిర్మాణం జరగాలని, సత్యసాయి యుగం అనతి కాలంలో ప్రారంభం కావాలని, కలియుగమంతా కూడా భగవన్నామ సంకీర్తనతో సత్యసాయి భగవానుడి ఆదేశానుసారంగా నడిచి సర్వోన్నతమైన స్థితిని అందుకోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: ఇంతవరకు మీరు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రవచనాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి రాసి పంపండి. ఓం శ్రీ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాము.

వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజ మానవ ధర్మ పరుణి, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటి నాడు నేను నిజ మానవ ధర్మ పరుణి.

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం వెతుకుచునేయున్నాను, నే వెతుకుచున్నాను, నేను వెతుకుచునేయున్నాను, వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నా.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోరికలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలనే ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయిప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈ రోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక్క క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ మనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డయైన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలుచుటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటున్నది. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకనే పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతుంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపూర్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవలనను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుబుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకూడను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదటి యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటమునందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుక అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో ఉన్నే సుషుమ్నానాడి అని, అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణా అది పైకి పెళ్లుతూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయం నందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయం నందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవడం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవడం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తుంది. ఇది ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. అది కేవలము ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మశ్చ వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుకనే అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీళ్ళంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్ కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాము. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిరిస్దార్ ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరములు కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసము, కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము, ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండేటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంట, నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు, కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కానీ ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, ఏయ్ ఆ ప్రసాదం తీసుకునిరా పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకపోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు, కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇంక ఇక్కడనే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళ్తాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవు ఇప్పుడు పోనక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, నీవు వెళ్ళమక్కర్లేదు బాబు, నీకు ఎంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడా కొంచెం నిరాశగానే అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే, ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
1: బ్రహ్మ సమాజం
0: నాది, ఆర్య సమాజం కావచ్చు నాది, దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, నీలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. కనుక తండ్రి నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధము అన్నాడు. ఆనాడే ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి, అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. నిదుర

సిద్ధ సుఖంబు పొందితివో పీటిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. తీసుకుంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరు. కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

ఆదినా. ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వా, దీనికి రిప్లై వస్తా ఉంది. బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం వందించు. ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా మన దేహంలో సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వదిలి పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాయి. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాయి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారస్య అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనము ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని

పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ పూర్తిగా చూచితి సర్వశాస్త్రము, నిష్ఠులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమే.

ಧಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ. కనుకనే మనము హస్తయుగం మోర్చాలి. ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియముగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ. కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు. నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు. కనుకని అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కానీ ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. అవి దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ సైలెంట్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. పాపం, ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. రేచ్ఛా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టు అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముందుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది. కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు ఒకరితోని తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు, అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడా మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కరుచుకుంటాయి చేపలు. అట్టి చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి? ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకు ఎందుకు ఈ భక్తి? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఏమి సిటీ

0: బోటము చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాన్ని చూచారు ఈ పడవాళ్లు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుడు పిచ్చివాడిగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కాని ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడ్చుతున్నావు స్వామి?
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైనటువంటి వాకులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా? నీ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎంత నువ్వు వింటూ వచ్చావు? గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏమి చేయగలడు? తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద. ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చి పడవ ఎక్కాడు. టికెట్ తీసుకున్నాడు. ఏయ్ నోరు మూయి, ఎవరు తిడుతున్నారో వారు నోరు మూయి అన్నాడు. కానీ వాడు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాళ్ళని. పోటీ ఒకరిని ఎత్తుకున్నాడు, అన్ని గంగలు వేసేస్తానని భయపడిపోయారు. ఎవ్వరూ ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది?
1: వాట్ హ్యాపెండ్?
0: నిన్న బ్రహ్మానందకు జరిగిందే జరిగింది అన్నాడు. ఏం చేశావన్నాను? నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదని కొట్టాలి. ఆ బ్రహ్మాండంలోకి వచ్చి గాలి తక్కువగా ఉంటుందని కనుకనే నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటివి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు. గంగా నదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
2: క్రమశిక్షణ, ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు. దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెనుతిరిగి చూస్తే స్మృతి పథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
3: జ్ఞానములకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నియూ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించటమే బ్రహ్మజ్ఞానం.
2: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకు అందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
1: యువతి యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు. భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబావారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు. పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగ భూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాత్రం అందామనిపిస్తుంది మనకి.
4: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు, ఆ తత్వం ఏమిటి? ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడా, నేను సత్యసాయి విభుడా, సచ్చిత్ ఆనంద స్వరూపన్నాది, పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపం చేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు, నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివే, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
2: భక్తులు లేనిదే తాము లేవన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు. శ్రీ పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి వైభవాన్ని, అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్దంగా నిబద్దతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
5: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ముందర సత్యసాయి బాబా గారు ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులయ్యి వచ్చి వారి ప్రేమ ఆ ప్రేమవాహిని చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుసు. ఎంత జడుడైనా ఎంత మూర్ఖుడైనా ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పడు ఆ ప్రేమ. అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్య లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట ఎలమంచిలో వచ్చారు, March 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్ళాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఎవరా నువ్వు వెళ్ళావు కదా, ఆయన ఏంటి ఇది
6: పరిస్థితి
5: అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది ముఖ్యంగా, భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైసా కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా అంత ప్రేమతో ఆదరించి ప్రేమించి లాలించి పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్ని అని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేస్తారు.
2: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జీకేపి ముకుందరావు గారు మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తుంది.
7: ఎవరితో అయినా సరే గట్టిగా కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేదు అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు. అతను వేరేగా పిలిచి ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది ప్రతిదీ కూడాను. ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేదానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
6: కార్యకలాపాలని.
4: ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయన స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకుని వెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కాస్త చెప్పండి.
7: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా అని అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే, ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగాన ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది. ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్, డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిన మాత్రమే ఆయన యొక్క సపోర్ట్ తోనే, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరికి కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరిని లవ్ ఆల్ సర్వ్ ఆల్
6: హెల్ప్ ఎవర్
7: హెల్ప్ ఎవర్
2: ప్రముఖ విద్యావేత్త, విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా, స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్ధాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
8: పాపము అన్నది దేనివల్ల వస్తుందంటే, మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలు అంటే ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తూ ఉంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకెంత బాధ కలుగుతుంటుంది. వాళ్ళకి అది పాపమని కానీ పుణ్యం కానీ వాళ్ళకేం ఉండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ఠ అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంతా అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళుతుంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
2: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవా తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
9: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు, అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాటా చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లు అంతా పోయింది, ఇది మంచివే గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ విద్వన్ మహాసభలు జరిగినాయి. రషిందేవ్ గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్ళాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
2: ఇది ఒకవైపైతే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ, స్వామి బోధనలతోనూ, సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ, లబ్ధిదారులతోనూ, సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
10: పద్మావతి అండి, నిజామాబాద్ మాది. మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు. తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్డు దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టిందనికన్నా చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, అది మంచి ప్యాకెట్ ఇచ్చారు. మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తు పెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవికాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి నేను అనుకున్న మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ గానీ ఇప్పుడు బైపీసీ గానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వారు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
2: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు. తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
11: సరం సార్, మీ పేరేంటండి?
12: అమ్మా పేరు అప్పారావు.
11: అప్పారావు గారు, నీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
12: మాకు పంపించరు కదండి, కాకతీయ పంపించరు కదండి, దాన్ని పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
11: మీది ఏ ఊరు సార్?
12: మాది బెంబి సార్.
11: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
12: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ల దూరం ఉంది.
11: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారా? ఎలా వచ్చారు సార్?
12: నడిచి వచ్చాం సార్. మాకు అందుబాటు సార్, మాది అంతా డౌన్, అప్పు డౌన్ దిగి వచ్చాం సార్.
11: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
12: మాకు కడుపు నొప్పిలోన తలబోద, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
11: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
12: మందులు ఇచ్చారు సార్.
11: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
12: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
11: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ దత్తా, మీ పేరేంటి?
13: నా పేరు సీతంగారు.
11: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
13: కుర్రోడు అయితే చెప్పలేదు, మాత్రలు గట్ర మందులు గట్ర ఇస్తాను రండి అని చెప్పినానండి.
11: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
13: మాకేంటంటే ఒళ్ళు ఇలా తల్లి నొప్పులండి, ఇప్పుడు మటు బాగున్నది.
11: మందులు ఇచ్చారా అండి?
13: మందులు ఇచ్చారు.
11: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
13: ఆరోగ్యంగా ఉన్నదండి.
11: మీ పేరేంటి సార్?
13: నా పేరు మురళ సల్లయ్య అండి.
11: మీ సమస్య ఏంటండి?
13: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి. ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ కు రాగా. మా ఏటంటే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను. మరి వచ్చి క్యాంప్ కి నీకు కంటద్దలు ఇస్తాం అని తాతయ్య అని చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసిన చెప్తున్నాను.
2: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
14: టొబాక్స్ పెళ్లి మా తాతగారు ఊరు. నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారు ఊరు చిన్నప్పుడు ఆ ఊర్లో ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊర్లో భజనలు నేర్చుకున్నాం.
15: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
14: వయసు 14 సంవత్సరాల నుంచి, 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం. కొత్త బాక్స్ వెళ్ళలతో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని, అయితే ఇది సాయిరామ్ అనే భజని అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపం కూడా తెలియదు. వరంవరం వాళ్ళు వచ్చి, సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టపు అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండి గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాం. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకల్లా పెట్టుకుని ఇది చక్కగా భజనలు, సాయిరాం భజనలు ఇవి చాలా బాగుంటాయి, బాక్స్ పిల్లలు చేస్తున్నారు, మనమే చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
2: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాల్లో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
16: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా మనం బిడ్డకి తీసుకుంటే, ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము, భద్రత, అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది. అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
2: మనసు, దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
17: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వాడు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి ఎప్పుడు, ప్రతి క్షణం ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి, తల్లి, ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
2: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటి సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందమనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని ఆ పల్లవి తర్వాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్ధమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి, ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనం ఏమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తరువాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగుపెడదాం. అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధారి అయి అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే స్వామి చెప్తారు, కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండూ కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో, ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరముకి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే, ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనా తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాక ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు ఆ పక్షులు కిలకిల రావాలు, అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము. ఏంటంటే స్వామి వస్తారు, స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా, మిస్ కాకుండా చూడాలి స్వామిని అన్ని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి. అందుకనే ఆ కిలకిల రావాలు. అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు, కానీ అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు, కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి? అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్య కాంతి, ఆ ప్రకృతి ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈ రోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో, ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్య భాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్య భాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇది అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే పూడ

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగాయను మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి! మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని, దీనంతా ఈ విధంగా మలుచుకున్న స్వామి తన అవతార ఉద్యమంలో ఆ మలుచుకుని అక్కడ తను కొలువుతానే ఉన్నారండి. ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారాయన.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు, ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు. కాబట్టి వాటిని అంతా అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకిస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. వీడమరచి వేదాంత సారము. ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము. అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడతాననియే.
1: వీడకుండ వేడువారి నీడతాననియే దివ్య భానుతేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి, స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువండి. అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగయుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి. రోజు ఆయన తలుచుకునేవారట. ఈ విధంగా

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరాయ్ హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది, అది చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడు ఉన్నట్టండి, తుమ్మురుడు ఉన్నట్టండి, గంధర్వులు ఉన్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కళ్ళు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా, ఇప్పటికీ కూడా అవతారానికి ఆ పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారండి, వారిగా పాడుతున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరము ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించి అది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. ఇది మహానుభావులు ఎవరు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అదిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాను స్వామి అని అనుకోవడం మళ్లీ ఉన్నాడు పొద్దున్న ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని. అటువంటి ఉదయభానుడు గనక మనముందరికి నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండ ప్రచండమైన జ్ఞానము, తన చండ ప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని చూడండి. ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ అంటే భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడే తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి, అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీద పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీద పాదం పెట్టారు. అది అప్పుడు చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి. ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగారాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి మనతో మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని చగరస్వామి తెరతీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట చగరస్వామి. ఆయన శ్రీరామ
లక్ష్మణ ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలని వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెర కట్టుంచారటండి. అంటే అప్పుడప్పుడు తెర కడుతూ తెర వేస్తూ ఉంటారు, స్వామికి ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు. అది అయిపోయిన తర్వాత మళ్లీ తెర తీస్తూ ఉంటారు. అయితే చాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్లి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డారటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అని చేయడము. ఒక ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు అన్ని వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరగట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెర తీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏంటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి జాగ్రత్తస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలాన్ని చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్వామో ఏదో ఏదో పెడతారండి. ఆ చిన్నది ఆ వామ్ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూరా దానికి అంటిపట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మర్చిపోయే ప్రకృతి మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి జాగరాజస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డుపడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతర్, ఆ లాంతర్లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దాని గనక అది వాడి ఆ నల్లధనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా ప్రభావితం కాకుండా చెరుస్తోందో అదే విధంగా ఉంది స్వామిన విషయము అని జాగ్రత్తస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకిక్కడ ఒక ఏదో కోరిక. ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేత కిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు. ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి ఏమి నాకు బోధించాలనుకున్నారో స్వామినారు, అయితే రేపు పొద్దున్న రా అన్నారు నాతో, అన్నారు రేపు పొద్దున్న రా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు పొద్దున్న, సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శనం రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారు ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే కనుక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి, ఇంకా ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్ లో కూర్చున్నానన్న మాటే తప్ప
అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు, ఒక్క మాట కూడా నాకు ఒక్క ఎక్కట్లేదు, స్పృహే ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 ఇంక పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఎరా దున్నపోద పొద్దున నీకోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపించలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దున వద్దు గాని అని నన్ను సంధాయించారు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకి ఏదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడూ ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్ కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్కి. అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ నువ్వు వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి, మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నట్టు ఇటువంటి విషయాలు స్వామికి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మనం ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి చైరస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన, మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంతో ఉంది ఆయన చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావనండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడి వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు. అందుకని ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదురుకుండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలం ఆ సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించిన మన కళ్ళు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి. ఆ

కదా, ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించిన మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజు అందరికీ కనబడరు, ఎందుకంటే అందరూ చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు. ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారిని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుని, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట ఆయన, నగుమోము గనలేని నా జాలి తెలిసి స్వామి నాకు జన్మచక్షువులు నువ్వు ఇచ్చావు. ఈ జన్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను జన్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమత లేని శక్తి లేదు. కాబట్టి ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో ఆయన అన్నారండి. ఇంకా

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగరాజస్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభావ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావులేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజస్వామి అక్కడ చెప్తున్నారనమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈయన ఆన తెచ్చినా కూడా వినలేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామిని పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం, మన మన సొంత తెలివి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్ కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకు వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలలాగా అని. సరికి ఇది అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు. పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, ఇప్పుడు నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే అడిగేవారు విఐపీస్ వివిఐపీస్, స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి ఒక స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాండి. కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను, రెండు అడుగులు వేశాను. అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నగరికి. వచ్చేసి నా ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు అని. ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేమర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని చారస్వామి అంటున్నట్టుంది నగుమ. ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక గ

స్వామి ఏం చెప్పమంటారండి, మీరు గగనాన్ని నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్లిపోతూ ఉంటారు, మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు, ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే, అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం సేద తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా గగనానికి ఇలగు బహుదూ? ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి చారసభ. ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తుల్లో తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కానీ అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ఓ జగమేలే పరమాత్మ, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడు ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు సర్వలోకాలు, చూడండి ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఉన్న క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి క్రియేషన్ సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ ఆత్మ అంటే ఈ సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికీ తెలిసినదే, కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచి ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచి ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి, ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు మూడి, ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలుపెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మొనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది. ఒక చిన్న కథ అది, స్వామి చెప్పారు మనకి, ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట ఆ బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే, ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడు కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాన్ని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు, కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే, దానికి మోక్షం రావాల్సింది ఉందేమో. అందువల్ల ఇది జరిగినప్పుడు సముద్రుడి మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం స్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, అది ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడడము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే, అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చిగుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాళలేక నన్ను రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంక నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే, ఎంత గొప్ప భావంతుడిని, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట, ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఇటువంటి బాధ కలుగుతూ ఉంటే రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్లిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది. అంటే ఇటువంటి గొప్ప విషయము రామబాణంకి
చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి. తిట్టినా అది స్వామి అర్హత, మన కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే. దూషణ భూషణ అన్ని స్వామిచ్చేవే కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు. కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను, మీ మొహం కూడా చూడలేకపోతున్నాను, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నాను నేను. కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటాట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్ర సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంత మనకి కరుణతో మన చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్న అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన కాండం ఇది మన జీవితంలో. మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 అట్లా అనుభవించుకుంటే మళ్ళీ 1-2 పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం. అటువంటి సమయంలో మనందరము మన స్వామి ఏం చేయమంటున్నారంటే అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి అర్షడ్ వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామా నేను ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిలుకుతే వస్తుందంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని చాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌటే

సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారు ఆయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేయలేరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

అయ్యా, తిన్నగా వెతికి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరేస్తామని అన్నారు. ఇంతమంది కనబడుతున్నా, నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి, సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందా అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలు ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రము అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు, మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలేం, మీరు చెప్పేది ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు, ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు. ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే, ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు, పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటి కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది ఎంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామి మనకి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరామ్.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం విశాఖపట్నం సాయి భక్తులు అందించే సేవా సైన్యం కదిలింది. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: రాజు, కన్నులు పండుగ్గా సాగిన ఈ ఉత్సవం, కడిలి అలల్లా ఎగిసిపడే ఈ ఉత్సాహం చూశావా?
1: చూశాను మినాయ్, కానీ ఈ ఉత్సవ పరమార్థమేమిటో నాకు అర్థం కాలేదు.
2: పండగ జరుపుకోవడానికి ప్రచారం కోసం జరుపుతున్న ఉత్సవం కాదిది.
3: మరి ఉత్తమ ఆశయంతో సమున్నత లక్ష్యంతో సాగిన ఉత్సవం ఇది.
1: ఏమిటా ఉత్తమ ఆశయం, ఏమిటా సమున్నత లక్ష్యం?
4: జనవాహినిలో ముఖ్యంగా యువజనుల్లో మానవతా విలువలు వికసింపచేయడం.
3: మానవతా విలువలంటే?
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు. ఈ విలువల్ని వికసింపజేసి నేటి యువతను సరి అయిన మార్గంలో నడిపించాలి.
5: ఏ, వారిప్పుడు సరి అయిన మార్గంలో నడవడం లేదా?
2: ప్రొఫెసర్ సార్, కాలేజీలో చదువు చెబుతూ నిత్యం విద్యార్థులతో కలిసి జీవిస్తూ కూడా వారు సరి అయిన మార్గంలో నడుస్తున్నారని అనుకుంటున్నారా?
5: ఎస్, ఐ థింక్ సో.
3: లేదు, కారణం చెప్పమంటారా?

0: కొంతవరకు నిజమేననుకో.
1: కొంతవరకు కాదు, ప్రత్యక్షర సత్యం.
2: అతిభాష మతిహాని అంటారు మా బాబా. అందుకే నేటి యువజనుల్లో కనిపిస్తున్న అతిభాషని, ఆడంబరాన్ని, స్వార్థం, ద్వేషం, అసూయ, సంకుచితత్వం లాంటి దుర్గుణాన్ని దూరం చేయడానికి కృషి చేస్తాం.
3: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి వంటి సద్గుణాన్ని వారిలో పెంచి పోషిస్తాం.
4: దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి వారిలో వికసింపజేస్తాం.
1: సమాజ శ్రేయస్సుకు కృషి చేసేలా వారికి చేయూతనిస్తాం.
5: పాళ్లపై మేగడ తీసినంత సులువుగా చెప్పారు మీరు, కానీ మై డియర్ వినయ్, ఇది అసాధ్యం, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్.
2: ప్రొఫెసర్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యమే.
0: ఐ డోంట్ థింక్ సో, ఇది సాధ్యమని నేననుకోను.
3: సాధనతో సాధించలేనిది లేదు జగన్నాథ్.
5: బట్ మిస్టర్ విశ్వనాథ్, చదువుల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడం కోసం లక్షలు ఖర్చు పెట్టి పరుగులు పెట్టే విద్యార్థులు మీ మాట వినిపించుకుంటారా?
0: ఉద్యోగాల వేటలో అహోరాత్రులు కాళ్లరిగేలా తిరిగి ఉద్యోగాలు రాక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడే ఈ యువతకు నీ నీతులు వినే సమయం ఉంటుందా?
6: 24 గంటలు కుటుంబ కలహాలు, స్వార్థ రాజకీయాలు, అర్థం లేని నృత్యాలు, జరిగిన నేరాలు, జరుగుతున్న దారుణాలు చూసి చూసి టెలివిజన్ తలకెక్కిన అమాయకులకు నీ మాటలు వినే తీరుకుంటుందా?
5: స్వార్థం స్వప్రయోజనం తప్ప సమాజ శ్రేయస్సు గురించి క్షణమైనా ఆలోచించని ప్రజావాహినికి నీ ఉన్నత లక్ష్యం అర్థమవుతుందా?
7: సత్సంకల్పానికి అసాధ్యం లేదు ప్రొఫెసర్ సార్. తరతరాల విద్యార్థుల్ని తన సత్సంకల్పంతో వివేకానందులుగా మా బాబా తీర్చిదిద్దులేదా?
1: వారి నరనరాల్లో దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి ప్రవహింపచేయలేదా? ఆదర్శ పౌరులుగా మార్చలేదా?
2: కోట్లాది మందిలో ప్రేమ, సేవాభావాలు చిగురింపచేయలేదా?
5: వారు మహానుభావులు. హిస్ ఎ గ్రేట్ పర్సన్.
3: బాబా మహానుభావులు కాదు ప్రొఫెసర్ సార్, మహేశ్వరుడు.
7: వారు చెప్పింది అక్షరాలా జరిగి తీరవలసిందే.
5: మీరు కూడా యువతని సన్మార్గంలో నడిపించగలరని బాబా చెప్పారా?
1: మన సత్సంకల్పానికి ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం తోడైతే మన కలలు సాకారమవుతాయి, మన సంకల్పాలు యథార్థాలవుతాయని బాబా చెప్పారు.
2: స్వామికి మేం చేసే ప్రార్థన విను,

0: మా ప్రయత్నంలో అడుగడుగునా మమ్మల్ని చేయి పెట్టి నడిపించే దైవం మా బాబాయ్. అందుకే వారిని ప్రార్థిస్తాం.
1: వారు మీకు తోడుగా ఉండవచ్చు, మిమ్మల్ని చేయి పట్టుకు నడిపించవచ్చు, కానీ మీకు శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా.
2: అవి మాకు లేవనా నీ ఉద్దేశం?
3: ఏమున్నాయి? ఆడు బొంగరం లేని వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు మీరు. మీరేం చేయగలరు?
1: పస్తులుండి పదో క్లాస్ చదువుకున్న వాళ్ళు, మీకేం చేతనవుతుంది?
4: మాకు ఏ శక్తి సామర్థ్యాలున్నాయో అవి మాకెలా కలిగాయో చెప్తాను విను. గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చగలిగిన సాయిరామచంద్రుని కరుణ మాపై కురిసింది. కురూపి కుబ్జను అప్సరసగా మార్చిన సాయికృష్ణుని కృపా కటాక్ష వీక్షణం మాపై ప్రసరించింది.
1: ఎలా
5: చెబుతాను, శ్రద్ధగా విను. మా నాన్నగారు కూలి పని చేసేవారు. ఒక ఘోర ప్రమాదంలో వారు వికలాంగులైపోయారు. పెద్ద చదువు చదువుకోవాలన్న నా ఆశ అడియాస అయింది. ఒకరోజు ఏమైందంటే,

0: చిన్నయ్య, అర్జెంటుగా రమ్మని కబురు చేశావు, ఏం జరిగిందయ్యా?
1: నేను కట్టుకున్న గాలి మేడలు కూలిపోయే సింహాద్రి, నా ఆశలు నిరాశలైపోయాయి. ఇంక నేను జీవించి ప్రయోజనం లేదయ్యా, మరణమే శరణ్యం.
0: ఊరుకో చిన్నయ్యా, బాధపడుకో, చచ్చి ఏం సాధిస్తావు? కుటుంబం వీధిని పడటం తప్ప కష్టాలతో కాపురం చేసిన వాడివి. నువ్వే తట్టుకోలేకపోతే అభం శుభం తెలియనివాడు. నీ కొడుకెలా తట్టుకుంటాడయ్యా? వాడికున్న ఆధారం నువ్వొక్కడివే. నువ్వు లేకపోతే వాడు అనాథైపోడు.
1: వాడి గురించే నా బాధ సింహాద్రి. రెక్కలు ముక్కలు చేసుకునైనా వాణ్ణి చదివిద్దామనుకున్నాను. కూలివాడు కొడుకు కూలివాడే కావాలన్న సంప్రదాయాన్ని మార్చి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేద్దామనుకున్నాను. కాని
0: విధి నిన్ను కాటేసింది, వికలాంగుణ్ణి చేసింది. ఇప్పుడు వాడి భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని నీ బాధ. చిన్నయ్యా, దేవుడున్నాడయ్యా, నీ నిజాయితీని నీతిని గుర్తించి నిన్ను ఆదుకుంటాడు.
2: మనం చేతులు కట్టు కూర్చుంటే మన ఏ దేవుడు ఆదుకోడు మావయ్యా. నేను ఈ రోజు నుంచి కూలి పనికి వెళతాను.
1: నానా, ఆ మాటలకరా, నేను భరించలేను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను కూలి పని చెయ్యనివ్వను. భిక్షవెత్తైనా నిన్ను చదివిస్తాను. బాగా చదువుకు, గర్వంగా తలెత్తుకుని తిరిగే ఉద్యోగం సంపాదించుకోరా.
2: అంటే నువ్వు దేహీ అని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకున్న డబ్బుతో నన్ను చదువుకోమంటావా? సంపాదనకు అసక్తుడమైనంత మాత్రాన నిన్ను భిక్షమెత్తనిస్తానన్నా? చూడు, ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశావు, ఇప్పుడు కాయ కష్టం చేసి నేను నిన్ను పోషిస్తాను. కూలిపని నామూషి అనుకోకున్నా. నువ్వు నిజాయితీతో కూలిపని చేసి తలెత్తుకు తిరగలేదా? గౌరవంగా బ్రతకలేదా?
0: వాడన్నది నిజమే కచ్చిందయ్యా. ఒక్కసారి ఆలోచించు, మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక వ్యాపకం చేయని, ఆ పైన భగవంతుడున్నాడు.
1: దేవుడు దేవుడు దేవుడు, ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకోమంటావు? ఇన్నాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. భార్య పోయింది, భరించాను. ఆస్తి పోయింది, తట్టుకున్నాను. వికలాంగుణ్ణయిపోయాను, సహించాను. ఇంకెన్ని సహించమంటావు? నా కొడుకు జీవితం కూడా వీధిపాలవుతూ ఉంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నాకు దేవుడు ఆదుకుంటాడనే నమ్మకం సడలిపోయిందయ్యా, సడలిపోయింది.
3: చిన్నయ్య గారు మీరేనా?
1: ఎవరు బాబు మీరు?
4: శ్రీ సత్యసాయి యువత సభ్యులం. చిన్నయ్య గారు మీరేనా?
1: నమస్కారం. నేనే బాబు, నాతో తమకేం పని బాబు?
3: నమస్కారం, మీతోనే పనుంది చిన్నయ్య గారు. ఇటీవలే ప్రమాదానికి గురై మీరు వికలాంగులైపోయారు, అవునా?
0: నిజమే బాబు.
4: మీ ఒక్కగానొక్క కొడుకు 10వ తరగతి పాస్ అయ్యాడు, పై చదువులు చదివించలేకపోయారు.
0: అది కూడా నిజమే బాబు.
3: అతను కూలి పని చేస్తానంటున్నాడు, అది మీకిష్టం లేదు, నిజమేనా?
1: కొడుకు కూలి పని చేస్తానంటే ఏ తండ్రికి సంతోషంగా ఉంటుంది బాబు?
4: అతను గౌరవపరమైన ఉద్యోగం చేస్తే మీకు సంతోషమే కదా?
0: సంతోషమే, కానీ ఉద్యోగం ఎవరిస్తారు బాబు?
3: భగవంతుడిస్తాడు.
2: భగవంతుడా?
4: అవును వినయ్, మీ వివరాలన్నీ మేము సేకరించాం. ఉచితంగా కంప్యూటర్ విద్యలో శిక్షణిచ్చే శ్రీ సత్యసాయి ఉజ్వల్ జీవన్ కార్యక్రమం బాబా ఆశీస్సులతో మేం ప్రారంభించాం. నీలాంటి పేద యువతీ యువకులకు ఇక్కడ కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తాం. దాంతో నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
2: మీరు శిక్షణ ఇస్తారు, కానీ ఉద్యోగం ఎవరిస్తారు సార్?
3: ఆ సందేహం మీకు అక్కర్లేదు. కంప్యూటర్ విద్యతో పాటు నిత్య జీవితంలో నీతి నిజాయితీలతో ఎలా మెలగాలో కూడా నేర్పుతాం.
4: సత్ప్రవర్తనని సదాచారాన్ని మీలో వికసింపచేస్తాం.
3: త్యాగం సేవాభావం అలవాటు చేస్తాం.
2: దానివల్ల ఉపయోగం ఏమిటి?
4: దేశం గర్వించే పౌరుడుగా మీరు తయారవుతారు.
3: నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు, ఎంతమంది ఈ సద్గుణాలను కలిగి ఉన్నారు. కాగడా వేసి వెతికినా కనిపించరు.
4: కాని అన్ని సంస్థల వారికి మీలాంటి రత్నాలే కావాలి. అందుచేత శ్రీ సత్యసాయి ఉజ్వల జీవనంలో శిక్షణ పొందిన యువతీ యువకుల్ని ఉద్యోగాలిచ్చి ఆదరించడానికి ఎన్నో సంస్థల వారు ఉజ్వల జీవన్ ముందు క్యూలో నిలబడుతున్నారు, తెలిసిందా?
2: కానీ శిక్షణ పూర్తయ్యే వరకు మా ఇల్లు గడవాలి కదా సార్.
1: ఏదో బాధపడదాం, కలో గంజి తాగి బతుకుదాం. నువ్వు శిక్షణకు వెళ్ళు నాన్న.
3: వినయ్, మీ పరిస్థితులు మాకు తెలుసు, తెలుసుకునే వచ్చాం.
4: చెన్నయ్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాబావారి ఆదేశం ప్రకారం జాతీయ నారాయణ సేవా పథకం ఏర్పాటు చేశారు. ఆ పథకం మీ వంటి నిస్సహాయాలను ఆదుకునేందుకే.
0: ఆ పథకం ఏమిటి సార్?
3: సింహాద్రి గారు, ఈ పథకంలో మీ వంటి నిరుపేద కుటుంబాలకి 2 పూటలకి సరిపోయే భోజనాన్ని క్యారేజీలలో ప్రతినిత్యం మీ గడప దగ్గరే మీకు అందిస్తాం.
2: అంటే ధర్మం చేస్తారా?
4: ధర్మం కాదు, అతిథి దేవోభవ అని వేదవాక్కు. అందుచేత మేం భోజనం అందించే వారిని భగవత్ స్వరూపులుగా, మా ఆత్మీయులుగా భావించి భోజనం అందజేస్తాం.
0: బాబు, మరి దీనికి డబ్బో?
3: మా బాబా పాదాలను నమ్ముకున్న ఎంతో మంది చాగజనులు తమంత తాముగా ముందుకొచ్చి చిరునవ్వుతో విరాళాలు అందజేస్తారు. మా పని కేవలం వండడం, భోజనం మీకు అందించడమే.
1: ఓ 10 కుటుంబాలకు ఇలాంటి సాయం చేస్తారనుకుంటాను.
4: శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కుటుంబాలకు ఈ సేవ అందిస్తున్నాం.
1: వందలాది కుటుంబాలకే ఇంత మహత్తరమైన సేవ చేస్తున్నారు. మీ పాదాలకు నమస్కారం చేయనండి.
3: పెద్దలు, మీరామాటనకండి. ఈ సేవా సౌభాగ్యాన్ని మీరు మాకిచ్చారు, మేమే మీకు నమస్కరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి.
1: మిమ్మల్ని వజ్రాల్లా తయారు చేసిన బాబాకు శతకోటి వందనాలు. బాబు వినయ్, నువ్వు అదృష్టవంతుడివిరా. ఇక నీ గురించి నాకు బెంగలేదు. నువ్వు బాబా బిడ్డవయ్యో, వారి పాదాలని నమ్ముకో. హాయిగా, ఆనందంగా, నీతిగా, నిజాయితీగా జీవితం గడుపు.
4: వినయ్, ఈరోజు నుంచే మన తరగతులు ప్రారంభం. నాన్నగారికి నమస్కరించి బయలుదేరు.
1: బాబు, మీ రుణం ఎలా తీర్చుకోగలం?
3: అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటారు మా బాబా. అందుచేత కులమత భేదాలు పాటించకుండా అందరినీ ప్రేమించండి. మీకు చేతనైన మేరకు నలుగురికి సహాయం చేయండి. నిత్యం భగవన్నామ స్మరణ చేయండి. చాలు, వస్తాం బాబాయ్.
1: శివాద్రి, దేవుడున్నాడయ్యా. ఆ కరుణామయుడు ఆర్తుల కన్నీటిని తుడిచి ఆదుకుంటాడయ్యా. నన్ను ఆదుకునే దేవుడు బాబావారే సింహాద్రి, బాబావారే.

0: అనయా అనయా, మీరు చెప్పిన ప్రశాంతి సొల్యూషన్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లాం. వారు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు 10,000 జీతమిచ్చే డేటా ఆపరేటర్స్ గా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవిగో ఆర్డర్స్.
1: కంగ్రాచులేషన్స్ వినయ్, విరించి ఎంతో శ్రద్ధగా విద్య నేర్చుకున్నారు. మీరు శ్రద్ధగా కృషి చేశారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది.
0: కానీ అన్నయ్య, ఇది మా ప్రతిభ కాదు, మీ అందరి ప్రేమ, స్వామి ఆశీస్సు. ఉజ్వల జీవన్లో ఈ 3 నెలల శిక్షణలో మీ అందరి ప్రేమని అభిమానాన్ని చవిచూశాం. అడుగడుగునా స్వామి తన అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తారో తెలుసుకున్నాం.
2: అన్నిటినీ మించి సాటివారితో సోదరుల్లా ఎలా మెలగాలో నేర్చుకున్నాం. ఈ శిక్షణ మా జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. జీవితంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అన్ని వేళలా పాటించగలమన్న నమ్మకం ఏర్పడింది.
0: మా నాన్నగారు నా ఉద్యోగవార్త విని పొంగిపోయి ప్రశాంతి నిలయం వెళ్లి స్వామి ఆశీస్సు అందుకుందామంటున్నారు.
3: వెరీ గుడ్, తప్పకుండా వెళదామని చెప్పు. ఉద్యోగం కాకుండా మీ భవిష్యత్ ప్రణాళికేమిటి? మీ జీవితాన్ని ఎలా గడుపుతామనుకు?
0: మా సంస్థ గర్వించేలా పనిచేస్తాం.
2: కలలో కూడా పరులకు హాని తలపెట్టం, ఎవరితోనూ పరుషంగా మాట్లాడం.
1: ఇంకేం చేస్తారు?
0: సత్యసాయి యువతలో చేరి మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం.
3: మా ఆదాయంలో 10% సేవల కోసం ఖర్చు చేస్తాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. వినండి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం అంటారు బాబా. ఏ మౌలిక సదుపాయాలు లేని గ్రామాల్లో అవి కల్పించాలని అనంతగిరి కొండల్లోని గిరిజన గ్రామాలకు వెళ్లాం.
4: దండాలు అయ్యారు
3: రా కొండయ్యా, అక్కడి పరిస్థితులు మన కొండయ్య చెబుతాడు. వినండి,
1: గాలిపాడు, సంకుపర్తి, బుర్జువల్స గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పు కొండయ్యా.
3: సాయిరాం బాబు, మన సాయిరాం బాబులు రావటానికి ముందండి మా గ్రామాల్లో క్షణానికి సరైన బట్టలుండేవి కావండి. ఎండైనా వానైనా సెలైనా సాలీసాలని గుడ్డలతోనే గడిపేవారు అండి. గుడిసెలే ఇల్లండి, అటుకి తలుపులు ఉండవండి. పిల్ల పెద్ద అంత పశువులతో కలిసి పశువుల్లా నేల మీద ఆ బురదలోనే ఆటి వచ్చి బతికేవారు అండి.
5: మా పల్లెలో మంచినీరు కూడా లేదు బాబు. చలమల్లో ఊరే మురికి నీరే తాగాల, దాంతో రోగాలతో బాధపడాల. మందిచ్చే దాతలేడు, ఎవరుంటారో ఎప్పుడు పోతారో ఎరిక లేదు బాబు.
6: ఇదిగో ఈ సాయిరాములు వచ్చారు, మందులు ఇచ్చారు, రోగాలు తగ్గినాయి. ఆరు పుణ్యాన కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, కప్పుకోవడానికి కంబలీలు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇతమైన భోజనాలు కూడా పెడుతున్నారు. బాబా సాయిరాముల్ని చల్లగా దీవించాలి బాబు.
3: శంకుపర్తి దారిలో ఓ చిన్న జలపాతం ఉంది బాబు. ఆ లోయలో కొండ గుహలో మల్లన్న గుడి ఉందని మా పెద్దలు చెప్పడమే గాని నాన్న చూడలేదు బాబు. శివరాత్రికి మాత్రం కుర్రకారు కర్రనిచ్చులు కట్టుకుని దిగి మల్లన్నని చూసొచ్చేవారు బాబు.
5: ఇదిగో సాయిరాం బాబులొచ్చి కొండ దొలిచి మెట్లు కట్టినారు బాబు. అప్పట్నుండి పిల్ల, పాప, ఆడ, మగ, గూడేల జనమంతా మల్లన్నకి దండాలెట్టుకుంటున్నామండి.
6: స్వామిది అనంతపురం జిల్లా అండి, మాది అనంతగిరి మండలం అండి. స్వామి గ్రామం పుట్టపర్తండి, మా గుడెం సంకుపర్తండి. అంటే స్వామి మామ సానా దగ్గర అన్నమాట. అందుకే సాయిరాం బాబులంట స్వామిని చూడడానికి పత్తికి పోయామండి.
1: కొండయ్యా, స్వామి గురించి వీరికి తెలియదు, అందుచేత వీరికి మీ పత్తి విశేషాలు చెప్పండి, వింటారు.
3: స్వామి మీతోనూ మీ వారితోనూ ఏం మాట్లాడారు కూడా చెప్పండి, విని ఆనందిస్తారు. గిరిజన గ్రామాల నుండి మన సాయిరాం బాబులతో 40 మంది మేమంతా పత్తికెళ్లేమండి. పత్తంటే చిన్న గుడి, ఓ స్వామి ఉంటారనుకున్నామండి.
5: ఓ నాయనో, అది భూలోక స్వర్గమండి. కింద నున్నని పలకలండి, మీద బంగారు పూతలండి, రంగురంగులతో మెలమెలా మెరిసిపోయే గోపురాలండి. ఇది వైకుంఠమా లేక కైలాసమా అనిపించి నోట మాట రాలేదండి.
6: ముందు విఘ్నేశుడికి దండం పెట్టుకుని స్వామి మాతో మాట్లాడేలా దీవించి తండ్రి అని మొక్కుకున్నామండి.
3: ఇసకేస్తే రాళ్ళంత జనమండి, అయినా మాటలేదండి, మనుషులు ఉన్నట్టే లేదండి. అప్పుడు మంత్రాలు చదివినారండి, ఆ గదిగో అప్పుడు వచ్చినారండి స్వామి.
5: కనకాంబరం రంగు అంగిలో స్వామి సూర్యబింబంలా ఎలిగిపోతున్నారండి.
6: దగ్గరికి రాగానే కాళ్ళకు మొక్కేద్దాం అనుకున్నానండి, మరి అలా చేయకూడదు కదండి. అందుకని స్వామి మాతో మాట్లాడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకున్నానండి.
3: మా దగ్గరికి రాగానే స్వామి చిన్నగా నవ్వినాడండి, నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అయిందండి. స్వామి దండాలు స్వామి అని అందరం దండం పెట్టుకున్నామండి.
5: అప్పుడు స్వామి బంగారు మీకేటి కావాలని మా అమ్మలే అడిగినారండి. చెప్పొద్దండి మరి, మా అమ్మ గుర్తుకొచ్చి దుఃఖం వచ్చిందండి. కళ్ళు తుడుచుకుని, స్వామి మా గిరిజన గ్రామాలకి తాగే మంచినీరియండి స్వామి అని అడిగినామండి.
6: అప్పుడు స్వామి సాయిరాం బాబుల వైపు తిరిగి, బంగారు గాలిపాడులో బావి తవ్వండి, ఊటబావిలో నీరు మిగిలిన గ్రామాలకు పైపుల్లో ఇవ్వండి అని చెప్పినారండి. అప్పుడు మా కొండయ్య,
3: గాలిపాడు గ్రామం కొండలు బండలు స్వామి, బావి తవ్వినా నీరు రాదు అని అన్నానండి.
1: అప్పుడు స్వామి ఏమన్నారో కూడా చెప్పు.
3: అప్పుడు స్వామి అన్నాడు కదా, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావి తవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అన్నారండి. అంతే, మా వాళ్ళ సప్పట్లతో వైకుంఠం అంతా దద్దరిల్లిపోయినదండి.
5: అలా మాటిచ్చినారంటే మరి ఆయన దేవుడే కదండి.
6: మా స్వామి దేవుడన్న నమ్మకం మనసులో గట్టిగా నాటుకుపోయిందండి.
1: వాళ్ల పర్తి అనుభవం విన్నావు కదా వినయ్, అందుకే స్వామి ఆదేశ ప్రకారం మేమంతా బావి ఎక్కడ తవ్వాలో సల నిర్ణయం చేసేందుకు బావి తవ్వడం మొదలు పెట్టడానికి రేపే గాలిపాడికి బయలుదేరుతున్నాం.
0: అన్నయ్య మేము కూడా వస్తాం, ఆ సేవలో పాల్గొంటాం. కానీ ఈ సేవలు చేయడానికి మన దగ్గర ఏమున్నాయి?

0: ఏ చదువు లేని గిరిజనులకే స్వామి మీద అంత నమ్మకం ఉంటే ఇన్ని ఉపకరణాలు కరిగిన వాళ్ళం, స్వామి అనుగ్రహాన్ని స్వయంగా చవిచూసిన వాళ్ళం, మనకెంత నమ్మకం ఉండాలి?
1: ఇది కేవలం ఆరంభ స్వరత్వం కాకూడదు, దృఢ సంకల్పంతో ఆచరించాలి. అచంచల విశ్వాసంతో నిర్మల భక్తితో స్వామిని తలుచుకుంటూ వారి నామస్మరణ చేసుకుంటూ వెళదాం. వారి అభయహస్తం మనకి ఎప్పుడూ అండగా ఉంటుంది.

0: ఒరే మల్లన్నా, ఎర్రయ్యా బేగిరేంట్రా, ఇవాళ మన గ్రామంలో పండగరా?
1: ఇయ్యాలేం పండగరా?
0: ఓరి మల్లన్నా, రామాయణం కథ అంతా అయిన రాములోరికి సీత ఏమొద్దురా అని అడిగినట్టుంది నీ వాలకం. ఇవాళ మన గ్రామానికి స్వామి వస్తున్నారా?
2: సామా? అదెట్లా అన్నా?
0: ఓరి సన్నాసి, సాయిరాం బాబులు బావి ఎక్కడ తవ్వాలో చెప్పి అయ్యవారు. బావి తవ్వించి ఇంజనీర్లు వస్తున్నారు గాలిపాడికి.
1: అవును కదూ, మరి గూడెమంతా కలిసి స్వామికి మా సేవకు రాసామే అని స్వాగతం చెప్పాలన్నా.
2: అలాగే అన్నా. మహాలక్ష్మి, గున్నమ్మ, ఎర్రమ్మ, స్వామికి మొక్కాలా, అందరూ రండి.

0: రండి స్వామి రండి, మీరొస్తే స్వామి మా గ్రామంలో అడుగుపెట్టినట్టుంది.
1: చూసారా ప్రొఫెసర్ వాళ్ల భక్తి, ఇదే గాలిపాడు గ్రామం. సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తున ఉంది. ఈ గ్రామంలోనే మనం బావితవ్వాలి. మీరు పరీక్షించి స్థలాన్ని నిర్ణయిస్తే బావితవుతాం.
2: వాట్, ఈ కొండల మీద ఈ బండల మధ్య బావా? ఈ ప్రాంతం చూస్తేనే నీరు పడే సూచనలు కనిపించటం లేదు.
3: అయ్యగారు, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావితవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అని స్వామి చెప్పినారండి.
2: మీ స్వామేమైనా దేవుడా? కొండలలో బండలలో నీరు పుట్టించడానికి మీరు అమాయకులు. ఇలాంటి విషయాలు నమ్మకండి. 6 ఏళ్లు భూగర్భ శాస్త్రం చదివి భూగర్భంలో జలాలు ఎక్కడుంటాయో పరిశోధన చేసిన వాణ్ణి. నేను చెప్తున్నాను, ఇక్కడ నీరు పడదు. ప్రయత్నం విరమించుకోండి.
0: ఏటి, దేవుడు చెప్పిన నీరు పడదా అయ్యగారు?
2: నీరు పడదు పడదు పడదు అని ఢంకా బజాయించి చెప్పగలను. భూగర్భంలో నీటి ఛాయను కనిపెట్టే మీటర్ ఇది. దీని ఖరీదు 1,00,000 రూపాయలు. ఫారెన్ నుంచి తెప్పించాను. దీనితో ఇప్పుడే పరీక్ష చేసి చూపిస్తాను. నా మాట నిజమని, నీరిక్కడ పడదని మీరే తెలుసుకుంటారు.

0: ఐఎమ్ అబ్సల్యూట్లీ రైట్. ఈ గ్రామంలో ఎక్కడ బావి తవ్వినా నీడు పడదు. రండి చూడండి, నో వాటర్ అని రీడింగ్ చూపిస్తోంది, చూడండి.
1: మీరు ఎన్ని చెప్పండి ప్రొఫెసర్, మా స్వామి మాటే మాకు వేదవాక్కు. వారు ఈ గ్రామంలో బావి తవ్వమన్నారు, తవ్వి తీరుతాం, ఆపై వారి అనుగ్రహం.
2: శభాష్ సాయిరాం బాబు మంచి మాట అన్నారు. దేవుడు చెప్పినాడు, చేయడమే. తమరింక ఆలోచించకండి, బావి తవ్వించండి.
3: ప్రొఫెసర్ గారు చెప్పారు, వారి మాట వినిపించుకోండి. వారి మాట వినిపించుకోకుండా మూర్ఖంగా బావి తవ్వితే నష్టపోయేది మీరే. లక్ష రూపాయలు వృధాగా ఖర్చయిపోతాయి.
4: ఇంజనీర్ గారు, మీరు నష్టపోరు కదా. బావిలో నీరు పడినా పడకపోయినా మీ డబ్బు మీకు అనాపైసలతో ఇచ్చేస్తాం. మా మీద జారిపడక బావి ప్రారంభించండి.
1: వారధి కట్టినవాడు, గోవర్ధనం ఎత్తినవాడు మా స్వామి. ఈ అవతారంలో కూడా మండుటెండలో ఆకాశంలో హరివిని చూపించాడు. పర్తిని ముంచెత్తకుండా చిత్రావతి వరదన దారి మళ్లించాడు. గంగమ్మను పర్తిలో ప్రవహింపచేశాడు. కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితం చేశాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన స్వామి మా బావిలో నీరు అనుగ్రహించలేడా? గూడెం ప్రజల భక్తి విశ్వాసాలు చూడండి. అలాంటి అచంచల భక్తి విశ్వాసాలకు స్వామి కరిగిపోతాడు, కరుణ చూపిస్తాడు. మీరు బావి తవ్వండి.
5: వజ్రం లాంటి మాట చెప్పారు బాబు. తమరు బావి పని ప్రారంభించండి సారు.
3: సరే మీ ఇష్టం.
0: వాళ్లు చెప్తే వినరు ఇంజనీర్ గారు. మీ సొమ్మెం పోయింది, బావి తవ్వండి, డబ్బు తీసుకోండి. నీరు పడుతుందని మీరు వాగ్దానం చేయలేదు కదా.
3: బావి ఎక్కడ తవ్వమన్నారు సార్?
0: వారు చెప్పిన చోటే తవ్వించండి. నా సలహా పాటిస్తే కదా నేను స్థలం చెప్పడానికి.
6: ప్రొఫెసర్, మీరు శ్రమ తీసుకుని వచ్చారు, మా ధన్యవాదాలు. భగవల్లీలలు ఒక్కొక్కప్పుడు మానవ మేధస్సుకు అందవు. మా ప్రయత్నం మేం చేస్తాం, తర్వాత స్వామి అనుగ్రహం.
0: సరే మీ ఇష్టం. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను.
4: దండనయ్య గారు, బాబు, ఇంజనీర్ గారు, స్వామికి దండం పెట్టుకుని అదిగో ఆ తోపులో బావి తవ్వండి.
7: అవును, స్వామి ఆదేశించినట్టుంది, అక్కడే బావి తవ్వండి. ఏమన్నా?
1: అవును, అక్కడే తవ్వండి.

0: కొండయ్యా, బావి తవ్వడం మొదలుపెట్టి 10 రోజులైంది. 50 అడుగుల లోతు వరకు తవ్వి ఉండొచ్చు. చూద్దాం పదండి.
1: నీరు పడిందే బాబు.
2: ఏం నీరు కొండయ్యా, 50 అడుగులు తవ్వాం, ఎక్కడా నీటి జాడ లేదు. శ్రమ తప్ప ఫలితం ఉండేలా లేదు. ప్రొఫెసర్ గారు చెప్పనే చెప్పారు ఇక్కడ నీరు పడదని. ఎందుకండి ఈ శ్రమ? ఇక మేము తవ్వంగాని నా మాట విని బావి పని విరమించుకోండి.
3: ఇంజనీర్ గారు, ఇది మా విశ్వాసానికి పరీక్ష. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గేడదాకా అట్టే ఉండు అన్నారు మా స్వామి. అందుచేత మా పట్టుదల విడిచిపెట్టం. విడిచిపెడితే సాయి భక్తులమని చెప్పుకునే అర్హత కోల్పోతాం.
2: నా మాట వినండి గణేష్, 50 అడుగుల తర్వాత చేపరై పడింది. దాన్ని కొట్టడం మా వల్ల కాదు, మేము వెళ్లిపోతాం. మరెవరినైనా చూసుకోండి.
0: మా అభ్యర్థన కూడా వినండి సార్, చివరి ప్రయత్నంగా మరొక్క 2 అడుగులు రాయి మాత్రం కొట్టండి. నీరు రాకపోతే మీరు వెళ్లిపోండి ప్లీజ్.
4: నాకెందుకో భగవంతుని మాట జరిగి తీరుతుంది అనిపిస్తోంది. మరొక్క 2 అడుగులు కొట్టండి సారు.
2: సరే, మీరింత ప్రాధాయపడుతున్నారు కాబట్టి రేపు ఉదయమే డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం.
4: ఈ రాత్రంతా మేము స్వామిని ప్రార్థిస్తాం, ఉదయమే మీ ప్రయత్నం మీరు చెయ్యండి.
5: రే పిల్లగా, అందర్నీ తోలికి రారా, స్వామికి మొక్కుదాం.

0: హలో ప్రొఫెసర్ సార్.
1: మిస్టర్ గణేష్, 50 అడుగులు తవ్వినా నీరు జాలేదు, నా మాట నమ్మండి. ఇప్పటికైనా బావి పని విరమించుకోండి.
0: మీ సలహాకి ధన్యవాదాలు ప్రొఫెసర్. మరొక్క 2 అడుగులు రాయి కొట్టి ఆపేస్తాం.
2: సురేష్ గారు, మేం డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం, అందరినీ జాగ్రత్తగా ఉండమనండి.
3: అలాగే ఫ్రెండ్స్, రండి అందరం సాయిగాయత్రి పారాయణ చేద్దాం.

0: యాభై అడుగులు తవ్వినా నీరు జారలేదు. నా మాట నమ్మండి, ఇప్పటికైనా బావి పని విరమించుకోండి.
1: మీ సలహాకి ధన్యవాదాలు ప్రొఫెసర్. మరొక్క రెండు అడుగులు రాయి కొట్టి ఆపేస్తాం.
2: సురేష్ గారు,

0: గణేష్ గారు, కొండయ్య, బావిలో బ్రహ్మాండమైన జలపడిందయ్యా.
1: అద్భుతం, పరమాద్భుతం.
2: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
3: సారీ, మా బంగారు తండ్రి, తాగడానికి నీళ్లు కూడా లేని నీ బిడ్డల్ని కనికరించి రాళ్లలో నీరు పుట్టించినావా స్వామి? మమ్మల్ని కంటికి రెప్పలా కన్న తల్లిలా కాపాడుతున్నావా స్వామి? మా గుండెల్లో ఎప్పటికీ కొలివైన దేవుడు నువ్వే స్వామి, నువ్వే. నీ పాదాలకి శతకోటి వందనాలు స్వామి, శతకోటి వందనాలు.

0: వాట్ ఏ మిరకిల్. ఫోన్ చేస్తే నేను నమ్మలేదు. కళ్ళారా చూశాక కళ్ళు తెరుచుకున్నాయి. గణేష్, బాబా ఇస్ గాడ్. ఐ సరెండర్ టు హిస్ డివినిటీ.
1: భగవంతుడు సైన్స్ కి రీజన్ కి అతీతుడు ప్రొఫెసర్. వారి దివ్యవాణి ఎలా సాకారమైందో చూశారా?
0: అవును విరించి, మీరు నా కళ్ళు తెరిపించారు. సందేహాలతో సతమతమయ్యేవాడు దైవాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడని అర్థమయ్యింది. ఇకపై నేను కూడా మీతో చేయి చేయి కలిపి ఈ సేవల్లో పాల్గొంటాను.
2: కొండయ్య, రేపటి నుంచి మీరు ఈ బావిలో నీరు తాగచ్చు.
3: వద్దు బాబు, బాబా మాకు నీరిచ్చారు. వారి అమృత హస్తాలతోనే ప్రారంభించాలి, అప్పుడే నీరు తాగుతాం.
4: కొండయ్య, చాలా గొప్ప మాట అన్నావయ్యా. స్వామి పాదాల మీద పడి ప్రార్థించడానికి రేపే పత్తికి బయలుదేరదాం. పదండి.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో సేవా సైన్యం కదిలింది విశాఖ సాయి భక్తులు అందించిన నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

శక్తి చే ఏ ప్రేమ శక్తి చే ఈ దారుణి చక్రము

అలక మింట నిలిచియుండే. ఏ ప్రేమ శక్తిచే పుడమి పైబడకుండ కడలి రాయడు కాళ్ళు ముడుచుకొనియే. ఏ ప్రేమ శక్తిచే ఈరేడు లోకాలు గాలి దేవుడు సురటీలు విసురే. ఆ మహా ప్రేమ శక్తియే గొప్ప శక్తి. అనంతము అద్భుతము అద్వితీయమైన శక్తి నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్లం.

ಸೃಷ್ಟಿಯಂತೆಯು ಪ್ರೇಮಮಯಮೇ. ಈ ಮಹಾ ಸೃಷ್ಟಿಯಂತೆಯು ಪ್ರೇಮಮಯಮೇ.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1986 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి తమ దివ్య ప్రసంగాన్ని అందించారు. భారతీయులు జరుపుకునే పర్వదినాలు ఎంతో ఆధ్యాత్మికతతో కూడి ఉంటుందని చెప్తూ, నూతన వస్త్రములు ధరించడమంటే నూతన హృదయాన్ని అభివృద్దిపరుచుకోవలెనని, తెల్లవారుజామున చేసే శిరస్నానము దేహమాలిన్యమును పోగొట్టునని, ఈ విధముగా లోపల వెలుపల ఉన్న భగవంతుడిని కొలుచుట సాధ్యమని చెప్పారు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్త్యనారాయణ

0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాధికారులారా, విద్యాభిమానులారా, మనము నేడు అనంతమైన శాస్త్ర విజ్ఞాన సముదానమును పొందితిమి. ఇది బహిరమైన నాగరికతను మాత్రమే అందిస్తున్నది. మనకు కావలసినది హృదయ పరిపాకం. ఇది అంతరమైనటువంటి సంస్కృతిని అందించుతున్నది. విద్యార్థి మేధాతో పాటు హృదయ విశాలతను కూడాను చేకూర్చుతున్నది. మానవుని దయామయునిగా మార్చినటువంటి చైతన్యము విద్యలో ఉండినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది. కాకుండా స్వార్థపరినిగా సంకుచితమైనటువంటి వ్యక్తిగా విద్యార్థి మారరాదు. శిక్షణతో పాటు హృదయ నిర్మలతను కూడాను పెంచాలి విద్య. అప్పుడే వ్యక్తికి డిసిప్లైన్, ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఏర్పడుతుంది. క్రమశిక్షణ లేనటువంటి చదువు చదువుని కానేరు. విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడు కూడాను అత్యవసరంగా ఉండవలసినటువంటి. భయము అనగా పాప భయం. పాపం అనగా ఏమిటి? పరదూషణ, పరహింస, శీలరహితమైనటువంటి కర్మలు, పరులను నొప్పించటము, సంస్కృతిని విస్మరించటము, ఇవన్నీ కూడాను కేవలము పాపమునకు కూడినటువంటి. ముఖ్యముగా విద్యార్థికి శీలరహితమైనటువంటి కర్మలు యందు ప్రవేశించటము మహాపాపం. కనుక విద్యార్థి విద్యార్థినీయులకు సర్వమానవులకు కూడాను ఈ యొక్క శీలమే ప్రాణం. శీలరహితమైనటువంటి కర్మల యందు అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది విద్యార్థులు. ఇక్కడ త్యాగశీలము, పవిత్రము, గుణపోషణ అత్యవసరముగా విద్య యందు ఉండియే తీరాలి. కనుక ఇట్టి దుష్టమైనటువంటి మార్గముల యందు ప్రవేశించకుండా ఉండటే విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం. పరదూషణ చేయటమే మాత్రమే కాకుండా ఈ పరదూషణను వినటం కూడాను ఒక పాపం కింద పోల్చాం. కనుక ధర్మశాస్త్రమునందు పరదూషణ, దూషణ శ్రవణము, పరనింద, పరులను బాధించటము ఇవి మహాపాపములుగా ఏర్పడుతూ వచ్చింది. సామాన్యమైన మానవులను నిందించటమే పాపమైనప్పుడు సర్వజ్ఞుడైనటువంటి భగవంతుని నిందించడం మహాపాపముగా కూడాను తోస్తుంది. కనుకని పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నా అన్నారు. ఇట్టి పాపములో పాల్పడకుండా ఉంటుండాలి విద్యార్థులు. ఇంకా భక్తి. భక్తి అనగా కేవలము జపములు చేయటము, పూజలు చేయటము, ధ్యానము చేయటం మాత్రమే కాదు. భక్తి ఉత్పత్తి భజ సేవాయామం అన్నారు. అనగా భగవంతుని సేవయే భక్తి అని. మానవుడు నిరంతరము భగవంతుని చింతలతో, భగవంతుని స్మరణతో నిండి ఉండినప్పుడే హృదయము ద్రవించిపోతుంది. ఇది ధారాపాతముగా భగవంతుని పైన ప్రేమగా జనిస్తుంది. ఇట్టి మానసిక పరివర్తననే భక్తి అని పిలిచబడుతుంది. సాధకుని యొక్క ఆసక్తి, అభిమానము, మమత్వము, ప్రేమ ఇవన్నింటినీ కూడాను భగవంతుని పైన మరల్చటమే భక్తి అని చెప్పబడుతుంది. భగవంతుని యొక్క ప్రేమ రసామృతములో మునిగి తన తత్వమునే మరచి దివ్యత్వంతో పవిత్రమైనటువంటి కాలమును అనుభవించటమే భక్తి అనిపించింది. భక్తుడు భగవంతుడు వేరు కానటువంటి యొక్క ఏకత్వ స్థితిని అనుభవించటమే భక్తి అనిపిస్తుంది. భగవంతుడు విశ్వస్వరూపుడు, విశ్వవంతైకుడును భగవంతుని యొక్క స్వరూపమని అనిపిస్తుంది భక్తి అని. విశ్వం విష్ణుమయం అన్నారు. విష్ణు అనగా సర్వవ్యాపకత్వాన్ని బోధించేటువంటిది, సర్వత్వాన్ని తెలిపేటువంటిది, సర్వమయ సర్వశక్తిమయుని కూడా నిరూపించేటువంటిది. ఇట్టి విష్ణుత్వంతో మానవత్వం ఐక్యం గావించుకునేటువంటి పవిత్రమైన మార్గమునకే భక్తి అని పేరు. లౌకిక దృష్టితో మనం పరిగించినప్పుడు సర్వులను కూడా నువ్వు ప్రేమించేటువంటి విధానం అనే భక్తి అనిపిస్తుంది. మొట్టమొదట వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులను ప్రేమించాలి. తదుపరి గుణ వికాసమును కల్పించేటువంటి, భుక్తి విశారతను కల్పించేటువంటి, అందించేటువంటి గురువులను ప్రేమించాలి. నెక్స్ట్ ఈ విధముగా తదుపరి ప్రతి మానవుడి ఎందుకుండే ఉండినటువంటి యొక్క దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని మనం విశ్వసించాలి. ఈ శావాస్యం ఇదం సర్వం, సర్వం ఎందుకుడను, సర్వులు ఎందుకుడను, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి యొక్క తత్వాన్ని మనం ప్రేమించాలి. తోటి మానవులను మనం ప్రేమించాలి. ఈ ప్రేమయే లేనటువంటి యొక్క హృదయము చీకటి మందిరం. ఇట్టి చీకటి మందిరం యందు కామక్రోధ లోభమోహం అనేటువంటి గబ్బిలములకు ప్రవేశం ఉంటుంటాయి. దుష్టపక్షులు ప్రవేశించినటువంటి గది కేవలం మాలిన్యంతో కూడి ఉంటుంటాయి. అట్టి దుర్గంధంతో కూడినటువంటి యొక్క హృదయమునందు దుర్భావములే ఆవిర్భవిస్తుంటాయి. దుర్భావములు ఆవిర్భవించినప్పుడు మానవుడు దుష్టుడై ప్రవర్తిస్తుంటాడు. కనుక దుష్టుడు కేవలము ఒక మృగముతో సమానం. కనుక విద్యార్థుల హృదయమునందు తత్ప్రథమంగా భక్తిని ఆవిర్భవింపు చేసుకోవాలి. భక్తి అనేది నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వమే. ఇలాంటి ప్రేమను ప్రేమతో కలపటమే ప్రధానమైనటువంటి సాధనం. ప్రేమ వల్ల శ్రద్ధ ఏర్పడుతుంది, శ్రద్ధ వల్ల జ్ఞానము చేకూరుతుంది, జ్ఞానం వల్ల సాధన చేకూరుతుంది. సాధన యొక్క ఫలితమే సాధ్యం. ఇది ప్రేమ యొక్క చివరి నిష్కర్షణ, ఈ యొక్క సాధన. కనుక ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని దర్శించడానికి అర్హుడవుతాడు. కనుక రెండవదైనటువంటిది భక్తి, ఇంకా మూడవది విశ్వాసం. విశ్వాసమే లేకుండా మానవుడు ఈ జగత్తునందు క్షణమైనా జీవించలేడు. దేని ఎందు విశ్వాసం? మొట్టమొదటి తన ఎందు తనకు విశ్వాసం కుదరాలి. తన ఎందు కుదిరినప్పుడే దైవమునందు కూడా విశ్వాసం అభివృద్ధి అవుతుంది. దైవ విశ్వాసాలను బలపరుచుకోవాలన్నా సత్యమును విశ్వసించాలి, ధర్మాన్ని విశ్వసించాలి, తన యొక్క దివ్యత్వం పైన విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి. విశ్వాసమే ప్రాణమని భావించాలి. విశ్వాసం లేని జీవితం మృతదేహమే. ఈ విశ్వాసమే లేకుండా విద్యను కూడాను అభ్యసించలేడు విద్యార్థి. కనుక మనము చేసే ప్రతి కర్మ ఎందుకుడను విశ్వాసమును అభివృద్ధి పరుచుకుని ఆచరించినప్పుడే ఈ కర్మ ఫలమును మనము అందుకుంట అధికారమవుతాం. కనుక విద్యార్థికి భయము, భక్తి, విశ్వాసము ఈ మూడింటితో కూడినటువంటి యొక్క చదువునే నిజమైనటువంటి చదువుగా భావిస్తున్నా. దీనిని జాతీయ విద్యను కూడా చెప్పవచ్చు. ఇటువంటి జాతీయ విద్యను ప్రతి విద్యార్థి అభ్యసించినప్పుడే దేశము అనేక విధముల ఆదర్శవంతమైనటువంటి దేశంగా తయారవుతుంది. విద్య అనగా మానవుని నుండి కూడాను ఆవిర్భవించేటువంటి దివ్యమైనటువంటి తేజస్సే. దీనికి నిస్వార్థము, వినయము, నిరాడంబరము ఈ మూడు గుణములతో కూడినటువంటిదిగా ఉంటుండాలి. విద్యార్థి అందు నిరాడంబరము చాలా అవసరం. నిరాడంబరము ఉండినటువంటి విద్యార్థికే విద్య కూడాను అభ్యసిస్తానికి అవకాశం ఉంటుంటారు. విధేయుడు కావాలి విద్యార్థి. విద్యేశ్వరున వినయము, వినయమునను కలుగు పాత్రత. ధనము, ధనం వలన ధర్మము, దాని వలన ఐహి కాముష్మికములు నందునరుడు. ఈనాటి విద్యార్థి వినయం అంటే ఏమిటో అర్థమే కావటం లేదు, తెలియటమే లేదు. పెద్దలను చూసి గౌరవించాలి. పెద్దల దగ్గర నిరాడంబరంగా వెనగాలి. తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకోసం తల్లిదండ్రులను గౌరవించాలి? ఎందుకోసం తల్లిదండ్రుల ఆజ్ఞలు శిరసా వహించాలి? ఎందుకు వారి యొక్క ఆజ్ఞలు అడుగుజాడల్లో ప్రవహించాలి? ఇవన్నీ కూడా మనం విచారించి చూసినా మన యొక్క దేహమే వారిది, మన యొక్క ఆహారమే వారిది, మన సర్వస్వము వారిదే. అట్టి వారికి మనం కృతజ్ఞత అందించకుండా ఇంకెవరికి మనం అందించేది కృతజ్ఞత? ఈ అన్నింటినీ అందించినటువంటి యొక్క మహాశక్తి మరొకటి ఉన్నది. ప్రపంచంలో నిప్పు, నీరు, గాలి, ఈ యొక్క భూమి, ఈ అన్నింటినీ కూడా అందించి మానవుని నిత్య జీవితంలో ఎట్టి ఆటంకములు లేకుండా జీవితాన్ని సుఖశాంతులతో గడపడానికి ప్రసాదించాడు భగవంతుడు. ఇందులో ఏ ఒక్క భూతం కూడాను లేకుండా మానవుడు క్షణమైన జగత్తులో నిలవలేడు. భగవంతుడు అందించిన పంచభూతములను అనుభవిస్తూ అందించినటువంటి అధికారిని ఏమాత్రం కూడాను గౌరవించకుండా మన యొక్క మానవత్వమునకు విలువేమున్నది? కనుక అందించినటువంటి ప్రభువులకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అందించాలి. అదే విధముగానే మన దేహమునకు అనేక విధములైనటువంటి యొక్క అంగముల ద్వారా సారమును అనుభవింపజేసి తద్వారా మానవ రూపంతో ఈ జగత్తును కందించినటువంటి తల్లిదండ్రులను ప్రప్రథమంలో గౌరవించాలి. కనుక వారిని ప్రసన్నులు చేయటమే వినయం యొక్క ప్రధాన స్వరూపం. కనుక విద్యా విధానంలో మనం అతి జాగ్రత్తగా మెలగవలసి వస్తుంది. భౌతిక విజ్ఞానమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కానేరదు. ఇది ప్రపంచ ప్రగతికే వమ్ము చేస్తుంది. విజ్ఞానముతో పాటు వినయ విధేయతను, త్యాగశీలతను, సమీపతను, దివ్యత్వాన్ని జీవితమునకు అంతర్భావములుగా మనం భావించాలి. ఈనాటి మానవుడు అనేక సిద్ధాంతములను స్థాపిస్తున్నాడు, అనేక సిద్ధాంతములను సాధిస్తున్నాడు, ప్రాప్తమైనటువంటి వస్తు విచారణ తెలుసుకోగలుగుతున్నాడు, అనేక పరిశోధనలతో విశ్వాన్ని కూడా సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మానవుడిగా తాను ఎన్ని గుణములను సంపాదించుకోగలిగాడు, మానవుడు ఎన్ని పోషించుకోగలిగాడు, మానవతా విషయమును, మానవతా గుణములను పోషించుకునేటువంటి యొక్క పరిశోధనలు నిరుపయోగమైనటువంటివి. విద్యనగా కేవలము మానవుడిగా తీర్చిదిద్ది ఆగిపోరాదు. మానవుడు నిజమైన మానవుడిగా తీర్చిదిద్దినప్పుడే విద్య యొక్క లక్ష్యం. మానవతా గుణములు ఎందు పంచభూతములతో కూడినటువంటి పరతత్వాన్ని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి. తత్వజ్ఞాని అయినంత మాత్రం ప్రయోజనం లేదు. మానవత్వాన్ని కూడాను విచారణతో గుర్తించాలి. మానవత్వాన్ని గుర్తించలేనటువంటి మానవుడు తత్వజ్ఞాని కావటము ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి మానవత్వంగా రూపొందుతుంది. మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇవియే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు పంచభూతములు, ఇవియే పంచ ప్రాణములు. ఇట్టి పంచ ప్రాణములలో ఏ ప్రాణమును కోల్పోయినప్పటికీ మానవుడు పూర్ణుడు కానేడు. కనుక విద్యార్థి సత్య మార్గంలో ప్రవేశించి ధర్మమును ఆచరించి శాంతి జీవితాన్ని గడిపి ప్రేమతత్వంతో ప్రకాశించి అహింసా మార్గంలో అంత్యము కావాలి. ఇది ఏ మానవుని యొక్క గమ్యము, ఇది ఏ మానవుడికి ధన్యము, ఇది ఏ మానవుడు చేయవలసిన పుణ్యము. ఇలాంటి విద్యను గడిపినప్పుడే మనం విద్యావంతులమని చెప్పుకుంటుందో ఏమాత్రము సందేహం ఉండదు. కేవలం గ్రంథ పరిచయం మాత్రమే విద్య కానేరదు. పదములకు అర్థం చెప్పినంత మాత్రమే విద్య కానేరదు. వాటములను తెరిచినప్పుడే విద్య యొక్క విశిష్టత మనకు గుర్తింపడానికి వీలవుతుంది. కనుక హృదయ కవాటములు తెరిచినప్పుడే అందులో ఉండినటువంటి దివ్యమైనటువంటి తత్వం మనకు అర్థమవుతుంది. దివ్యత్వాన్ని అర్థం చేసుకునలేక నిత్య జీవితంలో సత్య మార్గాన్ని వెతకటం సాధ్యం కాదు. కనుకనే మానవుడు నిరంతరం కూడాను అశాంతికి గురి అవుతున్నాడు. నిర్విరామ కృషితో, నిరంతర తాపత్రయములతో, అనుభవ యాసలతో, అసౌకర్య ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురవుతున్న మానవులకు చక్కని దిక్కును చూపేటువంటి దీపికలు ఈ యొక్క విద్యా జ్యోతికలు. ఈ దీపికలను మనము సరైనటువంటి యొక్క రీతిలో పోషించుకోవడానికి ప్రయత్నించాలి. అందులో ఈనాడు మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ పాత విద్యార్థినుల యొక్క కూడిక అనగా చేరిక సమావేశముల యొక్క వార్షికోత్సవం. విద్యార్థినులు అతి జాగ్రత్తగా మెలగవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. భారతీయ సంస్కృతి యందు పవిత్రమైన ఘట్టము ఒక స్త్రీల యందు మాత్రమే చేరి ఉంది. భగవద్గీత యందు కూడాను స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నవి. శక్తిపూరితమైనటువంటి యొక్క స్త్రీలు అతి జాగ్రత్తగా తమ యొక్క శక్తిని వినియోగపరచుకోవాల్సి వస్తుంది. ఆంగ్ల విద్య రాక పూర్వము భారతీయ వనితలు పవిత్రమైనటువంటి సంస్కృతిని పోషించుకునేటువంటి విధానం నందే కాలంను అంకితం గావించేవారు. ఈనాడు ఆంగ్ల విద్య అభివృద్ధి చేత, ఆడంబరమైనటువంటి జీవితముల చేత, అర్థరహితమైనటువంటి ప్రవర్తన చేత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నారు. మగవారులు తమ యొక్క సంస్కృతిని మర్చినప్పటికీ అంత ప్రమాదం ఉండదు. కానీ స్త్రీలు మాత్రం తమ యొక్క సంస్కృతిని ఏమాత్రం కూడా మరువరాదు. ఇంటియందు పూజలు, పునస్కారములు, గృహము యొక్క పరిశుద్ధతను, ఆహార విహారము యందు తగినటువంటి యొక్క నేర్పరితను, తద్వారా ఈ యొక్క పర్వదినముల యొక్క పవిత్రతను, పండుగల యొక్క విశిష్టతను నాటి నుండి నేటి వరకు నిలబెట్టినటువంటి వారు స్త్రీలే. కానీ దురదృష్టవశాత్తు ఆంగ్ల విద్య అభివృద్ధులైపోవటం చేత ఈ బాలికలు వంట ఇల్లు అంటే ఏమిటో వారికి తెలియదు. ఇంకా పూజా గదికి వెళితే ఆ యొక్క సుగంధము యొక్క వాసన వారికి గిట్టదు. గృహం యొక్క పరిశుద్ధత అంటే ఏమిటో వారికి అర్థమే కాదు. అలాంటి వారి భారతీయ సంస్కృతి అంటే ఏ విధంగా వారు అర్థం చేసుకోగలరు? ఏదైనా గృహ సంబంధమైనటువంటి పనుల్లో ప్రవేశిస్తే తమ చేతులు మట్టి అవుతాయేమో, తమ బట్టలు చెడిపోతాయో ఏమో అనేటువంటి యొక్క భీతి వీరిలో అభివృద్ధి అవుతుంటారు. సాంకృత్యము యొక్క పనులు ఎందు
1: తల్లికి ఏమాత్రం కూడా సహాయకారులుగా నిలచడం లేదు. ముఖ్యంగా మొదలు 9 గంటల వరకు వీరు డ్రస్సులు చక్క చేసుకోవటమే కాలం వ్యర్థం చేస్తున్నారు. ఇదే కాకుండా వికారమైనటువంటి చర్యలు ఎందుకు కూడా వీరు పాల్గొంటున్నారు. మన భారతీయ సంస్కృతి ఎందు కురులు చాలా లక్షణమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి, చాలా శక్తివంతమైనటువంటివి. ఈ యొక్క వెంట్రుకల ఎందు మహాశక్తి ఇమిడి ఉంటున్నది స్త్రీల ఎందు. అలాంటి స్త్రీలు కేవలం కళ్యాణమైన తరువాత సుమంగళిగా ఉండవలసినటువంటి ఒక స్త్రీలు వెంట్రుకలంతా కత్తిరించుకుంటున్నారు. ఇది భర్త లేనటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని. ఇది కేవలము భారతీయ సంస్కృతికి అమంగళాన్ని ప్రకటింపజేసేటువంటి విద్యార్థులుగా తయారైనటువంటి వారి మొహం చూడటం కూడా పాపమే. కనుక మన విద్యార్థులు ఆ విధమైనటువంటి యొక్క దుర్మార్గంలో ప్రవేశించరాదు. అది ఈనాటి యొక్క విద్యల యొక్క అవలక్షణంగా ఉంటున్నాయి. ఈ విధమైనటువంటి సంస్కృతిని మనం పెంచుకొని సమాజంలో ప్రవేశించి ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితంగా అందించాలి విద్యార్థులు. ఇలాంటి భారతీయ సంస్కృతి ఏనాటికి మారేటువంటిది కాదు. ఇది కాలంతో మారక, చరిత్రతో మాయక, ప్రళయం వచ్చినను తరగక, సృష్టితో పెరగక, నిరంతరం కొన్ని శాశ్వతమైనటువంటి స్థితి ఎందుండేటువంటి భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి యొక్క అంతర్భావమే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మమే జగత్తుకంత కూడాను ప్రాణ సమానం. యుగములు మారినా జగములు కదిలినప్పటికీ ఇది మారేటువంటిది కాలేదు. ఇది దేశకాల అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ఇది కేవలం ఒక భారతీయులకు మాత్రమే కాదు, యావత్ విశ్వమునకే దీనికి సరైనటువంటి సంబంధం ఉన్నది. ఇట్టి ప్రకృతి యొక్క సౌందర్యమును, మానవత్వం యొక్క విశిష్టతను చాటేటువంటి యొక్క దినములే భారతీయుల యొక్క పర్వదినములు. ఈనాడు పవిత్రమైనటువంటి సంక్రాంతి. క్రాంతి అనగా మార్పు చెందటం, అనగా ఒక రేఖ నుండి మరొక రేఖ ప్రవేశించటము. సూర్యుడు అనేక విధములుగా ఒక్కొక్క నెలకు కూడాను ఒక్కొక్క దీనిపైన ప్రవేశిస్తూ వస్తుంటాడు. ఈనాడు సూర్యుడు మకర రేఖపైన ప్రవేశించాడు. పూర్వము గడిచినటువంటి 30 దినములు కూడాను సూర్యుడు ధనుర్లేఖపైన ఉండటం చేతనే దీనికి ధనుర్మాసము అని కూడాను పేరు పెట్టారు. ఈ ధనుర్మాసములో స్త్రీలు అనేక విధములైనటువంటి యొక్క మంగళ కార్యములను చేసుకునేటువంటి వారు. ఇది ఒక వ్రతముగా భావించి అనేక మంది వ్రతములను గావించుకునేటువంటి వారు. ఈ ధనుర్మాసము తీరిన తర్వాత ఈ యొక్క సంక్రమణ, మకర సంక్రమణ ప్రారంభమవుతుంది. సూర్యుడు నిస్వార్థపరుడు, నిరహంకారి, సమానత్వంతో కూడినటువంటి యొక్క తత్వము, అందరి ఎందుకు ఏకత్వం భావించేటువంటి యొక్క భావము. అట్టి సూర్యునకు విశ్రాంతి ఏది, నిర్వికృషితో ఈ యొక్క సూర్యుడు తన యొక్క కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. కనుక సంక్రమణకు నేర్పేటువంటి యొక్క గుణములు ఏమిటంటే, సూర్యునితో పాటు మనం కూడాను సూర్యార్జును అడుగుదాడు ఎందు నచ్చటమే ఈ సంక్రమణ యొక్క ప్రధానమైనటువంటి విశిష్టత. సూర్యుడు నిస్వార్థపరుడు కనుక మానవులు నిస్వార్థులుగా తయారు కావాలి. సూర్యుడు నిరహంకారి, నేను ఇంత పని చేస్తున్నానే అనేటువంటి అహంకారం అతనికి ఏ కుసేందు కూడా ఉండదు. సూర్యుడే లేకపోతే మనము జీవితమే లేదు. అన్ని విధములు కూడాను ప్రకృతిని సౌందర్యవంతంగా చేసేటువంటి వాడు సూర్యుడే. సూర్యుని వలనే సమస్త సృష్టి

0: ఇట్టి లేవలు కూడా నువ్వు జరుగుతూ ఉన్నవి. అంటే బాధ్యత వహించినటువంటి సూర్యునికి అహంకారం అన్నది ఏమాత్రం కూడా నువ్వు కనిపించదు. అల్ప బుద్ధులతో అల్ప పనులు చేసినటువంటి వ్యక్తులకి ఇట్టి అహంకారం అంతా ప్రవేశిస్తుంటారు. తెలుగునాడులో కూడా కొన్ని చెప్తుంటారు, అన్ని వడ్డించినటువంటి ఆకే అణిగి మణిగి ఉంటుంటాదట, ఏమీ వడ్డించిన ఆకే ఎగిరి దుక్కుతుంటాదట, నిండుకుండా తొణుకుతుందా? తొణకదు. ఈ ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్రలే ఈ విధంగా తొణికేటువంటి. కనుక పూర్వుడైనటువంటి ఒక సూర్యుని యందు ఇట్టి అల్పభావములు అల్పబుద్ధులు ఏమాత్రం కూడాను కనిపించవు. కనుక సూర్యుడే ప్రతి మానవుడు కూడాను నిరహంకారిగా తయారు కావాలి. వేదమునందు కూడాను చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చాని. ఈ యొక్క చంద్రుడు అనేటువంటి వాడు కేవలం మన మనసని, చక్షుని యొక్క భాగమే శక్తి సంపత్తయే ఈ సూర్యునిగా భావించుకున్నారు. ప్రతి మానవుని యందు కూడాను సూర్య అంశము ఉండటం చేత సూర్యుని యొక్క అడుగుజాడలను అనుసరించడము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: విజ్ఞాన శాస్త్ర ప్రకారము సూర్యుడు కదిలేటువంటి వాడు కాదు, భూమి తిరగటం చేతనే సూర్యుడు కదిలినట్టుగా మనకు కనిపిస్తుండాలి. అతను దక్షిణం నుంచి ఉత్తరం కని గాని, ఉత్తరం నుంచి దక్షిణం కని గాని ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యుడు కాదు. అతను నిత్యుడు, అతను పరిపూర్ణుడు, అతను అచలుడు. కాని చలనులైనటువంటి యొక్క మానవులకు అతను కూడాను చలించినట్టుగా కనిపిస్తున్నాడు. నిశ్చలమైనటువంటి జలంలో సూర్యుడు నిశ్చలంగానే కనిపిస్తుంటాడు. అలలతో కూడినటువంటి జలంలో సూర్యుడు కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంటాడు. సూర్యుడు కదులుతున్నాడా, జలం కదులుతుందా? అదే విధంగానే మానవుని యందు ఉన్నటువంటి మనస్తత్వంను కదలటం చేతనే సూర్యుడు మార్పు చెందినట్టుగా, సూర్యుడు ప్రయాణం జరుపుతున్నట్టుగా మనకు గోచరిస్తున్నాడు. ఆధ్యాత్మిక అంతరాత్మలందు ఈ సూర్యుడు ఈనాడు ఉత్తర దిశ యందు ప్రయాణం కావటంలో ఒక విశిష్టమైనటువంటి అర్థంతో కూడి ఉన్నది. దేవతలకు ఈ ఆరు నెలలు కూడాను పగలు అని దీని యొక్క అంతరార్థం. ఇది కేవలం ఉత్తర దిశ యందు ప్రయాణం కావటము, ఈశ్వరుని యొక్క మార్గాన్ని అనుసరించటము. ఇంతే కాకుండా లౌకిక దృష్టితో చూచినప్పుడు ఈ ప్రపంచమంతా ఇప్పుడు చక్కగా కలకలలాడుతూ సుందరమైన సౌందర్యాన్ని ధరిస్తూ ఉంటుండాలి. సామాన్యమైన ప్రజలందరూ కూడాను ఈ మాసము లోపల ఎట్టి పనులు లేక ఇంటి యందు చక్కని విశ్రాంతిని అందుకుంటుంటారు. అన్ని రకమైనటువంటి పంటలు కూడాను ఇంటికి చేరటం చేత తిండి తీర్చాలకు ఎట్టి ఇబ్బంది కూడా లేకుండా అనుభవిస్తుంటారు ప్రజలు. వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంటారు. పౌరుడు కూడాను ప్రశాంతమైనటువంటి రూపంతో ప్రజలకు ఆనందాన్ని అందిస్తుంటాడు. దీనికి పూర్వమంతైకుడును రాత్రి వేళ అధికంగా ఉండేటువంటిది, పగటి పూట కాలం తక్కువ, నేటి నుండి పగలు ఎక్కువ రాత్రి తక్కువ, దినము కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుంటాడు. దీనికోసమే కౌలు చెప్పారు, దినకరుడు శాంతుడైతే వచ్చే కూర్చలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములను రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలను నూర్చు కాపులు గొంతులెత్తి పదవులను పాడతొడగని పచ్చ పువ్వుల జనపు చేలకు ముత్యాల సరళు గుర్చే మెరుపు పంటకు కుంకుమ మెరుపు దాల్చే బంతి పువ్వుల ముఖము లల్లంత విప్పే మనకు హంపుల ధాన్య సంపదలను నిలిపే సరసురాయన సంక్రాంతి పండుగ వచ్చే అన్నారు. కనుక సంక్రాంతి పండుగ అనేక విధములైనటువంటి భౌతిక సంపత్తితో కూడి ప్రకృతి యొక్క సౌందర్యముతో కూడి మానవునికి ఆనందాన్ని అందిస్తూ వచ్చింది. కనుక సంక్రాంతి పండుగ అనేటువంటిది భారతీయులకు చాలా ప్రధానమైనటువంటి పర్వదినము. ఇది దైవం దిశకు ప్రయాణం నడిపేటువంటి యొక్క నెల. హిమాచల పర్వతం ఒకవైపు, హిమాచల పర్వతం యొక్క ప్రయాణమే. హిమమనగా ఏమిటి, అచలమనగా ఏమిటి? హిమాచల పర్వతం అనగా ఏదో ఉత్తరప్రదేశ్ ఎందు ఉన్నదని మనం భావించరాదు. హిమమనగా నిర్మలమైనటువంటిది, చల్లదనంతో కూడినటువంటిది, అచలమనగా చెలింపలేనటువంటిది. కనుక నిర్మలము, నిశ్చలము, ప్రశాంతితో కూడినటువంటి హృదయ స్థాయికి హిమాచలం అని పేరు. హృదయవాసే ఈశ్వరుడు, అందువలనే ఈశావాస్యం ఇదం సర్వం, అందరి ఎందుకు ఈశ్వరుడు వాసం చేస్తున్నాడు అని. ఈశ్వర సర్వభూతాలని సర్వుడు ఎందుకు ఈశ్వరుడే ఉంటున్నాడని. కనుక ఇట్టి ఈశ్వరత్వం అనేటువంటిది మన హృదయ స్థాయి ఎందే ఉంటుందని. దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం దూరం చేసుకుందాము, అప్పుడే మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు చేయవలసినటువంటిది పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, చంచలత్వము దూరం చేసుకుని నిశ్చలత్వాన్ని పోషించుకోవాలి, మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేసుకోవాలి, ఆరాధాన్ని త్యాగం చేసి నిస్వార్థమైనటువంటి యొక్క నిర్మలత్వాన్ని పోషించుకోవాలి. ఈ అల్పవిద్యల చేత మనం అహంకార పడకూడదు. భగవత్ యొక్క విశ్వాసమును, భగవత్ యొక్క ప్రేమను మనము హృదయమునందు దాచుకోవాలి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయానికి భయం అనేటువంటిది ఏమాత్రము ఉండదు. టికెట్ కొని మన జోబీలో పెట్టుకుని రైల్లో ప్రయాణం చేసినప్పుడు ఏ థర్డ్ క్లాస్ లో కూర్చున్నా మనకి భయం ఉండదు. టికెట్ కొనకుండా ఫస్ట్ క్లాస్ లో పోయి కూర్చున్నా గానీ భయంగానే ఉంటుంటది. కారణము ఏ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎప్పుడు చెక్ చేస్తాడో, ఎప్పుడు వెంట బయటకు నూకుతాడో అనేటువంటి భయం. కనుక భగవత్ ప్రేమ, భగవత్ విశ్వాసము అనేటువంటి ఒక టికెట్ కొని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు మనం ఎక్కడ ఉండినా మనకు భయం లేదు. ప్రేమ అనేటువంటి టికెట్ మన దగ్గర లేనప్పుడు ఏ చిన్న కష్టములకైనా, ఏ చిన్న దుఃఖములకైనా, ఏ చిన్న విచారములకైనా, ఏ చిన్న నష్టములకైనా మనం కుంగి కృషించి కూలిపోతుంటాం. కనుక ఈ భయమునకు మూల కారణం ఏమిటి? భగవత్ ప్రేమ లేకపోవటమే, భగవత్ విశ్వాసం లేకపోవటమే. భగవత్ ప్రేమ కలిగినటువంటి ఒక హృదయము మంచి వజ్రంగా తయారవుతుంది. ఈ వజ్రంతోనే పోయడానికి వీలవుతుంది, కానీ అన్య పదార్థంతో దీన్ని ముట్టడానికి సాధ్యం కాదు. కనుక దైవ ప్రేమను దైవ ప్రేమతోనే దీన్ని మనం మార్చుకోవాలి. ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి చూడటానికి ఏ టార్చ్ లైటు, ఏ రికండెంట్ను మనం తీసుకొని అక్కర్లేదు. చంద్రుని యొక్క ప్రకాశంతోనే చంద్రుడు చూడవచ్చు. అదే రీతిగా ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మను చూడాలంటే ప్రేమ ద్వారానే చూడాలి. ఇంకా అన్య మార్గంలో దీనికి ఏమాత్రం కూడా పనికిరాదు. కనుక ప్రేమనే ప్రధానమైనటువంటి ప్రాణం మానవులకు. దీనికి దూరమైపోతేమా ఈ ఎడబాటును మనం సహించుకోలేము. నిజమైనటువంటి భక్తులు భగవత్ ప్రేమకు ఎడబాటుకు ఏమాత్రం కూడా ఓర్చుకోలేడు. మోహనకృష్ణుని యొక్క మురళిని విన్నంత మాత్రమే గోపికలు భవనమును వదలి వనములకు ప్రవేశించేటువంటి వారు. భాగవతము చదివినటువంటి భక్తులకు దీని యొక్క విషయం చక్కగా అర్థమవుతుంది. ఈ అడవుల్లో చేరినటువంటి యొక్క గోపికలు కృష్ణుని యొక్క రూపమును చూడలేకపోవటం చేత ఆ వియోగ దుఃఖముతో మొక్క మొక్కను, పువ్వు పువ్వును, వృక్ష వృక్షాన్ని కూడా నువ్వు ప్రశ్నించుకుంటూ వెళ్లారట, మా కృష్ణుడు ఎక్కడ, మా కృష్ణుడు ఎక్కడ, మీరైనా చెప్పండి. కృష్ణుడు అంటే ఎవరో ఈ మొక్కలకు తెలియదు ఏమోటని ఆ కృష్ణుని యొక్క రూపాన్నంతా వర్ణించుకుంటూ వెళ్లారట.

తెలుపుకు పుష్పానికుడను, ఓ పుష్పమా, ఇలాంటి వాడు మీ పదవ చాటున ఏమైనా ఉన్నాడా? మీ మొక్కల చాటున ఏమైనా ఉన్నాడా? చెబులారా, మీలో ఏమైనా దాచుకున్నాడా? చెప్పమని ప్రార్థించేటువంటి వారు గోపికలు. ఒక క్షణమైనా కూడాను కృష్ణుడి ఎడబాటును సహించుకునేటువంటి వారు. కొంతవరకు నువ్వు సందేహిస్తూ వచ్చాడు ఉద్ధవుడు. ఈ సందేహములు ఎప్పుడు కలుగుతాయి? పరిపూర్ణ ప్రేమ లేనటువంటి వారికే ఈ సందేహములు కలుగుతుంటాయి. వారు అనేక విధమైనటువంటి ఆమోహలతో అనేక కథలుగా అలుతూ వస్తుంటారు. ఎవరేమనుకున్నప్పటికీ వీరు ఏమాత్రమో పొంగరు పొంగరు. ఎవరైనటువంటి భక్తుల యొక్క ప్రేమ తత్వము చెలించినటువంటిదిగా ఉంటుండాలి, భగవంతుని భరించేటువంటిదిగా ఉంటుండాలి, కష్టములను భరించేటువంటిదిగా ఉంటుండాలి, జన్మను దయపజేసేటువంటిదిగా ఉంటుండాలి. ఇదే నిజమైనటువంటి ప్రేమతత్వం. ఎవరే విధంగా నిందించినప్పటికీ, తూలనాడినప్పటికీ, పరిహసించినప్పటికీ వీరు ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేసేటువంటి వారు కాదు. ఒక సమయం లోపల ఉద్ధవుడు ప్రశ్నిస్తాడు గోపికలను, గోపికలారా, మీ అత్తడు మీ భర్తడు మిమ్మల్ని ఇన్ని విధముగా నిందించుతున్నప్పటికీ మీరు ఏమాత్రం కూడాను దీనికి కుంగిపోవటం కానీ పొంగిపోవటం కానీ జరగటం లేదు, దీనికి ఏమి కారణం అన్నారు. కానీ జవాబు చెప్పారు గోపికలు, కాకులు అరుస్తున్నామని కోకిల తన గానమును మానుకుంటుందే ఉద్ధవా, కనుక కాకులు అరుపులకు కోకిల తన గానమును మానుకోదు. లోకులో కాకులు, ఈ కాకులు అరుస్తున్నారని మా హృదయకోమలమైనటువంటి యొక్క కోకిల యొక్క స్వరూపాన్ని, మా కృష్ణుని యొక్క భావాన్ని మేము ఏమాత్రం కూడా మర్చిపోతామా? మా హృదయాల్లో కోకిలగా గానం చేస్తున్నాడు, ఈ కాకులకు కోకులకు కోవిలకు ఏమైనా సంబంధమా? దీనిని మేము లక్ష్యమే చేయం, కనుక మా కృష్ణుడే మాకు ప్రాణం, దీనిని మేము లెక్క చేయమన్నారు. అప్పుడు అనుకున్నాడు ఉద్ధవుడు, ఈ గోపికలు సామాన్యులైనటువంటి వారు కాదు, పూర్వపు ఋషులు అనుకున్నాడు. ఋషులకే ఇట్టి ధైర్యము, పవిత్రములే, ఇట్టి సార్థకత, పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వము అబ్బుతుంది. కనుక ప్రేమతత్వాన్ని గుర్తించుకోవడం అందరికీ సాధ్యం కాదు. నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు ఎట్టి సమయం నందు కూడా నువ్వు మార్పు చెంది వినోదమును భరించలేడు, సంయోగమునికే సర్వకాలం ఎందుకు నువ్వు ప్రయత్నిస్తుంటాడు. కనుక మనం నేర్చేటువంటి విద్యలు కానీ, తెలుసుకునేటువంటి విషయములు కానీ, జీవించేటువంటి జీవితములు కానీ శాశ్వతాలు కాదు. ఇవన్నీ కూడా అనిత్యములు, అశాశ్వతము. అట్లని మనం ఈ విద్యలను మానకూడదు. మనం ఈ జగత్తు యొక్క సంబంధం ఉండినంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసింది, మన జీవితాన్ని సాగించవలసిందే, దీనికి కష్టములను భరించవలసిందే. కానీ లక్ష్యమునందు మాత్రము ఈ సత్యస్వరూపమైనటువంటి నిత్య ప్రేమను మనం మాత్రం వరించాలి. ఎవరైనటువంటి భక్తులు ఏకాంతంగా జీవించడానికి ఒప్పుకోరు, దూరంగా అవడానికి అంగీకరించరు, రెండింటి యొక్క ఏకత్వాన్ని తాను ఆశిస్తుంటారు. నది పోయి సముద్రంలో చేరినట్టుగా, తైలము తైలంతో కూడినట్టుగా, జీవుడు చివరితో చేరినట్టుగా జీవుడు దేవుడిలో చేరిపోవాలి. ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని ఆశించటమే నిజమైనటువంటి భక్తి యొక్క ప్రపత్తి. ఇక్కడ భక్తికి పరమభక్తికి ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. నిజముగా లోక సంబంధమైనటువంటి ప్రేమకు, దివ్య సంబంధమైనటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. లోక సంబంధమైనటువంటి ప్రేమ పరుల చేత అందుకోవటానికి సంసిద్ధంగా ఉంటుంటారు. పరమ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి పరమ ప్రేమ పరులకు అందించడానికి సిద్ధంగా ఉంటుంటారు. స్వార్థరహితమైనటువంటిది. ఇలాంటి పవిత్ర ప్రేమకును, ఈ లౌకిక ప్రేమకు ఏమాత్రం కూడా పోలిక లేదు. తెలియనటువంటి వ్యక్తులు రెండింటి యొక్క సంబంధమును గుర్తించుకునలేక దానిని దీనిగా దీనిని దానిగా మార్చి కొన్ని విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటారు. ఇదే భాగవతమునందు గోపికలకు, ద్వారకా వాసులకు ఉండినటువంటి వ్యత్యాసం. ద్వారక వాసులు కృష్ణుడు మావాడు, మా బంధువు, మా యొక్క రిలేషన్, మా యొక్క సంబంధి అనేటువంటి వారు. కనుకనే వారికి అహంకారం పెరిగిపోయింది. ఈ అహంకారం ఏనాటికైనా అతపతనం చేస్తుంది. కనుకనే యానములకు పతనం ఏర్పడింది. గోపిక యొక్క భావం అట్టిది కాదు. కృష్ణ మేము మీ వారం, మేము మీ నారం, మేము మీ వారం అని అర్పితం గావించుకున్నారు. అర్పితం గావించుకోవడం చేత అనంత స్వరూపంగా రూపొందారు వాడు. ఒక్క చుక్క నీటి చుక్కను మన హస్తమునందు పెట్టుకుంటే అది మృతి అయిపోతుంది, కొన్ని క్షణములలో ఆవిగా మారిపోతుంది, ఆకారమే లేకుండా పోతుంది. కానీ అదే చుక్క నీటిని సముద్రంలో కలిపితేమా, ఇది సముద్ర స్వరూపాన్ని పొందిపోతుంది. దీనికి మృష్టివే లేదు, ఇది అమృత స్వరూపాన్ని ధరిస్తుంది, అనంత స్వరూపాన్ని ధరిస్తుంది, అమరణాన్ని పొందుతుంది. కనుకనే ఇదే మోక్షము అన్నారు. కనుక మన అల్పత్వమైన మానవత్వాన్ని ఏదో వ్యక్తి ప్రత్యేకంగా పెట్టుకుని మనం సాధించడం అనేటువంటిది ఇది కేవలం ఒక పిచ్చి మార్గం. దీనిని అనంతత్వంలో ఏకం చేయాలి, ఇది శాశ్వతంగా రూపొందుతుంది. ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించడమే సరి అయినటువంటి భక్తి మార్గం. ఇట్టి భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడాను మనం జ్ఞప్తి అందించుకొని దీనికి అనేక విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థము ఉన్నవనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి. ప్రతి భారతీయుల యొక్క పర్వదినములు కూడాను ఒక పవిత్రమైనటువంటి
ఆధ్యాత్మిక అర్థంతో కూడినటువంటివి. పర్వదినముల్లో ఇండ్లు పరిశుద్ధం చేసుకోవటము, పచ్చని తోరణాలు కట్టుకోవటము, కొత్త దుస్తులు ధరించటము, ఇవంతా కూడా ఏదో ఒక లౌకికమైనటువంటి రీతిగా మనం భావిస్తున్నాము. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ఇంటికి పచ్చని తోరణములు కడుతున్నాం అనగా నిరంతరము మా గృహం మంగళంగా ఉంటుండాలి, పచ్చగా ఉంటుండాలి, పాతది పోవాలి, రోతది పోవాలి, నూతనము రావాలి. ఈ పర్వదినముల లోపల తెల్లవారుజామున లేచి శిరస్నానములు చేసి నూతన వస్త్రములు ధరిస్తుంటాం. దేహ మాలిన్యముతో పాటు మనో మాలిన్యం కూడా పరిశుద్ధమైపోయి వస్త్రమనగా హృదయము, ఈ నూతన వస్త్రములు ధరించడం అంటే నూతన హృదయంగా మనము అభివృద్ధి కావాలి. కనుక భగవంతుడు లోపల వెలుపులా ఉంటున్నాడు కనుకని దీనిని అంతర్బహిస్తత్సత్వవ్యాప్య నారాయణ అన్నాడు. దేహము నూతన వస్త్రం ధరించడమే కాకుండా హృదయంలో కూడా నూతన భావములు అభివృద్ధి పరచుకోవాలి. మనం కొబ్బరికాయలు కొడుతుంటాం, ఈ కొబ్బరికాయ యొక్క అంతరార్థం ఏమిటి? ముందుగా కొబ్బరికాయకి పైన దట్టమైనటువంటి గట్టిగా ఉండేటువంటి పీచు ఉంటా ఉంటుంటారు. ఈ పైన ఉన్నటువంటి దానిని చక్కని గట్టి మేకుతో తీసి ఆ యొక్క దీనిని విడదీయాలి. తదుపరి దానిపైన గట్టి అయినటువంటి ఒక చర్మం కప్పుకొని ఉంటుంది చిప్ప, దానిని కొట్టినప్పుడే లోపల పరిశుద్ధమైనటువంటి యొక్క కొబ్బరి మనకు కనిపిస్తుంది. ఈ పరిశుద్ధమైనటువంటి కొబ్బరి చిప్పకు కరిచి కరుచుకొని ఉంటుండాలి. ఈ గట్టి చిప్పపైన చాలా మరింత బలమైనటువంటి యొక్క తుక్కుతో నారతో కూడినటువంటి యొక్క చర్మం ఉంటుండాలి. కనుక మనం కొబ్బరికాయ కొట్టే సమయంలో మొదలు పై యొక్క పీచులు తీసివేస్తాం, తదుపరి ఈ చిప్పను తీసివేస్తాం. ఎప్పుడు చేసేది? బ్రద్దను చేసిన తర్వాత చిప్పను తీస్తాం. అయితే ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి దీని యొక్క లక్ష్యం ఏమిటి? కొబ్బరిపైనే, చిప్పపైన పీచుపైన కాదు. అది భగవంతుడికి మనం కొట్టినట్టుగా కొట్టి ఆ కొబ్బరిని మనమే ఆరగిస్తున్నాం. అదే విధంగానే మన యొక్క జీవితం ఒక కొబ్బరికాయ వంటిది. మన యొక్క పీచు అనేటువంటి అభిమాన మమకారములతో కూడినటువంటి యొక్క లోకవాంతులతో చేరినటువంటిది ఈ పీచు, అనేక వాసనలు అనేటువంటి యొక్క దారములతో కూడినటువంటిది ఈ పీచు. కనుక మొట్టమొదట మనం అభిమాన మమకారం అనేటువంటి ఈ పీచునంతా తీసివేయాలి. తదుపరి అహంకారం అనేటువంటి ఈ కొబ్బరికాయని బ్రద్దలు చేయాలి. నిశ్చాంతమైనటువంటి ప్రేమతత్వం అనేటువంటి ఈ సత్విక గుణం అనేటువంటి తెలుపు మనకు చేరుతుంది. అదే భగవత్ యొక్క గుణం, అదే నిర్మలమైన ప్రేమ. ఆ ప్రేమ అహంకారం అనేటువంటి చిప్పుతో కలిసి ఉంటుండాలి. ఈ అహంకారం అనేటువంటి చిప్ప అభిమాన మమకారం అనేటువంటి పీచుతో చేరి ఉంటుండాలి. కనుక ఈ అభిమాన మమకారం అనేటువంటి పీచే తమో గుణము, ఈ అహంకారమే ఈ యొక్క చిప్ప, సాత్వికమే ఈ కొబ్బరి. ఈ సాత్వికమైనటువంటి యొక్క కొబ్బరిని మనం ఆరగించాలి. దీనిని భగవంతుని దగ్గర పోయి మన హృదయాన్ని బ్రద్దలు చేయాలి. బ్రద్దలు చేయడం ఏమిటంటే మర్మము లేకుండా, గోప్యము లేకుండా, సర్వము నీకు తెలిసినటువంటి వాడవే కదా అని హృదయాన్ని విచ్చలి విడిగా అతనికి అర్పితం చేయాలి. ఏ కించిత్ హృదయములో మరుగు పెట్టుకున్నా కానీ అది పవిత్రమైన అర్పణ కానే. ఇదే రామాయణం నందు మీకు అనేక పర్యాయంలో చెప్పాను. చిత్రకూట పర్వతంలో శ్రీరామ లక్ష్మణులు చెట్టుతో కూడి ఉండినప్పుడు అలసిపోయినట్టుగా సొలసిపోయి రామును నటన చేసి, లక్ష్మణ ఇక్కడ ఒక పర్ణశాలను నిర్మించను ఆయన అన్నాడు. అన్న ఎక్కడ నిర్మించాలో ఆజ్ఞాపించండి అన్నాడు. నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు. ఈ మాట విన్నంతనే చెవులు మూసుకుని అక్కటా నేను ఏ పాపం చేసి తిని, నేను ఏ దోషమో ఎరుగుని, ఎందుకు ఇంత కఠినమైనటువంటి వాక్కు వినగలిగి తిని అన్నాడు. లక్ష్మణ నేను కొట్టలేదు కొరకలేదు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? నా ఇష్టము అనేటువంటిది వేరొకటి ఉన్నదా? ఇష్టములకు అర్పితం చేయాల్సినటువంటి లక్ష్మణ్ణి నీ ఇష్టం వచ్చిన దగ్గర నీవు నిర్మించమనటంలో ఇది ఎంత నేను దోషముతో ఉన్నానో, ఎట్టి పాపం చేసినానో అన్నాడు లక్ష్మణుడు. ఇందుమనగా నా ఇష్టమైనటువంటిది ఒక్కటి ఉండకూడదు, సర్వము నీ ఇష్టమే. కొంతమంది అభిమానం కోసం, మమకారం కోసం, లోకదృష్టి కోసం, లోక పేర్ల కోసం, అంతా మీ ఇష్టమే స్వామి, మా ఇష్టం ఏమీ లేదంటారు. మాటలు మాత్రమే, ప్రాకృత సంబంధమైనటువంటి స్టంట్స్ ఇవన్నీ నేను దైవం ఒప్పేటువంటి వాడు కాదు. ఎన్ని బుక్కులు చదివినావో దానికంటే పెద్ద బుక్కులే చదివింటాడు తాను. నీకున్నది ఇంత విద్య అయిపోతే తనకి ఎంతో అన్ని విద్యలు తనలోనే ఉంటుంటాయి. చిక్కేటువంటి వాడు కాదు భగవంతుడు, హృదయ పవిత్రతకు మాత్రమే చిక్కుతాడు. కనుకనే లక్ష్మణుడు చెప్పాడు, మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతం హి లక్ష్మాం శరణాగతి అన్నాడు. అతనికి భార్య లేకపోలేదే, అతనికి తల్లిదండ్రులు లేకపోలేదే, అతనికి రాజ్యం లేకపోలేది, అతనికి బిడ్డలు లేకపోలేదే, సర్వము ఉండినప్పటికీ నీవే తప్ప ఇతరం వెరుగు, ఇంకా నాకు అన్యమే లేదు అనేటువంటి దీంట్లో రాముడికి అర్పితం చేశాడు. కాబట్టి అంత ఆనందంతో చేరిపోయాడు రాముడు. రాముడు పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తి, అతని పరమాత్మ స్వరూపుడు అనేటువంటి గాఢ విశ్వాసం కలిగినటువంటి వానికి ఏ విధమైనటువంటి యొక్క సందేహములు ఉండవు. అందుకోసమే త్యాగరాజు కూడా ఒక సమయంలో సందేహం కలిగింది, నాకు ఈ కష్టములు, నాకు ఈ నష్టములు, నాకు ఈ దుఃఖములు సంప్రాప్తి కావడానికి కేవలం నాలోని దోషమా, లేక రాముడిలో శక్తిరహితమైనటువంటి యొక్క తత్వమా,
అనేటువంటి సందేహం కలిగింది. వారిలో భక్తి లేదా లేక రాముడిలో శక్తి లేదా అని కూడా సందేహం కలిగింది. మరి వీరి కుటుంబాన్నంతా చక్కగా యోచించుకున్నాడు. చీ చీ చీ, లక్ష్మణ తక్కువ వాడా, భరతుడు తక్కువ వాడా, వీరందరూ కూడా నువ్వు ఎందుకోసం, ఆ హనుమంతుడు తక్కువ వాడా, ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా నువ్వు రాముణ్ణి కొలుస్తూ పోయారే, అతనితో దివ్యత్వం లేకపోవటం వలన అనుకున్నాడు. ఇది లౌకికమైనటువంటి భావాలు మొదలుపెట్టాడు.

గ్రామాని యొక్క శక్తి చాలా గొప్పది. లేకపోతే లక్ష్మి సామాన్యమైన కుట్రాలా? నిన్ను ఎందుకు కొలుస్తూ ఉంటుండాలి? నీ పాదములు ఎందుకు నిరంతరము వదలకుండా ఉంటుండాలి? ఇది సాధ్యం కానటువంటి మహాశాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి హనుమంతుడు నీ యొక్క సేవలో నిర్ముగ్నుడైపోవటము నీలో శక్తి లేకపోవటమా? బుద్ధి కలిగినటువంటి యొక్క ఈ లక్షణుడు నిన్ను నిరంతరము సేవించటంలో ఉన్నటువంటి అంతరాత్మ లేదా? శూర్పణఖను ముక్కు చెవులు కొయ్యమని చెప్పినప్పుడు రాముడు లక్షణ ఈ శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యని కత్తి అందించలేదు. పైకి చూస్తూ లక్షణ రాముడు ఇట్లా అన్నాడు, శృతి అని దీనికి అర్థం. అలాగా నాలుగు వేదములు దీనికి శృతి అని పేరు. ఈ శృతి అనగా ఏమిటి? వినటము అని అర్థము. కాబట్టి చెవులు కొయ్యి అని దీని అర్థం. లక్ష్మణుడు ఇంత సూక్ష్మబుద్ధితో దానిని గుర్తించుకుంటూ వచ్చాడు. మరి పైకి చూచాడు రాముడు, పైకి చూడటంలో ఇది నాసికము అని, నాసికముగా ముక్కు అని ఈ సూక్ష్మబుద్ధితో దీని అర్థం గుర్తించుకుని ముక్కును కూడా కోసేశాడు. పదములతో కాక అభినయముతోనే ఈ యొక్క అర్థాన్ని గుర్తించేటువంటి వాడు సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడు. కనుక వీరందరూ కూడా నీవు దేవుడు దేవుడు అనటం లోపల తెలివి తక్కువ వారు కాదు, చదువు తక్కువ వారు కాదు. వీరందరూ ఎంతో విద్యావంతులు, ఎంతో శక్తివంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగినటువంటి వారు. ఇలాంటి విద్యావంతుడు శక్తివంతుడు ప్రజ్ఞావంతుడైనటువంటి యొక్క మేధావంతుల యొక్క తత్వంను గుర్తించుకోలేక వచ్చిపోయేటువంటి వారంటే తెలివి తక్కువ వారా సాయిబాబు దగ్గరికి? వీళ్ళంతా తెలివి తక్కువ వారు, చెప్పేటువంటి వాడు తెలివి ఎక్కువ వాడా? వాడికే తెలివి తక్కువ. ఆనాడు త్యాగరాజు కూడా అట్లే అనుకున్నాడు, మరి ఈ లక్ష్మణుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, భరతుడు తెలివి తక్కువ వాడనుకున్నాను, లక్ష్మీదేవి అసలే తెలివి తక్కువ లేడి కదా, ఆమె యొక్క బాహ్యస్థితి ఎందుకు కానీ ఈ యొక్క స్త్రీ యొక్క తత్వం కూడా కొంతవరకు తక్కువ స్థాయిలో ఉంటుంటారనుకున్నాను. కానీ వీరందరూ సామాన్యులు కాదు, తెలివి తక్కువ వాడిని నేనేననుకున్నాడు. అప్పుడు ఈ త్యాగరాజు చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి వారందరూ కూడాను భగవంతుని యొక్క సన్నిధి పెన్నిదని భావించుకుని అందులోని నిమగ్నులై ఉంటుండగా మన తెలివితేటలతో ఏదో అనవసరమైనటువంటి ఊహలతో మన జీవితాన్ని వ్యర్థం చేసుకుని దీనికి దూరం కావడానికి ప్రయత్నిస్తుంటాం. చిక్కిన పవిత్రమైనటువంటి యొక్క కాలమును దక్కించుకున్నట్టుగా కొంచెం ప్రయత్నించాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమును మనం సార్థకం చేసుకోవాలి. ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినం. సూర్యుడు కూడాను దక్షిణం నుంచి ఉత్తరమున ప్రయాణం చేస్తున్నాడు. దీనిని దేవయానము అన్నారు, పరమాత్మ వైపున ప్రయాణము అని. ఆ సూర్యునితో పాటు మన యొక్క బుద్ధిని కూడాను దేవయానంగా మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు నిజంగా మనం జన్మకు సార్థకం కావుతుంది. ఈనాటి నుండి మన భావములను పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కృత్యములు ఎందు ఏమాత్రం కూడా నువ్వు లోటు చేయక కర్తవ్యాలు చక్కగా నిర్వర్తించుకుంటూ ఇది ఇహములకు అది పరములకు గమ్యము అనేటువంటి యొక్క లక్ష్యాన్ని హృదయములందు అభివృద్ధి పరచుకుని రెండు విద్యలు ఎందుకు కూడా నువ్వు రెండు పాత్రలుగా మనం వహించి దివ్యమైనటువంటి గమ్యాన్ని ధన్య జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.

ఇంతవరకు మీరు 1986 జనవరి 14 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులనుద్దేశించి అనుగ్రహించిన దివ్య ప్రసంగాన్ని విన్నారు. ఈ పర్వదినాల అంతరార్థము దేహ మాలిన్యాన్ని మరియు మనోమాలిన్యాన్ని తొలగించుకుని భగవత్ తత్వమునకు దగ్గర కావచ్చునని వివరించారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: సత్యమనే పునాదియే లేక ధర్మమనే భవనము నిర్మించటానికి వీలు కాదు. ధర్మము నుండి ఏర్పడినదే శాంతి. శాంతి కావాలని మీరు పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, కాని వీటి వల్ల లభించేది కాదు శాంతి. మీరెన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పటికీ, ఏ సాధనలు సల్పినప్పటికీ మీలో కోరికలున్నంత వరకు మీకు శాంతి లభించదు. కోరికలను నిర్మూలించుకోవాలి. కోరికలు సంకల్పముల నుండి ఆవిర్భవిస్తాయి. సంకల్పమునకు మూలాధారము మనస్సు. కనుక శాంతి లభించాలంటే మనస్సును మర్చిపోవాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలి. మనస్సును అరికట్టినప్పుడు అది మౌనంగా ఉంటుంది. అట్టి సంకల్పరహితమైన తత్వమే శాంతి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తమ బాల్యం నుంచే పిన్న పెద్ద అందరికీ ధార్మిక జీవన ఆవశ్యకతను గురించి బోధించాలని తపన పడుతూ ఉండేవారు. బాలునిగా సత్యం యొక్క జీవన విధానం అత్యున్నతమైన ఆదర్శాలను ప్రతిఫలించేదిగా ఉండేది. అందువల్ల పెద్దలు పిన్నలు అందరూ కూడా ఆ చిన్ని సత్యాన్ని గురువు అని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. స్వామి తన బాల్యంలో ప్రారంభించిన పండరీ భజన బృందంలోని పిల్లలు స్వామి యొక్క పూర్వావతారమైన షిరిడీ సాయినాథుని యొక్క మహిమలను గానం చేస్తూ ఉండేవారు. ఎవరైనా షిరిడీ క్షేత్రాన్ని గురించి స్వామిని అడిగినప్పుడు సత్యం వారికి ఎంతో ఆసక్తికరమైన కథలు చెప్పేవారు. స్వామి పదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు షిరిడీ సాయి అవతార విశేషాలను గురించి తన చుట్టూ చేరే పిన్నలకు పెద్దలకు విస్తపరుస్తూ తాను షిరిడీ సాయినాథుని అవతారము అని తెలిపడానికి రంగం సిద్ధం చేసుకున్నారా అనిపించేది. 13 సంవత్సరాల ప్రాయంలో స్వామి తన దివ్యత్వాన్ని ప్రకటించడం 3 దశలలో చేశారు. మొట్టమొదట 1940వ సంవత్సరంలో మార్చి 8వ తేదీ సాయంత్రం స్వామి జీవితంలో ఒక విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్న దినం. ఆ రోజున చాలా విషపూరితమైన ఒక నల్లతేలు సత్యాన్ని కుట్టింది. ఇక్కడ నుంచి ప్రారంభమైంది అసలు కథ. కాని స్వామి చాలా సంవత్సరాల తర్వాత స్వయంగా అసలు తేలు కుట్టనేలేదని, ఆ సంఘటన తాను కల్పించిన సంఘటనే అని చెప్పారు. ఈ విషయాన్ని స్వామి మాటల్లోనే చెప్పాలంటే, నేను విషానికి విషయాలకు అతీతుడనని నిరూపించాలనుకున్నాను అన్నారు. కాని 1940వ సంవత్సరం వేసవిలో 14 ఏళ్ల బాలుడైన సత్యం ఎంతో విచిత్రమైన అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. సత్యం యొక్క ప్రవర్తనలో కలిగిన అసాధారణ మార్పును చుట్టూ ఉన్న ప్రజలు అపార్థం చేసుకున్నారు. గ్రామ పెద్దలలో కొందరు సత్యం యొక్క విచిత్ర ప్రవర్తనకు, స్వామి ధోరణికి అతనిని ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమో, అదే కారణమయ్యుంటుంది అని కూడా అనుకున్నారు. లేత వయసులో ఉన్న తన కుమారుడి యొక్క విచిత్ర పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తొందరగా కోలుకోవాలనే ఆకాంక్షతో బంధువుల సలహాతో సత్యాన్ని భూతవైద్యుల దగ్గర చికిత్స చేయించాలనుకున్నారు. అంతేకాని ఆప్తబంధువులు కాని చుట్టూ ఉన్న జనం కాని సత్యం నిజానికి మానవాళిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను పారద్రోలడానికి ఈ భూమిపై అవతరించాడని పాపం గ్రహించలేకపోయారు. దెయ్యాలను భూతాలను పారద్రోలే భూతవైద్యులుగా చలామణి అవుతున్న పరమ కర్కోశకులైన వారి చేతుల్లో 14 ఏండ్ల బాలుడు సత్యం అనుభవించిన నరకయాతను తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయితే సత్యం మాత్రం ఎంతో మనస్థైర్యంతో, ఓరిమితో, జంకు గొంకు లేకుండా ధైర్యంగా అనుభవించాడు. తప్పుద్రోవలో నడుస్తున్న మానవజాతియందు అపార కరుణతో, సానుభూతితో భగవంతుడు చూపే ఓరిమికి ఇది ఒక తార్కాణం. ఆనాడు స్వామి ఎదుర్కొన్న అటువంటి కఠిన పరీక్షలను గురించి 2 నెలల తర్వాత అప్పటికీ తన దివ్యత్వం నందు నమ్మకం కుదరని చుట్టుపక్కల జనంతో స్వామి ఈ విధంగా చెప్పారు. ఒక చిన్న పిల్లవాడు అంతటి దేండ్ల బాలుడు సత్యం అనుభవించిన నరకయాతను తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయితే సత్యం మాత్రం ఎంతో మనస్థైర్యంతో, ఓరిమితో, జంకు

భూతవైద్యమునకు గురై అసాధారణమైన ఓర్పు మనస్థైర్యముతో ఆ హింసను భరించి క్షేమముగా బయటపడిన ఆ అద్భుత దృశ్యమును కళ్లారా చూసి కూడా నేను సాయిబాబాను అని నమ్మలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులలో ఒకనొక శుభదినాన అకస్మాత్తుగా నా దివ్యత్వాన్ని ప్రకటించి ఉండినట్లయితే మీరు ఏ విధంగా ప్రతిస్పందించి ఉండేవారో, నేను సుఖదుఃఖములకు మానవ సహజమైన బాధకు అతీతమైన దివ్యత్వముననే యథార్థమును మీకు తెలియచెప్పడానికే అలా ప్రవర్తించాను అని స్వామి స్వయంగా చెప్పారు. స్వామి అన్నగారైన శేషమరాజుగారికి స్వామి May 27, 1947 రాసిన సుప్రసిద్ధమైన లేఖలో సర్వే సర్వత్రా మహాత్ములు అవతార పురుషులు ఇట్టి బాధలను ఎదుర్కొనక తప్పదు అని రాశారు. ఇతరుల పాపాలను ప్రక్షాళనం చేయడానికి సమస్త బాధలను మౌనంగా శాంతంగా ఆనందంగా అనుభవించడం అనేది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ ప్రవక్తకైనా ఒక ముఖ్య లక్షణం. మార్చి నెల తర్వాత May 23 మానవజాతి అంతా ఎదురుచూస్తున్న ఒక చరిత్రాత్మకమైన ప్రకటన చేశాడు సత్యం. ఆ రోజున నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుడను, భారద్వాజ సగోత్రుడను అని ప్రకటించాడు. ఆ తరువాత అదే సంవత్సరం అక్టోబర్ 20 సత్యసాయి తన అవతార ఆవిర్భావమునకు ఎంచుకున్న రత్నాకర కుటుంబముతో తనకు గల ప్రాపంచిక బంధాలనన్నింటినీ తెంచుకుని బడిని ఇంటినీ కూడా వదిలిపెట్టి నేను నీ సత్యాన్ని కాను, సాయిని నేను వెడుతున్నాను, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, మాయ వీడినది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా అవతార కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంది అని అవతార ప్రకటన చేశారు. అయితే కొంతమంది భక్తులకు స్వామి తన పూర్వావతారముగా షిరిడీ అవతారాన్నే ఎందుకు పేర్కొన్నారు అనే ప్రశ్న రావచ్చు. ఆ భక్తుల మనస్సులలోనే ప్రశ్నకు స్వామి స్వయంగా జవాబు చెబుతూ, ఈ అవతారానికి కొద్ది సంవత్సరాల ముందు ఈ భూమిపై సంచరించిన అవతారమూర్తి యొక్క పేరును చెప్పడంలో నా ఉద్దేశం షిరిడీ సాయియే మరల సత్యసాయిగా అవతరించారని తెలియచేయడానికే. ఇంతేకాదు, సాయి అవతారత్రయంలో రాబోయే అవతారం ప్రేమసాయి అని ఉద్ఘాటించారు స్వామి. 1962 స్వామి 37వ జన్మదినోత్సవం నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళికా శాఖ మంత్రి డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు పుట్టపర్తిలో స్వామి అనుగ్రహించిన ప్రాథమిక పాఠశాల భవనానికి ప్రారంభోత్సవం చేస్తూ, నేను ఇటీవలనే షిరిడీ వెళ్లాను, షిరిడీ యాత్ర చేసిన కొద్ది రోజులకే పుట్టపర్తి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే షిరిడీ సాయే సత్యసాయిగా అవతరించారు కదా అని చెప్పారు. తరువాత స్వామి తమ ఉపన్యాసంలో షిరిడీ సాయి సత్యసాయి ఈ రెండే కాదు, అన్ని నామములు నాకు చెందినవే, ఆనాటి అవతారమూర్తిని షిరిడీ సాయి అని, ప్రస్తుత అవతారాన్ని సత్యసాయి అని వ్యవహరించడం కేవలం ఆయా అవతారమూర్తులను గుర్తించే ఒక పద్ధతి మాత్రమే, నాడు నేడు కూడా సమస్త రూపములు నామములు సాయికి చెందినవే అని ప్రేమతో వివరించారు. స్వామి అక్టోబర్ 20 అవతార ప్రకటన చేసిన తర్వాత భక్తులకి మరొక విషయం చెప్పారు. భగవంతుడు ఎక్కడుంటాడని నిజమైన సాధకులు ఎవరైనా ప్రశ్నించినప్పుడు వెంటనే తడువుకోకుండా మీ అంతరంగపు లోతుల నుంచి పుట్టపర్తిలో ఉన్నాడనే సమాధానం చెప్పండి, మీతో పాటు అక్కడికి వచ్చి ఆనందాన్ని అనుభవించమని చెప్పండి అని అపారమైన కరుణతో స్వామి తన దివ్యతత్వము మరియు అవతార కార్యక్రమాలను గురించి విసుగు విరామం లేకుండా ఎన్నోసార్లు స్పష్టంగా ప్రకటించారు. నా అంతట నేనుగా ఈ ప్రపంచంలోనికి రాలేదు, అన్ని దేశములు మతములలోని సాధు పురుషులు, పావన పురుషులు, ఋషులు, మహర్షులు, సత్పురుషులు, మహనీయుల ప్రార్థనలను మన్నించి నేను అవతరించాను అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. దైవం మానుష రూపంలో అవతరించుటలో గల పరమార్థాన్ని వివరిస్తూ స్వామి, నేను శంఖచక్ర

చంద్రగదాధరుడై కమలహస్తుడై చతుర్భుజములతో నారాయణునిగా మీ మధ్యన అవతరించినట్లయితే బహుశా మీరు నన్ను ఏదైనా మ్యూజియంలో పెట్టి నా దర్శనం కోసం వచ్చేవారి నుంచి కొంత పైకం వసూలు చేసేవారు. అలా కాకుండా కేవలం మానవ మాత్రునిగా మీ మధ్యకు వచ్చినట్లయితే నా బోధలకు విలువనివ్వకుండా వాటిని మీ స్వలాభం కోసం వినియోగించుకునేవారు. అందువల్లన మానవ రూపంలో మానవాతీతమైన జ్ఞానంతో శక్తులతో మీ మధ్య అవతరించవలసి వచ్చింది అని వెల్లడించారు స్వామి.

1955 సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు స్వామి, సాయికి ఎటువంటి జపతప ధ్యాన యోగాలు అవసరం లేదు, పూజా పునస్కారాలు ప్రార్థనలు చెయ్యక్కర్లేదు. ఎందువల్లనంటే సాయియే స్వయంగా మహోన్నత అవతారమూర్తి. మీరంతా ప్రార్థనలు పూజలు ఏ విధంగా చెయ్యాలో, ఏ భావంతో చెయ్యాలో బోధించడమే ఆయన అవతార కార్యక్రమం. ఇది బోధనావతారం. ఈ అవతారంలో దుష్టులు దుర్మార్గులను నిర్మూలించటమనేది జరగదు. సన్మార్గమును వీడి చరించేవారిని సరిదిద్ది సంస్కరించి వారికి ఉత్తమ విలువలు బోధించి మరలా వారిని సన్మార్గంలోనికి మళ్లించటమే ఈ అవతారం యొక్క లక్ష్యం. చెదలు పట్టిన వృక్షాన్ని నరికివేయడం కాక చెదపురుగులను తొలగించి అట్టి వృక్షాన్ని జాగ్రత్తగా సంరక్షించడమే నా పని అని ఉద్ఘాటించారు స్వామి. అలాగే 1958 సంవత్సరంలో ఫిబ్రవరి 28న చిత్రావతి నదీ గర్భంలో సమావేశమై స్వామి భక్తులతో మాట్లాడుతూ, నా నిజతత్వము మహిమలు వర్ణనాతీతం, శాస్త్రాధ్యయనం చేసి భగవంతుని అవతార లక్షణాల గురించి పరిజ్ఞానం సంపాదించగలిగితే నా నిజతత్వమును మీరు కొంతవరకు గ్రహించగలరు అని వెల్లడించారు స్వామి. 1961 సంవత్సరం అక్టోబర్ 21న ప్రశాంతి నిలయంలో దివ్యోపన్యాసంలో స్వామి, రామకృష్ణాద్యవతారములు సాయిబాబా మీకు వేరువేరుగా కనిపించవచ్చు, దీనికి కారణం ఆయా అవతారములు తమ దివ్య సంకల్పముడి చేత ధరించి వచ్చిన ఉపాధులు వేరువేరుగా ఉండడమే. అయితే ఈ అన్ని అవతారములలోని దివ్యత్వము ఒక్కటే. ఇప్పుడు నేను వెల్లడిస్తున్న సత్యమును దృఢంగా విశ్వసించండి. ఎటువంటి అవిశ్వాసమునకు పొరపాటున కూడా చోటివ్వకండి. ఈ ప్రశాంతి నిలయమును సందర్శించటానికి వచ్చే భక్తజన సందోహానికి ఆశ్రయం కల్పించటానికి ఎంతటి విశాల భవనమైనా సరిపోని రోజు తొందరలోనే వస్తుంది. భవిష్యత్తులో స్వామిని దర్శించటానికి వచ్చే భక్తులకు ఆకాశమే పైకప్పుగా ఉండే సభాప్రాంగణం అవసరమవుతుంది అని ఆనాడే చెప్పారు స్వామి. ఈ పుట్టపర్తి గ్రామమే మధురా నగరంగా మారడం మీరు చూస్తారు. ఈ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఈ పరిణామమునకు ఎవ్వరూ అడ్డుకట్ట వెయ్యలేరు. నేను మిమ్మల్ని వదలను, మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోలేరు. ప్రేమయే నా ప్రాణశక్తి, నేను దయానిధిని. నన్ను, నా నిజతత్వమును సరిగా అర్థం చేసుకోండి. మీ జీవితాలు ఈ భూమిపై నా అవతార కార్యక్రమంతో ముడిపడి ఉన్నాయి. ఈ మహదవకాశమునకు అనుగుణంగా మీ జీవితాలను సరిదిద్దుకోండి, తీర్చిదిద్దుకోండి అని స్వామి ఉద్ఘాటించారు. ఇంకొక సందర్భంలో నవంబర్ 24 1961 సంవత్సరం స్వామి, మానవ జీవన స్రవంతి దారి తప్పి వ్యర్థంగా ఇసుక నేలలోకి ప్రవహిస్తున్నప్పుడు అవతార పురుషుడు దిగివచ్చి తన దివ్యబోధల ద్వారా వారిని హెచ్చరించి దిశానిర్దేశం చేస్తాడు. ఇదే ఈ అవతార కార్యక్రమం అని ఎంతో వివరంగా తెలిపారు. నా దివ్యత్వమును ముందుగా మీకు నిరూపించి ఆ తర్వాత మాత్రమే మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తాను. అందువలననే అప్పుడప్పుడు నా నిజతత్వమును మీకు ఎరుకపరిచి అందుకు తగినట్లుగా నా దివ్యశక్తికి చిహ్నాలైన మీ పరిభాషలో లీలలు మహిమలను చూపిస్తూ ఉంటాను. నా దివ్యశక్తులను ప్రదర్శించాలనే కోరిక నాకు ఎంతమాత్రమూ లేదు. మిమ్మల్ని నా వైపు ఆకర్షించి మీ హృదయాలను నాయందు లగ్నమయ్యేటట్టుగా చెయ్యటమే ఆ లీలల యొక్క పరమార్థం అని స్వామి ప్రేమతో వెల్లడించారు. భగవాన్ ప్రశాంతి నిలయంలోని ఆశ్రమవాసులను ఉద్దేశించి భగవంతుని అవతారమును ప్రత్యక్షంగా దర్శించి భగవతత్వాన్ని అనుభవించి మీ జీవితాలను ధన్యం చేసుకునే మహత్తరమైన అవకాశం మీ అందరికీ లభించింది. ఈ అదృష్టం మీకు జన్మజన్మల పుణ్యఫలం వలన సంప్రాప్తించింది. ఇటువంటి సుకృతము కొరకు మహర్షులు దేవతలు ఎంతగానో ప్రార్థించారు. ఇంతటి అదృష్టం మీకు సంప్రాప్తించినందుకు భగవతత్వములోని మాధుర్యాన్ని చవిచూసి సాయుజ్యమనే మహదానందాన్ని పొందటానికి తీవ్రంగా కృషి చేయండి. అదే మీ జన్మలకు సార్థకత అని ఉద్బోధించారు స్వామి.
నా నుండి వెలువడే దివ్య కాంతి కిరణాలు మూడు విధాలుగా ఉంటాయి. ప్రశాంతి నిలయమంతా ఆవరించి ఉండే స్థూల కిరణాలు, రెండవది సమస్త భూమండలమునందు వ్యాపించి ఉండే సూక్ష్మ కిరణాలు, మూడవది విశ్వవ్యాప్తమైన కారణ కిరణాలు. ఈ స్థూల కిరణాలు మానవుని సాధకునిగా మారుస్తాయి. సూక్ష్మ కిరణాలు అతనిని మహాత్మునిగా తీర్చిదిద్దుతాయి. ఇక కారణ కిరణాలు మానవుడు పరమహంసగా పరిణామం చెందేలా చేస్తాయి అని స్వామి వెల్లడించారు. 1968 మే 17వ తేదీన స్వామి సత్యసాయి సేవా సంస్థల ప్రథమ ప్రపంచ సమ్మేళనంలో, నా గురించి ఎటువంటి ప్రచారము అవసరం లేదు, నా పేరు ప్రఖ్యాతలు ప్రచారం చేయబడాలని నేను కోరుకోవడం లేదు, నేను ఏదో ఒక కొత్త ఆరాధనా విధానాన్ని నెలకొల్పడానికి అవతరించలేదు, సృష్టి ఆది నుంచి మానవుడు ఏ ఏ రూపనామాలతో భగవంతుని ఆరాధిస్తూ వచ్చాడో ఆ రూపనామములన్నీ ఈ సాయి స్వరూపంలో నిక్షిప్తమై ఉన్నాయని గ్రహించండి. ఆ కారణం చేతనే రామ, కృష్ణ, ఈశ్వరు, సాయి మొదలగు అనంత రూపనామముల మధ్యన ఎట్టి భేదభావము కలిగి ఉండవలసిన అవసరం లేదని నేను మీకు బోధిస్తున్నాను. సర్వరూపములు సర్వనామములు నాకు చెందినవే. నాయందున్న సమత్వము, శాంతి, ప్రేమ, సహనము, ఆనందము మొదలగు దివ్య లక్షణాలను మీరు అలవరుచుకొనకపోయినట్లయితే నా రూపనామములను ఆరాధించి ఏమిటి ప్రయోజనం అని అడిగారు. అనేక మంది భక్తులు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈనాడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ చేరిన భక్తులలో 190 మందికి నా నిజతత్వమేమిటో తెలియదు, నా నిజతత్వము గ్రహించుట మీకు అసాధ్యమైన పని కనుక నా గురించి నేనే తెలుపవలసిన అవసరం ఏర్పడింది. నా నిజతత్వమును మీరు గ్రహించలేకపోయినప్పటికీ పవిత్రమైన ఈ నామరూపోపాధిని ధరించిన దివ్యతత్వము అందించే ఆనందాన్ని మీరు అందుకొనగలరు. మీరు పొందిన ఈ అదృష్టం సాధు సత్పురుషులు, సన్యాసులు, ఋషులు, మహర్షులు, చివరకు దేవతలకు కూడా లభ్యం కానిది అంటూ తన అవతార విశేషాన్ని గురించి స్వయంగా స్వామి భక్తులకు ప్రేమతో అనుగ్రహించారు. మీరు చూస్తున్న ఈ మానవ రూపంలో ప్రతి ఒక్క దివ్యరూపము, ప్రతి ఒక్క దివ్యతత్వము అంటే మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త రూపనామములు ఇమిడి ఉన్నాయి. ఈ నా స్వరూపము సర్వదేవతా స్వరూపము. దీనిని గురించి మీకు ఎటువంటి సంశయము ఉండవలసిన అవసరం లేదు. నా దివ్యత్వము పట్ల మీరు హృదయపీఠమునందు విశ్వాసమును ప్రతిష్ఠించుకున్నప్పుడే నా దివ్యత్వము మీకు గోచరిస్తుంది. అలా కాక మీరు గడియారంలో పెండులంలాగా విశ్వాసము అవిశ్వాసము మధ్య ఊగిసలాడుతుంటే ఎన్నటికీ నా నిజతత్వాన్ని గ్రహించలేరు, ఆనందాన్ని అనుభవించలేరు. సర్వదేవతా స్వరూపమైన ఈ సాయి సన్నిధిలో మీరు ఈ జన్మలోనే దివ్యానందమును అనుభవించగలగడం ఎంతటి అదృష్టమో మీకు తెలియదు. ఈ సత్యసాయి అవతారాన్ని గురించి మీరు ఒక్క క్షణం ఆలోచించండి. పెచ్చు పెరిగిన భౌతికవాదం, కయ్యానికి కాలు దువ్వే అవిశ్వాసం మరియు నాస్తికత ప్రబలిపోయిన కలహయుగమైన కలియుగంలో ప్రపంచమంతటి నుంచి అసంఖ్యాకంగా లక్షలాది భక్తులు ఆరాధనాభావంతో స్వామి సన్నిధికి చేరే దివ్యశక్తి ఏంటి? దీనికి మూల కారణం భగవంతుడు మానవ రూపంలో అవతరించి ప్రత్యక్షంగా మీ ముందు నిలబడమే అని మీరు తప్పక గ్రహించగలరు అని స్వామి భక్తులకు బోధించి కనువిప్పును కలిగించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 16వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

వారణాసిలో మైసూరు ప్రభుత్వ ధర్మశాలలో ఒక వారం రోజులు గడిపాం. మొదటిసారి గుడికి వెళ్లినప్పుడే మాకు కాశీ విశ్వనాథుని జ్యోతిర్లింగం స్థానంలో బాబా దివ్యదర్శనాన్ని అనుగ్రహించారు. అదే కిరీటంలాంటి పుట్టతల, కాషాయరంగు అంగీ ఆశీర్వదిస్తున్న చేతితో బాబా దర్శనమిచ్చారు. మాకు అక్కడ లింగం కనిపించలేదు. లింగానికి అభిషేకం చెయ్యటానికి తెచ్చిన గంగాజలంతో స్వామి పాదపద్మాలకు అభిషేకం చేసుకున్నాము. స్వామి మమ్మల్ని వారించలేదు. మేము గయలో 2 రోజులు గడిపాము. పవిత్రమైన క్షేత్రాల్లోకెల్లా పవిత్రమైనదిగా ఆ పవిత్ర క్షేత్రం మాలో ముద్ర వేసుకుని ఉంది. ఎక్కడ ఎప్పుడు పితృదేవతలకు తర్పణం వదిలినా గయ క్షేత్రనామాన్ని కేవలం ఉచ్చరించడం చేతని ఆ ప్రదేశానికి కూడా అంతటి పవిత్రత చేకూరుతుందని హిందువుల నమ్మకం. తర్పణం వదిలే సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నా కాని గయ పేరును ఉచ్చరిస్తే గయలోనే తర్పణం వదిలిన ఫలితం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ప్రతి సంవత్సరం నాన్నగారి తిథినాడు పితృదేవతలకు తర్పణం వదులుతూ ఈ తర్పణం గయలో వదిలిన విధంగా మిమ్ము చేరుకోవాలని ప్రార్థిస్తూ వచ్చిన నాకు స్వయంగా గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసే భాగ్యం కలిగింది. నాకు చాలా సంతృప్తి కలిగింది. అక్కడ ఉంచబడ్డ పిండాలు మంత్రాల్లో కేవలం పితృదేవతలకే కాకుండా నా తాత ముత్తాతలు, నా సన్నిహితులు, నాకు ప్రియమైన జంతువులు తెలుసో తెలియకో నిర్లక్ష్యం వల్లనూ పొరపాటుగానూ నాచే చంపబడ్డ చీమలు, దోమలు, నల్లులు వంటి క్రిమికీటకాలతో సహా ఎన్నో ఆత్మలు ఆ పిండాలను స్వీకరించటానికి ఆహ్వానించబడ్డాయి. బోధివృక్షం కింద చారిత్రాత్మకమైన తపస్సు చేసి జ్ఞానాన్ని పొందిన సిద్ధార్థుని బుద్ధినిగా మలిచిన పవిత్ర క్షేత్రం గయ. ఆ బోధివృక్షం ఇంకా గయలో ఉంది. మానవజాతి దుఃఖానికి కారణం కనుక్కునేదాకా అక్కడ నుండి లేవకూడదు అని ప్రతిజ్ఞ చేసుకుని సిద్ధార్థుడు ఆ వృక్షం కింద కూర్చుని తపస్సు చేశాడు. కోరికలే మానవుని దుఃఖానికి మూలకారణం అన్న జ్ఞానోదయంతో సిద్ధార్థుని బుద్ధునిగా మార్చిన ఆ బోధివృక్షం ఇంకా శాఖోపశాఖలుగా 2500 సంవత్సరాలుగా ఆ బుద్ధిని ప్రతిజ్ఞకు, ఆయన విజయానికి చిహ్నంగా వర్ధిల్లుతూనే ఉంది. గయలో పవిత్రమైన గదాధర ఆలయం కూడా ఉంది. గదను ధరించిన విష్ణుమూర్తి ఆలయం అది. అక్కడే రామకృష్ణ పరమహంస తండ్రికి గదాధరుని అంశంతో బాలుడు జన్మిస్తాడని స్వరం వినిపించింది. గయ నుండి త్వరలోనే కలకత్తా చేరుకున్నాం. అక్కడ మా అబ్బాయి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. అక్కడి వీధులు, సందులు అన్నీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో కలిసి సంచరించినవి. అసూయాద్వేషాలతో రగిలిపోతూ భౌతికమైన వాంఛలు తీర్చుకోవటం కోసం లౌకికమైన కోరికలు కోరుతూ వచ్చేవారితో పాటు మోక్షాన్ని కోరుతూ వచ్చే స్వేచ్ఛాప్రియుల కోసం కూడా గురు మహారాజ్ ఎదురుచూసిన దక్షిణేశ్వరాలయం ఉంది. ఆ నగరంలోని గుడికి వెళ్లే ప్రతి అవకాశాన్ని నేను తప్పక వినియోగించుకునేవాడిని. ఎన్నో సంవత్సరాలు గురు మహారాజ్ తన శిష్యులైన మా గురువు మహాపురుష్జీ, ఇంకా ఇతర శిష్యులైన వివేకానంద, బ్రహ్మానంద, రామకృష్ణానంద ఇలా ఎందరినో ప్రభావితం చేసిన పవిత్రమైన ఆ క్షేత్రంలో సమయం గడపగలగటం నాకెంతో ఆనందాన్ని కలుగుచేసింది. అతి పవిత్రమైన పంచవటీ తీరంలో కూర్చుంటూ ఉండేవాడిని. గురుమహారాజ్ సాధనకు, తపస్సుకు సాక్షిగా గంగాతీరాన ఉన్న ఆలయాన్ని దర్శించాను. అమ్మ పాదస్పర్శచే పునీతమైన బారానగర్ మఠాన్ని, ఉద్బోధన కార్యాలయాన్ని సందర్శించాను. అమ్మను తన మనుమడు మునిమనుమల వద్ద వదిలిపెట్టి నేను నా భార్యతో కామర్పకూరు, జయరాంబాటి వెళ్లాను. అమ్మ అంటే శారదామాత జన్మస్థలమైన ఆ పవిత్ర స్థలాన్ని సందర్శించాలన్న కోరికతో నా మనసు ఉరకలు వేస్తూ ఉండటంతో అక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయాను. అక్కడ మాత తన నివాసగృహంలో బెంగాలీలో ఢేంకీ అని పిలిచే వడ్లు దంచుకునే రోలు రోకల్ని చూశాను. దాని పక్కనే
మేము కాసేపు విశ్రమించవలసి వచ్చింది. కాని లక్షలాది మందికి మాతయ్యై వారి ఆకలి తీర్చడానికి కృషి చేసిన అమ్మ ముఖం నన్ను విశ్రమించనీయలేదు. నిజం చెప్పాలంటే దుఃఖంతో వెక్కిళ్లు పెడుతూ ఎప్పుడో నిద్రలోకి తెలియకుండా జారుకున్నాను. జయరాం బాటీలో ఆనాడు అక్షయ తృతీయ పర్వదినం. ఆ రోజు మందిరంలో ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేసి వందలాది మందికి అన్నదానం చేస్తారు. జయరాం బాటీ నుండి ప్రపంచ చరిత్రపుటల్లోకెక్కిన ప్రసిద్ధమైన గ్రామం కామర్పకూర్కి బయలుదేరాము. అక్కడున్న చెట్లు, పిట్టలు, పక్షులు, పశువులు, ప్రజలు అన్నింటికీ నమస్కరించి గౌరవంతో ప్రార్థన చేశాము. బృందావనం నుండి తెచ్చి గురుమహారాజ్చే అక్కడ నాటబడి విస్తరిస్తున్న మామిడి చెట్టును స్పృశించి ఆనందించాము. కలకత్తాకు తిరిగి వచ్చేటప్పుడు బేళూర్ మఠానికి వెళ్లి అక్కడ మహాపురుషుచి శిష్యులైన సాధువులతో సంభాషించడం జరిగింది. వారితో కలిసి శ్రీరామకృష్ణునికి నివేదించబడిన భోగ్ ప్రసాదాన్ని పంచుకుని మహద్భాగ్యం కలిగింది. మద్రాసులో ఒకరోజు ఆగి బెంగుళూరు చేరుకున్నాక మధురైకి దగ్గరగా ఉన్న వేసవి విశ్రాంతి కేంద్రమైన కొడైకనాల్లో బాబా ఉన్నారని తెలిసి అక్కడికి వారికి ఒక ఉత్తరం రాశాను. హరిద్వార్లోనూ బెనారస్లోనూ పొందిన దివ్యానుభవాలు మానసిక భ్రమ కాదని, స్వామి అనుగ్రహించి కటాక్షించిన అద్భుతమైన అనుభవాలేనని నమ్ముతూ ఆ సంఘటనలను గురించి వివరంగా రాస్తూ, రామకృష్ణుని స్థలంలో కూడా, అంటే కలకత్తాలో కూడా, అంతా మా ప్రయాణం సాఫీగా సుఖంగా జరిగేలా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జాబు రాశాను. దానికి బదులుగా స్వామి కన్నడ భాషలో రోమన్ లిపిలో నాకు జవాబు రాశారు. ఆయన జాబులో ఇలా రాశారు, నీ మాతృదేవితోనూ గృహలక్ష్మితోనూ కలిసి పవిత్రమైన క్షేత్రాలను సందర్శించి క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యంగాని, అసంతృప్తిగాని, అపాయంగాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. రూపం ఎప్పుడైతే కళ్ల ముందు ప్రత్యక్షమవుతుందో అదే క్షణంలో నామం జాగృతమవుతుంది. ఎల్లప్పుడూ నా నామం నీ నాలుకపై నృత్యం చేస్తూ ఉండటం వల్ల రూపం కూడా నీ వెంటనే నీ ముందే ఉండి తీరక తప్పదు. అందుచేత ఆ అనుభవాలన్నీ నీకు నేను బహూకరించానన్న విషయం జాబులో ప్రత్యేకంగా రాయవలసిన అవసరం ఏముంది? ఎక్కడ నా నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతూ ఉంటుందో, పాడబడుతూ ఉంటుందో, అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతాను. ఈ అద్భుతమైన దర్శనాలు, దృశ్యాలు అన్నీ స్వామి నీకు అనుగ్రహించిన వరాలని నువ్వు అనవచ్చును, కాని అది తప్పు. నేను ఎల్లప్పుడూ చెప్పేదేమిటంటే, సాధన ముందు, సంకల్పం తరువాత అని, సాధన యొక్క లోతుపాతులు తరిచి చూశాకే నా సంకల్పం అనుగ్రహాన్ని కురిపిస్తుంది. కాబట్టి అనుగ్రహాన్ని పొందటానికి ముందు సాధన అత్యంత ఆవశ్యకం. ఎంతో కాలం ప్రొఫెసర్గా పనిచేసిన నువ్వు ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోగలవని ఆశిస్తున్నాను. నువ్వు విద్యార్థులు రాసిన ఎన్నో పరీక్షాపత్రాలకి జవాబులు దిద్ది ఉంటావు. చదువులో వారి సామర్థ్యం, జవాబులో వారి స్థాయిని పరిశీలించాకనే కదా ఆ జవాబులకు తగిన మార్కుల్ని వేస్తావు. నేను కూడా అలాగే నీ సాధన యొక్క నిలకడ, నిజాయితీ కొలిచి, తూకం వేసి ఆ సాధన ఆలోచనలను, మాటలను, చేతలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది బేరీజు వేసుకుని నీ అభివృద్ధికి తగిన విధంగా నా సంకల్పాన్ని నిర్ణయిస్తాను. తీవ్రమైన సాధన ద్వారా భగవదనుగ్రహం పొంది భగవత్ సంకల్పంచే తమ బాధలను పోగొట్టుకోగలమనే సత్యాన్ని చాలామంది గ్రహించలేరు. ఇది స్వామి రాసిన జవాబులోని సారాంశం. ఈ జవాబు స్వామి అపారమైన కరుణ ఎంత అద్భుతంగా అసంకల్పితంగా ప్రకటించబడుతుందో వెల్లడి చెయ్యలేదు. శంకరాచార్యులు భగవానుణ్ణి అహేతుక దయాసింధు అని వర్ణించారు. అంటే
భగవంతుని అపారమైన కరుణను వర్ణించడానికి కారణమేమీ అక్కర్లేదు. కోరకనే కరుణించే దయాసముద్రుడు ఆయన. దారి తప్పిన సాధకుణ్ణి అనుగ్రహించి తన మార్గంలోకి మళ్లించిన తరువాతని సాధన తీవ్రతకు అనుగుణంగా భగవత్ సంకల్పం ఉంటుంది. చాలా చిన్న వయసులోనే బాబా తన అవతారాన్ని ప్రకటించిన కొద్ది కాలంలోనే తన సోదరునికి రాసిన ఒక లేఖలో దీనులను, ఆర్తులను, దారి తప్పిన వారిని చెయ్యి పట్టుకుని భయం నుండి స్వేచ్ఛ వైపుకు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. భయం నుండి విముక్తి కలిగిస్తానన్న అభయమిచ్చారు. ఉపనిషత్తుల్లో అభయం అంటే మోక్షం అని వర్ణించబడింది. బాబాని ఒకసారి నేను చెయ్యి పట్టుకుని అని ఎందుకు, వెలుగునిచ్చి దారి చూపమని కదా వారి ప్రార్థన అని అడిగాను. అప్పుడు బాబా, వెలుగు కళ్లున్నవారికి మాత్రమే కదా, అంధులకు భయాందోళనలు, సందేహము అనే దట్టమైన పొగమంచులో మార్గం కానలేని వారికి చెయ్యి పట్టుకుని నడిపించాలి కదా. ఒక్కొక్క అడుగు మధ్య అంతరం ఎంతో ఉంది. అందుచేత జారిపోకుండా, తడబడకుండా వారిని నడిపించవలసి ఉంది. అంతేకాక ధైర్యం అనే నిరోధక మందుతో పిరికితనం అనే వారి వ్యాధిని పోగొట్టాలని నిర్ణయించుకున్నాను. విశ్వాసము, ఆపదలను ఎదుర్కోగల ఆత్మస్థైర్యం వాళ్లలోకి ఇంజెక్ట్ చేయదలిచాను. చెయ్యి పట్టుకోకుండా ఏ వైద్యుడైనా ఇంజెక్షను ఎలా ఇవ్వగలడు అన్నారు. వేలాది మందిని ఉద్దేశిస్తూ అనేక ప్రదేశాల్లో అనేకసార్లు ప్రసంగించేటప్పుడు స్వామి ఇలా ప్రకటించారు. నన్ను పొందాలి, నా అవసరం కావాలి అని మీరనుకుంటే దానికి తగ్గ అర్హతను సంపాదించండి. నాకు తగిన విధంగా ఉండండి. అవసరం యొక్క తీవ్రతను, ఆవశ్యకతను నిర్ణయించే న్యాయ నిర్ణేత ఆయనే. చాలామందికి తాము నైతికంగా, ఆధ్యాత్మికంగా అస్వస్థులుగా ఉన్నామని కాని ఆ వ్యాధిని నయం చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించగల అమృతం స్వామి చేతిలో ఉన్నదనిగాని గ్రహించలేరు. ముందు వైద్యుని పట్ల నమ్మకం పెంచుకోండి. తరువాత సాధన అనే పథ్యం చేస్తూ వైద్యం చేయించుకోండి. అప్పుడు అంతా బాగవుతుంది. మా శేష జీవితాలను పవిత్రమైన ప్రశాంతి నిలయంలో గడపాలని నిశ్చయించుకున్నాం. సోదరభావం, ఆత్మీయత, ఆనందం, కరుణ, ప్రేమ మొదలైన పవిత్ర భావాలతో నిండి ఉన్న ఆ ప్రశాంత వాతావరణం ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. చల్లని ప్రశాంతమైన ఆ తీరంలో మా జీవిత నౌకకు లంగరు వెయ్యాలని నిశ్చయించుకున్నాం. అక్కడ ఒక 50 మంది నివాసం చేస్తూ ఉండేవాళ్లం. ఉదయం, సాయంకాలం వేళల్లో జరిగే భజనలకు మరో 20 మంది హాజరవుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి చుట్టుపక్కల ఉన్న గ్రామాధికారులు కొద్దిమంది రైతులతో కలిసి వచ్చి వారి స్థానిక సమస్యల పరిష్కారం కోసం తాము వేయబోయే వాణిజ్య పంటలకు సరైన రాబడి వచ్చేలా ఆశీర్వదించమని కోరుతూ స్వామి వద్దకు వస్తూ ఉండేవారు. తాము కొత్తగా కొన్న పశువులను కూడా స్వామి వద్దకు తీసుకువచ్చి వాటి దీర్ఘ ఆయురారోగ్యాల కోసం ఆశీస్సులు తీసుకుని వెళ్లేవారు. ఒక వృద్ధుడి ఆగమనాన్ని స్వామి ప్రత్యేకంగా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆహ్వానించటం నాకు బాగా జ్ఞాపకం. ఆయన బాబాను పసితనం నుండి ఎరుగున్న వ్యక్తి. కాలక్రమేణా అతని కుమారులకు పెనుగొండలో ప్రభుత్వ ఉద్యోగాలు లభించటం వల్ల ఆయన పుట్టపర్తి వదిలిపెట్టి బాబాకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆయనకు బాబా పట్ల ఎంత ఆరాధన, భక్తి, విశ్వాసాలంటే 15 రోజులకొకసారైనా వచ్చి బాబాను చూడకుండా ఉండలేకపోయేవాడు. బాబా కూడా ఎంతో ఆప్యాయంగా అతనితో సాధన గురించి, గొప్ప గొప్ప నాయకుల గురించి, సాధువుల గురించి, పవిత్ర తీర్థస్థలాల గురించి గంటల తరబడి ముచ్చటిస్తూ ఉండేవారు. ఎంతో అభిమానంగా అతని ఆరోగ్యం గురించి, పిల్లల యోగక్షేమం గురించి శ్రద్ధగా విచారించేవారు. భజన సమయంలో అతను కనుక కనిపిస్తే తాను కూర్చున్న వెండి సింహాసనంలో నుండి లేచి అతని దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించేవారు. ఒకసారి బాబా నాతో, ఈ తిరుమలప్ప గ్రామంలో నా ప్రత్యేకతను,
నాలోని దివ్యత్వాన్ని చిన్న వయసులోనే గుర్తించిన కొద్ది మందిలో ఒకడు. నా నిజస్వరూపాన్ని గుర్తించి నన్ను దైవాంశ సంభూతినిగా గౌరవించమని తల్లిదండ్రులను అభ్యర్థించేవాడు. అప్పటికి నేను చాలా చిన్నవాడిని అన్నారు. ఆ రోజుల్లో బాబా ప్రతిరోజూ సాయంకాలం సరిగ్గా 4 గంటలకు మొదటి అంతస్తులోని గది నుండి బయటకు వచ్చేవారు. ఆ అలవాటు నిర్ణీత క్రమంలో మార్పు లేకుండా జరుగుతూ వచ్చేది. ఆ భవనానికి కుడివైపున 8, ఎడమవైపున 5, వెనకవైపున 6 గదులు ఒక వరుసలో ఉండేవి. ఈ వెనుకవైపు గదులు మందిరానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల ఒక్కొక్కసారి గాలి బాగా వీస్తున్నప్పుడు వంటింటి వాసనలు భజన మందిరంలోకి వ్యాపించేవి. గది నుండి మెట్టు దిగి కిందికి వచ్చాక బాబా కొద్ది క్షణాలు అలాగే నిలబడి ఆయన అడుగులు ఎటువైపు పడతాయా అని మమ్మల్ని ఆశ్చర్యంగా ఉత్కంఠతో ఎదురుచూసేలా చేసేవాళ్లు. కాని మరుక్షణంలోనే ముందుగా ఎవరిని అనుగ్రహించాలో నిర్ణయించేసుకుని ఆ ఇంటివైపు నడిచేవారు. ఓహో, ఆయన మమ్మల్ని ఎంత సంతోషపెట్టేవారో! ఆయన ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లోని వాళ్లతో కొన్ని నిమిషాలు ఎంతో సరదాగా గడిపేవారు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా అందరూ గృహాలను రోజుకొక రకంగా అలంకరిస్తూ ఉండేవాళ్లం. స్వామికి స్వాగతం చెప్పడం కోసం వాకిలి నేల అంతా అందంగా రకరకాల ముగ్గులు వేసేవాళ్లం. గుమ్మాలకు పచ్చని తోరణాలు కళకళలాడేలా కట్టేవాళ్లం. అందరి ఇళ్లలోనూ స్వామి కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ, దాని కింద కాళ్లు పెట్టుకోవడం కోసం ఒక చిన్న బల్ల తివాచీ పరిచి ఉంచేవాళ్లం. గూట్లో దీపం చక్కగా వెలుగుతూ ఉండేది. ప్రతి కుటుంబం వద్ద ఒక తమలపాకులు వేసుకునే అందమైన చిన్న పెట్టె ఉండేది. బాబా వచ్చి కూర్చుని మాట్లాడేటప్పుడు ఆయనకు తాంబూలం వేసుకోవటానికై అందులో తమలపాకులు, సుగంధ ఒక్కపొడి, సువాసనగల గులాబీరంగు సున్నం అన్నీ సిద్ధం చేసి ఉంచేవాళ్లం. అందరం రెప్పవెయ్యకుండా స్వామి రాక కోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. కాషాయరంగు అంగీ, బుట్టతల ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అని ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. ఆయన సరదాగా చేసే విహారంలో ఒక్కొక్కసారి ఎవరింటికైనా రాకపోయినా మరో ఇంటికి వెళ్లినప్పుడు తప్పక మళ్లీ వచ్చేవారు. మందిరం కుడివైపున మా నివాసం ఉండేది. ఈ వరుసలోని ఇళ్లని బాబా బృందావనం అనే పేరుతో పిలిచేవారు. వనం అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, ఎందుకంటే మా ఇళ్ల వెనుక భాగంలో దట్టమైన పొదలు ఉండేవి. ఎడమవైపు భాగాలను గోకులం అనేవారు. అటువైపున ఒక షెడ్డు, అందులో కొన్ని గోవులు ఉండేవి. తరచుగా మమ్మల్ని స్వామి తమాషా చేస్తూ ఆటలు పట్టించేవారు. ఒక్కోసారి మా వైపు వస్తున్నట్లు 4 అడుగులు వేసి హఠాత్తుగా పక్క ఇంట్లోకి వెళ్లేవారు. ఒక్కొక్కసారి నవ్విస్తూ, ఇంకొకసారి ఏడిపిస్తూ తమాషా చేసేవారు. మా ఇల్లు దాటి పక్కింటివైపుకెళ్తే మా ముఖాలు అసూయతో నల్లగా మాడిపోయేవి. నవ్వులు, కేరింతలు, పాటలతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తూ ఉంటే మాకు అలాంటి అవకాశం రానందుకు దుఃఖంగా ఉండేది. ఉన్నట్లుండి ఆ శబ్దాలన్నీ ఆగిపోయి నిశ్శబ్దంగా అయిపోయేది. స్వామి లోపల ఏం చేస్తున్నారు? కుర్చీలోంచి లేచి బయటకు వచ్చేస్తున్నారా? తాంబూలం వేసుకుంటున్నారా? లేక బొత్తాయి రసం తాగుతూ ఉండి ఉంటారా? గోడలకున్న చిత్రపటాలు చూస్తూ పచారులు చేస్తున్నారేమో. కాని అలాంటప్పుడు స్వామి ఏదో ఒక కూనిరాగం తీస్తూ ఉంటారే. ఒకవేళ వంటింట్లోకి వెళ్లారేమో, ఆ తలుపు చప్పుడు అదే అయ్యుంటుంది. ఒకప్పుడు తన తండ్రి అయిన వెంకమరాజుగారు నివసించిన పోరింటికేసి చూస్తూ ఉండి ఉంటారు. ఇలా అనేక ఆలోచనలు మాలో మేము చేస్తూ ఉండేవాళ్లమే కాని తొంగి చూడడానికి ధైర్యం చాలేది కాదు. తీరా చూస్తే అది మా వంటిల్లు తలుపు తడుతున్న చప్పుడు. వెళ్లి తలుపు తీస్తే ఎదురుగా బాబా. మా విచారాన్నంతా పోగొడుతూ మాకెంతో ఇష్టమైన ప్రఖ్యాతమైన పురందరదాసు కీర్తన పాడుతూ లోపలికి ప్రవేశించేవారు. ప్రభువును సందేహించకు అనేది ఆ పాట సారాంశం. ఇంకో రోజున బాబా కోసం వెనుకవైపు చూస్తూ ఉంటే ముందు తలుపు నుండి బాబా లోనికి వచ్చి మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తేవారు. వెనుకవైపు నుండి వచ్చి 6-7 అక్కడ ఉండగానే మా పక్క నుండి చల్లగా జారుకుని ముందు నుంచి ప్రత్యక్షం అయ్యేవారు.
నేనేమో దక్షిణం వైపు చూస్తూ ఉండేవాడిని. వెనుకగా వచ్చి కళ్ళు మూసి, ఎవరో చెప్పుకో అంటూ నన్ను తీయని అచ్చరువుతో నిశ్చేష్టుణ్ణి చేసేవారు. ఆయనకు సమాధానం జలపాతంలా ఉరికే నా కన్నీళ్లే. 30 వసంతాలు 60 వసంతాల మధ్య ఈ పసితనపు దాగుడుమూతలు, కుర్రతనం చేష్టలు, పసిపిల్లల ఆటలు. అవును, ఆయన వయస్సు యవ్వనం మలిదశలో ఉన్నా లోపల మాత్రం పసిహృదయమే. అవును, ఆయన పసివాడే. వెంటబడి వెన్నంటి ఉండి వెన్నలా మనసు మార్చే పసివాడు. మూర్ఖత్వంతో అంతా తెలుసునని భావించే అహంభావులను, వారు గట్టిగా పట్టుకున్న అహంకారాన్ని వదిల్చి మానవత్వాన్ని మేల్కొల్పే పసివాడు. ఇలా చెబుతుంటే నాకొక కథ గుర్తుకు వస్తోంది. ఒకసారి ఒక గర్విష్టి అయిన చక్రవర్తికి కొందరు తెలివైన నేతగాళ్లు దేవతలు ధరించే వస్త్రాలు నేసి ఇస్తామని చెప్పారు. అవి తెలివిగల వాళ్లకి మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. ఇందులో వస్త్రాలున్నాయి అని చెప్పి ఆయనకు ఖాళీ పెట్టే ఒకటిచ్చారు. ఆ మూర్ఖుడు గర్విష్టి అయిన రాజు దేవతావస్త్రాలు ధరించానని అనుకుంటూ నగ్నంగా గుర్రంపైన పురవీధుల్లో ఊరేగటం మొదలుపెట్టాడు. లక్షలాది ప్రజల్లో ఏ ఒక్కడూ కూడా పెదవి విప్పి రాజును అదేమిటి అని అడగలేకపోయారు. కాని ఒక చిన్నపిల్లవాడు మాత్రం అదేమిటి, రాజుగారి ఒంటిపై బట్టల్లేవు అని ధైర్యంగా అడిగేశాడు. బాబా కూడా మనం పాండిత్యమని అంతా తెలుసునని పడే భ్రమను, అజ్ఞానాన్ని తొలగింపజేసి అసలు సత్యాన్ని గుర్తింపజేయడానికి వచ్చిన బాలుడే. అసూయతో ఎర్రబడి క్రోధంతో మూసుకుపోయిన కళ్లకు దివ్యానుగ్రహమనే అంజనాన్ని తన చల్లని చేత్తో మెత్తగా మృదువుగా రాసి మన కళ్లకు కప్పి ఉన్న పొరలు తొలగేలా చేసి సత్యాన్ని గుర్తించగలిగేలా చెయ్యగల దివ్యమైన బాలుడు బాబా. బాబా మూసిన కళ్లకు బాహ్యదృష్టి నశించి అంతర్నేత్రం తెరుచుకుంటుంది. సర్వవ్యాపి అయిన ఆత్మజ్యోతి ప్రకాశం గోచరించాక ఇంక అక్కడ లేరు, ఇక్కడ లేరు అనే అంతరాలు లేవు, భేదాలు లేవు. ఉన్నదంతా ఒక్కటే, అది బాబాయే. ఎవరో తెలుసుకోండి అంటూ దివ్యత్వానికి అర్థం చెబుతారు బాబా. మచ్చలేని నిష్కల్మషమైన ప్రేమతో అద్భుతమైన తిరుగులేని ఆ దివ్యప్రేమ మనలో దివ్యజ్ఞానాన్ని కలిగిస్తుంది. మానవ శిశువు తనను ఈ ప్రపంచానికి కేంద్రంగా, ఈ ప్రపంచం అంతా అతని ఉనికి నుండి వ్యాపించినట్లుగా భావిస్తాడు. కాని ఈ దివ్యమైన శిశువుకి తానే ఈ ప్రపంచమని, ఈ ప్రపంచమే తాననీ తెలుసు. మానవ శిశువుకు ఏదో ఒక పేరు తగిలించి నామకరణం చేస్తాం. కాని బాబా దివ్య శిశువు. ఈ దివ్యమైన శిశువు బాబా ఒక ప్రకటనలో, నాకు ఏ పేరూ లేదు, అన్ని పేర్లు నావే, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, నాదంటూ నాకు ప్రత్యేకంగా ఏ స్థలమూ లేదు, అన్ని ప్రదేశాలు నావే, నేను అన్ని ప్రదేశాలకు చెందుతాను, ఎక్కడ కోరితే అక్కడ నేను ప్రత్యక్షమవుతూ ఉంటాను అన్నారు. పిల్లలు ఎక్కువ వర్తమానానికి సంబంధించి ఉంటారు. బాబా ఇలా అంటారు, జరిగిపోయిన కాలం గతించింది, ఒకసారి నువ్వు ప్రయాణం పూర్తి చేసిన తోవను వెనుకకు తిరిగి చూడకు. పిల్లలకు ఈ ప్రపంచంలో తరతమ భేదాలు లేవు. చైనా వాడని, బ్రిటిష్ వాడని, బెర్లిన్ వాడని వాళ్లకి భేదాలు ఉండవు. వాళ్లు అందరితో అన్ని విధాలుగా కలుసుకోగలుగుతారు. స్వచ్ఛమైన అమాయకత్వాన్ని, నిష్కల్మషమైన ప్రేమను, క్షమను, సోదరభావాన్ని పిల్లల్లో మాత్రమే మనం చూడగలం. పసిబిడ్డకు స్త్రీ పురుష భేదభావం లేదు. ఈ దివ్య శిశువు పురుషుల్లో నేను పురుషుడను, స్త్రీలలో నేను స్త్రీని, పసివారి మధ్య నేను పసిబిడ్డని అని ప్రకటన చేశారు. భగవంతుణ్ణి వర్ణించే ఉపనిషత్తుల్లో ఈ ప్రకటన ప్రతిధ్వనిస్తుంది. నీవే పురుషుడవు, నీవే స్త్రీవి, నీవే బాలుడవు, నీవే ముదుసలివి, సర్వమూ నీవే అని. పసిబిడ్డలకు వేళ్ల మధ్య నుండి ఇసుకను జారవిడుస్తూ ఆడుకోవటం చాలా సరదాగా ఉంటుంది. ఈ బాలుడు గుప్పెడు చిత్రావతి ఇసుకను చేతిలోకి తీసుకుంటే అది ఒక గ్రంథమైపోయింది. కన్యాకుమారిలో 3 సముద్రాల అపూర్వ సంగమ ప్రదేశంలో ఈ ఇసుక ఘనీభవించి ముత్యాలమాలగా రూపుదిద్దుకొని
స్వామి పాదాలను అలంకరించింది. ద్వారకలో సముద్రపుటొడ్డున ఇసుకతో ఆడుకుంటే 18 అంగుళాల బంగారు కృష్ణ విగ్రహంగా రూపుదిద్దుకుంది. ఈ దివ్యమైన శిశువు మనని కూడా మళ్లీ శిశువులుగా మారిపోమని బోధిస్తుంది. ఎందుకంటే అన్ని వేళల్లో అన్ని చోట్ల శాశ్వతంగా అతనితోనే అతనిలోనే ఉండిపోవచ్చు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నాకు ఈ సత్యం మరింత స్పష్టంగా బోధపడసాగింది. నేను 80వ పడిలో ఉన్నా, బాబా 50వ పడిలో ఉన్నా, ఈ సత్యం మాత్రం నా వెన్నంటే ఉంది. భగవంతునికి మానవునికి గల అనుబంధం ఒక్కటే. ఒకసారి బాబా రాశారు, నా ఆనందం కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాను అని మరొక సందర్భంలో ఇలా ప్రకటించారు, ఈ తోలుబొమ్మలను సృష్టించింది, వాటిని ఆడించేది, ఆడి వినోదించేది కూడా నేనే. బుద్బుదప్రాయమైన మాయను చిరిమివేస్తూ, అహంకారమనే గాలిబుడగలను ప్రేలగొడుతూ, దాగుడుమూతలు ఆడటం, ఇవన్నీ ఆ భగవంతునికి ఇష్టమైన ఆటలు. ఈ అద్భుతమైన భగవానుని దివ్య వినోదం నా అస్థిరత్వాన్ని ప్రేమించండి, అంటే లవ్ మై అన్సర్టినిటీ అని మనకి బోధిస్తుంది. పసిబిడ్డల కంటే అస్థిరంగా ఎవరు ఉండగలరు? భక్తులకు లడ్డూలు పంచుతూ చిన్న పిల్లాడిలా వాళ్లను చేత్తో పట్టుకోండి అంటూ లడ్డూలు భక్తులపైకి విసురుతూ ఒక్కొక్కసారి లడ్డూ ఇవ్వకుండా ఉత్తచెయ్యి చూసి వెక్కిరిస్తూ అలా నిరాశపడ్డవాళ్లకు వెంటనే 2 లడ్డూలు ఇచ్చి వాళ్లని సంతోషంలో ముంచెత్తుతూ ఆప్యాయంగా వాళ్ల వీపు తడుతూ సరదాగా ఉండే పసిమనస్తత్వం బాబాది. 1959లో ఒక సాయంకాలం నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు సాయంకాలం నన్ను మందిరానికి రమ్మని కబురు చేశారు. హైదరాబాదుకు చెందిన ఒక దినపత్రిక సంపాదకుడు సనాతన సారథి సంపాదకుడిగా నన్ను పరిచయం చేయదలుచుకున్నాడని, అందుకోసం నా ఫోటో ఒకటి కావాలన్నాడని చెప్పారు. బాబా అతనికి నా ఫోటో పంపిస్తానని మాట ఇచ్చారుట. ఫోటో తీయటం కోసం తన దగ్గర ప్రత్యేకంగా ఉంచుకున్న సరికొత్త కెమెరాతో తానే స్వయంగా నా ఫోటో తీస్తానని, నన్ను త్వరగా తయారై రమ్మని చెప్పారు. అబ్బా, ఎంత అదృష్టం! నా ఆనందానికి అవధులు లేవు. స్వర్గానికి ఎగిసినట్లుగా ఆనందం కలిగింది. 18 మెట్లు దిగి ఇంటికి ఎలా పరిగెత్తానో నాకే తెలీదు. కొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్లి శుభ్రంగా గంజిపెట్టిన ఇస్త్రీ బట్టలు వేసుకుని, నీటుగా గడ్డం చేసుకుని, ముఖాన నవ్వు పులుముకొని, ఫోటో కోసం సంసిద్ధంగా బాబా ఎదురుగా నిలబడ్డాను. బాబా నా భుజాలు పట్టుకుని సరైన దూరంలో నించోబెట్టి కెమెరా లెన్స్లో నుండి చూస్తూ, మంచి ఫోటోజెనిక్ ఫేస్ అంటూ అభినందించారు. పేపర్లో వెయ్యటం వల్ల నా ఫోటోని ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 30,000 మంది పాఠకులు చూస్తారు అనుకుంటూ ఆనందంగా ఊహల్లో తేలిపోతున్నాను నేను. రెడీ అంటూ బాబా కెమెరా క్లిక్ మనిపించారు. క్లిక్ మనిపించగానే నా ఆనందం, నా ముఖాన నవ్వు అన్ని క్షణంలో మాయమైపోయాయి. కెమెరాలో నుంచి నల్లగా వెంట్రుకలతో తోకతో ఒక ఆకారం నా మెడమీదకు గెంతింది. కీచుమని కేక పెడుతూ భయంతో గదిలో ఓ మూలకు పరిగెత్తాను. తీరా చూస్తే అది ఎలుక కాదు, డమ్మీ కెమెరాలో నుండి బాబా దాచి ఉంచి క్లిక్ మనిపించిన దూది ఎలుక బొమ్మ. భయంతో పరిగెడుతున్న నన్ను చూసి బాబా ఒకటే నవ్వు. భయం తగ్గించుకుని నేను కూడా ఆయన నవ్వులో శృతి కలిపాను. ఇది నా అహంభావాన్ని తొలగించటానికి బాబా ఆడిన నాటకం, సున్నితమైన మందలింపు. సంపాదకుడిగా పేపర్లలో ప్రకటించబడటం పెద్ద వార్తా కాదు, కీర్తి కాదు. తెల్లవారితే చెత్త కాగితాల్లో చేరే వార్తాపత్రికల్లో ఫోటో రావటం ప్రఖ్యాతి కాదు. హృదయపూర్వకమైన సేవతో భగవంతునికి అంకితమైపోయి అలా కీర్తి ప్రతిష్టలను గడించాలి అని తెలియజేస్తూ అతి సున్నితంగా ఈ సంఘటన ద్వారా నా అహంకారం తొలగిపోయేలా మందలించారు. మరికొంత జ్ఞానాన్ని పోగు చేసుకుని వినయంతో తలవంచుకుని ఆ గది నుండి బయటకు వచ్చాను. బాబా ఎంతో దయతో మెల్లిగా ఖచ్చితంగా మన అహంకారం తొలగిపోయేలాగా చేస్తారు. ఆడంబరం, ప్రచారం, ఇతరులచే ఆకర్షించబడేలా చేసే ప్రయత్నమేనంటారు బాబా. మనం మనంగానే ఉండాలి, కాని
మనని మరుగుపరిచే ముసుగులు ధరించకూడదు అంటారు బాబా. ప్రతి నెలా వేలాది ప్రజలకు నా సందేశాన్ని ప్యాక్ చేసి పోస్ట్ చేసేదానికంటే నీవు పొందగల ఉన్నతమైన అంతస్తు ఇంకేమున్నది అని అడిగారు బాబా. మానవ నేత్రాలు సూటిగా చూడలేని సూర్యుని వంటివారు బాబా. ఆ సూర్యరశ్మిలో స్నానమాడగలమే కాని కన్నెత్తి ఆ తేజస్సును సూటిగా చూడలేం కదా. ఆ సూర్యుడు తానే స్వయంగా తన తేజస్సును వేడిమిని తగ్గించుకుని రోజూ ఉదయం సాయంకాలం రెండు వేళలా ఎర్రని బింబంగా కనిపించినప్పుడు మాత్రమే ఆ బంగారు కాంతిని చూచి ఆనందించగలం. బాబా కూడా అప్పుడప్పుడు తన దివ్య దర్శనాలను ప్రసాదించినప్పుడు మాత్రమే దర్శించగలం. రెండు రోజుల క్రితమే బాబా వెంకటగిరి నుండి ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చారు. నిలయంలో నివాసం ఉండే ఒక వృద్ధురాలు తన స్వగ్రామానికి వెళ్లింది. బాబా వెంకటగిరి నుండి తిరిగి వచ్చే మార్గంలోనే ఆమె గ్రామం కూడా ఉంది. అందుచేత ఆమె తోవలో బాబా కారుని ఆపి తన ఇంటికి తీసుకువెళ్లి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రోడ్డు పక్కన ఎదురుచూస్తూ నిలబడింది. కాని బాబా కారు ఆ త్రోవలో రావటం ఆమెకు కనిపించలేదు. ఇంతలో బాబా ప్రశాంతి నిలయానికి వచ్చేశారనే వార్త విని ఆ వృద్ధురాలు హడావిడిగా నిలయానికి వచ్చింది. ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలో నిలబడి కిందనున్న సందర్శకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గుంపులో నేను కూడా ఉన్నాను. ఈలోగా ఆ వృద్ధురాలు వచ్చి కొద్ది దూరంలో నిలబడి పెద్దగా, "స్వామి, మా వాయల్పాడు గ్రామం గుండా నీ కారు ఎప్పుడు వెళ్ళింది? దారికి ఇరుపక్కలా నా మనుషులు నీకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రాత్రి ఉదయం కూడా అసలు ఏ కారు కూడా రాలేదు" అంటూ ఫిర్యాదు చేసింది. ఆవిడ అవస్థకు బాబా పకపకా నవ్వారు. ఇంతలోనే ఆ నవ్వు మా పక్కనే వినబడింది. చూస్తే బాబా మా పక్కనే ఉన్నారు. పైనున్న బాబా మా వెనుకకు ఎలా వచ్చారో మాకు అర్థం కాలేదు. "చూడు, అక్కడ నుండి ఇక్కడికి రావడం చూశావు కదా. ఇది నేను చెయ్యగలిగినప్పుడు నా కారు నేను కనబడకుండా అదృశ్యంగాని మీ గ్రామాన్ని దాటి రాలేము. కాలం, ప్రదేశం ఏదీ కూడా నన్ను బంధించలేదు" అన్నారు బాబా. ఈ అద్భుత రహస్యం బాబా వెల్లడి చేయగాని మేము నిర్ఘాంతపోయి నిలబడిపోయాం. నా హృదయం వేగంగా కొట్టుకోవడం గమనించాను. వెళ్లి స్వామి పాదాలపై వాలిపోయాను. స్వామి ముఖం దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతోంది. జీసస్ గుడిలో నుండి అందరి మధ్య నుండి కనబడకుండా దాటి వెళ్లాడు. బాబా కూడా అలాగే అదృశ్యంగా గ్రామాన్ని దాటి వచ్చేశారు.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 16వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శక్తి పుస్తక పఠన కార్యక్రమంలో 16వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 6 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: ముకుందా మురారి, మురారి గోపాల్, హే గోపాల సాయి, సాయి నందలాల్, ప్రశాంతి నివాసి, నివాసి నందలాల్, హే అంతరాత్మ జ్యోతి, జ్యోతి నందలాల్, సత్యం శివం, శివం సుందరం, హే సుందర రూప, హే సాయి నందలాల్.
0: ఈ భజన సింధు భైరవి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. భక్తి సంగీతంలో సింధు భైరవి రాగానికి ఎంతో ప్రముఖ స్థానం ఉంది. ఈ రాగంలో పాడిన ఏ భజన అయినా హృదయాకర్షణను కలిగిస్తుంది. ఈ రాగంలో భజన పాడినప్పుడు ఎవరైనా కన్నులు మూసుకొని భగవంతునిపై మనస్సును లగ్నం చేయగలుగుతారు. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం, శుద్ధ రిషభం. ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4, 1, 2, 3.

ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

0: శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. భజనలో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులో ఉన్న పదజాలం ద్వారా మనస్సు భగవంతుని మీద లగ్నమవుతుంది. అయితే ఈ సింధుభైరవి రాగంలో ముకుంద, గోవింద, ఆనంద, గోపాల అనే నాలుగు పదాలతోనే అద్భుతమైన విధంగా మనస్సు పరవశించిపోతుంది. ఇక్కడ రాగానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క భజన ఒక్కో విధంగా దైవం మీద మనస్సు లగ్నం చేయడానికి మనకు సహాయపడుతుంది. స్వామి చెబుతుంటారు, రామ నన్ను కాపాడు అంటే అందులో ఏ విధమైన ఆనందం ఉండదు. ఆ పదాలని రాగంలో పాడినప్పుడు మనస్సుకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే భజనలన్నింటిలో రాగ తాళాలతో పాటు భావానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి,
1: ముకుందా మురారి మురారి గోపాల్.
0: ముకుంద అంటే ముక్తిని ప్రసాదించువాడని అర్థం. మానవాళిని ఇహలోక బంధాల నుండి విముక్తిని ప్రసాదించువాడు ముకుందుడు. మురారి అంటే మురాసురునికి శత్రువైనవాడు లేక మురాసురుని సంహరించినవాడని అర్థం. గోపాల అన్న పదంలో గో అనగా ఇంద్రియాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు గోపాలుడు. ఇంద్రియములు స్వార్థాన్ని మాత్రమే ఆశిస్తూ ఉంటాయి. తమ గురించి తామే ఆలోచిస్తాయి. వాటి స్వభావమే అది. వీటిని అదుపులో ఉంచకపోతే అవి వ్యక్తిలోని సద్గుణాలను అణచివేస్తాయి. త్యాగ భావానికి ఆటంకంగా నిలుస్తాయి. కనుక ఇంద్రియాలను బహిర్ముఖం కానియకుండా వాటిని అదుపులో ఉంచి అంతర్ముఖం అయ్యేటట్లు ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలను గోపాలుని ఆధీనంలో ఉంచినప్పుడే అనుకున్నది సాధించవచ్చు. ప్రతి వ్యక్తి తన హృదయాన్ని విశాలం కావించుకోవాలి. సత్కర్మలాచరించాలి. ప్రేమ ద్వారా త్యాగాన్ని అలవరుచుకోవాలి. అర్పణ భావంతో భగవంతునికి శరణాగతుడై కాలం గడపాలి. ఆ భగవంతుడే ముకుందుడు.

ద్వాపరయుగంలోని గోపాలుడే ఈ యుగంలో సాయి నందలాలాగా అవతరించారు. నందలాల అంటే నందుని యొక్క ప్రియతనయుడని అర్థం.

శ్రీ సత్యసాయి ఆనందదాయి గ్రంథంలో శ్రీమతి కరుణాంబ రామమూర్తి ఒక సంఘటనను ఇలా వివరించారు. ఒకనాడు భజన ఇంకా ప్రారంభం కాకముందు ఒక భక్తుల సమూహం బస్ మిస్ అయ్యి తిరిగి మందిరానికి వచ్చారు. ఇది 1940లో కాని 1950 దశకం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఆ గుంపులోని ఒక స్త్రీ కరుణాంబ రామమూర్తి గారి తల్లి ఇంటికి వచ్చి మంచినీరు కావాలని అడిగింది. తరువాత ముఖం ఎక్కడ కడుక్కోవచ్చునో తెలుపమని అడుగగా ఆమె నీళ్లు ఎక్కడుంటాయో చూపించి కొంత దూరం ఆమెతో వెళ్లి తిరిగి వచ్చారు. ఆమె ముఖం కడిగి తిరిగి వచ్చేటప్పటికీ భగవాన్ మందిరంలో నిలబడి ఉన్నారు. స్వామి ఆ రోజు చిలకాకు పచ్చ అంగీ ధరించి తల చక్కగా దువ్వుకొని తాంబూలం నములుతూ కనిపించారు. అంగీ ఆకుపచ్చ, పెదవులు ఎరుపు రంగులో ఉండి స్వామి చాలా అందంగా కనిపించారు. స్వామిని చూచి ఆమె, "ఓ దైవమా, ఇక్కడ నా కృష్ణుడు, నా యోగీశ్వరుడు దర్శనమిస్తున్నాడు, నా ఆరాధ్య దైవం దర్శనమిస్తున్నాడు" అంటూ ఆమె స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి ఆమె తెలివి తెచ్చుకుని, "ఇంతకాలము ఎక్కడ దాగి ఉన్నావు ప్రభూ" అంటూ ఆమె స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే స్వామి ఆమె నుండి తప్పించుకోవడానికి తలుపుల చాటున దాగవలసి వచ్చింది. ఒకసారి స్వామి తెరచాటున దాక్కుని ఉంటే ఆమె స్వామిని కనిపెట్టలేక, "కృష్ణా కృష్ణా ఎక్కడున్నావు" అంటూ తన్మయత్వంతో కన్నీరు కారుస్తూ స్పృహ కోల్పోయింది. మళ్లీ ఆమె క్రింద పడిపోగానే స్వామి గబగబా వచ్చి ఆమె ముఖం మీద నీళ్లు తెప్పించి చల్లి ఆమె నుదుట విభూతి బొట్టు పెట్టారు. మహిళా భక్తులను పిలిచి ఆమెకు విసనకర్రతో విసరమన్నారు. అక్షితలు తెప్పించి ఆమె మీద చల్లారు. మళ్లీ తెలివి రాగానే ఆమె స్వామివారి కోసం పరుగులు పెట్టింది. "కృష్ణ కృష్ణ" అంటూ మళ్లీ పడిపోయింది. ఎప్పుడైతే ఆమె భర్త ఇదంతా చూశాడో, "ఏమిటి నా భార్య ఇలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది" అనుకుని నోరు మూసుకొమ్మని ఆమెను కసిరాడు. స్వామి అతని దగ్గరకు వెళ్లి, "నీ భార్య మీద కోపం తెచ్చుకోకు. ఆమె అట్లా ప్రవర్తించడానికి కారణం ఈ స్థల మహత్యం. ఈ నేలకు, ఈ గాలికి, ఈ ప్రశాంతి నిలయానికి ఉన్న శక్తి వల్ల, పవిత్రత వల్ల ఆమె ప్రవర్తన అలా ఉంది. ప్రశాంతి నిలయంలో పాదం మోపగానే పవిత్ర హృదయం కలవారి ప్రవర్తన ఈ విధంగానే ఉంటుంది" అన్నారు స్వామి. ఆమె భర్తకు ఇదేమీ అర్థం కాకపోయినా, "ఈ మందిరంలో ఉన్న విగ్రహాలకు ఏదో పవిత్ర శక్తి ఉండి ఉంటుంది" అన్నాడు. అందుకే ఈమె ఇలా వింతగా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు. ఆ రాత్రంతా ఆ భక్తురాలు కృష్ణ కృష్ణ అన్న నామాన్ని జపిస్తూ నిద్రపోకుండా జాగరణ చేసింది. తెల్లవారిన తరువాత కరుణాంబగారి తల్లి ఆమె దగ్గరకు వెళ్లి, "ఏమైంది నీకు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు" అని అడిగారు. అప్పుడామె, "అమ్మా, మీకు ఏమీ తెలియదు. ఈయన సాక్షాత్తు గోపాలకృష్ణుడే. మానవ మాత్రునిగా ప్రవర్తిస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. రాత్రంతా స్వామి నా ప్రక్కనే ఉండి నాకు విసురుతూ నుదుట విభూతి పెడుతూ నాతోనే ఉన్నారు, నీవు చూడలేదా" అని ప్రశ్నించింది. అయితే స్వామి రాత్రంతా హాలులో నిద్రపోయారు. ఈమె ఇలా చెబుతుందే అని భక్తులు ఆశ్చర్యపోయారు. మరునాడు ఆ భక్తుల సమూహం తమ గృహాలకు పయనమయ్యారు. స్వామి ఆ భక్తురాలి భర్తను పిలిచి, "మీ భార్యను ఇబ్బంది పెట్టకండి. ఆమె ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ జీవించి ఉండదు. ఆమె కృష్ణ భక్తి ఉన్మాదం నుండి బయటికి రాలేదు. ఇది ఆమె చివరి జన్మ. కృష్ణనామస్మరణ చేసుకునే అవకాశమివ్వండి ఆమెకు" అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగానే ఆమె సరిగ్గా 15 రోజుల తరువాత కృష్ణనామస్మరణతో ప్రశాంతంగా తనువు చాలించింది. ఈ భక్తురాలు 12 సంవత్సరాలుగా ఆండాళ్లను పూజించుతూ ఉండేది. స్వామివారిని దర్శించగానే ఆమె దశాబ్దాలుగా తాను వెదుకుతున్న కృష్ణుణ్ణి కనుగొనగలిగింది. ప్రశాంతి నిలయంలో వెలసిన సాయికృష్ణుని శక్తి అంత గొప్పది. అందుకే స్వామి ప్రశాంతి నివాసీ నందలాల్ అని పిలువబడుతున్నారు.

మనలోని అంతరాత్మ తానే జ్యోతి స్వరూపుడైన వాడు సాయికృష్ణుడు. పాత మందిరం ప్రాంగణంలో ఒకనాడు స్వామి శ్రీమతి కరుణాంబా రామమూర్తితో ఇలా అన్నారు, అమ్మాయి, ఈ దేహావరణం లోపల ఏముందో తెలుసా అని అడుగుతూ తామే సమాధానం చెప్పారు. అత్యంత ప్రకాశవంతమైన తేజస్సు అంటే స్వామి దేహం జ్యోతిర్మయం అని అర్థం చేసుకోవాలి. మహారాజా కృష్ణరసగోత్ర యూకేకి రాయబారిగా వ్యవహరించారు. స్వామివారి చిరకాల భక్తులు. 1972 జూలైలో స్వామిని ప్రప్రథమంగా దర్శించారు. ఆయనకు ఎన్నో అనుభవాలున్నాయి. స్వామివారి సర్వశక్తిమత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని ఆయన అనుభవపూర్వకంగా గ్రహించారు. జూలై 23 2009 శ్రీ రసగోత్ర ప్రశాంతినిలయం వరండాలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని ఉన్నారు. అంతా మామూలుగానే ఉంది. స్వామి యజుర్మందిరం దాటి కుల్వంత్ హాలులో ప్రవేశిస్తుండగా రసగోత్రగారి శరీరంలో వేడి ఉత్పన్నమైంది. యజుర్మందిరం గేట్, స్వామివారి దారి, స్త్రీల వరుసలు, వారి రంగురంగుల చీరలు అంతా ఒక్కసారిగా మారిపోయింది. అంతటా కాంతి తరంగాలు కనిపించసాగాయి. వెంటనే ఆయన, నేను నేనుగా ఉన్నానా, నాకు ఏమైనా జరిగిందా అని కుడి చేతితో ఎడమ మణికట్టు పట్టుకుని నాడీ పరిశీలించారు. స్వామి వీల్ చైర్లో వస్తున్నారు. వారి వెనుక కొందరు నడుస్తున్నారు. మరుక్షణంలో ఆ సీను మారిపోయింది. ఆ ప్రాంతమంతా గొప్ప వెలుగు అలలు అలలుగా కదలాడుతూ కనిపించసాగింది. స్వచ్ఛమైన తెల్లని కాంతితో కుల్వంత్ హాల్ అంతా మునిగిపోయింది. అంతకుముందు అక్కడ ఏమీ లేనట్లుగా అంతా వెలుగు వ్యాపించింది. కుల్వంత్ హాలును దాటి ఆ ప్రకాశం సుదూర ప్రాంతం వరకు వ్యాపించింది. ఇనుప గేట్లు, వాటి వెలుపల ఉన్న బిల్డింగ్స్ అంతా దివ్యజ్యోతి ప్రకాశంలో తమ ఉనికిని కోల్పోయాయి. మిస్టర్ రసగోత్ర అనుకున్నారు, నేను నార్మల్గా ఎప్పటిలాగే ఉన్నాను, నాలో ఏ మార్పు లేదు, ఈ వెలుగు వెన్నెలలా చల్లగా ఉంది, ఏమాత్రమూ వేడి అనుభూతం కావటం లేదు, ఈ కాంతి ఆహ్లాదకరంగా ఉంది, నా దేహం ఎంతో తేలికగా ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది, ప్రకృతికి అతీతంగా ఉన్న ఈ ప్రకాశం ఆనందదాయకంగా ఆహ్లాదజనకంగా ఉంది, నా దివ్య ప్రభువు నాకు తమ యథార్థ తత్వాన్ని అనుభూతం చేశారు, తాము ఎవరో, తమ నిజతత్వం ఏమిటో నాకు అవగతమయ్యేటట్లు చేశారు. క్రమక్రమంగా ఆ వెలుగు తిరిగిపోతూ వచ్చింది. స్వామివారి చుట్టూ కొన్ని మీటర్ల పరిధికి పరిమితమయ్యింది. అది కూడా చివరికి స్వామివారిలో లీనమైపోయింది. అంతా సాధారణ స్థితికి వచ్చింది. స్వామి మామూలుగా భక్తులకు దివ్యదర్శనాన్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతున్నారు. మిస్టర్ రసగోత్ర కన్నులు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కృతజ్ఞతా ప్రేమలతో నిండిన ఆ బాష్పాలు ఆయన కన్నుల నుండి జాలువారాయి. ఈ అనుభవం సుమారుగా 5-6 నిమిషాల పాటు జరిగింది. దర్శనం ముగించుకొని స్వామివారు ఆయనకు దగ్గరగా రావడం కూడా ఆయన గమనించలేదు. ప్రక్కనున్నవారు చెప్పినప్పుడే ఆయన స్వామిని చూశారు. స్వామి వీల్చైర్లో దగ్గరకు రాగానే ఆయన స్వామివారి పాదాలపై శిరస్సుంచి నమస్కరించారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో తన దివ్య హస్తమెత్తి ఆయనను ఆశీర్వదించారు. మాటలతో పనిలేదు. ఈ దివ్యావతార మూర్తి యథార్థ స్వరూపాన్ని దర్శించే మహద్భాగ్యం నాకు ప్రసాదించారు అంటారాయన. అయితే ఆ తరువాత ఆయనకు సందేహం కలిగింది. భగవాన్ జ్యోతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం సరే, కుల్వంత్ హాలులో ఉన్న ప్రతి వ్యక్తి, వస్తువు తేజస్వరూపంగా గోచరించాయి, తక్కినవన్నీ కూడా జ్యోతిస్వరూపాలేనా అని. చివరికి సృష్టి అంతా ఆ దివ్య జ్యోతిలో లీనం కావలసిందేనన్న నగ్న సత్యం ఆయనకు అర్థమైంది. దైవం ఒక్కడే, జ్యోతిస్వరూపుడు కాదు. దైవాంశ ఉన్న సమస్త జీవరాశులు, చరాచర వస్తుజాలమంతా జ్యోతిర్మయమే, ఆ దివ్యజ్యోతిలోని భాగమే అన్న అవగాహన కలిగిందాయనకు.
అంతరాత్మ జ్యోతి జ్యోతి నందలాల్ అన్న ఈ పంక్తిలో మనము అర్థం చేసుకోవలసింది ఇదే. మనలోనూ వెలుపలను నిండి నిబిడీకృతమై ఉన్నది ఆ దివ్యజ్యోతియే.

శ్రీ కస్తూరి గారిచే వ్రాయబడిన స్వామి జీవిత చరిత్రకు సత్యం శివం సుందరం అని నామకరణం చేయడంలో ఎంతో అంతరార్థముంది. సత్యమే సమస్త మానవులకు యథార్థతత్వం. దైవం సత్యస్వరూపుడు. సత్యమే శివం అనగా మంగళకరం, శుభకరం. ఈ సత్యం సుందరమైనది కనుక అందరూ సుందర స్వరూపులే. ఎవరికీ అబద్ధాల కోరు అని కాని, అసహ్యకరంగా ఉన్నాడని కాని అనిపించుకోవడానికి ఇష్టం ఉండదు. అలాగే అమంగళకరుడని, అశుభంకరుడని అనిపించుకోవడం నచ్చదు. ఎందుకంటే ప్రతి జీవాత్మ పరమాత్మ నుండి ఆవిర్భవించినదే. పరమాత్మ సత్యం శివం సుందరం అయినప్పుడు జీవాత్మ కూడా సత్యం శివం సుందరమే. స్వామి జీవితమే మన జీవితం. మన జీవితాలు స్వామివారి జీవితంలో ఒక భాగమే.

సాయి సుందర స్వరూపుడు. శ్రీమతి గాలి శారదాదేవి గారి అనుభవం గుర్తు చేసుకుందాం. ఆమె షిరిడి అవతారం దర్శించిన ధన్యజీవి. ఆ అవతారం కనుమరుగైన కొంతకాలానికి ఆమె శ్రీ సత్యసాయి భగవానుని సన్నిధికి చేరుకుని తన చివరి శ్వాస వరకు ప్రశాంతి నిలయంలోనే నివసించారు. ఆమె స్వామిపై పుత్రవాత్సల్యం కలిగి ఉండేవారు. స్వామివారు కూడా ఆమెపై ఎంతో దయాప్రేమలు వర్షించేవారు. ఆమె బాల్యం నుండి కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుని ప్రతిమను సాక్షాత్తు కృష్ణునిగా భావించి ఆరాధించేవారు. నిరంతరం కృష్ణనామస్మరణలో మునిగి ఉన్నందువల్ల ఆమెకు ఎన్నో దివ్యానుభూతులు కలిగాయి. స్వామివారి సన్నిధికి చేరిన తరువాత స్వామివారిని తన ప్రియమైన గోపాలునిగా దర్శించాలని ఆమె కోరిక. అయితే ఆమె స్వామిని గోపాలునిగా దర్శనం ప్రసాదించమని ప్రార్థించలేదు. అయితే ఒక సందర్భంలో స్వామి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె స్వామి పాదాలు పట్టుకుని త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమదేవదేవ అన్న అర్థం వచ్చే ప్రార్థన చేయసాగారు. ఇలా ప్రార్థన చేస్తూ స్వామి పాదాలపై శిరస్సు నుంచి కన్నులు మూసుకుని కొన్ని క్షణాల తరువాత కన్నులు తెరిచి చూసినప్పుడు ఆమెకు స్వామి పాదాల స్థానంలో బాలగోపాలుని చిట్టి పాదాలు దర్శనమిచ్చాయి. పీతాంబరధారి అయిన 6 సంవత్సరాల గోపాలుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆ పాదాలు మంజీరాలతో మెరిసిపోతున్నాయి. ఆమెకు కొంతసేపు దేహస్పృహ లేకుండా పోయింది. తన్మయత్వంలో మునిగిపోయారు. కొంతసేపటికి ఆమె తిరిగి ఈ లోకానికి వచ్చారు. ఆమె, "స్వామి, కేవలం మోకాళ్ల వరకు మాత్రమే నాకు దర్శనం ప్రసాదించారు. ఎందుకు పూర్తి స్వరూపాన్ని నేను దర్శించలేకపోయాను?" అని ప్రశ్నించినప్పుడు స్వామి, "చాలు, అంతమాత్రానికే నీవు సగం చచ్చిపోయావు. నేను పూర్తి రూపాన్ని దర్శింపచేసినట్లయితే నీవు పూర్తిగా ఈ లోకం వీడిపోయేదానివి" అన్నారు. ఆమె అనుభవించిన ఆ దివ్యానందం కోసమే మనమంతా నిరంతరం పరితపించేది. ఆ ఆనందమే మనకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది, మన జీవితాలకు సౌందర్యాన్ని ఆపాదిస్తుంది. ఆ సత్యస్వరూపుడు, శుభంకరుడు ఆ సుందర రూపుని మనస్సులో నిలుపుకొని మనమే భజనను గానం చేయాలి. ఇంత చక్కని భావంతో ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికుల్వన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ముకుంద మురారి మురారి గోపాల్ అన్న భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయిరామ్. ఈరోజు హైదరాబాద్ యువతులు ఇక్కడ భజన అంతాక్షరి ఆడడానికి మా శివం స్టూడియోకి వచ్చారు. ఇక్కడ రెండు టీమ్స్ ఉన్నాయి, సత్య టీం వర్సెస్ ప్రేమ టీం. అయితే రూల్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ రౌండ్ ఏంటంటే లాస్ట్ లెటర్తో పాడాలి. అయితే ఫస్ట్ ఒక లైన్ మేము పాడతాము, ఏ లెటర్తో అయితే ఎండ్ అవుతుంది అయితే ఫస్ట్ సత్య టీం పాడుతుంది. వాళ్ళు ఏ లెటర్తో అయితే ఎండ్ చేస్తారో అదే లెటర్తో ప్రేమ టీం అందుకోవాలి. మీకు ఆలోచించడానికి 10 సెకండ్స్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ శైలజ గారు జడ్జిలా కూర్చున్నారు. తను గత 5 ఏళ్లుగా వయలిన్ నేర్చుకుంటున్నారు. శ్రీ శివకృష్ణ స్వరూప్ గారి దగ్గర నుంచి సంగీతం మరియు వయలిన్ నేర్చుకుంటున్నారు. ఏ టీం ఈరోజు గెలుస్తుంది, గేమ్ ఎండ్ అయిన తర్వాత తెలుస్తుంది. రెండు టీమ్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ అంతాక్షరి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుంటాము. సత్య టీం మరియు ప్రేమ టీం, సాయిరామ్
1: సాయిరామ్,
0: మరి అంతాక్షరి ఆడడానికి మీరు రెడీ అయినా? కాస్త గట్టిగా చెప్పండి. మరి చాలా ఉత్సాహంగా టీం మెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నారు. మరి కాస్త టెన్షన్ కూడా ఉంది, ఏ టీం ఫస్ట్ గెలుస్తుందని కాస్త టెన్షన్ గా ఉంది. బట్ వీళ్ళు ఖచ్చితంగా భజన్స్ బాగా పాడతారనే నమ్మకం మాకుంది. అయితే మొట్టమొదటి రౌండ్ లాస్ట్ లెటర్ రౌండ్ మొదలు పెట్టుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్. ప్రతి రౌండ్ కి మీకు 10 మార్క్స్ ఇస్తాం అనమాట. అయితే ఈ ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే 10 మార్క్స్ మీరు ఒకవేళ లాస్ట్ లెటర్ నుంచి కరెక్ట్ గా పాడితే మీకు 10 మార్క్స్ ఇస్తాము. కానీ 10 సెకండ్స్ లోపల ఆ భజన్ ఏ భజన్ అని మీరు గుర్తించకపోతే అది నెక్స్ట్ టీమ్ కి ఆ రౌండ్ మేము పాస్ చేస్తాం అనమాట. ఆ ఆల్ఫాబెట్ పాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గనక కరెక్ట్ గా గెస్ చేస్తే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ రౌండ్ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. శైలజ గారు ఫస్ట్ భజన్ పాడతారు. తను ఎక్కడైతే ఎండ్ చేస్తుంది సత్య టీం మీరు వెంటనే అందుకోవాలి. 10 సెకండ్స్ లోపల స్టార్ట్ చేసేయాలి.

0: లాస్ట్ లెటర్ నా కాబట్టి నాతో పాడండి.
1: అంటే నా
0: అనా లేదు కాబట్టి మీరు నాతో పాడొచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు, నాతో పాడండి.

0: చాలా చక్కగా మన ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సత్య టీం వర్సెస్ ప్రేమ టీం, రెండు టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మాత్రం మెల్లమెల్లగా కాంపిటీషన్ టఫ్ అయిపోతూ ఉంటుంది. అయితే జడ్జి గారు, వీళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది, మళ్ళీ మార్క్స్ కూడా అనౌన్స్ చేస్తే ఫస్ట్ రౌండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి దాని గురించి కూడా చెప్పండి.
1: తప్పకుండా. రెండు టీంలు చాలా బాగా పాడుతున్నారు. సత్య టీం ఇంతవరకు స్కోర్ చేసిన మార్క్స్ 40. మరి ప్రేమ టీం స్కోర్ చేసిన మార్క్స్ కూడా 40.
0: ఫస్ట్ రౌండ్ అలా ఎండ్ అయిపోయింది, చాలా చక్కగా అందరు పాడారు. అయితే ఇప్పుడు సెకండ్ రౌండ్ కొంచెం టఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి స్వామి భజన్స్ పాడుతూనే ఉన్నాము. అయితే మనందరికీ భజన్స్ బాగా తెలుసు. మధ్యలో నేను ఒక లైన్ మాత్రమే చెప్తాను, ఆ లైన్ ఏ భజనలో వస్తుంది ఆ భజన్ మీరు పాడాలి. రెండు లైన్ పాడినా పర్వాలేదు, సరిపోతుంది. కాకపోతే ఆ లైన్ మీరు గుర్తించాలి, ఏ భజనలో ఆ లైన్ వస్తుంది. రెడీ అయినా మరి? సరే, మళ్ళీ సెకండ్ రౌండ్ కి నేను మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికి. మొదలు పెడదామా? నేను లైన్ చెప్పిన తర్వాత మీకు 10 సెకండ్స్ టైం ఇస్తాము ఆ భజన్ ఏ భజన గుర్తించడానికి. 10 సెకండ్ తర్వాత, 10 సెకండ్ లోపలే ఆ పాట ఆ భజన ఏ భజన అని గుర్తిస్తే మరీ మంచిది. 10 సెకండ్ అయిన తర్వాత గుర్తిస్తే మాత్రం లాభం లేదు. ఇంకొకటి ఏంటంటే, మీరు గుర్తించారంటే సరే సరే, ఒకవేళ ఆ భజన ఏ భజన మీరు గుర్తించలేకపోతే అది మళ్ళీ నెక్స్ట్ టీమ్ కి పాస్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ గెస్ట్ చేస్తే గనక వాళ్ళకి బోనస్ 5 పాయింట్స్ వస్తాయి. అది మీరు గనక కరెక్ట్ గా గెస్ట్ చేస్తే గనక మీకు 10 పాయింట్స్ వస్తాయి. సత్య టీం, వైదేహి ప్రియ వైకుంఠరామ.

0: టైంకి కరెక్ట్ గా గెస్ట్ చేసేసారు, వెరీ గుడ్. నెక్స్ట్ టీమ్ ప్రేమా టీమ్, నేను ఇప్పుడు ఏ లైన్ అయితే చెప్పబోతున్నాను టఫ్ ఏమో, కానీ చూద్దాం మీకు వస్తుందో లేదో. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ తుమ్ హో భగవాన్. ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ తుమ్ హో భగవాన్.
1: మీకు తేరిక అవ్వడానికి ఆ లైన్ మీరు పాటగా పాడుకోండి, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా కనుక్కోగలుగుతారు. మీ టైం

ఒక్క పిసిల్ టఫ్ గా అనిపించిన కరెక్ట్ గా నిక్ ఆఫ్ ద మూమెంట్ మీరు అందుకున్నారు, చాలా చక్కగా పాడారు. మరి సత్య టీం, ప్రేమ టీం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మళ్ళీ సత్య టీం కి ఇప్పుడు నేను లైన్ చెప్పబోతున్నాను. ఆ లైన్ విన్నాక ఆ భజన, ఏ భజన మళ్ళీ గెస్ట్ చేయండి. ఆత్మాభిరామం ప్రభు సాయిరామం, ఆత్మాభిరామం ప్రభు సాయిరామం.

చాలా అద్భుతంగా అందుకున్నారు. అసలు మీరు గెస్ట్ చేస్తారో లేదో అనుకోలేదు గెస్ట్ చేస్తారని, కానీ నిక్ ఆఫ్ ద మూమెంట్ చాలా చక్కగా గెస్ట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రేమ టీమ్ రెడీ అయినా? ఓకే, అయితే మీకు వస్తున్న సెంటెన్స్ ఏంటంటే, మురళీ మాధవ సేవా కరో.

0: ఇలా ఎల్లప్పుడూ హరిని స్మరణిస్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా చక్కగా పాడుతున్నారు. మరి సత్య టీం, సాయిరాం గుణగావు, మళ్ళీ చెప్తున్నాను, సాయిరాం గుణగావు.
1: అక్కడి నుంచి పాడని ప్రయత్నించండి, మీకు తేలిక అవుతుంది.
0: టైం
1: 3 సెకండ్స్ ఏముంది?
0: 3, 2
1: సాయిరాం గుణగావు,
0: 1 టైమ్ అవుట్ అయిపోయింది. సత్య టీం గెస్ట్ చేయలేకపోయారు, పర్వాలేదు, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. మరి ప్రేమ టీం మీరు గెస్ట్ చేయగలరా? మీరు 5 సెకండ్స్ లోపలే గెస్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మీకు టైం దొరికింది కాబట్టి.
1: సాయిరాం గుణగావు.
0: టైమ్ అప్ అయిపోయింది. సత్య టీం అండ్ ప్రేమ టీం ఇక్కడ కూడా పోటీ, ఒక టీంకి రాలేదంటే ఇంకో టీం కూడా రాలేదు. మరి పర్వాలేదు, మన జడ్జి శైలజ గారు మరి ఏ భజనని పాడి వినిపిస్తారు, పాడండి.

అయ్యో ఇంత ఈజీ భజన్ గెస్ట్ చేయలేకపోయామా అనిపిస్తుంది కదా. బాల్యక టైం నుంచి ఈ భజన్ పాడుకుంటున్నా కానీ ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది. పైగా మైక్ పెట్టి ఒక కాంపిటీషన్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ ఆ మాత్రం ఉంటుంది. కానీ పర్వాలేదు, ఒక్క రౌండ్ మీరు మిస్ అయ్యారు, ఇంకా టైం ఉంది, ఇంకా బోల్డ్ రౌండ్లు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ పికప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ భజన్ ఏంటంటే ప్రేమ టీంకి మోదక హస్త గజానన, మోదక హస్త గజానన.

0: చాలా బాగా పాడారు. కానీ ఇంకొక భజన్ కూడా ఉంది దీంతో, ఎవరైనా చెప్పగలరా?
1: దానికి మార్క్స్ ఏం లేవు, మామూలుగానే అడుగుతున్నాము, ట్రై చేయండి.
0: మోదక హస్త గజానన చెప్పమంటారా?

కానీ చాలా అద్భుతంగా వాళ్ళు పాడారు, అందుకే ప్రేమ టీమ్ కి మళ్ళీ 10 పాయింట్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ సత్య టీమ్ కి నెక్స్ట్ నేను ఇవ్వబోయే లైన్ ఏంటంటే, యశోదాకి బాల్ యదు నంద గోపాల్.

అసలు చెప్పిన వెంటనే అందుకున్నారే, అది నాకు బాగా నచ్చింది, చాలా చక్కగా పాడారు. మరి ప్రేమ టీం, మీకు నేను ఇస్తున్న సెంటెన్స్, బృందావనకే గోకుల బాల. తులసిమాలాది నేను చెప్పేది బృందావనకే గోకుల బాల. మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

0: మీ టైం అయిపోతుంది, ఒక 3 సెకండ్లు మాత్రమే.
1: 3, 2, 1. ఇదే పాట ఇప్పుడు సత్య టీమ్ కి పాస్ చేస్తున్నాము, మరి మీరు గెస్ చేయగలరా? మీకు 5 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము. బృందావన్ కి గోకుల బాల. సో మీ టైం అప్ అయింది సత్య టీమ్, మీ టైం అప్ అయింది. ఈ భజన్ ఏ భజన్ మన జడ్జి శైలజ గారు పాడి వినిపిస్తారు.

భజన్ గెస్ట్ చేయలేకపోయామా అని అనిపిస్తుంది కదా, కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. పర్వాలేదు, ఈ జస్ట్ 2 రౌండ్స్ మాత్రమే మీరు మిస్ అయ్యారు. కానీ ఇక్కడ కూడా సత్య టీం ప్రేమ టీం పోటీగా మర్చిపోతున్నారు, ఏం పర్వాలేదు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఎలా పికప్ చేసుకుంటారో చూద్దాం. కానీ ఇంకో 2 రౌండ్స్ ఇదే నడుస్తుంది. సత్య టీమ్ కి నెక్స్ట్ నేను ఒక సెంటెన్స్ మళ్ళీ చెప్తున్నాను. ఆ భజన ఏ భజన మీరు గెస్ట్ చేయాలి. పర్తిపురీశ్వర పాలయమాం, పర్తిపురీశ్వర పాలయమాం. మీ టైం ఇప్పుడు మొదలవుతుంది.

0: మీ టైం అయిపోతుంది త్వరగా. మీరు ప్రయత్నం చేస్తున్నారు, మీరు కరెక్టే.
1: ప్రేమా టీం మీరు కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, టైం అప్ అయిపోయింది. సో ఇదే ఇప్పుడు ఈ రౌండ్ పాస్ చేస్తున్నాం ప్రేమా టీం కి. ప్రేమా టీం మీరు వెంటనే అందుకోవాలి పర్తి పురీశ్వర పాలయమ. త్రీ టూ వన్ టైమ్ అప్. ఈ రెండు టీమ్స్ ఏమనుకొని వచ్చారు తెలియదు, కానీ పోటీ పోటీగా పాడితే మీరు పాడితే మేము పాడతాము, మీకు రాకపోతే మాకు రాదు అన్నట్టుగా ఐకమత్యం ఇక్కడ బాగా చూపిస్తున్నట్టున్నారు. కానీ మీ యాటిట్యూడ్ చాలా బాగుంది. ఇది పర్తి పురీషుల పాలయమా, ఏ భజనలు వస్తుంది మన జడ్జి శైలజ గారు పాడి వినిపిస్తారు.

0: నేను చెప్పాను నేను చెప్పానని మనకు ఇప్పుడు అనిపిస్తుంది, కానీ మైక్ ముందు గట్టిగా చెప్తే గాని అది వ్యాలిడ్ ఉండదు. కానీ మీ ఉత్సాహం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు లాస్ట్ రౌండ్, ఇప్పుడు ఫైనల్ రౌండ్ కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా
1: క్వశ్చన్,
0: ఇప్పుడు లాస్ట్ ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్ అడిగిపోతున్నాను. ఇక్కడైనా మీరు మీ పాయింట్స్ ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. సో నేను చెప్పాను నేను చెప్పాను కాదు, గట్టిగా పాడండి. ఆల్ ది బెస్ట్. రెండు టీమ్స్ చాలా బాగా ఆడుతున్నాయి కాబట్టి గుడ్ లక్ టు బోత్ ది టీమ్స్. పాలలోచన పాహి మురారి, ప్రేమ టీం, ప్రేమ టీం. పాలలోచన పాహి మురారి.

0: చాలా చక్కగా అసలు చెప్పిన వెంటనే అందుకున్నారు, చాలా చక్కగా పాడారు. మరి ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి స్కోర్స్ ఎంత మన జడ్జి శైలిజ గారు చెప్తారు?
1: ఈ సెకండ్ రౌండ్ లో సత్య టీమ్ కి 30 marks, మరి ప్రేమ టీమ్ స్కోర్ చేశారు 40 marks. ఇప్పటివరకు ఓవరాల్ స్కోర్ ఎలా ఉందో చూద్దాం. రౌండ్ 1 అండ్ రౌండ్ 2 రెండు కలిపి సత్య టీమ్ 70 marks, ప్రేమ టీమ్ 80 marks.
0: రౌండ్ 2 కంప్లీట్ అయినప్పటికీ ప్రేమ టీమ్ కొంచెం 10 marks తో 10 points తో సత్య టీమ్ పై లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. థర్డ్ రౌండ్ ఏంటంటే మీకు మీరేంటంటే చిట్స్ తీయాలి. ఆ చిట్ లో ఏ పదం ఉంటే గనక ఆ పదం ఉన్న భజన్ పాడాలి. అయితే మీకు 2 minutes టైం ఇస్తాము. ఆ 2 minutes లోపల ఆ పదం ఉన్న ఎన్ని భజన్స్ మీకు వచ్చు మీరు గబగబా పాడాలి. అయితే ఒక లైన్ మొత్తం పాడాలి, అలా మధ్య నుంచి కట్ చేయకూడదు భజన. ఒక లైన్ మాత్రం కంప్లీట్ పాడండి, కానీ 2 minutes లో ఎవరు మాక్సిమం భజన్స్ పాడతారు అది కాంపిటీషన్ ఇక్కడ. అయితే మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం మీరు అడగచ్చు.
2: ఆ పదం భజన్ మధ్యలో లైన్ లో ఉంటే ఆ లైన్ వరకు పాడాలా?
0: పర్వాలేదు, ఆ భజన్ మధ్యలో ఎక్కడైతే వస్తుందో అది వచ్చేదాకా ఆ పదం వినిపించేదాకా మీరు భజన్ పాడాల్సిందే. సో ఆ భజన్ ఫస్ట్ ఆ పదం ఫస్ట్ లో ఉండగా మీరు అందుకుంటే ఇంకా మహా మంచిది, ఎందుకంటే మీకు టైం సేవ్ అవుతుంది. లేదా మధ్యలో వచ్చినా అలా పాడుకోవచ్చు, ఏం పర్వాలేదు, దానికి మార్క్స్ ఏం కట్ అవ్వదు. కానీ ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే ఇది పాస్ అవ్వదు, ఈ రౌండ్స్ మళ్ళీ నెక్స్ట్ టీమ్ కి పాస్ అవ్వదు. ఈ రౌండ్ ఇక్కడతోనే ఎండ్ అయిపోతుంది. ప్రతి భజన మీరు పాడినందుకు మీకు 10 marks ఇస్తాం, కాబట్టి మీరు మాక్సిమం భజన్స్ పాడడానికి ట్రై చేయాలి. కానీ 2 minutes లో ఎన్ని భజన్స్ పాడితే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. మరి రెడీ అయినా ఈ రౌండ్ ఆడడానికి? రెడీ అయినా?
3: రెడీ.
0: చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి సత్య టీమ్ అండ్ ప్రేమ టీమ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ.
3: థాంక్ యూ.
0: మరి సత్య టీమ్ తో మొదలు పెడుతున్నాము. చిట్టిలు మీరు తీయాలి. శైలజ గారు మీరు చిట్టిలు ఇవ్వండి వాళ్ళకి.
1: తప్పకుండా.
0: మీరు చిట్టి తీసినప్పుడు ఫస్ట్ ఏ పదం వచ్చింది చెప్పాలి.
4: గోపాల.
0: గోపాల. మీ టైం ఇప్పుడు మొదలవుతుంది.

0: టైమ్ అప్ మీ గ్రూప్ లో కోఆర్డినేషన్ చాలా బాగుండింది, ఎందుకంటే ఒకళ్ళు కంప్లీట్ చేసిన వెంటనే ఇంకొకళ్ళు అందుకున్నారు. ఆ కోఆర్డినేషన్ బాగుండింది. మొత్తానికి మీరు 10 పాటలు పాడారు, కానీ అదే స్టార్ మార్క్ కండిషన్ సప్లై అంటుంటామే, ఒక పాటని మధ్యలో అంటే ఒక భజనని మరి మధ్యలో రిపీట్ చేయడం జరిగింది, కాబట్టి 9 భజనలు పాడినట్టు లెక్క. అయితే మరి జడ్జి గారు 9 భజనలు పాడారంటే ఎన్ని మార్క్స్ వాళ్ళకి ఇస్తున్నారు?
1: వీరికి 9 భజనలు గాను 90 మార్క్స్ వచ్చాయి.
0: చాలా చక్కగా పాడారు. అసలు గోపాల్ అనగానే చాలా భజనలు మనకు గుర్తొచ్చేస్తాయి, కానీ ఇలా బజర్ రౌండ్ పెట్టేసి 2 మినిట్స్ లోనే పాడాలని టెన్షన్ పెట్టినప్పుడు వెంట వెంటనే గుర్తురావు, కానీ ఇంకా బోల్డ్ భజన్స్ మనం పాడగలము. ఆ భజన్లు ఏంటో శైలజ గారు చెప్తారా?

0: మరి సత్య టీం మెంబర్స్ మొత్తానికి 9 భజనలు పాడారు, ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు వీళ్ళని మించిన భజన పాడతారా ఏంటో చూద్దాము. మరి వీళ్ళు తీసుకున్న చిట్లో ఏ పదం వస్తుందో చూద్దాం. శైలజ గారు చిట్ ఇవ్వండి. మరి మీకు చిట్లో ఏం రాసింది?
1: శివ
0: మొదలు పెట్టండి.

0: టైం అయిపోయిందండి.
1: ప్రేమ టీం చాలా చక్కగా గబగబ భజన్స్ అన్ని అందుకుని పాడారు. అయితే 2 మినిట్స్ లో మాక్సిమం ఎన్ని భజన్స్ పాడగలరు అని చూస్తున్నాం కాబట్టి ఈ రౌండ్ లో మీరు యాక్చువల్లీ 15 భజన్స్ పాడారు. అయితే ఒక భజన్ లో శివ అనే పదం రాలేదు, అది నర్తన సుందర నటరాజ. అఫ్ కోర్స్ శివుడు ఇంకో పేరు అనుకోండి, కానీ అక్కడ ఆ పదం రాలేదు కాబట్టి అక్కడ అది మేము కన్సిడర్ చేయట్లేదు కాబట్టి మీరు 13 భజన్స్ పాడారు. మరి జడ్జ్ గారు సత్య టీం 9 భజన్స్ వాళ్ళు పాడారు, మరి ప్రేమ టీం 13 భజన్స్ పాడారు. వాళ్ళ స్కోర్ ఎంత చెప్తారా?
0: సత్య టీం స్కోర్ 90 మార్క్స్. మరి ప్రేమ టీం స్కోర్ 130 మార్క్స్.
1: అయితే ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం చెప్పడానికి వీలు లేదు, ఈ రౌండ్ మళ్లీ కంటిన్యూ అవుతుంది. సత్య టీం యూ షుడ్ బకప్. అయితే సత్య టీం వర్సెస్ ప్రేమ టీం మళ్లీ మన జడ్జి శైలజ గారు మీకు చిట్స్ ఇస్తారు. చిట్ ఇచ్చిన వెంటనే మీరు భజనలు అందుకోవాలి. 2 మినిట్స్ లోగా ఎన్ని భజనలు మాక్సిమం పాడితే అంత మంచిది, ఒక లైన్ మాత్రం కంప్లీట్ గా పాడాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ది టీమ్స్. చిట్ ఇవ్వండి. ఏ పదం వచ్చింది మీకు?
2: గురు.
1: మొదలు పెట్టండి.

0: గురు మహిమా సత్య సాయి మహిమా.
1: తాయిమా
2: చాలా చక్కగా పాడారు. గురు అనగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా చక్కగా పాడారు. మరి ఒక్కసారి చెక్ చేసి చెప్దాము, వీళ్ళు ఎన్ని భజన్స్ కరెక్ట్ గా పాడారు, ఎన్ని భజన్స్ రిపీట్ చేశారు చూద్దాము. ఈ రౌండ్ లో సత్య టీమ్ కి గురు అనే పదం వచ్చింది. మరి గురు అనగానే వీరు టకటకా టకటకా 16 భజన్లు పాడారు. అయితే అసలు 17 భజన్లు పాడారు. ఇందులో ఒక్క భజన్ గురునానక్ జీకి జయ జయకార్ రిపీట్ అయినందుకు 16 భజన్స్ కౌంట్ చేస్తున్నాము. కానీ ఫస్ట్ రౌండ్ లో మీరు 9 భజన్లు పాడారు. మళ్ళీ ప్రేమ టీం 13 భజన్లు పాడారు. వెంటనే ఇప్పుడు మీరు 16 భజన్స్ పాడారు. మళ్ళీ ప్రేమ టీం ఎన్ని భజన్స్ పాడతారో చూడాలి. కానీ చూస్తూ చూస్తూ టెన్షన్ బీపీ అన్ని పెరిగిపోతున్నట్టుగా ఉన్నాయి. కానీ చాలా చక్కగా పాడుతున్నారు. అయితే నెక్స్ట్ ఇప్పుడు ప్రేమ టీం మళ్ళీ చిట్టు తీయడానికి మీరు రెడీనా?
3: రెడీ.
2: మీకు ఏ పదం వచ్చిందనేది
1: రామ
2: మొదలు పెట్టండి.

0: టైమ్
1: చాలా చక్కగా గబగబా గబగబా అందుకొని చాలా చక్కగా పాడారు. అసలు పాడతారో లేదో, 2 మినిట్స్ లో ఎన్ని భజనలు పాడతారో అంటూ మేము లెక్క పెడుతూ ఉన్నాము. ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి మీరు 18 భజన్స్ పాడారు. నిజం చెప్పాలంటే 19 భజన్స్ పాడారు, అందులో ఒక భజన్ మళ్ళీ రిపీట్ అయినందుకు 18 భజన్స్ లెక్క పెట్టుకుంటున్నాము. సో 18 భజన్స్ పాడినందుకు మరి శైలజ గారు ప్రేమ టీంకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు?
0: మీరు పాడిన 18 భజన్స్ కి మీకు 180 మార్క్స్ వస్తున్నాయి. ఈ రౌండ్ తర్వాత సత్య టీమ్ కి 160 మార్క్స్, ప్రేమ టీమ్ కి 180 మార్క్స్.
1: అయితే ఇంకొకసారి లాస్ట్ రౌండ్ లో మేము చిట్స్ ఇస్తాము. మళ్ళీ సత్య టీమ్, ప్రేమ టీమ్ ఒక్కొక్క చిట్ తీయాలి. అండ్ 2 మినిట్స్ మీకు టైం ఇస్తాం కాబట్టి 2 మినిట్స్ లోపల ఎన్ని భజన్స్ పాడతారో చూద్దాము. మళ్ళీ విషింగ్ గుడ్ లక్ టు బోత్ ది టీమ్స్. సత్య టీమ్ చిట్ తీయండి. జయతో భజన్ మొదలు పెట్టండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.

0: Hoi, Jiram, Jiram, Jiram. Jai Jai Jai Manmohana.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 భజనలు పాడారు. ప్రేమ టీం ఏంటంటే మమ్మల్ని దాటుతారో లేదని చూస్తున్నారు, కానీ చక్కగా 18 భజనలు పాడారు. ఎక్సలెంట్. ఇప్పుడు ప్రేమ టీం మీరు చిట్ తీయాలి, ఏ పదం వచ్చింది చూద్దాము. దాని తర్వాత వెంటనే భజన అందుకోవాలి. ఆల్ ది బెస్ట్.
2: సాయి,
1: స్టార్ట్.

0: సద్గురు సాయి సరస్వతి.
1: ఇంకొంత టైం పాడండి పాడండి.
0: సాయి హమారా హమ్ సాయి కే ఐసా ప్రేమ హమారా.
1: టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. ఈసారి కొంచెం ప్రేమ టీమ్ స్టక్అప్ అవుతూ అవుతూ అవుతూ పాడారు, కానీ ఎన్ని భజనలు పాడారు చూద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 భజన్స్ మాత్రమే ఈసారి పాడగలిగారు. కానీ ఈ రౌండ్ ఎండ్ అయ్యేటప్పటికి మరి సత్య టీమ్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు, మరియు ప్రేమ టీమ్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు, మన జడ్జి గారు శరీజ గారు అనౌన్స్ చేసేదాకా కాస్త వెయిట్ చేద్దాం.
2: రౌండ్ 3 ఎండ్ అయ్యేటప్పటికి సత్య టీమ్ స్కోర్ 430, మరియు ప్రేమ టీమ్ స్కోర్ 417. ఇప్పుడు ఓవరాల్ స్కోర్ చూద్దాము. రౌండ్ 1, 2 and 3 రౌండ్స్ కలిపి సత్య టీమ్ కి 500 marks, ప్రేమ టీమ్ 550. ప్రస్తుతం ప్రేమ టీమ్ 50 marks తో లీడ్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ రౌండ్ లో ఎలా అవుతుందో చూద్దాం.
1: 3 rounds కంప్లీట్ అయిపోయినాయి, స్కోర్స్ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు 4th round మనం స్టార్ట్ చేయబోతున్నాము. అయితే సత్య టీం మరియు ప్రేమ టీం ఈ రౌండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి బాల్ వికాస్ క్లాసెస్ కి వెళ్తున్నప్పటి నుంచి మనము అష్టోత్తర శతనామావళి చెప్తూనే ఉన్నాము. పైగా గ్రూప్ 2 స్టూడెంట్స్ అంటే అష్టోత్తర శతనామావళి అర్థమేమిటో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అష్టోత్తర శతనామావళి నుంచి ఒక నామం నేను చెప్తాము, దాని అర్థం ఏంటో మీరు చెప్పాలి. అర్థం చెప్పిన తర్వాత ఏంటంటే ఆ అర్థం వచ్చేటట్టుగా ఒక భజన చెప్పాలి. అందులో ఆ వర్డ్ అయినా వస్తే మరీ మంచిది, లేదా ఆ మీనింగ్ అర్థం చేస్తే ఒక భజన ఉంటుంది, ఆ భజన పాడాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాము, ఆ ఎగ్జాంపుల్ వింటే మీకు అర్థం అవుతుంది. అయితే ఇది బజర్ రౌండ్, అంటే 2 teams కి ఒకేసారి మేము క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఎవరికి ఫస్ట్ ఆన్సర్ తట్టుతుందో, ఏ భజన తట్టుతుందో మీరు వెంటనే సాయిరామ్ అని చెప్పాలి. అయితే ఏ టీం ఫస్ట్ సాయిరామ్ చెప్తారో ఆ టీంకే ఫస్ట్ ఈ ఛాన్స్ దొరుకుతుంది. ఇది ఈ రౌండ్ మళ్ళీ పాస్ అవ్వదు, వేరే టీంకి పాస్ అవ్వదు, కాబట్టి మీరు గబుక్కుని అందుకుంటే బాగుంటుంది. ఇక్కడ కాస్త చురుకుతనం యూత్ కాబట్టి మీరు చురుకుతనం చూపించాల్సి వస్తుంది. అయితే ఒక ఎగ్జాంపుల్ మేము మీకు ఇస్తాము. శైలజ గారు మరి ఒక ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి చెప్తారండి.
2: తప్పకుండా. ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః. ఫస్ట్ దీనికి మీరు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీనింగ్ ఏమై ఉంటుంది? పరమశాంత స్వరూపుడైన శ్రీ సాయినాథునికి నమస్కారం. పరమశాంత స్వరూపుడైన శ్రీ సాయినాథునికి నమస్కారము. అలాగా మీరు మేము ఇచ్చిన నామానికి మీరు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఈ శాంతమూర్తయే నమః అని వినగానే మీకు ఒక భజన స్ట్రైక్ అవుతుంది, ఆ భజన ఒకటి పాడాలి. శాంతమూర్తయే నమః అనగానే మీకు స్ట్రైక్ అయ్యే భజన్

0: అలాగా మీకు ఈ రామం వినగానే వెంటనే ఏ భజన అయితే స్ట్రైక్ అవుతుందో ఆ భజన పాడాలి. మీ అందరికీ అర్థమైందా?
1: అర్థమైంది. సరే అయితే మొదలు పెట్టినాము. ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్. మీ టీమ్ లో ఎవరు సాయం చెప్పడానికి రెడీగా ఉంటారు? మీ టీమ్ మెంబర్, మీ టీమ్ లీడర్ ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. ఎవరికైతే ఆన్సర్ గబక్కని గుర్తొస్తుంది మీ టీమ్ లీడర్కి చెప్తే వాళ్ళు మీ బదులు సైరన్ చెప్పేస్తారు. మనము ఫోర్త్ రౌండ్ మొదలు పెడుతున్నాము. అష్టోత్తర శతనామావళి నుంచి నేను ఒక నామం చెప్పబోతున్నాను. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః.
2: సైరం.
1: అయితే సత్య టీమ్ ఒక్క స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ ముందు చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ దొరుకుతుంది, మొదలు పెట్టండి.
3: కాలానికి అతీతమైన భగవత్ స్వరూపుడైన సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థము. అయితే ఇప్పుడు ఒక భజన స్ట్రైక్ అవుతుంది నాకు,

0: మీరు భజన పాడుతూ ఉంటే అలా వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి అనిపిస్తుంది. చాలా చక్కగా పాడారు. మరి నెక్స్ట్ నామం ఏంటంటే, ఓం శ్రీ సాయి కనకాంబర ధారిణే నమః.
1: సాయిరామ్,
0: ప్రేమ టీం చెప్పండి.
1: అంటే స్వామి కాషాయ వస్త్రాలతో ఉంటారు కాబట్టి కాషాయంబరధారి, అలాగే కనకాంబరధారి అని కూడా.
0: కరెక్టే చెప్పారు. మరి ఏదైనా భజన గుర్తొచ్చిందా దాంతో?

0: ఇక్కడేంటంటే, నేనిచ్చిన నామానికి మీరు మీనింగ్ చెప్తూ భజన పాడాలి, కానీ చాలా చక్కగా మీనింగ్ చెప్తూ భజన కూడా అందుకున్నారు. అయితే బెస్ట్ పార్ట్ ఏంటంటే, శైలజ గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సత్య టీంకి ఇచ్చిన ప్రేమ టీం కూడా వాళ్ళతో పాటు పాడుతున్నారు, అటు ప్రేమ టీంకి ఇచ్చిన సత్య టీం వాళ్ళతో పాడుతున్నారు. కాంపిటీషన్ లేకుండా మన స్వామి భజన ఎక్కడొచ్చినా చాలా అసలు ఆపుకోలేము, అలా భజన పాడుతూనే ఉంటాం. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్. మరి నెక్స్ట్ నామం నేను మళ్ళీ ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ సాయి సర్వభయ నివారణే నమః. సత్య టీం మీరు సైరాన్ చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాము.
1: మన జీవితంలో ఎదురయ్యే అనేకానేక భయాలను పోగొట్టే భవభయ భంజనుడైన స్వామికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.

0: చాలా చక్కగా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ భజన కూడా పాడారు. మరి నెక్స్ట్ నామం నేను ఏదైతే చెప్పబోతున్నాను, మీరు నేను నామం చెప్పేదాకా కాస్త ఓపిక పట్టాలి. నేను ఓం శ్రీ సాయి అని ఆ నామం చెప్పిన తర్వాత, నమః చెప్పిన తర్వాతే మీరు బజర్ అంటే సాయిరామ్ అని చెప్పాలి. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టాల్సిందే. మరి నెక్స్ట్ నామం ఏంటంటే ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః
1: సాయిరామ్.
0: ఒక్క సెకండ్ ముందు సత్య టీం వాళ్ళు చెప్పారు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాము, అందుకోండి.
1: అనాథనాథుడు ఆత్రత్రాణ పరాయణుడు అయినటువంటి సాయినాథునికి నమస్కారము అని ఈ నామానికి అర్థం.
2: కరెక్ట్.
0: మరి భజన పాడండి.

0: ఇది కూడా కరెక్ట్ గానే చెప్పారు. మరి మన జడ్జి గారు మార్క్స్ కూడా అలాగే మీకు ఇస్తూనే ఉన్నారు. ప్రేమ టీమ్, మీరు బకప్ చేయాల్సిందే ఇక్కడ. అయితే నెక్స్ట్ నామం ఏంటంటే, ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః. ఇది టై బ్రేక్ లాగా అనిపిస్తుంది, కానీ స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ లో అప్పుడు ముందు చెప్పారు. మన సౌండ్ ఇంజనీర్ గారు ఎవరు ఫస్ట్ చెప్పారు క్లారిఫై చేస్తారు. ప్రేమ టీమ్ ఒక్క సెకండ్, స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్ ముందు సైలెంట్ చెప్పినందుకు ఛాన్స్ మీకు దొరుకుతుంది. మరి దీని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు భజన పాడాలి. ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః మొదలు పెట్టండి.
1: ఓం శ్రీ సాయి షిరిడి సాయి మూర్తయే నమః అంటే, అంతకు ముందు అవతారమే మన సత్యసాయిగా మళ్లీ అవతరించారని దీని అర్థం.

0: దయా కరో, కృపా కరో, రక్షా కరో, హే భగవాన్. చాలా చక్కగా పాడారు, మీనింగ్ కూడా చక్కగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఫైనల్ రౌండ్స్ అయ్యేటప్పటికి ఎవరు ఎంత స్కోర్ చేసుకుంటారో తెలుసుకునే ముందు ఇంకొక లాస్ట్ రౌండ్, ఇంకొకసారి నేను ఇంకో నామం చెప్తాను, దాని మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ భజన అందుకోవాలి. ఆల్ ది బెస్ట్ బోత్ ది టీమ్స్. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ప్రేమ టీం తొందరగా అందుకున్నారు కాబట్టి మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః అంటే ఏమిటి?
1: ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః అంటే ఆ సాయికృష్ణుడే మన స్వామిగా అవతరించారు. ఆ ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడే ఈనాటి మన సాయికృష్ణుడిగా అవతరించారని అనుకుంటూ గీతా బోధకాయ నమః అంటే స్వామి గీతను బోధించారు మనకి.

0: మరి చూస్తూ చూస్తూ ఈ రౌండ్ కూడా ఎండ్ అయిపోయింది. మరి మీ స్కోర్స్ ఎంత శైలజ గారు చెప్తారా? మరి
1: తప్పకుండానండి. ఫోర్త్ రౌండ్ లో సత్య టీం 30 మార్క్స్ స్కోర్ చేశారు, మరి ప్రేమ టీం 30 మార్క్స్.
0: ఈ రౌండ్ లో టీంలు పోటీ పోటీగా ఆడుకున్నారు కదా శైలజ గారు?
1: అవును, చాలా బాగా పాడారు.
0: మరి ఓవరాల్ స్కోర్ ఎంత తెలుసుకుందాము.
1: ఈ 4 రౌండ్లు కలిపి మొత్తం ఓవరాల్ స్కోర్స్ ఇప్పుడు నేను చెప్తాను. సత్య టీం 530 పాయింట్స్, మరి ప్రేమ టీం 580 పాయింట్స్. మరి ఈ రోజు విన్నర్స్ ప్రేమ టీం.
0: స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ ఉంటారు. ఆ విధంగా ప్రేమ టీం ఈరోజు గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగానే సత్య టీం కూడా టీం స్పిరిట్ చాలా చక్కగా చూపించారు. ఎందుకంటే ప్రేమ టీం పాడుతున్నప్పుడు వాళ్లతో పాటు వీళ్లు కూడా కలిసిమెలిసి పాడారు. వేరే కాంపిటీటర్ టీం పాడుతున్నారని అనుకోకుండా వాళ్ళు వీళ్ల కంఠం కూడా వాళ్లతో పాటు కలిపి పాడుతున్నందుకు టీం స్పిరిట్ చాలా బాగున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు సత్య టీం. ఇలాగే యూత్ మరి ఎన్నో అంతాక్షరి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ స్వామికి నమస్కారాలు అర్పిస్తూ స్వామికి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ అంతాక్షరి కార్యక్రమాన్ని ముగించుకుంటాం. జై సాయిరాం,
2: జై సాయిరాం.

ఇప్పటి వరకు మీరు భజన అంత్యాక్షరి కార్యక్రమం విన్నారు కదా. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. ఈరోజు మనమందరం ఒక పుణ్యప్రదమైన పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. అది సత్యసాయి భగవాను యొక్క అవతార ప్రకటనకు 75 ఏళ్లు. 1940 అంటే 74 సంవత్సరాలు పూర్తయి 75లోకి ప్రవేశిస్తున్నాం. 75 ఏళ్లలో 2011వ సంవత్సరంలో అంటే 3 సంవత్సరాలు మినహాయించినట్లయితే 72 సంవత్సరాలు స్వామి నిరంతరంగా 365 రోజులు ప్రతి క్షణం కూడా మన మానవ జాతిని ధర్మ మార్గంలో, ప్రేమ మార్గంలో, శ్రేయ మార్గంలో, అలాగే సేవా మార్గంలో నడిపించడానికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ, ప్రబోధం చేస్తూ, సనాతనమైన ధర్మాన్ని ఆచరించమని బోధిస్తూ, ప్రశాంతి నిలయం కేంద్రంగా సర్వ ప్రపంచానికి కూడా ఆధ్యాత్మికం చేసినటువంటి అతి మంగళప్రదమైనటువంటి కాలం ఈ కాలం. ఈరోజు ఏ ప్రతిజ్ఞ చేసి ప్రపంచానికి ప్రమాణం చేశారో, ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, వేదోద్ధరణ అనేటటువంటి 3 పాయలుగా సాగిన ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో అనేక రీతులలో శాఖోపశాఖలై సర్వ ప్రపంచాన్ని కూడా నడిపిస్తుంది. ఇది భక్తులుగా మనందరి విశ్వాసం. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు రేడియో సాయి కోటి సమితి ప్రాంగణంలో ఈ రోజున దిశానిర్దేశం చేస్తూ సందేశాన్ని మనకు అందించారు. ఆ సందేశం స్వామి భావనకు అద్దం పట్టేలా, స్వామి ఆలోచనలకు అనుగుణంగా మనందరినీ సన్మార్గంలో నడిపించే దిశగా సాగిన ప్రవచనాన్ని విందామా.
1: సౌందర్యసార సర్వస్వం మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్నిశైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈ పరమ పవిత్రమైనటువంటి కాలంలో సత్యసాయి భగవానుడి యొక్క అవతరణ జరిగి, అంటే అవతార ప్రకటన జరిగి 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 1940లో మే 23న నేను సాయిబాబాను అను ప్రకటించినటువంటి స్వామి 1940 అక్టోబర్ 20వ తారీఖున తమ అవతార ముఖ్య ఉద్దేశ్యాన్ని, ప్రణాళికని ప్రపంచానికి బహిర్గతపరిచారు. స్వామి కంటే ముందు వచ్చినటువంటి అవతారాలు ఇవి కూడా తామెందుకు వచ్చామో చెప్పలేదు. ఎందుకు వచ్చారో వారికి తెలుసు గనక వారి కార్యకలాపాలన్నీ సాగిస్తూ తమ అవతార వైభవాన్ని ఒక తరం నుంచి, ఒక యుగం నుంచి మరొక యుగానికి అందిస్తూ ధర్మ సంస్థాపన చేశారు, ధర్మాచరణ చేశారు, ధర్మాసక్తి కలిగించారు, ధర్మాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఈ ప్రపంచానికి అభయ వరదానం చేశాడు. అయితే మన కాలం, అంటే కలికాలానికి మహాపరిపూర్ణ అవతారి అయినటువంటి సత్యసాయి భగవానుడు ధర్మోద్ధరణ, దీన జనోద్ధరణ, వేదోద్ధరణ ప్రధానమైనటువంటి అంశాలుగా తమ అవతార కార్యక్రమాన్ని ప్రకటించి 75 సంవత్సరాలు అప్రతిహతంగా, అనాహతంగా, దేశాలు ఎల్లలు దాటి, ఖండఖండాంతరాలు దాటి సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళికి కూడా శాంతిని ప్రేమను పొందే మార్గాన్ని సూచిస్తూ ఆదర్శవంతమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టి ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి మారటమే అధ్యాత్మ అని కొన్నాళ్లు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి రావటం అధ్యాత్మ అని మరికొన్నాళ్లు, కడగా మానవుడు మానవుడుగా జీవించగలిగితే అది అధ్యాత్మ అని ప్రకటన చేసి, మానవుడు తనలో దాగి ఉన్నటువంటి దానవత్వ, దీనత్వ, మానవత్వ, దివ్యత్వ అనబడేటువంటి ఈ నాలుగు అంశాలని కూడా ఒక క్రమ పరిణామ దశలో తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లాలని, దానికి మానవ జీవితాన్ని మించినటువంటి వేదిక లేదని, జీవితం విసిరేటువంటి ప్రతి సవాలుని స్వీకరించి ప్రతి వ్యక్తి తన లక్ష్య గమ్యాలను నిర్దేశించుకుని సంపూర్ణ మానవీయతతో మానవ జీవితాన్ని గడపాలి అని ప్రబోధించినటువంటి స్వామి జాతి, మత, వర్గ, వర్ణములకు అతీతంగా పరమాత్మ తత్వాన్ని, భారతీయ తత్వ సిద్ధాంతాన్ని, సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని అందరికీ పరిచయం చేస్తూ సేవామగ్నులు గనక కాగలిగినట్లయితే మానవ జీవితం పూర్ణంగా ధన్యవంతమవుతుంది అని ప్రవచించి సమస్త మానవాళిని కూడా ప్రేమతో కూడిన సేవ, సేవతో కూడిన ప్రేమ అనేటువంటి ఏకైక ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి మహోన్నతులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే దానికి స్వామి ఎంచుకున్నటువంటి మార్గం విభిన్నమైనది, విలక్షణమైనది. సనూతనంగా అనిపించిన అది బహు సనాతనమైనది. శ్రీరాముడి వలె, శ్రీకృష్ణుడి వలె, తదాదిగాగలిగినటువంటి అవతారమూర్తుల వలె అనేక లీలలు సాగిస్తూ మానవుడికి భగవంతుని యందున్నటువంటి ఆ శక్తిని పరిచయం చేస్తూ చమత్కార, సంస్కార, పరోపకార, సాక్షాత్కార అనబడేటువంటి నాలుగు అంశాలతో మానవుణ్ణి దివ్యత్వం వైపు నడిపించినటువంటి సనాతన సారథి భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. అయితే ప్రాపంచికమైనటువంటి అన్ని వస్తువులు దగ్గర ఉన్నా అంతరిక్షం దాకా తన మనస్సుని, తన ప్రజ్ఞని మానవుడు తీసుకువెళ్లగలిగిన, అంతరంగంలోకి తొంగి చూడగలిగినటువంటి సౌభాగ్యానికి నోచుకోనటువంటి ఆధునిక మానవుడికి స్వామి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఇది ప్రధానం. ఎందుకంటే అవతార ప్రవాహంలో అనేకమైనటువంటి రూపాలుగా, నామాలతో ఒక పరమాత్మ తనను తాను పరిచ్ఛిన్నం చేసుకుని ఒక యుగంలో రాముడుగా, మరొక యుగంలో కృష్ణుడుగా వచ్చినట్లే కలియుగంలో పూర్ణ అవతారమూర్తిగా సత్యసాయి భగవానుడు అవతరించటం ఈ జాతి, ఈ సృష్టి చేసుకున్నటువంటి ఒక పుణ్యతమ విశేషంగా మనం భావన చేయాలి. అయితే స్వామి సూచించిన మార్గమేమిటి? సేవ చెయ్యాలి. సేవ చెయ్యాలి అంటే మానవుడు అహంకార మమకారాలు రెండూ తగ్గించుకోవాలి. తగ్గించుకుని నెమ్మదిగా సేవాకృతిగా గనక మారినట్లయితే తనవారు పెనవారు అన్నటువంటి భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో, అందరి యందున్నటువంటి ఆత్మను సమదృష్టితో సమ్యక్ దర్శనాన్ని చేయగలిగినటువంటి ఒక మహద్భాగ్యాన్ని పొందగలడు అని చెప్పడానికి సేవాయోగ ప్రతిపాదన చేశారు భగవాన్ శ్రీ సత్యసాయి. అలాగే ఈ ప్రపంచమంతా కూడా ప్రాపంచికమైనటువంటి అనేకమైన అనుకూలాలు ఉన్నప్పటికీ కూడా చిత్తశాంతి కరువైనటువంటి వేళ, సంపద అపారంగా పెరిగినప్పటికీ దాతృత్వం కనుమరుగైనటువంటి వేళ, పరస్పరమైనటువంటి జాతులన్నీ కూడా కులం చేత, మతం చేత, భాష చేత, వర్గం చేత, భావన చేత విడిపోతున్నటువంటి వేళ, ఈ సమస్త ప్రపంచాన్ని ఐక్యం చేసేటువంటి ఒక మహాద్భుత కార్యక్రమానికి, ప్రణాళికకి సత్యసాయి భగవానుడు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆధునిక మానవుడికి ఇంటెలిజెంట్ కోషెంట్లో లోపం లేదు, ఏం తక్కువ లేదు. నిజానికి గతించినటువంటి అనేక తరాల కంటే ఆధునిక మానవుడు మేధా సంపత్తిలో సమున్నతుడు. అట్లాగే వైజ్ఞానిక భూమికలో అతను అందుకోలేనటువంటి అంశాలు లేవు. అంగారక గ్రహాన్ని చేరగలడు, చందమామని తాకగలడు, సూర్యగోళం వైపు పయనించగలడు, రాబోయే కాలంలో భూగోళాన్ని ఖగోళాన్ని ఏకం చేయగలిగినటువంటి ఒక వైజ్ఞానిక ప్రజ్ఞాభూమికని సంతరించుకున్నటువంటి ఆధునిక మానవుడు చిత్తశాంతికి దూరమై తాను దేనిని పొందవలసి ఉన్నదో దానిని పొందలేక ఆనందానికై అర్రులు చాస్తూ ఎడారి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ వేళ స్వామి ప్రేమ అనేటువంటి ఒక దివ్య ఆధ్యాత్మిక బీజాలు నాటి, ప్రేమ బినా నిర్వాణనహి, సేవ బినా నిర్వాణనహి అనేటువంటి ఒక మోక్ష మార్గాన్ని, నిర్వాణము అంటే మరణానంతర సుఖం కాదు, పునరావృత్తి రహితమైన అంటే మళ్లీ మరల మరల జన్మ రానటువంటి ఒక పతాక స్థాయికి చెందినటువంటి భావనని సమాజానికి, సంఘానికి, ప్రపంచానికి, సమస్త మానవాళికి చాలా సులభంగా, సూటిగా, గంభీరంగా, ఉత్తమంగా, ఉన్నతంగా, ఉదాత్తంగా, ఉత్కృష్టంగా, అచ్చంగా, స్వచ్ఛంగా, యథార్థంగా అనుగ్రహించారు. మానవుడు ఈ సాధనా మార్గంలో గనక ప్రవేశించినట్లయితే తన అహంకార మమకారాల రెండింటినీ తగ్గించుకుంటూ తన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ని, స్పిరిచువల్ కోషెంట్ ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రజ్ఞని తన యందు ఉంచుకొని కూడా ఒక కస్తూరి మృగం ఎట్లాగైతే ఆ మదము ఇచ్చేటువంటి ఆ పరిమళాన్ని ఎక్కడెక్కడో ఉన్నదని అడవంతా తిరిగి తిరిగి అది తన యందే దాగి ఉన్నదని తెలుసుకున్నట్లుగా, ఆత్మంటే ఎక్కడో ఉన్నదని, ఆత్మం పరాయి వస్తువని, మరణానంతరం పొందవలసినటువంటి అనుభూతి అని అజ్ఞానభూమికలో ఉన్నటువంటి మానవుడికి ఆత్మం తనయందే ఉన్నదని, దానిని ఎరుకతో తెలుసుకోవాలని, దానికి కావలసినటువంటి ఏకైక మార్గం సేవా మార్గం కనుక పరస్పరమైనటువంటి ప్రేమ భావనతో జీవించాలని, యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ అనబడేటువంటి మూడింటిని స్వామి సమన్వయం చేస్తూ మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనః అన్నదానిని యూనిటీగా, సర్వోత్తమమైనటువంటి ఆత్మవంతుడైనటువంటి మానవుడు దివ్యాత్మ స్వరూపుడై, ప్రేమాత్మ స్వరూపుడై తన నిజస్థితి ఆత్మస్థితి అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఎరుకలో, జాగృతమైన స్థితిలో జీవించగలిగినట్లయితే దాని పేరు శుద్ధత్వమని, మానవుడు శుద్ధ చైతన్య స్వరూపుడని, దేహము జడమని, అశాశ్వతమని, అనిత్యమని, కాని నిత్య సత్య శాశ్వతమైనటువంటి విభూతి ఆత్మగా లోపల నేను నేను అని వెలుగుతున్నదని, ఆ ప్యూరిటీ అనేటువంటి ఒక పదానికి ఒక పరమాద్భుతమైన వైదాంతిక నిర్వచనాన్ని అనుగ్రహించారు. ఎక్కడైతే ప్యూరిటీ, ఎక్కడైతే యూనిటీ ఉన్నదో దాని పేరే డివినిటీ అని, దివ్యత్వం అంటే వేరే లేదని, ఉన్నదంతా మరయందే ఉన్నదని, అది ఇప్పుడే ఇక్కడే ఇహమేవా అన్నటువంటి వేద ప్రామాణికమైనటువంటి మాటకు అనుసరణీయంగా నౌ అండ్ హియర్ అని దానిని ఇక్కడే తెలుసుకోవాలని, అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయ నారాయణాన్వేషితమ్ము, మానవ జన్మ ఎందుకొచ్చింది, ఈ నారాయణుణ్ణి అన్వేషించాలి. ఎక్కడున్నాడు ఈ నారాయణుడు? తనయందే ఉన్నాడు. మానవుడి అంతర్గతమైనటువంటి ఈ చైతన్య శక్తిని ఆత్మగా భావించగలిగిన నాడు మానవుడు దేహాభిమానాన్ని తగ్గించుకుని ఆపై నెమ్మదిగా వదుల్చుకుని తాను ఆత్మస్వరూపుడై అఖండమైన, చిద్ఘనమైన, అనాహతమైనటువంటి ఒక నిలకడ చెందినటువంటి ఆత్మతత్వంలో సర్వానందమయ భూమికని అనుభవించగలడని చెప్తూ దానికి సమాజహితమైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా మానవుడు తనను తాను సంభాళించుకోవాలని, తనను తాను రిఫైన్ చేసుకోవాలని, రీడిఫైన్ చేసుకోవాలని, తనను తాను సమున్నతుడిగా తీర్చిదిద్దుకోవాలని, సర్వ జగత్తుకి కూడా ఆనంద సంధాయకమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి సోదాహరణంగా ఉండాలని చెప్తూ ఏనకేనా ప్రకారేణ ఇష కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అన్నటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకానికి, భావానికి నిర్వచనంగా అంటే ఏమున్నది ఈ శ్లోకంలో, ఎవరైనా సరే తమ తమ ప్రజ్ఞల ద్వారా తాము సాధించుకున్నటువంటి ఈ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారందరికీ గనక ఆనందాన్ని కలిగించగలిగినట్లయితే అది మాత్రమే ఈశ్వర పూజ అనేటువంటి ఒక దివ్య భావనని ప్రపంచానికి అందించారు స్వామి. అంటే పూజ, వ్రతం, దానం, యాగం, యోగం, యజ్ఞం ఇవన్నీ కూడా బహిరంగ క్రతువులేనని, కానీ ఇవన్నీ మానవుడికి సాధనా సంపత్తులని, అవసరమని, కానీ కడగా ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటామే, ప్రయత్నమే అక్కరలేని ఒకనొక ప్రయత్నం వైపు మానవుడు అడుగు వేయాలని అప్రయత్నంగా కాక సప్రయత్నంగా గంభీరంగా ఉదాత్తంగా బలంగా దృఢంగా సత్యంగా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లాలి అని అనేకమైనటువంటి ప్రాచీన వాంగ్మయాన్ని అనేకమైనటువంటి దివ్య భావనలని ఋషి భావనలని అన్నింటినీ కూడా సూత్రీకరించి వాహిని స్వరూపంగా స్వామి ప్రపంచానికి అందించారు. నిజానికి ఒక అవతారమూర్తి ఈ అవని మీద సంచారం చేసింది భౌతికంగా కేవలం 86 సంవత్సరాలైనప్పటికీ అందున 75 సంవత్సరాల అవతార ప్రణాళికలో స్వామి ప్రతి క్షణాన్ని కూడా సద్వినియోగం చేశారు చేయించారు. అలాగే మానవుణ్ణి విద్యా వైద్య రంగాలతో పాటుగా తమ ప్రజ్ఞనంతా కూడా సమాజహితం చేయాలని, సమాజం గనక లేకపోతే వ్యక్తి పూర్ణ వ్యక్తి కాలేడని, పూర్ణ వ్యక్తి లేనటువంటి సమాజం సభ్య సమాజం కాలేదని, సమాజానికి వ్యక్తికి ఒక సినానిమ్ అంటే అభిన్న అద్వితీయ అద్వైతమైనటువంటి భావనని దీనికి దానికి బింబ ప్రతిబింబ భావనగా చేసి సమాజంలో హితకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఆ రకంగానే మానవుడు సమున్నతుడు కాగలనని, ఒక నది ఎక్కడో పుట్టి నెమ్మదిగా ఒక చినుకుగా మొలకగా ప్రారంభమై తన దారంతా ఎత్తుపల్లాలని అధిగమిస్తూ తనను తాను శుభ్రపరచుకుంటూ పవిత్రీకరించుకుంటూ రూపాంతరీకరణం చెందకుండా అమలినమైనటువంటి అంటే మాలిన్యం లేనటువంటి భావనతో సాగరుడితో ఎట్లాగైతే సంగమిస్తున్నదో జీవుడు కూడా తన జీవన మహాప్రస్థానంలో ఎక్కడ పుట్టినా ఏ చోట పుట్టినా తన జీవితమంతా కూడా నదీ ప్రవాహంతో సరిపోల్చుకుంటూ తనలో ఉన్నటువంటి చెడు గుణాలని దౌర్బల్యాలని అల్పత్వాలని అజ్ఞానాన్ని అహంకారాన్ని అనాచారాన్ని అన్నింటినీ వైదొలగింప చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా స్వస్వరూపానుసంధానం వైపు వెళ్లాలని పరమేశ్వరుడు సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని గదా. ఇక్కడ నమస్కారం మాత్రమే కాదు, నదులన్నీ కూడా ఒక సాగరాన్ని ఎట్లా సంగమిస్తున్నాయో జీవులన్నీ కూడా సత్యసాయి భగవానుడు అనబడేటువంటి ఒక మహాక్షీర సాగరంలోకి సంగమించాలని, దానికై మానవుడు నిరంతరము అహరహము కృషి చేయాలని, అనేకమైన దౌర్బల్యాలను వదులుచుకోవాలని, ప్రాపంచికమైన ఆకర్షణల నుంచి బయటపడి మనస్సు హృదయము అందించేటువంటి సంపూర్ణమైనటువంటి హిరణ్య గర్భానందాన్ని పొందాలని, ఇటు భౌతిక అటు ఆదిభౌతిక అటు ఆధ్యాత్మిక అంటే ఫిజికల్ మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఈ 3 స్థాయిలలో మానవుడు పూర్ణ మానవుడు కావాలని, ఆకార మానవుడు ఈ ప్రపంచానికి బరువైతే ఆచార మానవుడు ఈ ప్రపంచానికి పరువని చిన్న చిన్న మాటలతో అచ్చమైనటువంటి తెలుగు శబ్దాలతో ఒక సమున్నతమైనటువంటి భావాన్ని అందరికీ అందించినటువంటి పరమాత్మ నిజానికి ఒక పరమోన్నతమైనటువంటి బౌద్ధగా మనం అనుభవించాలి. బౌద్ధ అంటే బోధించేవాడు అని. స్వామి కేవలం బోధించి ఆగలేదు, ఆచార్యత్వాన్ని స్వీకరించారు. సర్వ ప్రపంచానికి ఒక గురుస్థానంలో నిలబడి ఆచార్యత్వాన్ని అధివసించి సర్వ మానవ జాతిని కూడా ప్రేమ మార్గం వైపు సేవా మార్గం వైపు నెమ్మదిగా మళ్లించి అనేకమైనటువంటి క్షేత్రాలని సుసంపన్నం చేస్తూ విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన అనబడేటువంటి 3 భూమికలలో కూడా ముందు విజ్ఞాన భూమిక ఉండాలి. విజ్ఞాన భూమికలో ఇన్ఫర్మేషన్ కావాలి, ప్రజ్ఞాన భూమిక కావాలి స్కిల్ కావాలి, అట్లాగే సుజ్ఞాన కావాలి. మనకి ఏ నాలెడ్జి ఎప్పుడు ఎంతవరకు అవసరమో దానిని ఎట్లా అప్లికేట్ చేయాలో అంటే అనుష్ఠాన వేదాంత భూమిక. అందుకే స్వామి దీనన్నింటినీ కూడా 2 పదాలలో కూర్చి చెప్పుట సులభము చేయుట కష్టము అనేటువంటి 2 అందమైన పదాలలో దానిని పొదిగి ఒదిగించి చెప్పటం నెమ్మదిగా ఆపాలి, చెయ్యటం మొదలు పెట్టాలి. చేయటం మొదలు పెడుతున్నప్పుడు అది సర్వోన్నతమైనటువంటి ఆనందరేఖని అతిశయింపజేసేటువంటి దిశగా మానవుణ్ణి పరమ పావనమూర్తిగా తయారు చేస్తుంది గనక ఇక్కడ స్వామి ముక్తిని ఇవ్వటానికో మరణానంతర సుఖాన్ని ఇవ్వటానికో వచ్చిన అవతారమూర్తి కాదు. స్వామి ఒక పరిణామానికి చిహ్నం అంటే నిన్నటి కంటే ఈరోజు, ఈరోజు కంటే రేపు ప్రతి వ్యక్తి తనను తాను సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. నిన్నటి కంటే ఉత్తమంగా గనక వేళ జీవించలేకపోతే కారణాలు వెతకాలి, ఉన్నతంగా జీవించటానికి గల మార్గాలను అన్వేషించాలి, ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నంలో నుంచి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క అవతార లక్ష్యం. ఇది ఇక్కడ ఈ ప్రపంచమంతా అసమానతతో కూడి ఉంటుంది, సృష్టి రహస్యమే ఇది. అంటే కలిగిన ప్రతివాడు నలిగిన వాణ్ణి ఆదుకోవాలి. అందరి కన్నీరు తుడబగలిగినటువంటి ఒక స్థాయికి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకోవాలి. సమాజ సేవ చెయ్యాలి అంటే తన చేతులు, చేతలు, తలుపులు, తలపులు అన్నీ కూడా బలంగా, దృఢంగా చేసుకోవాలి. దానికి మహాత్ములను సమాశ్రయించాలి. అనేకమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి భావనలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకోవాలి. జీవితం మనకి పరచి తెరచి ఉంచినటువంటి అనేక మార్గాలలో ఎదురయ్యేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా పవిత్రీకరించుకోవాలి, పాజిటివ్గా మలుచుకోవాలి. ఆ ఎనర్జీ మనలో ఏదైతే ఉన్నదో, శక్తివంతమైనటువంటి ఆ భూమికని అనేక కోణాలలో 360 డిగ్రీలలో దాన్ని సమున్నతమైనటువంటి పూర్ణత్వాన్ని సంతరింపజేసే దిశగా మానవుడు ప్రయత్నం చేయాలి. ఇది సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి అవతార ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇక్కడ 2-3 విషయాలు ముచ్చటించుకుందాం. 1, విద్యారంగం కలుషితమై చదువు అమ్మబడుతున్నటువంటి వేళ చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అని మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యావిధానానికి స్వామి శ్రీకారం చుట్టారు. కనుకనే పుట్టపర్తి వంటి ఒక కుగ్రామాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొచ్చి ఎక్కడా లేనట్లుగా ఒక పరమాద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని స్వామి స్థాపన చేశారు. అలాగే ఒకనాటి ఈ జాతి వైద్యో నారాయణో హరిహి అని అనిపించుకున్నటువంటి ఒక జాతి ఆ కర్తవ్యాన్ని మరచినటువంటి వేళ మళ్లీ మరొక్కసారి దయా, కరుణ, జాలి, సానుభూతి, ప్రేమ అన్నీ కలబోసుకున్నటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైద్య విధానానికి శ్రీకారం చుట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించారు. అట్లాగే మానవ శరీరంలో 78% నీరు అయినట్లయితే దానిలో 1% తగ్గినా మానవుడు నిర్వీర్యుడవుతాడు. అంటే మానవుడి యొక్క మనుగడకి ప్రాణాధారమైనటువంటి నీరు స్వామి ఎవరెవరికి ఎంతెంత ఎప్పుడెప్పుడు ఎట్లా అందించాలో సమయపాలనం చేస్తూ నిర్ణీత సమయంలో ఇది అసాధ్యమనుకున్న దానిని స్వామి సుసాధ్యం చేసి మానవ జీవితానికి దాహార్తి తీర్చారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్లినట్లయితే స్వామి చెయ్యనిది లేదు, చెప్పనిది లేదు, నిజానికి చెప్పటానికి ఇంకా మిగిలింది లేదు, చేయవలసిన కర్తవ్యం మాత్రం మనకు అప్పజెప్పారు. ఇవాళ సాయి భక్తులుగా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మనందరం కూడా దీక్షా కంకణం బద్ధులై మళ్లీ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ఆదేశాన్ని, సందేశాన్ని, ఉపదేశాన్ని ఆచరణాత్మకమైనటువంటి భూమికలో ఈ ప్రపంచానికి మన మన జీవితాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మన భావనల ద్వారా, మనం ఈ ప్రపంచాన్ని చూసేటువంటి ఒక దృష్టి ద్వారా, సమభావన ద్వారా, సహజీవన సౌందర్య సాధన ద్వారా మనం ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని, మన జీవితాన్ని స్వామి సందేశంగా మార్చుకోవలసిన ఒక తరుణం ఆసన్నమైనదిగా భావిస్తూ ఈ 75వ అవతార ప్రకటన పర్వదిన సందర్భాన చేస్తున్నటువంటి ఈ తొలి ప్రసంగం సాయి భక్తులందరికీ, సాయి సోదరులందరికీ కూడా ఒక ఉద్దీపన కలిగించేటువంటి రీతిగా సాగాలని, అట్లాగే స్వామి కార్యకలాపాలలో మనందరం కూడా ఏకోన్ముఖంగా పూర్ణమైనటువంటి ఐకమత్యంతో ఎటువంటి అరమరికలు లేకుండా, మానసికమైనటువంటి ఎటువంటి బ్యారియర్స్ లేకుండా సీమోల్లంఘనం చేస్తూ మనందరం కూడా సత్యసాయి కుటుంబంగా భావన చేసి ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేయగలిగినటువంటి ఒక మహత్తర జాతి నిర్మాణానికి మనం ఇవాళ పునరంకితం కావాలని, ఆ భావనలో స్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎప్పుడో చెప్పినట్లుగా స్వామి మన వెంట జంట ఉంటారనేది మనందరికీ తెలిసినదే. కాని ఇవాళ తెలుసుకోవలసిన ఒక్క విషయం ఏమిటంటే స్వామి వెంట జంట మాత్రమే కాదు, స్వామి మన నరనరాలలో అణువణువునా కూర్చొని ఉన్నారని, ఆయన శక్తే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని, ఏది రాని ఏది పోని సర్వోన్నతమైనటువంటి ఒక మానవ జాతి నిర్మాణం జరగాలని, ఆ దిశగా మనందరం కూడా మన కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చాలని, అట్లాగే స్వామి చెప్పిన 4 మహావాక్యాలని సాధనాపూర్వకంగా స్వీకరిస్తూ లవ్ ఆల్ సర్వాల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనబడేటువంటి మహావాక్య సందేశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అణువణువున నలుమూలల చాటేటువంటి దిశగా మన ఊపిరి, మన శ్వాస, మన ఆలోచన, మన జీవన విధానం సుసంపన్నం కావాలని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థన చేస్తూ ఈ శుభ సందర్భాన మళ్లీ రాబోయేటువంటి తరం గర్వపడేలాగా మనల్ని అనుసరించే రీతిలో మనల్ని రోల్ మోడల్స్ గా పెట్టుకునేటువంటి దిశగా మనల్ని మనం నిర్మాణం చేసుకోవాలని, ఆ యోగాన్ని అనుగ్రహించమని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రార్థన చేస్తూ వినతి చేస్తూ అందరికీ కూడా సర్వశ్రేయోదాయకమైనటువంటి మార్గం లభించాలని, శాంతి ప్రేమ ఈ ప్రపంచాన్ని నడిపించాలని, కార్పణ్యమే లేనటువంటి ఒక సభ్య సమాజ నిర్మాణం జరగాలని, సత్యసాయి యుగం అనతి కాలంలో ప్రారంభం కావాలని, కలియుగమంతా కూడా భగవన్నామ సంకీర్తనతో సత్యసాయి భగవానుడి ఆదేశానుసారంగా నడిచి సర్వోన్నతమైన స్థితిని అందుకోవాలని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
0: ఇంతవరకు మీరు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, చిరకాల భక్తులు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి ప్రవచనాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను listener@radiosai.org కి రాసి పంపండి. ఓం శ్రీ సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని ప్రసారం చేస్తున్నాం.

వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను, వెతుకుచుంటి నాటి నేటి వెతుకుచుంటి నాడు నేడు నిజమానవ ధర్మపరుణీ.

0: స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నవిలినట్లు, స్ఫటిక రాయి రూపు చూచి కలకండని నమిలినట్లు, రూపు చూచి మోసపోకు గుణమే నిజ నరుని రూపం. వెతుకుచునేయున్నాను నే, వెతుకుచున్నాను నేను, వెతుకుచు నీయున్నాను. వెతుకుచుంటి నాడు నేడు నిజ రూపము మానవుని వెతుకుచున్నాం.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇదే మాట స్వామి షిరిడి అవతారంలో చెప్పారు. మామిడి పూతను ఉదాహరణంగా చెబుతూ, అన్ని పూలు కాయలు కానట్లే నిజమైన భక్తులు కోటికొక్కరుంటారన్నారు. సర్వస్య శరణాగతితో తన వద్దకు వచ్చే భక్తుని కోసం భగవంతుడు ఎంతగా ఎదురు చూస్తాడో ఈ పద్యం వివరిస్తోంది. భగవంతుడే మన మధ్య నడయాడుతున్నా ఐహికమైన కోర్కెలతో చేరేవారే కాని, ఆముష్మిక చింతనతో తనలో దైవత్వాన్ని గుర్తించి దైవాన్ని చేరుకోవాలని ఉత్కృష్టమైన మానవ జీవన లక్ష్యాన్ని అందుకునేవారు అరుదు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలిపి మనని హెచ్చరించే స్వామి సందేశాన్ని అనవతరం వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రణామాలు అర్పిస్తూ ప్రియమైన మా రేడియో సాయి శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయిరాం సాయిప్రసాద్, నీకు కూడా ఈ ఆనందకరమైన శుభవేళలో నా శుభాకాంక్షలు.
2: సాయిరాం గణేష్, నిజంగా మన రేడియో సాయి కుటుంబానికి అంతటికీ ఈరోజు పర్వదినం. నేను కూడా నీకు మన శ్రోతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, మనం ఇక కార్యక్రమాలు ప్రారంభిద్దాం.
1: ఒక క్షణం ప్రసాద్, ఈనాటి ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించే ముందు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ఎప్పుడు ఏ విధంగా ప్రారంభమయ్యాయో క్లుప్తంగా గుర్తు చేసుకుందాం.
2: బాగా గుర్తు చేశావు గణేష్. మన శ్రోతలకు ఆ విషయాలు తెలియజేయడం మన బాధ్యత కూడా. అలాగే చేద్దాం.
1: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో 2001లో రేడియో సాయి ప్రసారాలు ప్రారంభమైన సంగతి మా ప్రియమైన శ్రోతలకు తెలిసిన విషయమే. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి సంచాలకులు శ్రీ వెంకట్రామన్ స్వామివారి మాతృభాష తేట తెల్లని తెలుగులో కూడా 24 గంటల తెలుగు ప్రసారాలు ఉంటే బాగుంటుందని స్వామివారికి విన్నవించారు. భగవాన్ మనపై కరుణతో వారి అభ్యర్థనను మన్నించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున అంటే 2011 జూలై 15వ తేదీన మన రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
2: మహాభినిష్క్రమణకు కొద్ది రోజుల ముందే భగవాన్ మనకి మహదవకాశాన్ని ప్రసాదించారు. సాయిమాత ముద్దు బిడ్డ అయిన తెలుగు స్ట్రీమ్ నిర్విరామంగా వారి స్వామివారి ఆదర్శాలను వాణిని విశ్వవ్యాప్తం చేస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది.
1: ఆ క్రమంలోనే 2వ ఏడాదిని పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈరోజు మా శ్రోతలకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి అందిస్తున్నాం. నేటి కార్యక్రమాల ప్రత్యేకత ఏమిటంటే, ఇవన్నీ ప్రశాంత నిలయంలోని రేడియో సాయి స్టూడియో నుండి ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.
2: మరో విశేషం కూడా ఉంది. పుట్టపర్తి స్టూడియోతో పాటు ఈ కార్యక్రమాల రూపకల్పనలో విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి పట్టణాల్లోని రేడియో సాయి బృందాలు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ విద్యార్థులు పాలు పంచుకున్నారు.
1: నేటి ఈ విశేష కార్యక్రమాలను స్వామివారి దివ్యవాణితో ప్రారంభిస్తున్నాం.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి

0: ప్రేమ స్వరూపులారా. క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం. అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది. క్రమశిక్షణ లేకుండా మానవ జాతియే నిర్మూలమవుతుంది. క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము. ఇట్టి నియమము లేకుండా మానవత్వము నిలచటకు వీలు కాదు. ఈ నియమము కూడా ఒక పరిమితమై ఉంటున్నది. నశ్రేయో నియమం వినా, ఈ నియమమే శ్రేయస్సు. నియమం లేకపోవటమే ఈ శ్రేయస్సు. ఈ క్రమశిక్షణ గ్రంథములతో చదివేటువంటిది కాదు, లేక అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు. ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము. ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం. ఈ క్రమశిక్షణే లేకుండా అది సమాజమే కాదు. ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు. క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజములకు మధ్య, సమాజములకు సమాజములకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది. కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితములకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఆటల యందు, పాటల యందు, మాటల యందు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి. భజన చేస్తున్నారు, కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి. ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు. కనుకని పాటల యందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ. ఇంకా ఆటల యందు, ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు. కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి. ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందముతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు. కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజిల్ ఊపుతాడు. అప్పటికప్పుడు అందరు నిలిచిపోవాలి. ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి. ఈ విజిల్ను కూడా కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే. కనుక ఈనాడు లోకములో ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించడం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది. కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది. కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారంను చేపుచ్చుకుంటారు, ఒక వ్యాపారం నందు కానీ, లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కానీ, ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి ఎందు కానీ, అన్నింటికీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం. నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నాలుగు ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి. మానవుడు ఏ మాట మాట్లాడవాలన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుగుచ్చాలి. ఈ వ్రాత కోతలు ఎందుకు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు. ఏ వ్రాత ఏ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ముప్పును తెప్పిస్తుందో కనుకనే మొట్టమొదట యోచించుకొని ఈ వ్రాతను మనం ప్రయోగించాలి. అధికారములు ఏ విధంగా మనం కాపాడుకోవాలంటే క్రమశిక్షణ వల్లనే మనం కాపాడుకోవాలి. క్రమశిక్షణ సరిగా ఉంటున్నప్పుడు ఇంకొక రక్షణ మనకు అవసరం లేదు. మన క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. నడక ఎందు కానీ, కూర్చోవటం ఎందు కానీ, నవ్వటమునందు కానీ ఒక విధమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి. ఇప్పుడు కొంతమంది నడుస్తూ ఉంటారు, 40 అడుగులు వెడల్పుగా ఉండేటువంటి రోడ్డు కూడా నడచడానికి చోటు ఉండదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుంటారు. కానీ ట్రాఫిక్ ఏ విధమైనటువంటి అభ్యంతరము లేకుండా ఫుట్పాత్ పైన మాత్రమే నడుస్తూ పోవాలి. ఆ విధంగా లేకుండా రోడ్డు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటం చేత క్రమశిక్షణ ఉల్లంఘించిన వాడబెట్టే కాకుండా ఇతరుల యొక్క దీనిని కూడాను మనకు కొంత చెడుపు కలిగినటువంటి వారం అవుతాం. ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి. కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి. కనుకనే ఇది ప్రారంభం నుంచినే స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం. కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను, అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం. పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి, ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి. చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు, ఒక విధమైనటువంటి యారో మాదిరి కూర్చుంటారు. అనగా ఈ విధంగా కూర్చోకూడదు, చక్కగా కూర్చోవాలి. ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రెయిట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది. కనుకని అతి స్వల్ప కాలం లోపలే మనం ఏకాగ్రతను పొందవచ్చు. ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి. ఈ స్పైనల్ కాలంలో 33 రింగ్స్ ఉంటుండాయి, 33 రింగులు. ఇందులో 9 to between 9 and 12 ఈ రెండింటి మధ్యలో మనే సుషుమ్నా నాడి అని, అక్కడ సక్రమైన రీతిగా ఇది పోయినట్టే కుండలిని శక్తి ఈ యొక్క సహస్రాల పద్మమునకు స్ట్రెయిట్ గా పోయి చేరిపోతుంది. ఈ కుండలిని శక్తి అంటే ఏమిటి అనగా చాలా మంది మూలాధారమైనటువంటి స్థానంలో కుండలిని శక్తి అనేటువంటి సర్పము ఉంటుందని, క్రమక్రమేణా అది పైకి పెళ్తూ సహస్రార పద్మను చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైనటువంటి మాటలతో ఉచ్చరిస్తుంటారు. ఈ కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది. యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది. ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు. ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు. అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తూ వస్తుంది. ఇది ఒక సర్పము కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్ గాలి. అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది. కనుక మనం ఈ యొక్క కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రెయిట్ గా పెట్టుకోవాలి. అందుకోసమనే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రెయిట్ గా కూర్చుంటారు. అది చాలా మంచిది, మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది, జ్ఞాపశక్తిని కూడా ఇస్తుంది, ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది. కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే. ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి. మొట్టమొదట మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. ఏమిటి ఈ పరిశుద్ధము? నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం. దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది. కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది. మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి. ఈ రెండింటినీ మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి? అహం అహం అహం, నేను నేను అనేటువంటిది. ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది? ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది. ఈ అహం నుండి మైండ్ పుట్టూ వచ్చింది, మైండ్ నుంచి వాక్ పుట్టూ వచ్చింది. కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుకనే అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు. ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్, కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్. మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు, వాక్కు ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్. కాబట్టి వాక్ అనేటువంటిది గ్రేట్ గ్రాండ్ సన్ ఫర్ ఆత్మ. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్. ఇంకా అహం అనేటువంటి సన్. కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ వీళ్ళంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే. ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని. ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి. మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉండాలి. కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబం అంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి. ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం. ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపము లేదు. బలిచక్రవర్తి చెప్పాడు, పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవటం కంటే మరొక పాపము లేదు. కనుకనే వాక్కును మనము పవిత్రంగా మనం కాపాడుకోవాలి. షిరిడీలో ఉండినప్పుడు అనేక మంది భక్తులంతా కూడాను షిరిడీకి వచ్చేటువంటి వారు. అక్కడ తార్కాడ్ అనేటువంటి ఒక చిరిస్దారు ఉండేటువంటి వాడు. అతనికి భార్య కుమారుడు, 16 సంవత్సరంలో కుమారుడు. భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం, కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్. ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు. తప్పక వెళ్లి రాండి అన్నారు. ఇతను కేవలము బ్రహ్మ సమాజము, ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు. కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు. అది కూడాను ఒక వీక్నెస్. ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి, సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని పవరిస్తుంటారు. కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను, మీరు వెళ్ళండి అన్నారు. ఆ 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్ళను అన్నాడు. ఎందుకోసం వెళ్ళకూడదు అంటే, నేను నిత్య పూజ చోపల నేను భగవంతుని తెల్లవారి ముందు సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను. నేను నైవేద్యం ఇంత కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను. ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను. కనుక ఈ పద్ధతి నేను వదలటం నాకు ఇష్టం లేదు, కనుక నేను షిరిడీకి వెళ్లను అన్నాడు. కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి. అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీవు వెళ్ళు అన్నాడు. నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు. బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా, బాబాకు నైవేద్యం పెడతావా, ఆ నైవేద్యాన్ని నేను స్వీకరిస్తావా, నాకు మాటి నేను పోతాను షిరిడీకి, లేకపోతే నేను పోనన్నాడు. ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది. ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు. కుమారునికి మాట ఇచ్చాడు, నేను చేస్తాను అని ఇచ్చాడు. కుమారుడు తల్లి వెళ్లినారు. కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము 2 దినములు 3 దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ. కుమారుడు పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును, తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 3వ దినము గురువారం వచ్చింది. కాని ఆ కోర్టు లోపల చాలా అవసరమైన పని పడింది. తిరిగి స్నానం చేశాడు, పూజ చేశాడు, ఇంత టిఫిన్ తిన్నాడు, తన డ్రెస్ వేసుకున్నాడు, ఆఫీస్కి వెళ్లాడు. తిరిగి భోజనానికి వచ్చాడు. భోజనానికి కూర్చున్న తర్వాత వంట వాడిని అడిగాడు, ఏయ్ ఆ ప్రసాదం తీసుకుని పెట్టు అన్నాడు. వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు నాడు అన్నారు. చాలా బాధపడ్డాడు. కొడుకుకు ఇచ్చినటువంటి మాటను తప్పినాను కదా అని, బాబాకు నైవేద్యం పెట్టలేదనే బాధ లేదు, కొడుకుకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం తప్పినాననే బాధ. 2వ దినము షిరిడీ లోపల తార్కాడ్ వైఫ్ కుమారుడు నమస్కారం చేయడానికి వచ్చారు. బాబు నేను నిన్నంతా నేను బాగ్రాకపోయి వచ్చాను, కానీ అక్కడ నాకెవరూ భోజనం పెట్టలేదు, నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు, చాలా ఆకలిగా వచ్చాను తిరిగి, ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా. తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది. విడిది ఇంటికి వెళ్లాడు. తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు. తండ్రి నాకు మాట ఇచ్చాడు కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు, కనుక నీ బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి. అమ్మా నేను ఇంక ఇక్కడే ఉండను, నా క్రమశిక్షణ నేను తప్పను, నేను తిరిగి వెళ్తాను బాగ్రా అనేటప్పటికీ బాబా చెప్పి పంపించాడు. ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు. బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్ పిల్లవాడికి చెప్పి పంపించాడు. నీవిప్పుడు ఫోన్ అక్కర్లేదు, నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు, కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది, నీ వెళ్ళమక్కర్లేదు బాబు, నీకెంతకాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు. కానీ అంతకాలం కూడాను కొంచెం నిరాశగానే అసంతృప్తిగానే ఆ షిరిడీలో జీవిస్తూ వచ్చాడు. 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు. పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, నీవు చిన్నవాడు నేను పెద్దవాడు, కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను అంటే, అప్పుడు పిల్లవాడు చెప్పాడు, క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నాడు. ఏ సమాజంలో ఉండినప్పటికీ, ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ, మాట మాత్రం ఒక్కటే, ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
1: బ్రహ్మ సమాజం,
0: నాది ఆర్య సమాజం కావచ్చు, నాది దైవ సమాజం కావచ్చు, కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే, సత్యం ఒక్కటే, సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము. నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు, ఈలో సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి. కనుక తండ్రి నీవు లా చదివావు, మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు, కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంత విరుద్ధమన్నాడు. ఆనాడే ఆ పిల్లవాడు చెప్పాడు, తండ్రి లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు. ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది. కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి, అది మొట్టమొదటి డిసిప్లైన్. తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండున్నంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి. నిద్ర

పెద్ద సుఖంబు పొందితివో పీటిగ యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక. పొట్టకు కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎంతవరకు అది పట్టుతుందో అంతవరకు మనం తీసుకోవాలి. అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరదు. కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించటం లేదు. ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించటం లేదు. మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము బ్రహ్మ.

అదినా ఏం చెప్తున్నా, అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను, ఎంత అవసరం వండించు, ఎక్కువ రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం, అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు, బీ కేర్ఫుల్, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు. కానీ దీని మాటలు ఏమాత్రం వినడు. ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు. కానీ కడపటికి తాను అలసిపోతాడు, ఆయాసంతో కొంత బాధపడతాడు. కనుకనే మనం ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉంటుండాలి. ఈ ఆహారం నందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది. అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం. నిజంగా మన దేహంలో సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము. సమక్లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది. కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుకుని ఒక భాగం ఖాళీగా వడ్డ పెట్టాలి. ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అదొక క్రమశిక్షణగా ఉంటుంటాడు. నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి. పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి. అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి. ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము. కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది. మానవుడు కర్మాధికారి. మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవాధికారశ్చ అని. కర్మాధికారులుగా మనం ఉండాలి. ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి? పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి. భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. మూట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి. అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు. శిక్షణగా ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము పొందేటువంటి ఒక మార్గము ఇది. పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని

పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల. ఏదో పుస్తకాలు చదివినాము, బుకిష్ నాలెడ్జ్ నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు. నీ

0: ಧಾತ್ರಿ ನಿರರ್ಥಕ ಮುಲ್ಕದ ಮಾನವ ಮಾನವ. ಕನುಕನೇ ಮನಮು ಹಸ್ತಯುಗಮ ಮೋಕ್ಷ, ఇదియే ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం. ఏమిటి ఈ అస్తయుగం మోర్చడం? నమస్కారము. ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు దశేంద్రియముగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము. యూనిటీ డైవర్సిటీ, కనుకనే యూనిటీ డైవర్సిటీ అన్నింటినీ ఏకంగా చేయటమే నమస్కారం. ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం. కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది. కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుండాలి. నా మమ నేను కాదు, నమస్కారం అంటే నేను కాదు, అహంకారం నిర్మూలమే. మమ అంటే అంతా నాదే, నమమ అంటే ఏది నాది కాదు, కనుకనే అంతా నీదే స్వామి అని అర్పితం గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకును ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి. కాని ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు. ఇంద్రియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమి పూర్తి తెలియదు. ఈ సెన్సెస్ కంట్రోల్ చెయ్యాలి. కన్నులు చూస్తున్నాయి ఎక్కడో, కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి. ఓ నేత్రమా, నీవు దేని చూస్తున్నావు? నీ విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. కనుక నీవు మంచిని చెయ్యి, మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు. కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి. ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులారా, ఈనాడు మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి. కానీ ఇంత చదువులు చదివి, ఇంత మేధాశక్తి ఉండి, ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు. మీరు చక్కగా మీరు బాగా వాచ్ చేయండి. ఈ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులంతా ఉంటాయి. అవి దినములకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి. ఒక దినములకు 1 అవర్ సైలెంట్ మౌనం. పక్షులు కూడా అంతే, ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది. కానీ ఈనాటి మానవుడు ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు. పాపం ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటాది నోరు. సైలెన్స్ అనేటువంటిదే లేదు. ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు. రేచ్ఛా, అతను సైలెన్స్ ని ఫాలో చేస్తున్నాడు, మనము ఫాలో చేస్తాం అని ఎంత ఉత్సాహంగా ముందుకు రావాలి. కనుకనే బ్రహ్మ అంటే ఎవరు? నిశ్శబ్దం బ్రహ్మ. సైలెన్స్ ఈజ్ ద గాడ్. అది నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ. చూసారా, అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల. కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టు అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది. ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు? కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి, రెండో పవర్ లేదు. చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుండాలి, ఇంకొక పవర్ లేదు. ముందుకు వాసన చూచే పవర్ ఉంది, కానీ రెండో పవర్ లేదు. కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్, రెండు పవర్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ చేస్తుంది, ఇంకోటి మాటలు మాట్లాడుతుంది. కాబట్టి రెండు శక్తులు ఉంది. కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండేటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి, అదుపులో పెట్టాలి. కనుక ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది, కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి. చాలా మందికి తెలుసును, పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును, కారు లోపల 4 టైర్స్ ఉంటాయి. ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది, వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది. అసలు ఒకరి తెలియనటువంటి వాడు 4 టైర్స్ కు ఈక్వల్ గా పంపు కొట్టేస్తారు, అది మంచిది కాదు. ఎక్కువగా ఉన్నదాన్ని తగ్గించాలి, కొంచెం తక్కువగా ఉన్నదాన్ని ఎక్కించాలి. ఇదియే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు, కమలక్పూర్, కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు. అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు. అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు. వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు. వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కరుచుకుంటాయి చేపలు. అట్టి చేతిలో పట్టుకుంటారు, చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు. కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి. చిన్నవారినందరినీ చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము. ఏమిరా చిన్న వయసు లోపల ఇప్పుడే నీకెందుకురా ఇంత భక్తి, ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో, ఇప్పటి నుంచి నీకెందుకు ఈ భక్తి? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు, విమర్శిస్తుంటారు. కానీ ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు. ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ, పలాన దినం నీవు, పలాన దినం నీవు, పలాన దినం నీవు అనగా ఎన్ని సిటీకి పోవటము, చేపలు తీసుకుని రావాలి. ఒకనాడు బ్రహ్మానందము వెళ్లాడు బోట్ లో. ఈ బ్రహ్మానందం వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవాళ్లు. ఇంకా మొదలు పెట్టారు దూషణ. ఆ పిచ్చివాడికి ఒక పని లేదు, ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు, అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు. అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణుని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు. రామకృష్ణుని పిచ్చివాడిగా చూచేటువంటి వారు, కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు, మెత్తనివాడు. నోరు మూసుకున్నాడు, వెళ్లాడు, చేపలు తీసుకున్నాడు. తిరిగి పడవలేక రావాలంటే మరి భయం, తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం. తిరిగి వచ్చాడు, బ్రహ్మానంద రామన్నాడు. వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు, ఏడ్చుకుంటూ. ఎందుకోసం ఏడుస్తున్నావు స్వామి?
1: స్వామి,
0: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు, చాలా కఠినమైన వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు, మిమ్మల్ని విమర్శించుతున్నారు నేను వినలేను, చాలా దుఃఖంగా ఉంది అన్నాడు. కోపం వచ్చింది రామకృష్ణకు. గురుదూషణ వినేటువంటి ఒక శిష్యుడు, నీ ఒక శిష్యుడా, నీవు ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఎంత నువ్వు వింటూ వచ్చావు, గురుదూషణ వినటం నీకు పాపం కాదా? దూషణ చేయటం వారికే పాపము, వినటం నీకు పాపమే అన్నాడు. కానీ ఏం చేయగలడు, తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు. సెకండ్ డే నరేంద్ర ఛాన్స్ వచ్చింది. ఇది వివేకానంద, ఇతను పోతూ పోయాడు. ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు. అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చాడు. పడవ ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు. ఏ నోరు మూయి, ఎవరు తిడుతున్నారు వారు నోరు మూయి అన్నాడు. కానీ వాళ్ళు ఇంకా తిడుతూ వచ్చాడు. బాగా తన శక్తి కొద్ది కొట్టాడు వాళ్ళని, ఒకరిని ఎత్తుకున్నాడు, అని గంగలు వేసేస్తాను. భయపడిపోయారు ఎవరు, ఇంకా తిరిగి నోరెత్తలేదు. తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికి భయం, ఎవరు మాట్లాడలేదు. వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు. ఏం జరిగింది,
1: వాట్ హ్యాపెన్?
0: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు. నువ్వేం చేశావన్నాను, నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక నెత్తి గంగలు వేయడానికి ప్రయత్నించానన్నాడు రామకృష్ణ. చీ చీ చీ చీ చీ, వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకు ఇంత మాత్రం కోపం నేను నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి? అప్పుడు చెప్పాడు నరేంద్రుడు. ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే. స్వామి, నిన్న బ్రహ్మానందములకు ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు. అరే పిచ్చివాడా, టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదని కొట్టాలి. ఆ బ్రహ్మాండంలోకి వచ్చి గాలి తక్కువగా ఉంటుందని కనుకనే నేను బాగా ఊదాను. టెంపర్ చాలా షార్ట్ టెంపర్, దీన్ని తగ్గించాలి. కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి. కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు. ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఏ వింతగా ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు. గంగానదిలో కావలసినంత జలం ఉంటుండాలి. ఎవరెవరు ఎంతెంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే నించుకోవాల్సి వస్తుంది. అందరికీ సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు. కనుకని ఆధ్యాత్మిక మార్గం కూడాను ఈ విధమైనటువంటి వారి వారి శక్త్యానుసారంగా క్రమశిక్షణను అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు. కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
2: క్రమశిక్షణ, ఇది లేకుండా ఎంత గొప్ప పని చేసినా వ్యర్థమే. మన నిత్య జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, దాన్ని మనం ఎలా అలవర్చుకోవాలో భగవాన్ దివ్యవాణి నుండి తెలుసుకున్నాం. ఈ దివ్యోపన్యాసం స్వామి 1996 జూన్ 19వ తేదీనాడు భక్తులకు అనుగ్రహించారు. దాదాపు 6-7 దశాబ్దాల పాటు భగవాన్ బాబావారు నిర్విరామంగా మనకెన్నో అనుగ్రహ భాషణాలు అందించారు. అవతార పరిసమాప్తి అనంతరం కూడా స్వామి బోధనలు ప్రజలకు అందేందుకు రేడియో సాయి అనే మాధ్యమాన్ని మనకు ప్రసాదించారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనందరి తరపున స్వామివారికి శతకోటి ప్రణామాలు సమర్పిస్తున్నాం. 24 గంటల తెలుగు ప్రసారాలు ఉండాలని స్వామికి విన్నవించి బాబా ఆశీస్సులు పొంది ఆ విధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సూత్రధారులైన శ్రీ వెంకట్రామన్ గారికి ముందుగా రేడియో సాయి బృందం కృతజ్ఞతలు తెలియజేస్తోంది. వెనుతిరిగి చూస్తే స్మృతిపథంలో రేడియో సాయి అందించిన శ్రోతలు మెచ్చిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం. వాటిలో ప్రథమ తాంబూలం నిస్సందేహంగా స్వామివారి దివ్యోపన్యాసాలకే చెందుతుంది.
3: జ్ఞానములకు మించినటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. ఎట్టి జ్ఞానం? భౌతిక జ్ఞానమా, నైతిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఏ జ్ఞానం? అన్నీ జ్ఞానములే. అయితే సర్వజ్ఞాన సమ్మిళితమైనటువంటి జ్ఞానము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అనగా ఏమిటి? సమస్త విశ్వం యొక్క స్వరూపమును కూడాను ఏకత్వంగా విశ్వసించడమే బ్రహ్మజ్ఞానం.
2: మరోపక్క స్వామి అవతార వైభవాన్ని, ప్రబోధన సారాంశాన్ని ప్రజలకందిస్తూ బాబా భక్తులలో ప్రముఖులు చేసిన ఉపన్యాసాలు కూడా శ్రోతలని అలరించాయి.
1: యువతీ యువకులు బాబావారి సందేశాన్ని ప్రముఖంగా దేశభక్తి ప్రధానాంశముగా వారి ప్రవచనాలను ఆలకించాలి. అందులో ఉండే అంతరార్థాన్ని అవగాహన చేసుకోవాలి. ఒక్కసారి పులకాంకితులైపోతారు, దిగ్భ్రాంతి చెందుతారు, భారతీయులు అని మీరు గర్విస్తారు. ఈ భారత జాతికి చెందినటువంటి వాళ్ళం మేము, దీన్ని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అని దీక్ష పూనేటువంటి అవకాశాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందువల్ల దేశభక్తి గురించి బాబావారు చెప్పిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, ఈ దేశంలో లేనిది మరే దేశంలో లేదు. పైగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి నిరూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నది భారతదేశం. వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, యోగ భూమి, భరత భూమి అని స్వామి దివ్యోపన్యాసాలు తెలియజేశారు. వారి కంఠం నుండి అమృతోపమానమైన ఆ వాక్కులు దేశ ప్రశస్తిని వివరిస్తూ ఉంటే అబ్బా కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారి నిలబడి వందే మాత్రం అందామనిపిస్తుంది మనకి.
4: ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు, ఆ తత్వం ఏమిటి?
5: ఏను దైవంబు తద్భిన్నమేమి కాను.
4: ఇంత అద్భుతంగా డిక్లేర్ చేసిన వాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. ఏను దైవంబు తద్భిన్నమేమి కాను. సచ్చిదానందుడా, నేను సత్యసాయి విభుడా, సచ్చిత్ ఆనంద స్వరూపం నాది. పాంచభౌతికమైన ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కాని జీవుడు ఆ రూపం చేత సమ్మోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపమవుతుంది, అది పరిణామ దశ. నామం మిగులుతుంది, రూపం ఉండదు. ఉండేది రూపం కాదు, ఏది కనపడుతున్నదో అది పోవటానికొచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలని ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒకటి. రెండవది, బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు నేను దేవుణ్ణి, నాది ఎరుకే, నీవు కూడా దేవుడివే, నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు, నీ వచ్చింది కేవలము అందుకోసమేనన్నారు.
2: భక్తులు లేనిదే తాము లేవన్నారు బాబా. ఆ భక్తుల అనుభవాలే సాయి భాగవతంగా రేడియో సాయి ఎందరో భక్తులతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసింది. వారిలో కీర్తిశేషులు పాపారావు గారు, ముకుందరావు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, నాగమణి గారు వంటి హేమాహేమీలు ఉన్నారు. శ్రీ పాపారావు గారు సత్యసాయి సేవా సంస్థల ఆవిర్భావానికి ముందే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సత్యసాయి వైభవాన్ని, అవతార కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువ చేశారు. ప్రధానంగా సేవాదళ నిర్మాణంలోనూ, వేలాది యువకులను సాయి పథంలో నడిపించడంలోనూ ధర్మబద్దంగా నిబద్దతతో వ్యవహరించి సాయి సంస్థలకి బలమైన పునాది వేశారు. ఈనాటికి ఆనాటి ఆచరణాత్మక సూత్రాలే అనుసరణీయంగా మిగిలిపోయాయి. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రేమపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.
6: అది 65 ఫిబ్రవరి. అప్పటికింకా సత్యసాయి సేవా సంస్థలు లేవు. ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి సత్యసాయి బాబా గారు ఏంటంటే, ముందర సత్యసాయి బాబా గారు ఎక్కడైనా ముందర సంస్థ ఉంటుంది, దానికి ఒక అధినాయకుడు ఉంటాడు, దానికి ఒక రూల్స్ ఉంటాయి, అవి జరుగుతాయి. భారతదేశంలో అది లేనిది సత్యసాయి దగ్గర మాత్రమే, ప్రభువు దగ్గర. ముందర సత్యసాయి వారిని చూసి అందరూ ఆకర్షితులయ్యి వచ్చి వారి ప్రేమ ప్రేమవాహిని చెప్పలేము, అనుభవించిన వాడికే తెలుసు. ఎంత జడుడైనా, ఎంత మూర్ఖుడైనా, ఎంత ఆయన్ని విమర్శించిన వాడైనా, అప్పుడు చూసిన తర్వాత వాడు మారక తప్పదు ఆ ప్రేమ. అది ఇచ్చేసిన తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి అయింది, సమస్య లేదని చెప్పాను కదా. మార్చిలో స్వామి మొట్టమొదట ఎలమంచిలో వచ్చారు, మార్చి 1965. అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఒక ఆయన శ్రీరామ్మూర్తి గారు నుండి ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబీకుడు, ధనవంతుడు, స్వామి అంటే అపరిమితమైన ఇది ఉన్నవాడు. ఆయన అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నాకు ఫిబ్రవరిలోనే వెళ్ళాను కదా, నాకు బాగా ఇంప్రెస్ అయి ఉన్నాను. నేను వచ్చిన తర్వాత మా ఫాదర్ అడిగారు, ఎవరా నువ్వు వెళ్ళావు కదా ఆయన, ఏంటి ఇది
7: పరిస్థితి
6: అంటే, నా అన్న నాకు ఇది అనిపించింది ముఖ్యంగా, భగవంతుడు పేరు చెప్పి భారతదేశంలో ప్రపంచంలో నాకు తెలియదు కానీ ఒక నయా పైసా కూడా ఇయ్యక్కర్ లేకుండా అంత ప్రశాంతంగా, అంత ప్రేమతో ఆదరించి, ప్రేమించి, లాలించి, పాలించి అన్న వ్యక్తి మానవ రూపంలో ఒక చేశారు. నేను దైవాన్నని చెప్పారు కానీ నన్ను కొలవమని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన రూపనామాల్లో దైవాన్ని మాత్రం నమ్మండి, దేవుడు అన్నవాడు ఉన్నాడు అని స్పెసిఫిక్గా ఇచ్చేశారు.
2: వీరితో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చిరకాలం సత్యసాయి సేవా సంస్థలను అనుపమానంగా నడిపి సత్యసాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా ఎన్నో మార్లు అనుభవించి నిస్వార్థమైన సేవకు, దక్షతకు, ప్రేమకు ఉదాహరణగా నిలిచి సాధనాంతంలో అనాయాస మరణాన్ని పొంది సాయి సాయుధ్యాన్ని అందుకున్న భాగ్యశాలి శ్రీ జికేపి ముకుందరావు గారు మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారి అనుభవాలను, అనుభూతులను రికార్డు చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ వారి వినమ్రతకు, శరణాగతికి ఒక తీపి గుర్తు. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఒక ఘన నివాళి సమర్పిస్తోంది.
8: ఎవరితో అయినా సరే గట్టిగా, కోపంగా ఇరికి చేయకుండా వాళ్ళని పిలిచి, ముఖ్యంగా మీరు ఇతను చేయలేరు, అందరి దగ్గర అతనితోనే ఎందుకు చేయలేదని ఎప్పుడు అడిగేవాడిని కాదు. అతను వేరేగా పిలిచి ఇది ఎలా చేయకూడదు, ఇది ఎలా చెయ్యాలి, ఇది కాదు అని చెప్పేసి అని చెప్తే అది జరిగేది. ఆ విధంగా జరిగేది ప్రతిదీ కూడాను. ఆ విధంగా పరిష్కారం చేసుకుని అంతా కూడాను ఒక దీంట్లో వెళ్లేటట్టుగాను చేసుకునేదానికి ప్రయత్నం అంతా జరిగింది. దానికి నా యొక్క, నేను పర్సనల్ గా కాకుండా స్వామి వారి యొక్క సహకారంతోనే అదంతా కూడా అలా జరిగింది
7: కార్యకలాపాలని.
4: ఇప్పుడు భగవాన్ దేహంలో ఉండగా కార్యకలాపాలు ఆయన మీద భారం మనం ఎక్కువ వేసేసేవాళ్ళం, అంతా ఆయన స్వామి చూసుకుంటారు. ఇప్పుడు దేహంగా లేరు స్వామి, పరమాత్మగా, సర్వవ్యాపిగా, విశ్వవ్యాపిగా, సర్వ అణువుల్లోనూ సాయి తన శక్తిని నింపి ఉన్నారు. ఇవాళ మా ఈ కార్యకలాపాలన్నీ కూడా ఎట్లా, ఏ డైరెక్షన్ లో వీటిని తీసుకుని వెళ్ళాలి, మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కార్యకలాపాలు ఎలా చేయాలో కష్ట చెప్పండి.
8: స్వామి మన హృదయంలోనే ఉన్నారు, ఆయన హృదయవాసి. ఎలాగైతే నేను పర్సనల్ గా అని అనుభవిస్తున్నానో, ఏదైనా కావాలనుకుంటే, ఏదైనా ఇది ఉంటే స్వామితో నచ్చి ఆ ఫోటోకి ఎదురకుండా స్వామి ఏం చేయమంటారు అనగాన ఏదో ఒకటి మనకు అనిపిస్తుంది. ఆ విధంగా చేసేయడమే అది నా పర్సనల్ గా నేను. అదే విధంగా ఇప్పుడు రాబోయేటువంటి వారు యూత్ కూడాను, ముఖ్యంగా యూత్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి డివోషన్ డిసిప్లిన్ అండ్ డ్యూటీ, డివోషన్ డిసిప్లిన్ ఈ మూడు పెట్టుకుని వాళ్ళు కార్యక్రమాలన్నీ స్వామి వారు చేయిస్తున్నారు, నేను చేసేటువంటి వాడిని పనిముట్టిని మాత్రమే, ఆయన యొక్క సపోర్ట్ తోని, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇది జరుగుతుంది అన్నటువంటిది అందరూ కూడాను ఆ విధంగా ఉండాలి. ఆ ఉంటేనే అవుతుంది స్వామి కార్యక్రమాలు. స్వామి చెప్పిందంతా కూడాను అందరినీ లవ్ ఆల్ సర్వ్ ఆల్
2: ప్రముఖ విద్యావేత్త, విశాఖపట్నం నగర సత్యసాయి సేవా సంస్థల కన్వీనర్ గా, స్పిరిచువల్ కోఆర్డినేటర్ గా శ్రీ డిఎస్ఎన్ మూర్తి గారు నిత్య స్మరణీయులు. ఉత్తరాంధ్ర సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ వారు వేసిన ముద్ర బలమైనది, శాశ్వతమైనది. అమరిన ప్రేమకు, మానవ సంబంధాలకు ఆయన జీవితం ఒక పతాక. వారు అనుభవించిన సాయి సాయుధ్యమే ఆయన జీవించిన జీవితానికి ఒక గుర్తు. మన విశాఖపట్నం రేడియో సాయి ప్రేమవాణి స్టూడియోలో వారు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఒక విషయంలో స్వామి ఆశయాలకు అనుగుణంగా వారు చెప్పిన విషయాలు ఒక ఆదర్శంగా నిలుస్తాయి మనందరికీ. వారికి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ శ్రద్ధాపూర్వక ప్రేమాంజలి సమర్పిస్తోంది.
9: పాపము అన్నది దేనివల్ల వస్తుంది అంటే, మనకు రెండు రకాల గుణాలు ఉంటాయంటారు. ఒకటి దైవీ గుణాలు, రెండవది రాక్షస గుణాలు. ఈ రాక్షస గుణాలంటే ఏమిటి? బాగా ద్వేషము, అసూయ, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మనం సమాజంలో నేను చూస్తున్నాంటాం, ఎటువంటి కారణం లేకుండా పైశాచిక ఆనందం కోసం వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉంటారు. మనకెంత బాధ కలుగుతుంటుంది. వాళ్ళకి అది పాపమని కానీ పుణ్యం కానీ వాళ్ళకేముండదు. ఈ రోజులో జరిగేటువంటి ఈ టెర్రరిజం ఉన్నది, దాని తాలూకు పరాకాష్ఠ అంతా కూడా రాక్షస గుణాలు ప్రబలం ఉండడం వల్లే కదా. అంత అదో ఆనందం. ఇప్పుడు దాన్ని తగ్గించి ఈ దైవీ గుణాలైనటువంటి ప్రేమ, సేవ ఇవి కానీ పెంచుతూ వెళ్తూ ఉంటే అప్పుడు సమాజం అనేది శాంతియుతంగా ఉంటుంది.
2: ప్రముఖ వైద్యులు వైద్య సంస్కరణలో సత్యసాయి భగవానుని తొలి సంకల్పంలో తమను తాము సమర్పించుకున్న శ్రీ సీతారామయ్య గారి మనుమరాలు శ్రీమతి నాగమణి. రేడియో సాయి ప్రశాంత్ నిలయంలో రికార్డు చేసిన ఇంటర్వ్యూ ఆమె సేవా తత్పరతకు ప్రతిబింబం. నిజాయితీ, నిబద్ధత, సమర్థత, సమగ్రత, సమర్పణ, శరణాగతి, సేవాభావం కలబోసుకున్న మూర్తిమత్తం ఆమెది. ఆమెకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ఘన నివాళి సమర్పిస్తోంది.
10: తర్వాత ప్రశాంత్ విద్వన్ మహాసభలు అని చెప్పి మూడు రోజులు జరిగినాయి అనంతపురంలో. అప్పుడు ఆ మొదటి రోజు ఆ ప్రశాంత్ విద్వన్ మహాసభలకి అందరూ కూర్చుండగా పెద్ద వర్షం వచ్చేసింది. స్వామి స్టేజ్ మీదకి వచ్చాక వాళ్ళు మామూలుగా ఏదో క్లాత్ తో షామియానా వేశారు. అందువల్ల ఆ నీళ్లు స్వామి మీద పడతా ఉంటే రాజారెడ్డి గారు ఇలా చేయిపెట్టి ఇట్లా పాపము ఇది చేశారు. మేమందరం అలాగే కూర్చుని తడిచిపోయాము. ఆ తర్వాత ఒక పావుగంట ఎంతో బాగా వర్షం వచ్చేసింది. ఆ తర్వాత ఆగిపోయింది. తర్వాత స్వామి అన్నారు, చాలా మంది గలాటా చేయటానికి అక్కడ చెట్ల మీద అది కూర్చున్నారు, పొల్లంతా పోయింది, ఇది మంచివే గింజలే నిలిచాయి అని చెప్పి స్వామి స్పీచ్ ఇచ్చారు. మూడు రోజులు ప్రశాంత్ వేద్వన్ మహాసభలు జరిగినాయి. ఆ రష్ణదేవ్ గారు ఆ స్కూల్లో లంచ్ ఏర్పాటు చేశారు. మేము కూడా వెళ్లాము స్వామితో పాటు. లంచ్ అయిపోయాక స్వామి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఓపెన్ చేస్తాము, తర్వాత మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ కట్టాక దాన్ని మార్చొచ్చు అని చెప్పి 68లో కాలేజ్ ఓపెనింగ్ కి కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టారు. లేడీస్ అక్కడ హై స్కూల్ గ్రౌండ్స్ లోనే మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారన్నమాట.
2: ఇది ఒకవైపైతే రాష్ట్ర వ్యాప్తంగా సాయి సంస్థలు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా ఎంతో మందికి స్వామితోనూ, స్వామి బోధనలతోనూ, సేవా కార్యక్రమాలతోనూ పరిచయం కలుగుతోంది. ఆ సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో స్థానికులతోనూ, లబ్ధిదారులతోనూ, సేవలందిస్తున్న సాయి భక్తులతోనూ ఇంటర్వ్యూలు జరిపి రూపొందించిన డాక్యుమెంటరీలను రేడియో సాయి మీకందించింది.
11: మా బాబు ఇక్కడ ఎంసెట్ రాయడానికి వచ్చాడు. తార్నాక ఇది. ఈ తార్నాకలో పెద్ద ప్లేస్ లేకపోయినా రోడ్ దగ్గరైనా కానీ మీరు సత్యసాయిబాబా బృందం వాళ్ళు, మీరు మీ ఏజ్ ఈ ఇంత ఎండ అని కూడా చూడకుండా అసలు ఈ కాలంలో మెయిన్ ఫస్ట్ మంచినీళ్ళు ఇవ్వడం చాలా గొప్ప అన్నం పెట్టిందనికన్నా చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు. అది మంచి ప్యాకెట్ ఇచ్చారు, మంచి కంపెనీది. ఇంకొకటి మజ్జిగ ఇవ్వడం కూడా అసలు చెప్తున్న పెద్ద పెద్ద భోజనాలు పెట్టిన దానికన్నా మజ్జిగ ఇవ్వడం వేసవకాలం చాలా అంటే చాలా అది కృతజ్ఞతలు. నేనైతే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను ఈ మా బాబు ఎంసెట్ అనగానే ఇది గుర్తుపెట్టుకుంటాను. మీరు చేసింది మీ ఏజ్ కి ఈ వేసవికాలంకి ఇంత ఎండకి మీరు మార్నింగ్ నుంచి నేను అనుకున్న మార్నింగ్ ఇంజనీరింగ్ ఎంసెట్ భవిష్యత్తుకు గాని ఇప్పుడు బైపీసీ గాని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీరు చేయడం నిజంగా మీరు చాలా పుణ్యం అని నేను అనుకుంటున్నాను. నేను చేయలేకపోయాను ఇలాంటి సేవ అని నాకు అనిపించింది. ఇక్కడ అడిగాను నేను ఏమైనా హెల్ప్ చేయనండి అంటే అవసరం లేదండి అన్నారు వాళ్ళు. నేను డెఫినెట్ గా చేస్తానండి. నాకు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే నేను జాబ్ చేస్తున్నా, నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను ఇలాంటి నేను ఖచ్చితంగా నాకు చేయాలని ఉంది, చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి.
2: ఇది ఎంసెట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మన సేవా సంస్థలు అందించిన సేవలు, తరువాత గిరిజనులకు అందించిన వైద్య సేవలు.
12: సరం సార్, మీ పేరేంటండి?
13: అమ్మా పేరు అప్పారావు.
12: అప్పారావు గారు, నీకు ఎలా తెలిసింది మెడికల్ క్యాంప్ ఇక్కడ జరుగుతున్నది అని?
13: మాకు పంపించరు కదండి, కాకతీయులు పంపించరు కదండి, దాన్ని పెట్టి ఓలా వస్తారని తెలుసుకుని మేము వచ్చాం.
12: మీది ఏ ఊరు సార్?
13: మాది బెంబి సార్.
12: ఇక్కడ నుంచి ఎంత దూరం అది?
13: ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్ దూరం ఉంది.
12: మీరు ఎలా వచ్చారు? బస్సులో వచ్చారా, నడిచి వచ్చారు? ఎలా వచ్చారు?
13: నడిచి వచ్చారు సార్. మాకు అందుబాటులో సార్, మా ఇదంతా డౌన్ అప్ డౌన్ దిగి వచ్చాం సార్.
12: మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు సార్?
13: మాకు కడుపు నొప్పిలో తలబాధ, కడుపులో మంట వచ్చి, ఎండ్లో నొప్పి వచ్చి, దీని గురించి చూపించుకుందామని మేము వచ్చాం సార్.
12: ఇక్కడ డాక్టర్లందరూ చూసి మీకు పరీక్షించి మందులు గట్రా ఇచ్చారు కదా సార్?
13: మందులు ఇచ్చారు సార్.
12: ఇలాంటి మెడికల్ క్యాంప్ జరిగింది కదా, మీరు ఎలా స్పందిస్తున్నారు దానికి?
13: చాలా మంచిది అనుకుంటున్నాను సార్.
12: సరే అండి. సాయిరామ్. సాయిరామ్ దత్త, మీ పేరేంటి?
14: నా పేరు చైతందర్.
12: ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతున్నదని మీకు ఎలా తెలిసింది?
14: కుర్రోడు అయితే చెప్పాడు, మాత్రలు గట్రా మందులు గట్రా ఇస్తాను రండి అని చెప్పినానండి.
12: డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీకు ఏమైందండి?
14: మాకేంటంటే ఇలా తల్ల నొప్పులండి, ఇప్పుడు మటు బాగున్నది.
12: మందులు ఇచ్చారా అండి?
14: మందులు ఇచ్చారు.
12: ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటే?
14: ఆరోగ్యంగా ఉన్నదండి.
12: మీ పేరేంట?
15: నా పేరు మురళ సెల్లయ్య అండి.
12: మీ సమస్య ఏంటండి?
15: నాకు ఒళ్ళు సలుపులు అని చెప్పానండి. ఒళ్ళు సలుపులు మాత్రలు ఇచ్చారు ఈ మెడికల్ క్యాంప్ రంగ. మా ఏడతే కంటిలో మసకలు వచ్చాయి అన్నాను. మరి వచ్చి క్యాంప్ కి నీ కంట ధర ఇస్తాం అని తాతయ్యా అని చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ క్యాంపు బాగుంది, నాకు నచ్చింది కాబట్టి ఆ 2 మాటలు తెలిసినవి చెప్తున్నాను.
2: ఒరిస్సా జాలరుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు.
16: టొబాక్స్ పెళ్లి మా తాతగారి ఊరు. నేను ఆ ఊరు పుట్టేవాడిని. మా తాతగారి ఊరు చిన్నప్పుడు ఆ ఊరు ఉండేవాళ్ళం. మా స్టేట్ ప్రెసిడెంట్, మా స్టేట్ కోఆర్డినేటర్ అప్పుడు బరంపురం సమితిలో వాళ్ళు సెక్రటరీలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి భజన సత్యాంగాలు చేసినప్పుడు మేము అక్కడ ఉండేవాళ్ళం. మేము కూడా ఆ ఊరిలో భజనలు నేర్చుకున్నాం.
17: మీ చిన్నప్పుడే మీరు స్వామి భజన నేర్చుకున్నారు?
16: వయసు 14 సంవత్సరాల నుంచి 14-15 సంవత్సరాల వయసులో మేము ఆ భజన నేర్చుకున్నాం కొత్త బాక్స్ పెళ్లితో నేర్చుకుని అలాగా పాటలు పాడుకొని. అయితే ఇది సాయిరామ్ అనే భజన అప్పుడు మాకు తెలియదు, స్వామి అంటే తెలియదు, భజనే అన్నాం, స్వామి రూపం కూడా తెలియదు. వరంవరం వాళ్ళు వచ్చి, సమితి వాళ్ళు వచ్చి ఆ పుట్టా పిలిస్తే ఇది సత్యసాయి పుట్టప అని తెలుసుకున్నాం. అప్పుడులో మేము అదే పాటలని అదే ఫోటో పెట్టుకుని మార్కండే గ్రామ సొంతూరు కదా అక్కడికి వచ్చేసాము. వచ్చి ఈ చిన్న చిన్న పిల్లలకి అలా పెట్టుకుని ఇది చక్కగా భజనలు, సాయిరామ్ భజనలు ఇవి చాలా బాగుంటాయి, బాక్స్ పిల్లలు చేస్తున్నారు, మనము చేయొచ్చు కదా అని అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలతో మేము భజన ఆరంభం చేశాం.
2: రేడియో సాయి శ్రోతలకు ఆధ్యాత్మిక విషయాలపైనే కాదు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఆలోచనలు రేకెత్తించే ఎన్నో చర్చాగోష్ఠులు నిర్వహించింది. స్వామి ప్రబోధాలపై వివిధ దృష్టికోణాలలో విభిన్న వర్గాల శ్రోతలను ఆకట్టుకునే చర్చాగోష్ఠులు నిర్వహించింది. వీటిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, గృహిణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
18: తల్లిపాల వల్ల లాభాలేంటి? ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని యొక్క గుణగణాలు ఎలా వర్ణించలేమో తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను కూడా మనము ఒక మాటలో చెప్పలేం. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది బిడ్డకి అమృతంతో సమానం అన్నమాట. దీంతో చాలా లాభాలున్నాయి. సో స్పెసిఫికల్ గా మనం బిడ్డకి తీసుకుంటే ప్రతి బిడ్డకి డెలివరీ అయిన తర్వాత దాని మనుగడకి కావలసినటువంటిది మొట్టమొదట ఆహారము, భద్రత, అది తల్లి నుంచి లభిస్తుంది. సో అది తల్లి పాల ద్వారా మనకి దాని యొక్క ఆహారం అనేది లభించడం జరుగుతుంది. అది నేచర్ ద్వారా ఏర్పరచబడింది.
2: మనసు, దాని మర్మము అంశంపై విద్యార్థుల చర్చ.
19: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వారు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి ఎప్పుడు ప్రతి క్షణం. ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి, తల్లి, ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి.
2: చక్కెర పలుకుల వంటి మాటలతో అసాధారణమైన విషయాలను అలవోకగా వివరిస్తూ స్వామి ఎన్నో పద్యాలు చెప్పారు. అది దృష్టిలో ఉంచుకుని ఇటీవలనే రేడియో సాయి హైదరాబాద్ కోటీ సమితి వారి సహకారంతో శ్రీ సత్యసాయి పద్య మకరందమనే కార్యక్రమాన్ని ప్రసారం చేసింది.

0: సాధనమున పనులు సమకూరు ధరణిలోన అన్నారు బాబా. నడవటానికి ప్రయత్నం చేస్తే చీమైనా కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఎగరడానికి ప్రయత్నం చేయకపోతే గ్రద్ద ఒక గజం దూరమైనా ప్రయాణం చేయలేదు.
1: త్యాగరాజస్వామి వారి కీర్తనలలోని భావాలతో స్వామి ప్రబోధాలను సమన్వయం చేస్తూ స్వామి పూర్వ విద్యార్థి శ్రీ కోటా శివకుమార్ రూపొందించిన త్యాగోపనిషత్తు అనే ధారావాహికను మేం ప్రసారం చేస్తున్నాం.
2: ఇంతకుముందు పంచరత్న కృతులు ఇందువల్ల రచించడమైనది, వీటి వెనకాల ఉన్న చిన్న చిన్న ఉదాంతాలు ఏమిటి, వాటిలోని విశిష్టత ఏమిటి, ఇటువంటి విషయాలు మనము చర్చించుకోవడం జరిగింది. అందువల్ల తిరిగి ఆ విషయాలు మళ్లీ మనము మాట్లాడుకోకుండా కృతిలోకి దాని భావం గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుందామని. కీర్తనలో మనము పల్లవి అనుపల్లవి చరణాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ పాట మొట్టమొదట మనం విని, అంటే పల్లవి మొదట విని ఆ పల్లవి తర్వాత దానిలోని భావం మాట్లాడుకుంటూ ఈ విధంగా సాగుదాం. మొట్టమొదట పాట విందాము.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాలు ప్రారంభమైన రోజు నుంచి నిరాఘాటంగా ప్రసారమవుతున్న కార్యక్రమం అందరికీ నచ్చిన మెచ్చిన సాయి సంకీర్తనారవళి. భక్తుల హృదయాలను చూరగొన్న ఈ కార్యక్రమ రూపశిల్పి కుమారి దీపికకు రేడియో సాయి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.
1: స్వామిని వెంట పెట్టుకుని బెంగళూరు వెళ్లడానికి సిద్ధమవుతుండగా అరసు కుటుంబం వారు తీసుకొచ్చిన జీపులోనూ కారులోనూ పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్లు చెప్పారు. పుట్టపర్తిలో పెట్రోల్ దొరకదు, ఎవరినైనా పెనుకొండ పంపి పెట్రోల్ తెప్పించుకోవాలి అని ఆలోచిస్తుండగా స్వామికి తెలిసి, రెండింటిల్లోనూ నీళ్లు నిండా పోసేయండి అని స్వామి అంటే, స్వామి ఎగతాళి చేస్తున్నారనుకున్నారు. మళ్లీ అన్నారు స్వామి, ఈసారి విస్తుపోయి, స్వామి ట్యాంకుల్లో నీళ్లు పోస్తే తుప్పు పడతాయి కాని ప్రయోజనం ఏమిటి అన్నాడు ఒక అరసు అతిథి. నేను చెప్పినట్లు చేయండి అన్న స్వామి స్వరంలో తీవ్రత గమనించి వెంటనే ట్యాంకులు నీటితో నింపారు. డ్రైవర్లను స్టార్ట్ చేయమని స్వామి కారులో కూర్చున్నారు. కారు జీపు బయలుదేరి నిరాఘాటంగా బెంగళూరు వెళ్లాయి.
0: బాలల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు శ్రోతల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పించారు. ఈ చిన్నారులను ప్రోత్సహించి తల్లిదండ్రులకు, బాల వికాస్ గురువులకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తోంది.

ఆదరణ లభిస్తోంది. పుట్టపర్తి, హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నాలకు చెందిన ఎంతో మంది బాల వికాస్ చిన్నారులు ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రోతలను మెప్పారు.

గత రెండేళ్లుగా రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రసారం చేసిన కార్యక్రమాలను సింహావలోకనం చేసిన తర్వాత నేటి మన ప్రత్యేక కార్యక్రమాలలోకి అడుగు పెడదాం. అజ్ఞానం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న మానవాళి జీవితాల్లో వెలుగును ప్రసాదించే జ్ఞాన భాస్కరుడై భగవాన్ లీలామానుష వేషధారి అయి అవతరించారు. స్వామి దివ్య ప్రబోధంతో ఉషోదయమైన మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తూ శ్రీ కోట శివకుమార్ సమర్పిస్తున్న ప్రభాతవేళ కార్యక్రమం విందాం.

రేడియో సాయి శ్రోతలందరికీ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 24 గంటల ప్రసారముల 2వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే మనం స్వామి మీద చెప్పుకున్న గురుస్తవనంలోని పద్యాల్లాగా నమః అంటే మనం చేయగలిగినది ఏమీ లేదు కాబట్టి నేను చేసేది కాదు అంతా స్వామి నీదే అన్న ఒక తలంపుతో మొదలు పెడదాము. చిత్రావతి తట తీరంలో ప్రశాంతి నిలయంలో స్వామి పొద్దున్న సుప్రభాత దర్శనం మనకిచ్చినప్పుడు, అంటే మన సుప్రభాతానికి అక్కడ కూర్చున్నప్పుడు మన సుప్రభాతం చెప్పుకుంటుంటే ప్రతి భక్తుని హృదయంలో ఎటువంటి తలంపులు కలుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే. ఏమిటి చిత్రావతి అంటే? స్వామి చెప్తారు కాల ప్రవాహమే చిత్రావతి. ఎందుకంటే అండి, కాల ప్రవాహం చాలా చిత్ర విచిత్ర గతుల్లో నడుస్తూ ఉంటుంది. అది అంతము ఆది ఈ రెండూ కూడా మనకు అర్థం కానటువంటి విషయం. కాబట్టి మనకు అర్థం కాని విషయం మనకి చిత్రమే కదండి, అది చిత్రావతి. ఆ చిత్రావతిలో కొట్టుకుపోతున్నాం అందరం కాల ప్రవాహంలో, ఎన్నో జన్మలుగా అని అంటున్నారు స్వామి. అలా కొట్టుకుపోతున్న మనందరముకి అవతారము ఒక ఒడ్డున నిలబడి కొంతసేపు మన సేద తీర్చడానికి మన్ని కాస్త ఒడ్డుకి లాగి ఆయనకి సుప్రభాతం మన హృదయాల్లో చెప్పుకునే అవకాశం కలిగిస్తే, ఆ ప్రశాంతి నిలయ సౌధంలో భక్తులందరూ కూచుని ఉన్నప్పుడు వారందరూ ఈ విధంగా అనుకుంటుంటే ఎంత బ్రహ్మాండమైన భావం మనకు కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చిత్రావతి తట విశాల సుశాంత సౌధే, తిష్టంతి సేవక జనాః తవ దర్శనార్థం. అక్కడ కూచున్న 10,000, 20,000, 30,000 ఎంతమంది జనం, వారందరి హృదయాల్లో ఒక్కటే ఒక భావం, స్వామి రావాలి, స్వామి దర్శనం కావాలి అని. ఎందువల్ల అండి అంటే, అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న ప్రశాంతత, అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా స్వామి రాకక ఎదురు చూస్తోందిట. చూడండి, మీరు పొద్దున్న సుప్రభాత దర్శనం వెళ్ళినప్పుడు పక్షులు కిలకిలరావాలు, అవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాయేమో తమలో తాము, ఏంటంటే స్వామి వస్తారు, స్వామి వస్తారు. మనం ఒక్క సెకండ్ కూడా అది మనం పోకుండా మిస్ కాకుండా చూడాలి స్వామిని అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాయా అనిపిస్తాయి. అందుకనే ఆ కిలకిలరావాలు. అంతా నిశ్శబ్ద బ్రహ్మ స్వామి చెప్పినట్టు, కాని అందులో అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు, ఆ శబ్దం కూడా బ్రహ్మమే. అటువంటి చక్కని ప్రశాంతత నిండిన ఒక వాతావరణంలో భక్తులందరూ కూర్చుని స్వామి కిరణాల కోసం, స్వామి దయాకిరణాలు కరుణాకిరణాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కిరణాలు ముందు సూర్యకాంతి కిరణాలు కూడా ఏమాత్రం ఎందుకు పనికిరావండి? అయితే ప్రకృతిని మాత్రము సూర్యకాంతి కిరణాలు స్పృశించాయి కాబట్టి ఆదిత్యకాంతి, ఆ ప్రకృతి

ఆ అనుభవం పొందుతోంది. కాకపోతే భక్తుల హృదయాలు మాత్రము ఈ సూర్యకిరణాలు, సాయి సూర్యకిరణాల వల్లే ఇవి జాగృతం అవుతున్నాయి అని కవి భావన. స్వామికి సూర్యుడికి ఏమిటండి సామ్యము? మనం సామ్యం చూడొచ్చా అంటే ఒక్క భావన మనసులో వస్తుంది, అది చెప్తాను మీతో.

ఈ రోజు ఈ జగతి, ఈ నవ్య జగతిని ఒక నవ్యమైన విధంగా, ఒక దివ్యమైన విధంగా దీన్ని మార్చడానికి మనకి ఒక్క సూర్యుడు సరిపోడండి. ఆకాశంలో, ఈ చిదాకాశంలో కోటి సూర్యుల ప్రభావం కలిగిన ఒక అవతారమూర్తి కావాలి మనకి. అటువంటి అవతారం స్వామి. ఆయన ఎటువంటి వారండి? దివ్య భాను తేజుడై, మామూలు భానుడు కాదండి, దివ్య భాను తేజుడై. దివి భువి, మనకనుకునే భువి ఇది అని అనుకుంటున్నాము. మనకు కనబడిన దివి ఎంతో ఉన్నది. ఎంతో మంది, ఎన్నో గొప్ప గొప్ప మహా ఆత్మలు స్వామి దర్శనం కోసం చూసుకుంటున్నాయి. అటువంటి సర్వేశ్వరుడు గనక మన దగ్గరికి వచ్చి ఆయన ఈ జగతిని మార్చడానికి, ఒక నవ్యమైన విధంగా, ఒక గోల్డెన్ ఏజ్ వచ్చేట్టు మార్చడానికి ఆయన రూపుదిద్దుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందండి? అటువంటి సాయి సూర్యుడు మన స్వామి. ఇంకా ముందరికి వెళ్తే

0: మొత్తం పుట్టపర్తిని ఒక గుడిగా ఆయన మార్చేశారండి. చూడండి, పుట్టపర్తిలో మీరు ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ రూమ్లో మేలుకొన్నా ఏం చేస్తున్నా కూడా ఎక్కడో వేదనాదం వినబడుతూ ఉంటుంది. ఎవరో ఆ రుద్రము ప్రాక్టీస్ చేస్తున్నారు, అభ్యసిస్తున్నారు. ఎక్కడో ఒక చక్కని భజన వినబడుతూ ఉంటుంది. ఆ ఎంత గొప్ప వాతావరణం అండి! మీరు ఏ సిటీలో కానీ ఎక్కడన్నా ఇది ఊహించగలరా అసలు? అటువంటి గొప్ప ఒక ఉత్తేజకరమైన వాతావరణము, ప్రకృతి మనలో ఉందని గుర్తు చేయడానికి అన్నట్టు స్వామి మన కోసం ప్రశాంతి నిలయం పెట్టారనిపిస్తుంది. కాబట్టి అటువంటి గుడి ప్రశాంతి నిలయము పుట్టపర్తి, దాన్ని గుడిగా ఆయన మలుచుకుని, దీనంతా ఈ విధంగా మలుచుకున్న స్వామి తన అవతార ఉద్యమంలో ఆ మలుచుకుని అక్కడ తను కొలువుతానే ఉన్నారండి. ఎక్కడికి వెళ్లలేదు, ఇక్కడే కొలువుగా ఉన్నారాయన.
1: విడమరచి వేదాంత సారమెల్ల బోధించే.
0: పాపం మహానుభావులు ఎన్నో యుగాల్లో తపస్సులు చేశారు, జ్ఞానయజ్ఞాలు చేశారు, జ్ఞానం సంపాదించారండి. వారందరూ వేదాలు వేదాంతము వారే మాకే అర్థం కాదు అన్నప్పుడు, ఈ రోజుల్లో మనం మిడిమిడి జ్ఞానంతోనూ అసలు జ్ఞానం అనేది ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనము ఉపనిషత్తులు లేక స్వామి చెప్పిన బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయనుకోవడం ఎంత తప్పండి. కాబట్టి అది మన వల్ల కాదు. కాబట్టి వాటిని అంతా అర్థమంతా తీసుకొచ్చి మనకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాల్లో స్వామి మనకి ఇస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. వీడమరచి వేదాంత సారము. ఇంకా వేదాంతం మనకి ఎందుకండి? ఎందుకంటే స్వామి చెప్పిన మాటే, స్వామి మాటే వేదాంతము. అది వేదానికి అంతము, ఇక మనకి వేరేదేమీ అవసరం లేదు. అటువంటి స్వామి వీడకుండ వేడువారి నీడతాననియే.
1: వీడకుండ వేడువారి నీడతాననియే దివ్య భాను తేజుడై.
0: వీడకుండ వేడువారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, స్వామి దగ్గరికి స్వామి మహిమ చూసో లేక స్వామి ప్రభావం చూసో స్వామి దగ్గరికి రావడం చాలా సులువు అండి. అది స్వామి అనుగ్రహం వల్ల అవుతుంది. కానీ వచ్చిన వారు వీడకుండా నిలిచి ఉండడం అనేది ఇక్కడ భక్తుడి ఎఫర్ట్ కూడా ఉందని స్వామి చెప్తున్నారు. ఆ విధంగా వీడకుండా యుగయుగాలు నిలిచి ఉన్నవారు ఎటువంటి వారంటే, చారస్వామి ఆయన పొద్దున్న మార్నింగ్ రాగంలో తలుచుకుంటూ ఉంటారండి. రోజు ఆయన తలుచుకునేవారట. ఈ విధంగా

నిజంగా ఆలోచించండి, స్వామి గనక కుల్వంతరాయ్ హాల్లో దర్శనానికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకందరికీ మన నేత్రాలతో కనబడేది, చక్షువులతో కనబడేది ఏమిటి అంటే, అక్కడ ఉన్న అన్ని కనబడే దృశ్యాలన్నిట్లోకి గొప్ప దృశ్యం, మహామహిమోన్నతమైన దృశ్యం ఏమిటి అంటే స్వామి మాత్రమే. స్వామి నడుచుకుంటూ వస్తారంత ఫ్రెష్ గా స్వామి వస్తున్నప్పుడు అది చూసి ఆనందించడానికి మన మనస్సులు ఉవ్విళ్ళూరుతాయి. అయితే ఆ దృశ్యం మనకి కనబడుతోంది, కానీ స్వామికి కనబడే దృశ్యం అతి వేరేగా ఉంటుంది, అది చాలా వేరేగా ఉంటుందని స్వామి చెప్తున్నారు. స్వామి ఈ లోకమే చూడట్లేదు, స్వామిని చూడడానికి ఎన్నో లోకాల నుంచి ఎన్నో ఫ్రీక్వెన్సీస్ లో ఉన్న ఎంతో మంది స్పిరిట్స్ బీయింగ్స్ వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వారందరూ అట్లా వచ్చిన వారిలో అనాదిగా వస్తున్న మహాభక్తులు, నారదుడున్నట్టండి, తుమ్మురుదున్నట్టండి, గంధర్వులున్నారట, వారందరూ మీరు ఊహించుకోండి. అదే ప్రదేశంలో గనక ఆ కులవంతరాయ హాల్లో స్వామి అట్లా వస్తున్నప్పుడు ఆ లేడీస్ సైడ్ నుంచి అటువైపు అటువైపు ఒక్కొక్క స్తంభం దగ్గర ఒక్కొక్కరు నుంచుని స్వామి మీద గనక కీర్తనలు పాడుతుంటే, పాటలు పాడుతుంటే, స్వామిని గనక స్మరిస్తూ భజిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇక మనం పాడే పాటలు స్వామికి ఏమిటండి వారి ముందర? వారు పాడే పాటలకి మన పాటలు ఏమైనా సరిపోతాయా? మన సంగీతం అంటాం అసలు. అటువంటి మహానుభావులందరూ కూడా వారిగా, వారంటే వారిగా అంటే మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ అంటే ఎప్పుడూ కూడా, ఏ ప్రతి యుగంలోనూ కూడా, ఇప్పటికీ కూడా అవతారానికి ఆ పాటలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఆ సుప్రభాత ప్రభాత సేవ వారు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా వచ్చే వారందరూ ఎందువల్ల వారు చేయగలుగుతున్నారు అంటే, చారస్వామి అంటారండి, వారిగా పాడుచున్నారు ఇప్పుడు.

శ్రీరామ నవనీత క్షీరము ఆరగించడానికి రావయ్యా అని చారస్వామి చెప్తున్నారు. ఏమిటి క్షీరము, ఏమిటి నవనీతము అంటే పవిత్రమైన మనసు క్షీరం అండి. క్షీరము అంటే పారేది, నవనీతం పారదండి, క్షీరం పారుతుంది. క్షీరము అంటే పారేది, తెల్లగా ఉన్నది. ఆ పారే క్షీరము ఏంటంటే పవిత్రమైన మనస్సు. అపవిత్రంగా ఉన్న మనస్సు క్షారము అండి, పవిత్రమైన మనస్సు క్షీరమవుతుంది. ఆ పవిత్రమైన మనస్సు అర్పించాలట. అర్పించినప్పుడు ఆయన దాన్ని మలుచుకుంటారు, ఆ హృదయం నిర్మలంగా చేస్తారు తను ఉండడానికి. ఆయన చేసేదే చూడండి, రోజు పాలను తోడుబెట్టినప్పుడు, పాలలో తోడుబెట్టినప్పుడు పెరుగు కావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? అదేదో మనం కలిపితే, కొంచెం పెరుగు కలిపితే అది పెరుగు అవడం అనేది భగవంతుడి చర్య కదా. అది నానంటూ ఏముంది అక్కడ చేసింది, అది చేసి చూసని అర్థం చేసుకోవాలి నేను. కాబట్టి నా మనస్సు పవిత్రంగా చేసుకోవడానికి ప్రయత్నించేది స్వామికి అర్పించిన తర్వాత దాన్ని నవనీతము చేయడము అంటే పెరుగు చేయడము, దాంట్లో నుంచి వెన్న చేయడము. చూడండి, మహానుభావులు ఎవరు చెప్పారు, అయ్యా పాలు ఒక లీటర్ కొన్నామంటే కొంత విలువ ఉంటుంది దానికి, అదే గనక దాన్ని పెరుగు చేస్తే దాని విలువ కొంచెం పెరుగుతుంది, అదే గనక నవనీతం చేస్తే, బటర్ చేస్తే దాని విలువ ఇంకా పెరుగుతుంది, దాన్ని గనక నెయ్యి చేస్తే అతిగా పెరిగిపోతుంది. అంటే ప్రతిసారి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కి చేంజ్ కి ఇది చాలా వ్యత్యాసం ఉంది, తేడా ఉందని చెప్తారండి. అంటే ఒకసారి జరిగితే మళ్లీ వెనకాలకి తిరిగి వెళ్లనటువంటి తత్వము ట్రాన్స్ఫర్మేషన్. ఇలా వెళ్లి మళ్లీ వెనకాలకి వస్తూ ఉండడం రోజు మనం చేసే చేంజెస్. స్వామి ఇట్లా చేస్తాను స్వామి అని అనుకోవడం మళ్లీ ఉన్నాడు పొద్దున్న ఒకటే చరామామూలు. కాబట్టి అటువంటి తత్వం కాకుండా నిర్మల్ హృదయం ఎవరు చేసుకున్నారో అటువంటి భక్తులందరూ కూడా ఈ ప్రభాత సేవ చేయాలని అనుకుంటున్నారట. ప్రభాత వేళ ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. స్వామికి మనం అనుకునే ప్రపంచం మనదే గాని స్వామికి అన్ని స్వామి ప్రపంచమే. ఒక అక్కడ నడుస్తున్న చీమ దగ్గర నుంచి అటు వెళ్తున్న బ్రహ్మ వరకు, అందుకనే చారస్వామి అనగలిగారు ఆయన, చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అని. అటువంటి ఉదయభానుడు గనక మన ముందరికి నడిచి వస్తుంటే మనకి ఇంకా ఎటువంటి గొప్ప గొప్ప భావాలు కలుగుతాయి, మనం ఎటువంటి ప్రార్థన చేసుకోవచ్చు, అటువంటి దర్శన యోగము గనక మనకి నిజంగా చేజెక్కితే మన అభ్యాసం ఎలా ఉండాలి, కృషి ఎలా ఉండాలి, సాధన ఎలా ఉండాలి అనే విషయాల గురించి కొంత చర్చించుకుందామండి. ఉదయభానుడు స్వామి ఇందాక మనం అనుకున్నట్టు పొద్దున పూట స్వామి దర్శనానికి వచ్చినప్పుడు కాస్త మనము మన మనోనేత్రాలు తీసి మరొకసారి ఆలోచిద్దామండి. చూడండి, లేత కిరణాలు ఏ విధంగా ఉంటాయో స్వామి దర్శనం కూడా అదే విధంగా ఉంటుంది. పొద్దున తన చండప్రచండమైన జ్ఞానము, తన చండప్రచండమైన విశ్వరూపము ఇదంతా కూడా అందరికీ చూపెట్టక, తాను మాత్రం ఒక లేత గులాబీ రేకులాగా అంత ఫైన్ గా, అంత డెలికేట్ గా ఆయన పొద్దున వస్తారు దర్శనానికి. వచ్చినప్పుడు ఆ ఒక్కొక్క అడుగు పెడుతున్నప్పుడు అడుగులు పడుతున్నాయా అని చూడండి. ఆ మాతృ భూమి, ఆ తల్లి అమ్మ అంటే భూమాత, ఆ పాదాలు కావాలి, తన మీద పడాలి అనుకుని ఆవిడ తొందరపడుతోందిట. కానీ ఆ పాదాలు మాత్రము నింగి ఆకాశం కూడా నాకు కావాలనుకుంటోందిట. ఇప్పుడు ఆయన ఎవరి మీద పాదాలు పెట్టాలి, ఎక్కడ నడవాలి, అన్ని ఆయనవే. త్రివిక్రమ అవతారంలో ఈ భూమి మీదో పాదం పెట్టారు, అక్కడ పైన ఆకాశం మీదో పాదం పెట్టారు, అది అప్పుడు చేశారు. ఇప్పుడు అలాగే చేస్తున్నారా అనిపిస్తుందండి, ఎందుకంటే స్వామి నడుస్తుంటే అది నడుస్తున్నట్టు అనిపించదు, తేలుతున్నారా అనిపిస్తుంది. అంతలో తేలుతున్నారా అంటుంటే పాదం చూపెడతారు, అక్కడ నడుస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి అడుగుల్లో అడుగులు చిన్న చిన్నగా వేసుకుంటూ, చిన్న చిన్నగా ఎందుకు వేసుకుంటారండి అంటే ఆయనకున్న అసలు ఉద్యమం ఎటువంటిది ఆయనకుందో మన వారికి అర్థం కూడా కాదు. అంత ఉద్యమం ఉండి ఏం చేయాలో తెలిసిన ఆయన కూడా హీఈస్ ఎవర్ రిలాక్స్డ్. కాబట్టి అంత చిన్న చిన్నగా ఆయన నడవడంలో అర్థం ఏమిటంటే మనకి దర్శనం ఇవ్వడానికి, మనకి సంభాషణ కలిగజేయడానికి. కాబట్టి ఆ నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన ముందరికి రాగారాగా ఆ మనందరి హృదయాలు ఆయన పాదాలు, పాదస్పర్శన ఒకసారి కావాలి అనుకుని మరొక్కసారి స్వామిని ఇంకోసారి దర్శనం చేయాలి, స్వామి మనతో మాట్లాడితే బాగుండు, ఒక ఉత్తరం ఏదో స్వామికి ఇద్దాము అని అనుకుంటున్నప్పుడు ఈ లోపల ఏదో ఆలోచన, ఏదో ఒక కోరిక, ఏదో వచ్చి అడ్డుపడుతూ ఉంటుంటండి. అది అడ్డుపడి ఆ స్వామి దర్శనం యొక్క సౌరభం, ఆ మొత్తం సౌందర్యాన్ని అది ఆపేస్తూ ఉంటుందండి. ఇది అసలు జరగకూడని విషయం, కానీ ఇది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. అందుకని జగరాజస్వామి తెరతీయగరాదా అని ఆయన ఒక కృతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారట జగరాజస్వామి. ఆయన శ్రీరామ
లక్ష్మణ, ఆయన అర్చన విగ్రహాలు ఎప్పుడైతే పోయాయో ఆ విగ్రహాలను వెతుక్కుంటూ ఆయన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నట్టు, ఆ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్లారో అక్కడ అన్ని చోట్ల కూడా ఆ స్వామి మీద, ఆ మూర్తి పైన ఆయన కృతులు రచించారు. ఆ విధంగా తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చేసరికి ఆ రోజుల్లో ఆ స్వామికి ఆయనకి మధ్యలో ఒక తెర కట్టుంచారటండి. అంటే అప్పుడప్పుడు తెర వేస్తూ ఉంటారు స్వామికి, ఏ భోగమో ఏదో పెడుతూ ఉంటారు, నైవేద్యం పెడతారు, అది అయిపోయిన తర్వాత మళ్లీ తెర తీస్తూ ఉంటారు. అయితే త్యాగరాజస్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ తిరుపతి స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను అంత పైకి ఆతృతతో వెళ్లి అక్కడ తెర కట్టేసరికి చాలా ఆయన పాపం నిరుత్సాహపడ్డాటండి. మహాభక్తుడు, ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలి, దాని గురించి అంత విన్నారు. ఆ రోజుల్లో ఈ రోజులంతా సులభం కాదండి ప్రయాణాలు అని చేయడం. ఒక ప్రదేశానికి వెళ్లాలి అంటే నడిచి వెళ్లాలి, ఎన్నో రోజులు ప్రయాసపడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఏంటంటే వారు అన్ని వారు ఏవి బయట తినరు, ఇటువంటి ఎన్నో అడ్డంకులు కలిగి ఉండేవి ఆ రోజుల్లో ప్రయాణాలు. అందువల్ల ఆయన ఆ విధంగా ప్రయాణం చేసి తిరుపతి వెళ్లి స్వామిని చూడాలి అని ఇంత ఉత్సాహంతో అక్కడి వరకు వచ్చేసరికి అక్కడ తెరగట్టారు. తెరగట్టేసరికి ఆయనకు చాలా నిరుత్సాహం బాధ కలిగి ఆయన నోట్లోంచి సునాయాసంగా వచ్చిన కృతి తెర తీయగరాదా అని. అయితే మనందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు ఏంటంటే ఈ తెర బయట కట్టిన తెర గురించి త్యాగరాజస్వామి మాట్లాడట్లేదు, మన లోపల ఉన్న తెర గురించి. ఏమిటి అంటే ఆయన అంటారండి, ఆయన మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది. ఒక చేప ఆకలి వల్ల అది వెళ్లి గాలానికి చిక్కుకుంటుందండి. ఆ గాలానికి చిక్కుకుని ఏమైపోయింది, దానికి అతుక్కుపోయి ఎందుకు ఆ గాలానికి పెట్టి ఉన్న చిన్న ఒక ఎర్త్ వామ్ ఏదో ఏదో పెడతారండి. ఆ చిన్న ఆ వామ్ ని చూసి అదేమనుకుంటుందంటే, ఓహో నాకు తినడానికి వచ్చింది అని ఆ చుట్టూరా దానికి అంటిపట్టుకునే ఉన్న డేంజర్ ని చూడలేకపోతుంది. ఆ ప్రమాదం, ప్రమోదం కోసం ప్రమాదం మర్చిపోయే ప్రకృతి మానవుడిది. కాబట్టి మత్స్యము అని అడ్డు పెట్టుకుని మనకి మన విషయాలు చెప్తున్నారండి చక్రస్వామి. మత్స్యము ఆకలి కొని గాలముచే మగ్నమైన రీతి ఉన్నది, అచ్చమైన దీప సన్నిధి మరుగడ్డుపడి చెరచినట్లున్నది. అలా అదే విధంగా మనకి దీపపు ల్యాంటర్న్స్ అని వచ్చేవి కదండి, ఆ లాంతరు, ఆ లాంతర్ లో లోపల దీపం వెలుగు ఉన్నప్పుడు బయట ఒక గ్లాస్ కవరింగ్ ఉంటుందండి. ఆ గ్లాస్ ఏదైతే ఉందో దానికి గనక మరుగడ్డుపడి, దాని గనక అది వాడి ఆ నల్లధనం ఏదైతే వచ్చిందో, పొగ ఏదైతే చూరు పట్టిందో, దాన్ని గనక మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఆ లోపల వెలుతురు ఎప్పుడు కూడా తక్కువే బయటకు వస్తూ ఉంటుందండి. లోపల వెలుతురు అలాగే ఉన్నా బయట తక్కువ వస్తూ ఉంటుంది. అదేవిధంగా త్యాగరాజస్వామి అన్నారు ఈ కీర్తనలో, స్వామి నీ ప్రభావానికి ఎక్కడ తక్కువ లేదు, నువ్వు నా లోపల ఉన్నావు, ఉన్నవాడివి అంతా నిండి ఉన్నవాడివి. ఆ ప్రభావం లోపల దీపంలాగా అదేవిధంగా ఉన్నా కూడా నా ఇంప్యూరిటీస్ అవన్నీ మధ్యలో వచ్చి, నా కోరికలు ఇవన్నీ వచ్చేసి అది మరుగడ్డుపడి ఏ విధంగా ఈ దీపం బయటికి ప్రస్ఫుటం కాకుండా ప్రభావితం కాకుండా చెరుస్తోందో అదే విధంగా ఉంది స్వామి నా విషయము అని త్యాగరాజస్వామి అన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది మనకి. ఇక్కడ ఒక ఏదో కోరిక, ఆ ఉదయభానుడు వచ్చి ఆ లేత కిరణాల్లో మనందరం సోక్ అయ్యి, అవన్నీ మనకి సోకినప్పుడు సోక్ అయ్యి అటువంటి ఒక గొప్ప ఆనందం తీసుకోకుండా స్వామిని ఈరోజు ఏమన్నా అడిగితే ఎంత బాగుండు, స్వామిని ఈరోజు ఏమన్నా ఒక ఇంటర్వ్యూ అడిగితే ఎంత బాగుండు. ఏదో కోరిక వచ్చేసి ఆ కోరిక మొత్తాన్ని చెరుస్తుందండి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్వామి దగ్గర 93లో అనుకుంటే జరిగింది. ఒకరోజు స్వామిని సాయంత్రం దర్శనం అప్పుడు అడిగానమాట, స్వామి నేను నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి స్వామి అన్నాను. అనేసరికి మరి ఏమిటో స్వామి, ఏమి నాకు బోధించాలనుకున్నారో స్వామినారు, అయితే రేపు పొద్దున్న రా అన్నారు, నాతో అన్నారు రేపు పొద్దున్న రా ఇంటర్వ్యూకి అన్నారు. మొన్నాడు పొద్దున్న అనేసరికి నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నీకేమీ ఆలోచించలేదు నేను, మనస్సు అసలు ఆనందం ఎక్కడ ఎగురుతోందో ఏమిటి తెలియదు. ఆ విధంగా ఆనందంతో హాస్టల్కి వెళ్లాను. మొన్నాడు వర్కింగ్ డే అనే సంగతి మర్చిపోయాను నేను. వర్కింగ్ డే అయ్యేసరికి స్టూడెంట్స్ ఎవరూ కూడా దర్శనానికి రారు, పొద్దున్న సాయంత్రం మాత్రమే వస్తారు. నేను వెళ్లి మాత్రం అయ్యో స్వామి చెప్పారు కదా, కానీ అందువల్ల వార్డెన్ పర్మిషన్ తీసుకుంటే నేను వచ్చేసేయచ్చు అనుకుని వార్డెన్ దగ్గరికి వెళ్లాను. వెళ్లి అడిగానమాట, సార్ స్వామి దర్శనం రేపు పొద్దున్న ఇంటర్వ్యూ ఇస్తాన్నారు కాబట్టి రేపు పొద్దున్న నేను వెళ్లాలి ఇన్స్టిట్యూట్కి, ఇది అయిపోయిన తర్వాత వెళ్తాను అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన అన్నారు, స్వామి ఏమన్నా చెప్పారా ఎవరికైనా, నన్ను పిలిచైతే ఏమీ చెప్పలేదు, నీకేమన్నా చెప్పారా, నీకు చెప్తే గనక మరి నాకు చెప్పుండాలి కదా, నాకు చెప్పనంత వరకు నేను పంపించడానికి వీల్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్లవలసిందే అన్నారు. నా దుఃఖం చూసుకోండి, ఇంకా ఆలోచించండి, స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మనం వెళ్లలేకపోతున్నాము అంటే ఎటువంటి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం నేను అనుభవించాను ఆ రోజు. నేను పొద్దున వెళ్లి ఇన్స్టిట్యూట్ లో కూర్చున్నానన్న మాటే తప్ప
అక్కడ ఒక్క ఏం మాట్లాడారు లెక్చరర్, ఎవరేం చెప్తున్నారు, ఒక్క మాట కూడా నాకు ఒక్క ఎక్కట్లేదు, స్పృహయే ఉండట్లేదు. అటువంటి పరిస్థితి మొత్తానికి సాయంత్రం 3 అయింది. ఇంక పరిగెత్తుకుంటూ వెళ్లి రెడీ అయ్యి లైన్లలో వచ్చి సాయంత్రం దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు అంత దూరం నుంచి వస్తూనే స్వామి నన్ను అక్కడి నుంచి చూసి ఇట్లా చెయ్యి వేలు ఇట్లా ఇట్లా అంటూ వచ్చి, ఏరా దున్నపోద్ద పొద్దున నీకోసం వెతికాను ఎక్కడున్నావు అన్నారు. అనేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్కనేమో వార్డెన్ పంపించలేదు స్వామి అని అనమంటారా, అది తప్పు కదా, అది ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. కానీ అట్లా నా మనసులో భావం ఆ విధంగానే ఉంది అన్నప్పుడు స్వామి నన్ను కొంతసేపట్లా చూసి దీక్షణంగా అంతలోనే మొత్తం ఎగిరిపోయింది. నవ్వుతూ ఆయన అన్నారు, పర్వాలేదు వార్డెన్ పంపిలేదా, అది కరెక్టే, నేను చెప్తాను వార్డెన్కి ఇవాళ, రేపు పొద్దునొద్దు గాని అని నన్ను సంధాయించాను. నాకు కళ్ళలో నీళ్లు తిరిగి ఆయన పాదాల మీద వాలాను. దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి అంటే, స్వామి మనకి ప్రతి చర్య ద్వారా మనకి ఏదో నేర్పిస్తారు కాబట్టి దీనివల్ల నాకు అర్థమైనది ఏమిటి, ఇందులో జ్ఞానబోధం ఏమిటి అంటే డిసిప్లిన్. ఇందాకే క్రమశిక్షణ గురించి ఈ సుప్రభాత వేళ అయిన తర్వాత మనం స్వామి గొంతులోనే విన్నాం. క్రమశిక్షణలో స్వామి తాను పెట్టిన రూల్ తీరు తానే ఎప్పుడూ ఆయన బ్రేక్ చేయరు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ గనక పొద్దున పూట ఇన్స్టిట్యూట్కి వెళ్లాలి అంటే తాను గనక ఒకవేళ ఆ స్టూడెంట్ రావాలి ఎవరన్నా అంటే తానే ఒక మాట చెప్తారా వార్డెన్కి. అంతేకాని తనంతటి తాను స్టూడెంట్ నువ్వు వచ్చేసాయని చెప్పి కాబట్టి వారు వచ్చేసేయడము, ఈ విధంగా స్వామి పద్ధతి ఎప్పుడూ ఉండదు. ఆ విధమైన పద్ధతికి మనకు అలవాటు చేయడానికి, మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేయడానికి వీల్లేదని నేర్పించడానికి అన్నట్టు ఇటువంటి విషయాలు స్వామికి బోధిస్తారనిపిస్తుంది. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే అండి, స్వామి దర్శనం మన ఎదురుకుండా జరుగుతూ ఉన్న ఆ ఉదయభానుడు వస్తున్నా కూడా మన హృదయంలో జరిగే సంఘర్షణలు, మనకొచ్చే ఈ కోరికలు, దానివల్ల అపోహలు, దానివల్ల అర్థం కాని విషయాలు, వీటితో అదెక్కడో పాడు చేసుకుంటున్నామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభాత వేళలో మనము స్వామిని హృదయంలో తిష్ట చేసుకుని అక్కడ మాత్రం మనం కోరికలతో కాకుండా అడుగకువే ఓ మనస, అడిగిన కొలది అడుగున పడదు అంటారు స్వామి చైరస్వామి. కాబట్టి అది భావనలో పెట్టుకుని స్వామిని ఎంజాయ్ చేయాలి ఉదయభానులాగా. ఇక ఆ రోజు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి మనకు తెలుసండి, ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా ఆయన, మరి ఇంకా సమ్మర్స్ అయితే ఇంకా 47 డిగ్రీలు 48 డిగ్రీలు కూడా వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ. కాబట్టి అంత ప్రచండమైన సూర్యుడు ఆకాశంలో నడి నెత్తిపైన ఆయన అక్కడ నుంచునున్నప్పుడు ఆ సూర్యుడు సర్వకర్మలు, ప్రపంచంలో సర్వకర్మలు ఆయన మీద వేసుకుని చేస్తున్నారు. ఆయన చేయవలసిన కర్మ ఎంతో ఉంది ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంతో ఉంది ఆయన చేసే కర్మ. ఒకరోజు పొద్దున వచ్చి వెళ్తున్నప్పుడు నా కోసం వస్తున్నాడు అనుకోవడం చాలా సెల్ఫిష్ భావన అండి. సూర్యుడు నా కోసం రావట్లేదు, ఆయన వస్తున్నప్పుడు, సూర్యుడు వస్తున్నప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, ఈ ప్రాణకోట్లు, ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా ఆ సూర్యుడి వల్ల నిలుస్తున్నాయి, ఆ సూర్యుడి వల్ల జీవించగలుగుతున్నాయి. ఇంతమందికి తన ప్రత్యక్ష దర్శనంతో ఆయన ఇవ్వగలుగుతున్నారు. అందుకనే ఆయన ప్రత్యక్ష దైవం ఉన్నారు భూమి మీద సూర్యుడికి. అందువల్లనే మనం పొద్దున లేచి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని స్వామి చెప్పారు. ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రత్యక్ష దైవం మన ఎదురుకుండా ఉన్నది, ఇంతమంది ప్రాణం నిలుపుతోంది. అటువంటి సూర్యుడు మధ్యాహ్నానికి నడినెత్తి మీదకి వెళ్లి అక్కడ ఆకాశంలో ప్రచండంగా ఉన్నప్పుడు, ఆయన కర్మలో ఆయన ఉన్నప్పుడు ఎంతమంది ఆయన చూడగలరండి? తలెత్తి చూడగలం ఆ సూర్యుడిని? చూడలేం కదా. ఎక్కువసేపు చూడడానికి ప్రయత్నించినా మన కళ్ళు పాడవుతాయి తప్ప అది ఆ ప్రక్రియ మనం చేయలేము. అదేవిధంగా ఆ స్వామి పొద్దున ఉదయభానుల్లాగా లేత కిరణాలతో వచ్చి మనందరినీ స్పృశించి వెళ్లిపోయిన తర్వాత ఇక తన కార్యంలోకి ఆయన దిగుతారండి. ఆయన కార్యంలో ఆయన దిగినప్పుడు రోజురా అందరికీ కనబడరు, ఎందుకంటే అందరూ చూడలేరు ఆయన్ని. అయితే ఎవరో కొత్త మంది మాత్రము ఆయన ఎన్నుకున్నవారు, ఆయన కార్యకలాపాల్లో ఎవరైతే వారికి స్థానం ఉందో, ఎవరు ఎటువంటి పని చేయాలి అటువంటి వారిని మాత్రం పిలిచి వారితో మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు, వారిని సరైన మార్గంలో పెడుతూ ఉంటారు. ఇటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆయన చేయగలిగారు కాబట్టి తన జీవిత కార్యక్రమంలో ఇక్కడ ఇన్ని గొప్ప పనులు, ఇన్ని మహామహా కర్మలు ఆయన మనతో చేయించారండి స్వామి. అటువంటి సూర్యుడు, మనం చూడలేని సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యుని తన నడి వయస్సులో ఉన్నప్పుడు చారస్వామి అన్నారట ఆయన, నగుమోము గనలేని నా జాలి తెలిసి, స్వామి నాకు చర్మచక్షువులు నువ్వు ఇచ్చావు, ఈ చర్మచక్షువులు నేను నిన్ను తలెత్తి కూడా చూడలేను, కళ్ళు విప్పి చూడలేను చర్మచక్షువులతో, ఎందుకంటే వాటికి అంత స్తోమత లేని శక్తి లేదు. కాబట్టి ఆ ఇటువంటి లిమిటేషన్స్ ఉన్న నాకు నువ్వు ఏ విధంగా గోచరిస్తావు ఈ సమయంలో ఆయన అన్నారండి. ఇంకా

నీ నగుమము నేను చూడలేకపోవడానికి కారణం నువ్వు నన్ను చేరుకోలేకపోతున్నావు, నువ్వు నా దగ్గరికి రావట్లేదు స్వామి అని జగన్నాథ స్వామి చెప్తూ ఆయన అంటున్నారు. నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ నీకు బోధ చేస్తున్నారేమో. ఏమని బోధ చేస్తున్నారు స్వామి? ఇంతమంది మహానుభ భక్తులు, ఇంతమంది నీ జ్ఞానం కోసం అర్హతతో కూర్చున్న వారందరూ, వారందరినీ వదిలేసి నువ్వు ఎవరో త్యాగరాజు అంటూ ఆయన దగ్గరికి ఏమి వెళ్తావులేండి స్వామి, ఈ రోజు వద్దులేండి స్వామి, తర్వాత చూసుకోవచ్చు అని చెప్తున్నారా అని చాలా చమత్కారంగా త్యాగరాజ స్వామి అక్కడ చెప్తున్నారనమాట. అందువల్ల రావట్లేదేమో స్వామి. అంతేకాదండి, ఇంకా వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు అని ఆయన అంటున్నారు.

ఆ ఖగరాజు ఎవరైతే ఉన్నారో గరుత్మంతుడు, ఆయన ఈయన ఆన తెచ్చినా కూడా వినలేటండి. చూడండి, అప్పుడప్పుడు మనం కూడా స్వామిని పిలిచి ఇది చెయ్యండి అంటే చెయ్యం, మన సొంత తల్లి ఉపయోగిస్తాం. ఒక చిన్న మాట గుర్తొస్తుంది, కొడైకెనాల్లో అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు డిన్నర్ జరుగుతున్నప్పుడు స్వామి స్టూడెంట్స్ కి ఆపర్చునిటీ ఛాన్స్ ఇచ్చేవారు అక్కడ సర్వింగ్ చేయడానికి. ఆ రోజు నా ఛాన్స్ వంతు వచ్చినప్పుడు అక్కడ చెన్నారెడ్డి గారు మాజీ ఆయన గవర్నర్ గా ఉండేవారు తమిళనాడుకి, ఆయన భార్యామణి చాలా గొప్ప భక్తురాలు, ఆవిడ స్వామి దగ్గరికి అక్కడికి రావడము సాయంత్రము స్వామి వారిని డిన్నర్కి ఉండమని చెప్పడము జరిగింది. ఒక మనవడు కూడా వచ్చాడు ఆవిడతో. వారు తిని భోజనం అయిపోయిన తర్వాత వెనకాలకి వెళ్తూ స్వామి దగ్గర సెలవు తీసుకుంటూ వారు ఆవిడ ఒక కోరిక కోరారు స్వామిని. చాలా గొప్ప భక్తురాలు, చాలా చనువుతో ఉండేవారు ఆమె స్వామితో. ఆవిడ అడిగారు, స్వామి ఇంట్లో ఇంకో మనవడు ఉన్నాడు, వాడు రాలేకపోయాడు, కాబట్టి ఒక స్వీట్ ఇప్పిస్తే వాడికి కూడా తీసుకెళ్తాను మీ ప్రసాదాలలాగా అని. సరికి అడగడానికి, స్వామిని అడగడానికి చాలా ధైర్యం ఉండాలండి ఈ విధంగా. అలా అడిగేసరికి స్వామి సరే అని ఇటువైపు తిరిగితే నేనున్నాను అక్కడ. నేను ఉంచున్నప్పుడు స్వామి నన్ను పిలిచారు, పిలిచి ఒక స్వీట్ పట్టరా అన్నారు. ఒక స్వీట్ పట్టరా అంటే ఇప్పుడు నేను వెనకాలకి తిరిగి వెళ్లి అక్కడ స్వీట్ డబ్బా ఉంటే అది పట్టుకొస్తున్నాను. ఎందుకంటే అండి, ఇప్పుడు నా తెలివి ఎట్లా ఆలోచించింది అంటే అడిగేవారు విఐపీస్ వివిఐపీస్, స్వామి చెప్పారు ఈ విధంగా ఇవ్వమని చెప్పడానికి ఒక స్వీట్ తీసుకెళ్లి ఇవ్వగలవాణ్ణి. కాబట్టి స్వీట్ డబ్బా తీసుకెళ్తుంటే తీసుకెళ్లబోతున్నాను, రెండు అడుగులు వేశాను. అంత దూరం నుంచి స్వామి మళ్లీ వచ్చేసారు నా దగ్గరికి. వచ్చేసిన ముఖం దగ్గర ముఖం పెట్టి ఆయన కళ్ళు పెద్దవి చేసి చెప్పారు, ఒక్కటంటే ఒక్కటి తీసుకురావాలి అన్నారు. అని ఆ ఒక స్వీట్ మళ్లీ నాతో తీసుకున్న తర్వాత అక్కడ స్వామి తన చేతితో వారికి ఇచ్చారు. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటి అంటే, స్వామి ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినప్పుడు అండి, ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఎన్నో విధాలు మన తెలివి ఉపయోగించి వాడతాం. ఆయనకు అర్థమయ్యేది మనకేం అర్థమవుతుంది? ఆయనకు తెలిసింది మనకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. ఆయన ఎన్ని ప్లేన్స్ లో ఆలోచిస్తారో, ఏ విధంగా ఆయన చూసి చెప్తారో మనకు తెలియదు. ఎవరి ప్రాప్తం వారిది, ఆ ప్రాప్తం ఆయన ఇవ్వవలసిందే. కర్మఫల ప్రదాత ఆయన. కాబట్టి నా సొంత తెలివి ఉపయోగించకూడదు. అందువల్ల ఇక్కడ గరుత్మంతుడు అటువంటి పని ఏమన్నా చేస్తున్నాడా అని ఆచార్యస్వామి అంటున్నట్టుంది. నగుమ ఖగరాజు నీ ఆనతి విని వేగజనలేదు లేక

స్వామి ఏం చెప్పమంటారండి? మీరు గగనాన్ని నుంచి ఆ భూమి మీదకి ఓ గజేంద్రుడు పిలిచినా ఏ భక్తుడు పిలిచినా కూడా అలా వెళ్లిపోతూ ఉంటారు. మీరేమో వచ్చేసేమంటూ ఉంటారు. ఇదేమో తక్కువ దూరం వైకుంఠం నుంచి భూమి మీదకి రావాలంటే. అందువల్ల ఇంత ఎగురుకుంటూ వెళ్లాలిగా స్వామి, కొంచెం మొన్ననే వచ్చాను స్వామి, కొంచెం మనం సేద తీసుకుని మళ్లీ వెళ్దాము అన్నట్టు ఆయన ఏమన్నా ఆయన ప్రవర్తన ఉందా? గగనానికి ఇలగు బహుదు ఎంత చమత్కారంగా అంటున్నారు చూడండి. చారసభ ఎందుకు ఇంత చమత్కారంగా అనగలిగారు అంటే, ఆ భక్తులు, ఆ భక్తుల పరంపరలో స్వామికి చుట్టూరా దగ్గరగా అతి చేరువుగా ఉన్న భక్తుల్లో తాను ఒకడు అనుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడగలిగారు. కానీ అవన్నీ కాకుండా ఆయన తన మనసులో మాట చెప్తారన్నమాట.

ఓ జగమేలే పరమాత్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ సూర్యుడి ఒక్క జగత్తుని మాత్రము, ఈ లోకాన్ని మాత్రము ఆయన పాలించడానికి వస్తుంటే సర్వ జగములు సర్వలోకాలు, చూడండి ఈ రోజుల్లో సైంటిస్టులు ఆయన వాళ్ళు కనుక్కుంటున్నారు, ఒక్క లోకం కాదు, ఒక్క జగం కాదు, ఒక్క గెలాక్సీ కాదు, ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంది, వీరికి అంతుపట్టట్లేదు సైంటిస్టులకి. అటువంటి మరి ఏ విధంగా ఒక యాటంలోకి వెళ్లి చూద్దామంటే అక్కడ దాని ఉన్న క్వార్క్స్ అంటున్నారు, బోసాన్స్ అంటున్నారు, ఇంకా పార్టికల్స్, అందులో కూడా పార్టికల్ కన్నా కూడా ఒక యాటంలో స్పేస్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలండి క్రియేషన్, సృష్టిని? ఇంత సృష్టికి సృష్టికర్త జగమేలే పరమాత్మ అంటే సృష్టికర్త ఎవరితోనే మొరలేడుదు. ఇంకెవరితో చెప్పుకోమంటారు స్వామి? మీరే గనక రాకపోతే నేను పిలిచినప్పుడు. ఒక చక్కని కథ చెప్పారు స్వామి, చిన్న కథ, అందరికి తెలిసినదే, కానీ మళ్లీ మనం చెప్పుకోవడం చాలా అందంగా ఉంటుంది. రాముడు ధనుర్ధారి అయి యుద్ధానికి ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆ సముద్ర తీరంలో వారు వారధి కడుతున్నారు. ఆ సముద్రంలో ఆయన నుంచుని ఉన్నప్పుడు ఆయన ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశారండి. ఎందుకంటే వారధి కట్టే ముందర అక్కడ సముద్రుణ్ణి ఆయన 3 రోజులు 3 రాత్రులు ఆయన తపస్సు చేసి ఆయన ప్రార్థించారనమాట, దారివ్వమని. సముద్రుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఎటువంటి సైన్ రావట్లేదని చెప్పి ఆయన ఇక రామ బాణము తీసి ఎక్కుపెట్టడానికి ఆయన ఉద్యుక్తమయ్యారు. ఆయన రామబాణం ఎక్కువ పెడుతుంటే ఇంక సముద్రుడు తట్టుకోలేకపోయాటండి, తట్టుకోలేకపోయాట. అందుకని జినికి ఒక కవి బిందూజీ అని అంటారు ఆయన, జినికి బ్రుకుట్టు ముడి, ఆ బ్రుకుట్టు గనక ముడిలాగా పడేసరికి అదే కోదండంలాగా మారి దాన్ని చూసి సముద్రుడు ఉడికిపోయాట. ఈ ప్రపంచంలో ఉన్న 7 సముద్రాలు కూడా జలాలన్నీ కూడా పొంగడం మొదలుపెట్టాయి ఎందుకు ఆయన పాదాలు అంటుకోవడానికి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు అవతారమూర్తి రాముడు. ఆ రాముడు ఆ ఎక్కుపెట్టిన బాణం వల్ల సముద్రుడు మళ్లీ గడగడ మొనకడము రావడము, ఇక్కడ మీరు వారిది కట్టుకోవచ్చండి అని చెప్పడము, నేను ప్రతి రాయిని కూడా మీ నామంతో వేసినప్పుడు దాన్ని నేను తేలేట్టే చేస్తాను గాని మునిగేట్టు చేయను అని ఆయన అనడము, ఇవన్నీ జరిగి తర్వాత రాముడు పట్టుకున్న బాణాన్ని, ఆయన ఎక్కుపెట్టలేక బాణాన్ని కిందకి దించినప్పుడు ఒక విషయం జరిగింది. ఓ చిన్న కథ అది, స్వామి చెప్పారు మనకి. ఆ బాణం కిందకి దించినప్పుడు ఆ సముద్ర తీరంలో అక్కడ ఉన్న ఒక కప్ప, ఆ కప్పకి గుచ్చుకుందిటండి అది బాణం. ఎందుకంటే ఆ బాణం రామబాణం కిందకి పెట్టినప్పుడు ఆ కప్పకి గుచ్చుకుందిట బాణం. ఇక్కడ మనం ఆలోచించాలండి, ఇది రామునికి తెలియకుండా జరిగిన విషయమా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని విషయాలు అన్ని సందర్భాల్లోనూ తెలిసిన తత్వం పరమాత్మది, కాబట్టి ఆయనకు తెలియకపోవడం ఏమిటండి, తెలిసి జరిగే విషయమే. అయితే రాముడికి ఒక గొప్ప ఇది ఉంది, ఒక డిసిప్లిన్. ఏమిటి ఆ డిసిప్లిన్ అంటే, ఎక్కువ పెట్టిన బాణం ఆయన ఎప్పుడూ కూడా దాన్ని వ్యర్థం కాకూడదు, దాన్ని ఏదో ఒక పని చేయాలన్నమాట అది. ఎందుకంటే అది సంకల్పం, భగవంతుడి సంకల్పం. అందువల్ల ఎక్కువ పెట్టిన బాణం ఇక్కడ ప్రయోగించలేదు, కాబట్టి కింద పెట్టినప్పుడు అది ఆ కప్పకి గుచ్చుకోవడంలో అర్థం ఏమిటి అంటే, ఆ కప్ప ఒక గొప్ప భక్తురాలు. అది రాముడంటే ఎంత భక్తి అంటే, దానికి మోక్షం రావాల్సింది ఉండేమో. అందువల్ల ఇది జరగనప్పుడు సముద్రుడి మీద కాకుండా కప్ప మీద ప్రయోగించడం జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది మనకి. చిన్నగా అది గుచ్చుకునేసరికి దానికి రక్తం శ్రవిస్తోందిట, కానీ అది ఏమీ అరవట్లేదు కూడా, అది ఉండిపోయింది. కొంతసేపు ఆ విధంగా జరిగిన తర్వాత రాముడు కిందకి చూడడము, అక్కడ కప్ప ఉండడం చూసి ఆ బాణం లాగేసి ఆ కప్పను చేతిలోకి తీసుకుని ఆయన అన్నట్ట శ్రీరాముడు, ఏమమ్మా నువ్వు, నీకు గుచ్చుకుని నీకు బాధగా ఉన్నప్పుడు నొప్పి పుట్టినప్పుడు నువ్వు నన్ను పిలవచ్చు కదా, ఇది అరుస్తే నేను తీసేసేవాడిని కదా అంటే, అది కంటిలోంచి నీరు కారుస్తూ ఆ కప్ప పరమాత్మ వైపు చూస్తూ అందిట, స్వామి ఈ ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన బాధలన్నీ నన్ను గుచ్చిగుచ్చి నన్ను బాధిస్తున్నప్పుడు నాకు ఆ బాధల నుంచి తట్టుకోవడానికి ఆ బాధలకి తాడలేక నన్ను రామారామ అని నేను నోరు తెరిచి అరుస్తాను, రాముడి బాణమే గనక నన్ను గుచ్చుకుంటే ఇంక నేను ఎవరిని పిలవను, ఎందుకు పిలవాలి స్వామి అంటే, ఎంత గొప్ప భావంతుడి, ఎంత సంపూర్ణ శరణాగతి చూడండి ఆ కప్పది. ఆ కప్పతత్వం మనకు వస్తే ఎంత బాగుండు, కొంతన్నా కొంత. ఆ కప్ప అందిట, ఇక రాముడి నుంచి ఆ బాణం గుచ్చుకుని నాకు ఇటువంటి బాధ కలుగుతూ ఉంటే రక్తం స్రవిస్తే ఏమిటి, ఈ శరీరంలో ఉన్న రక్తం మొత్తం స్రవించి వెళ్లిపోనండి, ఇంప్యూర్ బ్లడ్, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఇచ్చారంటే మీరు మోక్షం కోసమే నాకు ఇచ్చారు అని ఆ కప్ప గ్రహించగలిగింది అంటే, ఇటువంటి గొప్ప విషయము రామబాణంకి చెందింది. అందుకని జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి. తిట్టినా అది స్వామి అర్హత, మన్ని కొట్టినా అది స్వామి పనే, మనకి మన్ని సన్మానించినా అది స్వామి చేసే పనే, దూషణ భూషణ అన్ని స్వామి ఇచ్చేవే. కాబట్టి ఏ విషయం మన జీవితంలో జరిగినా స్వామిది, కాబట్టి జగమేలే ఓ పరమాత్మ అని ఇంకెవరితో నేను మొరలు. కానీ స్వామి నాకు కూడా వయస్సు మీరుతోంది, ఈ నడి వయస్సులో ఆ పైన ఉన్న సూర్యుడిని నేను చూడలేకపోతున్నాను,
మీ మొహం కూడా చూడలేకపోతున్నాను, నగుమోము నీ మీ నవ్వు ఉన్న మొహం చూడలేకపోతున్నాను నేను. కాబట్టి అటువంటి నాలో ఉన్న ఈ నిస్సహాయత వల్ల మీరు ఇంకా నన్ను పరీక్షించకుండా మీ దయతో నన్ను బ్రోచండి స్వామి అని కోరుకుంటా అట్ట భక్తుడు. అటువంటి భక్తుడు కోరుకునేసరికి ఈ లోపల క్రమంగా ఆ సూర్యుడు అస్తమయం సమయానికి వెళ్తూ సాయంత్రానికి చాలా చాలా చాలా మళ్ళీ లేత కిరణాలు వచ్చేసి నింగి అంతా నీలంగా తయారైనప్పుడు అటువంటి సమయంలో ఒక గొప్ప అనుభూతి అండి అది. చాలా సంధ్యా సమయం సాయంత్రం ఊహించుకుంటే సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు అప్పుడు మంత్రపఠనం చేసినా ఏం చేసినా కూడా మనం చాలా డిసిప్లిన్ తో ఉండాలని పెద్దలు చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందువల్ల సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి వ్యర్థ కార్యక్రమాలు కలాపాలు ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. మనము అటువంటి సంధ్యా సమయాల్లో తిండి కూడా తినకూడదని, అటువంటి సంధ్యా సమయాల్లో నిద్ర లాంటివి అసలు చేయకూడదని ఇటువంటివన్నీ మన పెద్దలు శాస్త్రంలో చెప్తారు. అది మనం గమనించాలి. సంధ్యా సమయానికి చాలా చాలా చాలా ప్రాముఖ్యత ఉంది సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు. అటువంటి సంధ్యా సమయంలో సాయంత్రము స్వామి దర్శనంకి వచ్చినప్పుడు చూడండి, చక్కని సునాదమైన ఒక నాదంతో ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వచ్చి నడిచి వెళ్తున్నప్పుడు పొద్దున్న తాను ఎంత లేత కిరణాలు మన మీద ప్రసరించారో సాయంత్రము అంతా మనకి కరుణతో మనం చూస్తూ, అయ్యా ఈ రోజుకి ఒక రోజు అయిపోయింది, ఈ రోజు కన్నా మీరు ఏమైనా రియలైజ్ చేశారా అని మనం ప్రశ్న అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ ఈజ్ ఆల్వేస్ సింబాలిక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఏ హ్యూమన్ లైఫ్. కాబట్టి ఆ విజ్డమ్ స్వామి మనకి, అందుకని చూడండి స్వామి డిస్కోర్స్ అవన్నీ కూడా ఎక్కువ సాయంత్రాలే ఉంటాయి. మన భజన కార్యక్రమాలు కూడా స్వామి సాయంత్రం చేయమన్నారు. జ్ఞానానికి సంబంధించిన కాండం ఇది మన జీవితంలో. మనిషి సీజన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని ఒక గొప్ప కవి చెప్పినట్టు, కీట్స్ చెప్పినట్టు, ఈ పొద్దున్నీ చూసుకుంటే గనక బాల్యం గనక పొద్దున్న కి మనము చూసుకుంటే పోల్చుకుంటే ఇక కాస్త యువకులైనప్పుడు వయస్సు ఉన్నప్పుడు అటువంటిది గనక మనము సూర్యుడు పైకి వెళ్ళడం ఏ 11 అట్లా అనుభవించుకుంటే మళ్ళీ 1-2 గంటలకి పైన ఉన్నప్పుడు అది మన నడి వయస్సులాగా అనుకుంటే ఇక చివరికి సాయంత్రం ఈవినింగ్ ఆఫ్ లైఫ్ అంటారు. అటువంటి సూర్యాస్తమానికి సంబంధించిన విషయం అంటే నిద్రకు ఉపక్రమించే ముందర, అంటే ఈ శరీరం వదిలేసి వెళ్లే ముందర అది జరిగే విషయం. అటువంటి సమయంలో మనందరము మన స్వామి ఏం చేయమంటున్నారంటే, అప్పటికి ఈ పంచేంద్రియాల మీద ఒక విధమైన కంట్రోల్ వచ్చి హర్షడ్వర్గాల్ని పక్కకు పెట్టి జయించి స్వామి గురించి మాత్రము ఆలోచిస్తూ వేరే వారి అందరిలో కూడా స్వామిని చూస్తూ అటువంటి ఒక దివ్యమైన జీవితము, డివైన్ లైఫ్ మనము అందరం కూడా గడపాలి అని స్వామి మనకి చెప్పారు. అటువంటి ఒక సమయం వచ్చినప్పుడు జాగరస్వామి అన్నారటండి, రామాని ఇంతమందిలో నిన్ను చూడాలని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నువ్వు కనబడకుండా దాక్కుంటున్నావు అని అడిగారటండి. ఆ సమయంలో ఆయన అన్నట్ట, మరుగేలరా ఓ రాఘవ, ఎందుకు స్వామి నువ్వు ఉన్నావు అని తెలిసినా కూడా కనబడకుండా ఏ విధంగా ఉన్నావు, ఎందుకు వెళ్ళున్నావు? పాలల్లో వెన్న ఉందా అంటే చిలుకుతే వస్తుంది అంటారు, అది కనబడదు కంటికి, కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని జాగరస్వామి అడుగుతారట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నావు అని మాత్రం అనే దాంట్లో అసలు డౌటే లేదు.

చేనా. సూర్యుడు, సుధాకరుడు వీరందరూ కూడా ఆయన కన్నుల్లాగా ఉండి అంత విశ్వరూపాన్ని చెప్తున్నారాయన. ఆ విశ్వరూపంలో అంతా కూడా ఆయన నిండి ఉన్నప్పుడు అటువంటి అంతా నిండిపోయినా నువ్వు ఎందుకు నాకు మాత్రం కనబడట్లేదు మరుగేయలరా? అయితే తెలిసింది స్వామి, ఇది చిన్నప్పటి నుంచి నేను గమనించిన భావం ఏంటంటే నేను బయట చూడలేదు, లోపల చూసుకున్నాను అద్వైత దృష్టితో అని చెప్తూ ఆయన అన్నారు.

తిన్నగా వెతికి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే అన్నిట్లో ఉన్నది నీవే స్వామి అని ఆయన మనకు చెప్తున్నారు. అయితే నిన్నే గాని మదిని ఎన్నజాల నోరుల అన్నారు. అంతలోనే చాలా ఆశ్చర్యంగా చేరేస్తాం అన్నారు. ఇంతమంది కనబడుతున్నా నాకు రూపాలు వేరే వేరే కనబడుతున్నాయి, నామాలు వేరే వేరే కనబడుతున్నాయి. సుబ్బారావు అని ఎవరినో కలుస్తాను, అప్పారావు అని ఎవరినో కలుస్తాను, ఇవన్నీ కలుస్తున్నా కూడా నా దృష్టి సుబ్బారావు అప్పారావు మీద ఉండిపోతుందా, దాని వెనకాల ఉన్న స్వామి వారిలో ఉన్న స్వామి మీద ఉందా అన్నప్పుడు స్వామి ఇచ్చిన మహామంత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మై బాబా అండ్ ఐ అని జాన్ ఇస్లాప్ గారు రాసిన పుస్తకంలో స్వామి ఒక చాప్టర్ డివైన్ సైట్ డివైన్ విజన్ అని ఆయన ఒక చాప్టర్ రాశారు. చాలా చిన్న చాప్టర్, 2 పేజీలు 3 పేజీలు ఉంది. అందులో స్వామి ఆయనకి ఇచ్చిన ఒక అఖండమైన మంత్రం ఆయన చెప్పారు. ఏమిటి ఆ మంత్రము అంటే, ఈయన అడిగారు, స్వామి ఇన్ని విషయాలు మీరు చెప్తారు మాకు అర్థం కాదేది, మేము ఇవన్నీ చేయలేం మీరు చెప్పేది, ఏదన్నా ఒక సాధనా పద్ధతి మాకు సులభమైంది చెప్తే అందరికీ భక్తులకు చెప్తాను స్వామి అన్నారట ఆయన. అంటే స్వామి నవ్వి చెప్పారట, ఏం పర్వాలేదు ఇవన్నీ మీరు చేయలేకపోయినా ఒక్క పని చేయి చాలు నువ్వు. ఏమిటంటే పొద్దున లేచినప్పటి నుంచి ప్రభాత వేళ రాత్రి అస్తమయం అయ్యేంత వరకు కూడా నువ్వేం చేయాలంటే, ఎవరిని కలిసినా ఎవరిని చూసినా ఫస్ట్ నువ్వు నీ మనస్సులోనే ఒక్కసారి స్వామిని వారిలో ఊహించుకుని స్వామి ఉన్నారు అని నిర్ధారణగా అనుకుని గుడ్ మార్నింగ్ స్వామి అనుకో. తర్వాత వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను సరే స్వామి అనుకుంటూ ఉండు, బయట కనకపోయినా లోపల అనుకుంటూ ఉండు పర్వాలేదు. నీకు ఎప్పుడన్నా ఒకవేళ ఆ మనిషి మీద కోపం లాంటి కలుగుతుందంటే చెప్పు స్వామికి, లోపల స్వామికి చెప్పు, స్వామి నాకు ఇప్పుడు కోపం వస్తుంది స్వామి ఈ మనిషి మీద అని అనుకో. ఈ విధంగా స్వామితో సంభాషణ జరుపుతున్నట్టు చెయ్యి. అదేవిధంగా వారిని వార్తకి బై చెప్పేసి వెళ్తున్నప్పుడు స్వామి గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపో. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా అది అలవాటు పడి ఆ సాధన మననము నిధిధ్యాసనము వరకు మనకు వెళ్లి అది గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుందని స్వామి చెప్పారు. ఇది చాలా సులభంగా అనిపించినా కూడా అంత సులభం కాదండి. ఏది ఎంత సులభం కాదు, అయితే స్వామి దయ ఉంటే అన్ని సులభం అవుతాయి. ఈ కార్యక్రమంలో మనము స్వామిని సూర్యుడిగా ఊహించుకుని ప్రభాత వేళ మన జీవితాల్లో స్వామి ఉదయించినప్పుడే అయిందన్న ఒక భావంతో ఆ సూర్యుడు పొద్దున ఉదయించినప్పటి నుంచి అస్తమయం అయ్యేంత వరకు మనతో పాటు ఏ విధంగా ఉన్నది, దానివల్ల మన జీవితాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనము ముచ్చటించుకున్నాము. ముఖ్యంగా తెలుగు రేడియో సాయి తెలుగు స్ట్రీము 24 గంటలు జరిగే ఈ 2వ వార్షికోత్సవంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఇటువంటి గొప్ప అవకాశం కలగడం అనేది అది స్వామి అనుగ్రహం. మనందరికీ స్వామి ఇస్తున్న 24 గంటల అనుగ్రహం అంటే ప్రతి నిమిషం కూడా నన్ను గురించి ఆలోచించుకుంటూ ఉండండిరా, నా భజన చేసుకుంటూ ఉండండిరా, నా గురించి చర్చించుకుంటూ ఉండండిరా అని స్వామి మనకి ఇచ్చిన ఈ అనుగ్రహాన్ని మనం ఎక్కడికి పోగొట్టుకోకుండా మన మనసుల్లో పెట్టుకుని ఈ విధంగానే తలుస్తూ ఇంకా మిగతా ఈ రోజులో జరిగే చక్కని కార్యక్రమాలు ఏమిటో అన్ని వినడానికి ఉద్యుక్తమవుదామండి. సాయిరాం.

ప్రభాత వేళ శ్రీ కోట శివకుమార్ సమర్పించిన కార్యక్రమం విన్నారు. మరికొద్దిసేపట్లో సాయి కుల్వం సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్కి ట్యూన్ అయ్యుండండి.

ఇంతవరకు మీరు రేడియో సాహిత్య తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం విశాఖపట్నం సాయి భక్తులు అందించే సేవా సైన్యం కదిలింది. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: రాజు, కన్నులు పండుగ్గా సాగిన ఈ ఉత్సవం, కడిలి అలల్లా ఎగసిపడే ఈ ఉత్సాహం చూసావా?
1: చూశాను వినయ్, కానీ ఈ ఉత్సవం పరమార్థమేమిటో నాకు అర్థం కాలేదు.
2: పండగ జరుపుకోవడానికో ప్రచారం కోసమో జరుపుతున్న ఉత్సవం కాదిది.
3: మరి ఉత్తమ ఆశయంతో సమున్నత లక్ష్యంతో సాగిన ఉత్సవం ఇది.
1: ఏమిటా ఉత్తమ ఆశయం, ఏమిటా సమున్నత లక్ష్యం?
4: జనవాహినిలో, ముఖ్యంగా యువజనుల్లో మానవతా విలువలు వికసింపచేయడం.
3: మానవతా విలువలంటే?
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు. ఈ విలువల్ని వికసింపజేసి నేటి యువతను సరి అయిన మార్గంలో నడిపించాలి.
5: ఏ, వారిప్పుడు సరి అయిన మార్గంలో నడవడం లేదా?
2: ప్రొఫెసర్ సార్, కాలేజీలో చదువు చెబుతూ నిత్యం విద్యార్థులతో కలిసి జీవిస్తూ కూడా వారు సరి అయిన మార్గంలో నడుస్తున్నారని అనుకుంటున్నారా?
5: ఎస్, ఐ థింక్ సో.
3: లేదు, కారణం చెప్పమంటారా?

0: కొంతవరకు నిజమేననుకో.
1: కొంతవరకు కాదు, ప్రత్యక్షర సత్యం.
2: అతిభాష మతిహాని అంటారు మా బాబా. అందుకే నేటి యువజనుల్లో కనిపిస్తున్న అతిభాషని, ఆడంబరాన్ని, స్వార్థం, ద్వేషం, అసూయ, సంకుచితత్వం లాంటి దుర్గుణాన్ని దూరం చేయడానికి కృషి చేస్తాం.
3: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి వంటి సద్గుణాన్ని వారిలో పెంచి పోషిస్తాం.
4: దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి వారిలో విక్షింపజేస్తాం.
1: సమాజ శ్రేయస్సుకు కృషి చేసేలా వారికి చేయూతనిస్తాం.
5: పాలపై మేగడ తీసినంత సులువుగా చెప్పారు మీరు, కానీ మై డియర్ వినయ్, ఇది అసాధ్యం, ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్.
2: ప్రొఫెసర్ సార్, ఇట్ ఈస్ పాసిబుల్, ఇది సాధ్యమే.
0: ఐ డోంట్ థింక్ సో, ఇది సాధ్యమని నేననుకోను.
3: సాధనతో సాధించలేనిది లేదు జగన్నాథ్.
5: బట్ మిస్టర్ విశ్వనాథ్, చదువుల్లో ఉన్నత ప్రమాణాలు సాధించడం కోసం లక్షలు ఖర్చు పెట్టి పరుగులు పెట్టే విద్యార్థులు మీ మాట వినిపించుకుంటారా?
0: ఉద్యోగాల వేటలో అహోరాత్రులు కాళ్లరిగేలా తిరిగి, ఉద్యోగాలు రాక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడే ఈ యువతకు నీ నీతులు వినే సమయం ఉంటుందా?
6: 24 గంటలు కుటుంబ కలహాలు, స్వార్థ రాజకీయాలు, అర్థం లేని నృత్యాలు, జరిగిన నేరాలు, జరుగుతున్న దారుణాలు చూసి చూసి టెలివిజన్ తలకెక్కిన అమాయకులకు నీ మాటలు వినే తీరుకుంటుందా?
5: స్వార్థం స్వప్రయోజనం తప్ప సమాజ శ్రేయస్సు గురించి క్షణమైనా ఆలోచించని ప్రజావాహినికి నీ ఉన్నత లక్ష్యం అర్థమవుతుందా?
7: సత్సంకల్పానికి అసాధ్యం లేదు ప్రొఫెసర్ సార్. తరతరాల విద్యార్థుల్ని తన సత్సంకల్పంతో వివేకానందులుగా మా బాబా తీర్చిదిద్దలేదా?
1: వారి నరనరాల్లో దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి, సేవానురక్తి ప్రవహింపచేయలేదా? ఆదర్శ పౌరులుగా మార్చలేదా?
2: కోట్లాది మందిలో ప్రేమ, సేవాభావాలు చిగురింపచేయలేదా?
5: వారు మహానుభావులు. హిస్ ఎ గ్రేట్ పర్సన్.
3: బాబా మహానుభావులు కాదు ప్రొఫెసర్ సార్, మహేశ్వరుడు.
7: వారు చెప్పింది అక్షరాలా జరిగి తీరవలసిందే.
5: మీరు కూడా యువతని సన్మార్గంలో నడిపించగలరని బాబా చెప్పారా?
1: మన సత్సంకల్పానికి ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం తోడైతే మన కలలు సాకారమవుతాయి, మన సంకల్పాలు యథార్థాలవుతాయని బాబా చెప్పారు.
2: స్వామికి మేం చేసే ప్రార్థన విను,

0: మా ప్రయత్నంలో అడుగడుగునా మమ్మల్ని చేయి పెట్టి నడిపించే దైవం మా బాబాయ్. అందుకే వారిని ప్రార్థిస్తాం.
1: వారు మీకు తోడుగా ఉండవచ్చు, మిమ్మల్ని చేయి పట్టుకు నడిపించవచ్చు, కానీ మీకు శక్తి సామర్థ్యాలు ఉండాలి కదా.
2: అవి మాకు లేవనా నీ ఉద్దేశం?
3: ఏమున్నాయి? ఆడు బొంగరం లేని వాళ్ళు, రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు మీరు. మీరేం చేయగలరు?
1: పస్తులుండి పదో క్లాస్ చదువుకున్న వాళ్ళు, మీకేం చేతనవుతుంది?
4: మాకు ఏ శక్తి సామర్థ్యాలున్నాయో అవి మాకెలా కలిగాయో చెప్తాను విను. గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మార్చగలిగిన సాయిరామచంద్రుని కరుణ మాపై కురిసింది. కురూపి కుబ్జను అప్సరసగా మార్చిన సాయికృష్ణుని కృపా కటాక్ష వీక్షణం మాపై ప్రసరించింది.
1: ఎలా
5: చెబుతాను, శ్రద్ధగా విను. మా నాన్నగారు కూలి పని చేసేవారు. ఒక ఘోర ప్రమాదంలో వారు వికలాంగులైపోయారు. పెద్ద చదువు చదువుకోవాలన్న నా ఆశ అడియాస అయింది. ఒకరోజు ఏమైందంటే,

0: చిన్నయ్య, అర్జెంటుగా రమ్మని కబురు చేశావు, ఏం జరిగిందయ్యా?
1: నేను కట్టుకున్న గాలిమేడలు కూలిపోయే సింహాద్రి, నా ఆశలు నిరాశలైపోయాయి. ఇంక నేను జీవించి ప్రయోజనం లేదయ్యా, మరణమే శరణ్యం.
0: ఊరుకో చిన్నయ్య, బాధపడుకో, చచ్చి ఏం సాధిస్తావు? కుటుంబం వీధిని పడటం తప్ప కష్టాలతో కాపురం చేసిన వాడివి. నువ్వే తట్టుకోలేకపోతే అభం శుభం తెలియనివాడు. నీ కొడుకెలా తట్టుకుంటాడయ్యా? వాడికున్న ఆధారం నువ్వొక్కడివే. నువ్వు లేకపోతే వాడు అనాథైపోడు.
1: వాడి గురించే నా బాధ సింహాద్రి. రెక్కలు ముక్కలు చేసుకునైనా వాణ్ణి చదివిద్దామనుకున్నాను. కూలివాడు కొడుకు కూలివాడే కావాలన్న సంప్రదాయాన్ని మార్చి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేద్దామనుకున్నాను. కాని
0: విధి నిన్ను కాటేసింది, వికలాంగుణ్ణి చేసింది. ఇప్పుడు వాడి భవిష్యత్తు అంధకార బంధురం అవుతుందని నీ బాధ. చిన్నయ్య, దేవుడున్నాడయ్యా, నీ నిజాయితీని నీతిని గుర్తించి నిన్ను ఆదుకుంటాడు.
2: మనం చేతులు కట్టు కూర్చుంటే మన ఏ దేవుడు ఆదుకోడు మావయ్యా. నేను ఈ రోజు నుంచి కూలి పనికి వెళతాను.
1: నానా, ఆ మాటలు కదా నేను భరించలేను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను కూలి పని చెయ్యనివ్వను. భిక్ష విత్తేనా నిన్ను చదివిస్తాను. బాగా చదువుకు, గర్వంగా తలెత్తుకుని తిరిగే ఉద్యోగం సంపాదించుకోరా.
2: అంటే నువ్వు దేహీ అని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకున్న డబ్బుతో నన్ను చదువుకోమంటావా? సంపాదనకు అసక్తుడమైనంత మాత్రాన నిన్ను భిక్షమెత్తనిస్తానా నాన్న? చూడు, ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశావు, ఇప్పుడు కాయ కష్టం చేసి నేను నిన్ను పోషిస్తాను. కూలిపని నామూషి అనుకోకు నాన్న. నువ్వు నిజాయితీతో కూలిపని చేసి తలెత్తుకు తిరగలేదా? గౌరవంగా బ్రతకలేదా?
0: వాడన్నది నిజమే కచ్చిందయ్యా. ఒక్కసారి ఆలోచించు, మంచి ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక వ్యాపకం చేయని, ఆ పైన భగవంతుడున్నాడు.
1: దేవుడు దేవుడు దేవుడు, ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకోమంటావు? ఇన్నాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా. భార్య పోయింది, భరించాను. ఆస్తి పోయింది, తట్టుకున్నాను. వికలాంగుణ్ణి అయిపోయాను, సహించాను. ఇంకెన్ని సహించమంటావు? నా కొడుకు జీవితం కూడా వీధిపాలవుతూ ఉంటే చూస్తూ చేతులు కట్టుకుని కూర్చోమంటావా? నాకు దేవుడు ఆదుకుంటాడనే నమ్మకం సడలిపోయిందయ్యా, సడలిపోయింది.
3: చిన్నయ్య గారు మీరేనా?
4: ఎవరు బాబు మీరు?
5: శ్రీ సత్యసాయి యువత సభ్యులం. చిన్నయ్య గారు మీరేనా?
4: నమస్కారం. నేనే బాబు, నాతో తమకేం పని బాబు?
3: నమస్కారం, మీతోనే పనుంది చిన్నయ్య గారు. ఇటీవలే ప్రమాదానికి గురై మీరు వికలాంగులైపోయారు, అవునా?
0: నిజమే బాబు.
5: మీ ఒక్కగానొక్క కొడుకు 10వ తరగతి పాస్ అయ్యాడు, పై చదువులు సరివించలేకపోయారు.
0: అది కూడా నిజమే బాబు.
3: అతను కూలి పని చేస్తానంటున్నాడు, అది మీకు ఇష్టం లేదు, నిజమేనా?
4: కొడుకు కూలి పని చేస్తానంటే ఏ తండ్రికి సంతోషంగా ఉంటుంది బాబు?
5: అతను గౌరవపరమైన ఉద్యోగం చేస్తే మీకు సంతోషమే కదా?
0: సంతోషమే, కానీ ఉద్యోగం ఎవరిస్తారు బాబు?
3: భగవంతుడిస్తాడు.
2: భగవంతుడా?
5: అవును వినయ్, మీ వివరాలన్నీ మేము సేకరించాం. ఉచితంగా కంప్యూటర్ విద్యలో శిక్షణిచ్చే శ్రీ సత్యసాయి ఉజ్వల జీవన్ కార్యక్రమం బాబా ఆశీస్సులతో మేం ప్రారంభించాం. నీలాంటి పేద యువతీ యువకులకు ఇక్కడ కంప్యూటర్ విద్యలో శిక్షణిస్తాం. దాంతో నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు.
2: మీరు శిక్షణ ఇస్తారు?
5: పాసయ్యాడు, పై చదువులు సరివించలేకపోయారు.
0: అది కూడా నిజమే బాబు.
3: అతను కూలి పని చేస్తానంటున్నాడు, అది మీకు ఇష్టం లేదు, నిజమేనా?
4: కొడుకు కూలి పని చేస్తానంటే ఏ తండ్రికి సంతోషం?

0: ఇస్తారు, కానీ ఉద్యోగం ఎవరిస్తారు సార్?
1: ఆ సందేహం మీకు అక్కర్లేదు. కంప్యూటర్ విద్యతో పాటు నిత్య జీవితంలో నీతి నిజాయితీలతో ఎలా మెలగాలో కూడా నేర్పుతాం.
2: సత్ప్రవర్తనని సదాచారాన్ని మీలో వికసింపచేస్తాం.
1: త్యాగం సేవాభావం అలవాటు చేస్తాం.
0: దానివల్ల ఉపయోగం ఏమిటి?
2: దేశం గర్వించే పౌరుడుగా మీరు తయారవుతారు.
1: నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చూడు, ఎంతమంది ఈ సద్గుణాలను కలిగి ఉన్నారు. కాగడా వేసి వెతికినా కనిపించరు.
2: కానీ అన్ని సంస్థల వారికి మీలాంటి రత్నాలే కావాలి. అందుచేత శ్రీ సత్యసాయి ఉజ్వల జీవనంలో శిక్షణ పొందిన యువతి యువకుల్ని ఉద్యోగాలిచ్చి ఆదరించడానికి ఎన్నో సంస్థల వారు ఉజ్వల జీవన ముందు క్యూలో నిలబడుతున్నారు, తెలిసిందా?
0: కానీ శిక్షణ పూర్తయ్యే వరకు మా ఇల్లు గడవాలి కదా సార్.
3: ఏదో బాధపడదాం, కలో గంజి తాగి బతుకుదాం. నువ్వు శిక్షణకు వెళ్ళు నాన్న.
1: వినయ్, మీ పరిస్థితులు మాకు తెలుసు, తెలుసుకునే వచ్చాం.
2: చెన్నయ్య గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు బాబావారి ఆదేశం ప్రకారం జాతీయ నారాయణ సేవా పథకం ఏర్పాటు చేశారు. ఆ పథకం మీ వంటి నిస్సహాయాలను ఆదుకునేందుకే.
4: ఆ పథకం ఏమిటి సార్?
1: సింహాద్రి గారు, ఈ పథకంలో మీ వంటి నిరుపేద కుటుంబాలకి రెండు పూటలకి సరిపోయే భోజనాన్ని క్యారేజీలలో ప్రతినిత్యం మీ గడప దగ్గరే మీకు అందిస్తాం.
0: అంటే ధర్మం చేస్తారా?
2: ధర్మం కాదు, అతిథి దేవోభవ అని వేదవాక్కు. అందుచేత మేం భోజనం అందించేవారిని భగవత్ స్వరూపులుగా మా ఆత్మీయులుగా భావించి భోజనం అందజేస్తాం.
4: బాబు, మరి దీనికి డబ్బో?
1: మా బాబా పాదాలను నమ్ముకున్న ఎంతో మంది త్యాగజనులు తమంత తాముగా ముందుకొచ్చి చిరునవ్వుతో విరాళాలు అందజేస్తారు. మా పని కేవలం వండడం, భోజనం మీకు అందించడమే.
3: ఓ 10 కుటుంబాలకు ఇలాంటి సాయం చేస్తారనుకుంటాను.
2: శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఆంధ్ర రాష్ట్రంలో వందలాది కుటుంబాలకు ఈ సేవ అందిస్తున్నాం.
3: వందలాది కుటుంబాలకే ఇంత మహత్తరమైన సేవ చేస్తున్నారు. మీ పాదాలకు నమస్కారం చేయనండి.
1: పెద్దలు, మీరామాటనకండి. ఈ సేవా సౌభాగ్యాన్ని మీరు మాకిచ్చారు, మేమే మీకు నమస్కరిస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి.
3: మిమ్మల్ని వజ్రాల్లా తయారు చేసిన బాబాకు శతకోటి వందనాలు. బాబు వినయ్, నువ్వు అదృష్టవంతుడివిరా. ఇక నీ గురించి నాకు బెంగలేదు. నువ్వు బాబా బిడ్డవయ్యావు, వారి పాదాలని నమ్ముకో. హాయిగా ఆనందంగా నీతిగా నిజాయితీగా జీవితం గడుపు.
2: వినయ్, ఈ రోజు నుంచే మన తరగతులు ప్రారంభం. నాన్నగారికి నమస్కరించి బయలుదేరు.
3: బాబు, మీ రుణం ఎలా తీర్చుకోగలం?
1: అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటారు మా బాబా. అందుచేత కులమత భేదాలు పాటించకుండా అందరినీ ప్రేమించండి. మీకు చేతనైన మేరకు నలుగురికి సహాయం చేయండి. నిత్యం భగవన్నామ స్మరణ చేయండి. చాలు, వస్తాం బాబాయ్.
3: శివాద్రి, దేవుడున్నాడయ్యా. ఆ కరుణామయుడు ఆర్తుల కన్నీటిని తుడిచి ఆదుకుంటాడయ్యా. నన్ను ఆదుకునే దేవుడు బాబావారే సింహాద్రి, బాబావారే.

0: అనయా అనయా, మీరు చెప్పిన ప్రశాంతి సొల్యూషన్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్లాం. వారు మమ్మల్ని ఎంతో ఆదరించి మాకు 10,000 జీతమిచ్చే డేటా ఆపరేటర్స్ గా ఉద్యోగాలు ఇచ్చారు. ఇవిగో ఆర్డర్స్.
1: కంగ్రాచులేషన్స్ వినయ్ విరించి, ఎంతో శ్రద్ధగా విద్య నేర్చుకున్నారు మీరు, శ్రద్ధగా కృషి చేశారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది.
0: కానీ అన్నయ్య, ఇది మా ప్రతిభ కాదు, మీ అందరి ప్రేమ, స్వామి ఆశీస్సు. ఉజ్వల జీవన్లో ఈ 3 నెలల శిక్షణలో మీ అందరి ప్రేమని అభిమానాన్ని చవిచూశాం. అడుగడుగునా స్వామి తన అనుగ్రహాన్ని ఎలా కురిపిస్తారో తెలుసుకున్నాం.
2: అన్నిటినీ మించి సాటివారితో సోదరుల్లా ఎలా మెలగాలో నేర్చుకున్నాం. ఈ శిక్షణ మా జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. జీవితంలో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అన్ని వేళలా పాటించగలమన్న నమ్మకం ఏర్పడింది.
0: మా నాన్నగారు నా ఉద్యోగ వార్త విని పొంగిపోయి ప్రశాంతి నిలయం వెళ్లి స్వామి ఆశీస్సు అందుకుందామంటున్నారు.
3: వెరీ గుడ్, తప్పకుండా వెళదామని చెప్పు. ఉద్యోగం కాకుండా మీ భవిష్యత్ ప్రణాళికేమిటి? మీ జీవితాన్ని ఎలా గడుపుతామనుకు?
0: మా సంస్థ గర్వించేలా పనిచేస్తాం.
2: కలలో కూడా పరులకు హాని తలపెట్టం, ఎవరితోనూ పరుషంగా మాట్లాడం.
1: ఇంకేం చేస్తారు?
0: సత్యసాయి యువతలో చేరి మీరు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం.
3: మా ఆదాయంలో 10% సేవల కోసం ఖర్చు చేస్తాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. వినండి, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం అంటారు బాబా. ఏ మౌలిక సదుపాయాలు లేని గ్రామాల్లో అవి కల్పించాలని అనంతగిరి

0: కొండల్లోని గిరిజన గ్రామాలకు వెళ్లాం.
1: దండాల అయ్యగారు
2: రా కొండయ్య,
0: అక్కడి పరిస్థితులు మన కొండయ్య చెబుతాడు, వినండి.
3: గాలిపాడు, శంకుపర్తి, బుర్జువల్స గ్రామాలలో పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పు కొండయ్య.
0: సాయిరాం బాబు, మన సాయిరాం బాబులు రావటానికి ముందండి మా గ్రామాల్లో క్షణానికి సరైన బట్టలుండేవి కావండి. ఎండైనా వానైనా సెలైనా సాలీసాలని గుడ్డలతోనే గడిపేవారు అండి. గుడిసెలే ఇల్లండి, వాటికి తలుపులు ఉండవండి. పిల్ల పెద్ద అంత పశువులతో కలిసి పశువుల్లా నేల మీద ఆ బురదలోనే ఆటి మధ్య బతికేవారు అండి.
4: మా పల్లెలో మంచినీరు కూడా లేదు బాబు. చలమల్లో ఊరే మురికి నీరే తాగాల, దాంతో రోగాలతో బాధపడాల. మందిచ్చే దాతలేడు, ఎవరుంటారో ఎప్పుడు పోతారో ఎరిక లేదు బాబు.
5: ఇదిగో ఈ సాయిరాములు వచ్చారు, మందులు ఇచ్చారు, రోగాలు తగ్గినాయి. ఆరు పుణ్యాన కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, కప్పుకోవడానికి కంబలీలు ఇచ్చారు, అప్పుడప్పుడు ఇతమైన భోజనాలు కూడా పెడుతున్నారు. బాబా సాయిరాముల్ని చల్లగా దీవించాలి బాబు.
0: శంకుపర్తి దారిలో ఓ చిన్న జలపాతం ఉంది బాబు. ఆ లోయలో కొండ గుహలో మల్లన్న గుడి ఉందని మా పెద్దలు చెప్పడమే గాని నాన్న చూడలేదు బాబు. శివరాత్రికి మాత్రం కుర్రకారు కర్రనిచ్చులు కట్టుకుని దిగి మల్లన్నని చూసొచ్చేవారు బాబు.
4: ఇదిగో సాయిరాం బాబులొచ్చి కొండ దొలిచి మెట్లు కట్టినారు బాబు. అప్పటినుండి పిల్ల, పాప, ఆడ, మగ, గూడేల జనమంతా మల్లన్నకి దండాలెట్టుకుంటున్నామండి.
5: సామిది అనంతపురం జిల్లా అండి, మాది అనంతగిరి మండలం అండి. సామి గ్రామం పుట్టపర్తండి, మా గుడి శంకుపర్తండి. అంటే సామి మామ సానా దగ్గర అన్నమాట. అందుకే సాయిరాం బాబులంట సామిని చూడడానికి పట్టికిపోయామండి.
3: కొండయ్య, స్వామి గురించి వీరికి తెలియదు, అందుచేత వీరికి మీ పర్తి విశేషాలు చెప్పండి, వింటారు.
0: స్వామి మీతోనూ మీ వారితోనూ ఏం మాట్లాడారో కూడా చెప్పండి, విని ఆనందిస్తారు. గిరిజన గ్రామాల నుండి మన సాయిరాం బాబులతో 40 మంది మేమంతా పర్తికెళ్లేమండి. పర్తంటే చిన్న గుడి ఓ స్వామి ఉంటారనుకున్నామండి.
4: ఓ నాయనో, అది భూలోక స్వర్గమండి. కింద నున్నని పలకలండి, మీద బంగారు పూతలండి, రంగురంగులతో మెలమెలా మెరిసిపోయే గోపురాలండి. ఇది వైకుంఠమా లేక కైలాసమా అనిపించి నోట మాట రాలేదండి.
5: ముందు విఘ్నేశుడికి దండం పెట్టుకుని స్వామి మాతో మాట్లాడేలా దీవించి తండ్రి అని మొక్కుకున్నామండి.
0: ఇసకేస్తే రాళ్ళంత జనమండి, అయినా మాట లేదండి, మనుషులు ఉన్నట్టే లేదండి. అప్పుడు మంత్రాలు చదివినారండి, ఆ గదిగో అప్పుడు వచ్చినాడండి స్వామి.
4: కనకాంబరం రంగు అంగిలో స్వామి సూర్యబింబంలా ఎలిగిపోతున్నారండి.
5: దగ్గరికి రాగానే కాళ్ళకు మొక్కేద్దాం అనుకున్నానండి, మరి అలా చేయకూడదు కదండి. అందుకని స్వామి మాతో మాట్లాడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకున్నానండి.
0: మా దగ్గరికి రాగానే స్వామి చిన్నగా నవ్వినాడండి, నా కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టు అయిందండి. స్వామి దండాలి స్వామి అని అందరం దండం పెట్టుకున్నామండి.
4: అప్పుడు స్వామి బంగారు మీకేటి కావాలని మా అమ్మలే అడిగినారండి. చెప్పొద్దండి మరి, మా అమ్మ గుర్తుకొచ్చి దుఃఖం వచ్చిందండి. కళ్ళు తుడుచుకుని, స్వామి మా గిరిజన గ్రామాలకి తాగే మంచినీరు ఇయ్యండి స్వామి అని అడిగినామండి.
5: అప్పుడు స్వామి సాయిరాం బాబుల వైపు తిరిగి, బంగారు గాలిపాడులో బావి తవ్వండి, ఊటబావిలో నీరు మిగిలిన గ్రామాలకు పైపుల్లో ఇవ్వండి అని చెప్పినారండి. అప్పుడు మా కొండయ్య,
0: గాలిపాడు గ్రామం కొండలు బండలు స్వామి, బావి తవ్వినా నీరు రాదు అని అన్నానండి.
3: అప్పుడు స్వామి ఏమన్నారో కూడా చెప్పు.
0: అప్పుడు స్వామి అన్నాడు కదా, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావి తవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అన్నారండి. అంతే, మా వాళ్ళ సప్పట్లతో వైకుంఠం అంతా అద్దరిల్లిపోయినదండి.
4: అలా మాటిచ్చినారంటే మరి ఆయన దేవుడే కదండి.
5: మా స్వామి దేవుడన్న నమ్మకం మనసులో గట్టిగా నాటుకుపోయిందండి.
3: వాళ్ల పర్తి అనుభవం విన్నావు కదా వినయ్, అందుకే స్వామి ఆదేశ ప్రకారం మేమంతా బావి ఎక్కడ తవ్వాలో సల నిర్ణయం చేసేందుకు బావి తవ్వడం మొదలు పెట్టడానికి రేపే గాలిపాడికి బయలుదేరుతున్నాం.
6: అన్నయ్య, మేము కూడా వస్తాం, ఆ సేవలో పాల్గొంటాం. కానీ ఈ సేవలు చేయడానికి మన దగ్గర ఏమున్నాయి?

0: ఏ చదువు లేని గిరిజనులకే స్వామి మీద అంత నమ్మకం ఉంటే ఇన్ని ఉపకరణాలు కరిగిన వాళ్ళం, స్వామి అనుగ్రహాన్ని స్వయంగా చవిచూసిన వాళ్ళం, మనకెంత నమ్మకం ఉండాలి?
1: ఇది కేవలం ఆరంభ స్వరత్వం కాకూడదు, దృఢ సంకల్పంతో ఆచరించాలి. అచంచల విశ్వాసంతో నిర్మల భక్తితో స్వామిని తలుచుకుంటూ వారి నామస్మరణ చేసుకుంటూ వెళదాం. వారి అభయహస్తం మనకి ఎప్పుడూ అండగా ఉంటుంది.

0: ఒరే మల్లన్నా, ఎర్రయ్యా, బేగిరేంట్రా, ఇవాళ మన గ్రామంలో పండగరా?
1: ఇయ్యాలేం పండగరా?
0: ఓరి మల్లన్నా, రామాయణం కథ అంతా అని రాములోరికి సీత ఏమొద్దురా అని అడిగినట్టుంది నీ వాలకం. ఇవాళ మన గ్రామానికి స్వామి వస్తున్నారా?
1: సామా? అదెట్లా అన్నా?
0: ఓరి సన్నాసి, సాయిరాం బాబులు బావి ఎక్కడ తవ్వాలో చెప్పి అయ్యవారు. బావి తవ్వించి ఇంజనీర్లు వస్తున్నారు గాలిపాడికి.
1: అవును కదూ, మరి గూడెమంతా కలిసి సామికి మా సేవకు రాసామే అని స్వాగతం చెప్పాలన్నా.
2: అలాగే అన్నా. మాలక్ష్మి, గున్నమ్మ, ఎర్రమ్మ, సామికి మొక్కాల, అందరూ రండి.

0: రండి స్వామి, రండి. మీరొస్తే స్వామి మా గ్రామంలో అడుగుపెట్టినట్టుంది.
1: చూశారా ప్రొఫెసర్ వాళ్ల భక్తి, ఇదే గాలిపాడు గ్రామం సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తున ఉంది. ఈ గ్రామంలోనే మనం బావితవ్వాలి. మీరు పరీక్షించి స్థలాన్ని నిర్ణయిస్తే బావితవుతాం.
2: వాట్, ఈ కొండల మీద ఈ బండల మధ్య బావ? ఈ ప్రాంతం చూస్తేనే నీరు పడే సూచనలు కనిపించటం లేదు.
3: అయ్యగారు, కొండల్లో బండల్లో ఎక్కడైనా బావితవ్వండి బంగారు, నీరు పంపే బాధ్యత నాది అని స్వామి చెప్పినారండి.
2: మీ స్వామేమైనా దేవుడా? కొండలలో బండలలో నీరు పుట్టించడానికి? మీరు అమాయకులు, ఇలాంటి విషయాలు నమ్మకండి. 6 ఏళ్లు భూగర్భ శాస్త్రం చదివి భూగర్భంలో జలాలు ఎక్కడుంటాయో పరిశోధన చేసిన వాణ్ణి. నేను చెప్తున్నాను, ఇక్కడ నీరు పడదు, ప్రయత్నం విరమించుకోండి.
0: ఏటి, దేవుడు చెప్పిన నీరు పడదా అయ్యగారు?
2: నీరు పడదు పడదు పడదు అని ధంకా బజాయించి చెప్పగలను. భూగర్భంలో నీటి ఛాయను కనిపెట్టే మీటర్ ఇది. దీని ఖరీదు 1,00,000 రూపాయలు. ఫారెన్ నుంచి తెప్పించాను. దీనితో ఇప్పుడే పరీక్ష చేసి చూపిస్తాను. నా మాట నిజమని, నీరిక్కడ పడదని మీరే తెలుసుకుంటారు.

0: ఐఎమ్ అబ్సల్యూట్లీ రైట్. ఈ గ్రామంలో ఎక్కడ బావి తవ్వినా నీడు పడదు. రండి చూడండి, నో వాటర్ అని రీడింగ్ చూపిస్తోంది, చూడండి.
1: మీరు ఎన్ని చెప్పండి ప్రొఫెసర్, మా స్వామి మాటే మాకు వేదవాక్కు. వారు ఈ గ్రామంలో బావి తవ్వమన్నారు, తవ్వి తీరుతాం, ఆపై వారి అనుగ్రహం.
2: శభాష్ సాయిరాం బాబు మంచి మాట అన్నారు. దేవుడు చెప్పినాడు చేయడమే, తమరింక ఆలోచించకండి, బావి తవ్వించండి.
3: ప్రొఫెసర్ గారు చెప్పారు, వారి మాట వినిపించుకోండి. వారి మాట వినిపించుకోకుండా మూర్ఖంగా బావి తవ్వితే నష్టపోయేది మీరే, లక్ష రూపాయలు వృధాగా ఖర్చయిపోతాయి.
4: ఇంజనీర్ గారు, మీరు నష్టపోరు కదా. బావిలో నీరు పడినా పడకపోయినా మీ డబ్బు మీకు అనా పైసలతో ఇచ్చేస్తాం. మా మీద జారి పడక బావి ప్రారంభించండి.
1: వారధి కట్టినవాడు, గోవర్ధనం ఎత్తినవాడు మా స్వామి. ఈ అవతారంలో కూడా మండుటెండలో ఆకాశంలో హరివిని చూపించాడు. పర్తిని ముంచెత్తకుండా చిత్రావతి వరదను దారి మళ్లించాడు. గంగమ్మను పర్తిలో ప్రవహింపచేశాడు. కరణం సుబ్బమ్మ గారిని పునర్జీవితం చేశాడు. ఇలాంటి అద్భుతాలు చేసిన స్వామి మా బావిలో నీరు అనుగ్రహించలేడా? గూడెం ప్రజల భక్తి విశ్వాసాలు చూడండి, అలాంటి అచంచల భక్తి విశ్వాసాలకు స్వామి కరిగిపోతాడు, కరుణ చూపిస్తాడు. మీరు బావి తవ్వండి.
5: వజ్రం లాంటి మాట చెప్పారు బాబు. తమరు బావి పని ప్రారంభించండి సారు.
3: సరే మీ ఇష్టం.
0: వాళ్లు చెప్తే వినరు ఇంజనీర్ గారు, మీ సొమ్మెం పోయింది, బావి తవ్వండి, డబ్బు తీసుకోండి. నీరు పడుతుందని మీరు వాగ్దానం చేయలేదు కదా.
3: బావి ఎక్కడ తవ్వమన్నారు సార్?
0: వారు చెప్పిన చోటే తవ్వించండి. నా సలహా పాటిస్తే కదా నేను స్థలం చెప్పడానికి.
6: ప్రొఫెసర్, మీరు శ్రమ తీసుకుని వచ్చారు, మా ధన్యవాదాలు. భగవల్లీలలు ఒక్కొక్కప్పుడు మానవ మేధస్సుకు అందవు. మా ప్రయత్నం మేం చేస్తాం, తర్వాత స్వామి అనుగ్రహం.
0: సరే మీ ఇష్టం, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, వస్తాను.
4: దండలయ్య గారు, బాబు ఇంజనీర్ గారు, స్వామికి దండం పెట్టుకుని అదిగో ఆ తోపులో బావి తవ్వండి.
7: అవును, స్వామి ఆదేశించినట్టుంది, అక్కడే బావి తవ్వండి. ఏమన్నా?
1: అవును, అక్కడే తవ్వండి.

0: కొండయ్యా, బావి తవ్వడం మొదలుపెట్టి 10 రోజులైంది. 50 అడుగుల లోతు వరకు తవ్వి ఉండొచ్చు. చూద్దాం పదండి.
1: నీరు పడిందా బాబు?
2: ఏం నీరు కొండయ్యా, 50 అడుగులు తవ్వాం, ఎక్కడా నీటి జాడ లేదు. శ్రమ తప్ప ఫలితం ఉండేలా లేదు. ప్రొఫెసర్ గారు చెప్పనే చెప్పారు ఇక్కడ నీరు పడదని. ఎందుకండి ఈ శ్రమ? ఇక మేము తవ్వం గాని నా మాట విని బావి పని విరమించుకోండి.
3: ఇంజనీర్ గారు, ఇది మా విశ్వాసానికి పరీక్ష. పట్టినదేదియో పట్టనే పట్టితివి, పట్టు నెగ్గేడదాకా అట్టె ఉండు అన్నారు మా స్వామి. అందుచేత మా పట్టుదల విడిచిపెట్టం. విడిచిపెడితే సాయి భక్తులమని చెప్పుకునే అర్హత కోల్పోతాం.
2: నా మాట వినండి గణేష్, 50 అడుగుల తర్వాత చేపరాయి పడింది, దాన్ని కొట్టడం మా వల్ల కాదు. మేం వెళ్ళిపోతాం, మరెవరినైనా చూసుకోండి.
0: మా అభ్యర్థన కూడా వినండి సార్, చివరి ప్రయత్నంగా మరొక్క 2 అడుగులు రాయి మాత్రం కొట్టండి. నీరు రాకపోతే మీరు వెళ్ళిపోండి ప్లీజ్.
4: నాకెందుకో భగవంతుని మాట జరిగి తీరుతుంది అనిపిస్తోంది. మరొక్క 2 అడుగులు కొట్టండి సారు.
2: సరే, మీరింత ప్రాధాయపడుతున్నారు కాబట్టి రేపు ఉదయమే డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం.
4: ఈ రాత్రంతా మేము స్వామిని ప్రార్థిస్తాం, ఉదయమే మీ ప్రయత్నం మీరు చెయ్యండి.
5: రే పిల్లగా, అందరినీ తొలికిరారా, స్వామికి మొక్కుదాం.

0: హలో ప్రొఫెసర్ సార్.
1: మిస్టర్ గణేష్, 50 అడుగులు తవ్వినా నీరు జాలేదు, నా మాట నమ్మండి. ఇప్పటికైనా బావి పని విరమించుకోండి.
0: మీ సలహాకి ధన్యవాదాలు ప్రొఫెసర్. మరొక్క 2 అడుగులు రాయి కొట్టి ఆపేస్తాం.
2: సురేష్ గారు, మేం డైనమైట్ పెట్టి రాయి పేలుస్తాం, అందరినీ జాగ్రత్తగా ఉండమనండి.
3: అలాగే ఫ్రెండ్స్, రండి అందరం సాయి గాయత్రి పారాయణ చేద్దాం.

0: గణేష్ గారు, కొండయ్య, బావిలో బ్రహ్మాండమైన జల పడిందయ్యా.
1: అద్భుతం, పరమాద్భుతం.
2: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
3: సారీ, మా బంగారు తండ్రి, తాగడానికి నీళ్లు కూడా లేని నీ బిడ్డల్ని కనికరించి రాళ్లలో నీరు పుట్టించినావా స్వామి? మమ్మల్ని కంటికి రెప్పలా కన్న తల్లిలా కాపాడుతున్నావా స్వామి? మా గుండెల్లో ఎప్పటికీ కొలివైన దేవుడు నువ్వే స్వామి, నువ్వే. నీ పాదాలకి శతకోటి వందనాలు స్వామి, శతకోటి వందనాలు.

0: వాట్ ఏ మిరకిల్. ఫోన్ చేస్తే నేను నమ్మలేదు. కళ్ళారా చూశాక కళ్ళు తెరుచుకున్నాయి. గణేష్, బాబా ఇస్ గాడ్. ఐ సరెండర్ టు హిస్ డివినిటీ.
1: భగవంతుడు సైన్స్ కి రీజన్ కి అతీతుడు ప్రొఫెసర్. వారి దివ్యవాణి ఎలా సాకారమైందో చూశారా?
0: అవును విరించి, మీరు నా కళ్ళు తెరిపించారు. సందేహాలతో సతమతమయ్యేవాడు దైవాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడని అర్థమయ్యింది. ఇకపై నేను కూడా మీతో చేయి చేయి కలిపి ఈ సేవల్లో పాల్గొంటాను.
2: కొండయ్య, రేపటి నుంచి మీరు ఈ బావిలో నీరు తాగచ్చు.
3: వద్దు బాబు, బాబా మాకు నీరిచ్చారు. వారి అమృతహస్తాలతోనే ప్రారంభించాలి, అప్పుడే నీరు తాగుతాం.
4: కొండయ్య, చాలా గొప్ప మాట అన్నావయ్యా. స్వామి పాదాల మీద పడి ప్రార్థించడానికి రేపే పత్తికి బయలుదేరదాం. పదండి.

ఇంతవరకు మీరు జీవితమే నాటక రంగం కార్యక్రమంలో సేవా సైన్యం కదిలింది విశాఖ సాయి భక్తులు అందించిన నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

प्रभु से पग पग तू ही संभाले। पग पग तू